0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.
1: పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా.
0: As we chant and sing his glory, it is sweeter than that of the honey.
1: అమృతమే అనిపించును కానా.
0: It's the very nectar.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam Brahma. Samastamu Bhagavat Swarupame.
0: Everything is the divine form.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ the mighty power of God.
1: Kani bhagavat tattvam telusukunta chaala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamanandu unnadu asatyamanandu unnadu.
0: God who is spread all over is present in truth, so also in falsehood.
1: Dharmamanandu unnadu adharmamanandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి వినాశం.
0: క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: వీటిని ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ వేదాంతి అయినా ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్ కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకునేటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువనక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువనక్షత్రము ఆ చెట్టుపైన లేదు కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువనక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star Dhruva above the branch of the tree, it does not mean that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: Adhe vidhamugane direct ga bhagavat tattvamunu nirupinchalekapoyinappatikini daivattvam ee vidhanga untunnadi aneetunte okka margaanni maatramu prabodhisthu vachayi vedamulu shastramulu itihasamulu puranamulu.
0: Therefore the veda shastras itihasas sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you'll be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: High mountains also give you joy.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: The flowing rivers are so wonderful to look at.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: They are all the signs of the divinity, the evidence and the proof thereof.
1: తారలు తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుకా మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeetvantidi prakashinchetvantidi vikasinchetvantidi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యము?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటి?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: However, in this truth there is another aspect, fact, that can be proved.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: We always say that sun rises in the east and sets in the west.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
0: Here we have to investigate truth.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాప్తమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలము నందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావం లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: It's only this planet Earth that rotates and revolves and gives us the feeling of sunrise and sunset.
1: ఇదే సత్యాన్వేషణ.
0: This is search for truth.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: Sun doesn't move.
1: ఉన్న చోటనే ఉన్నాడు.
0: కదిలేది
1: మనమే.
0: We only move.
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: Because of our movement we are diluted the feeling that there is sunrise and sunset.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: It's not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: పరిశోధన చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియె
0: later
1: లక్ష్మి,
0: లక్ష్మి గాడెస్
1: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: అమృతం కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ హార్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ మిల్క్ వెన్ యూ చర్న్ విత్ విజ్డమ్ యూ గెట్ మోస్ట్ వాల్యుబుల్స్ లైక్ కంపాషన్ ద గ్రేస్
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ డైరీ ఫార్మ్ ఇట్ ఇస్ అన్ ఓషన్ ఆఫ్ మిల్క్
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి ఒక ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: దట్ ఓషన్ ఆఫ్ మిల్క్ క్షీరసాగర హ్యాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ క్షారసాగర.
1: కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటి అన్ని కూడాను ఈ క్రూర మృగములు తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: ద వేల్స్ ఆఫ్ డిజైర్, ద లస్ట్ అండ్ యాంగర్ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షారసాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్ ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర ద ఓషన్ ఆఫ్ మిల్క్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore Tyagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావమును ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: Antakito poka Balaramudu, amma idariki tindi leda intilo, mani intilo perugu paalu leva, bazaarlo chicken mattanta tinesestunnadu ani tantalu cheppadu.
1: Further Balarama complained this way, mother, don't we have the curd and the butter at home milk?
0: See, daivattam yokka maatalu kudanu chaala విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్ అవర్ కంప్రహెన్షన్. కేవలం
0: విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టరీ,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న, నే పెట్టితే నీకు రుచి ఉండదా, గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరియైనది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ hand of the son and went on telling, don't you find this material at a home? Why do you go to the neighborhood and steal the butter like that? Is not proper.
0: Navukuntu Krishnudu Vedanta arthamulu prabodhinchetvanti reetiga

0: అమ్మా, నేనేం చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఆమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మడ్, ఆమ్ ఐ ఏ మిస్చివస్, ఆమ్ ఐ ఏ ఫూల్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్, కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental
0: principle. కానీ అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme simplicity.
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి ఒక సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts, can they attain divinity?
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు. మూఢమతే భజ గోవిందం, భజ గోవిందం. యోగులు

0: enjoy the worldly affluence and worldly comforts.
1: సంఘ జీవన బంధుభావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
0: There are many people with social relationships.
1: ఇంత మాత్రం చేత ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుందా?
0: Can they have the knowledge of the self?
1: కాదు కాదు.
0: No.
1: సర్వము భగవత్ అర్పితము గావించి
0: విత్ టోటల్ సరెండర్
1: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం
0: when once ఇస్తుంది. When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
1: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
0: The bliss is not available from other external objects.
1: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Bliss is not out of worldly.
1: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
0: You don't get out of any person.
1: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
0: Bliss you derive out of the spirit and soul.
1: ఆనంద పిపాసి మానవుడు.
0: Man is always after bliss.
1: ఆనంద నిలయుడు మానవుడు.
0: He is the center of bliss.
1: ఆనంద స్వరూపుడే మానవుడు.
0: He is the very embodiment of bliss.
1: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
0: Why then man is miserable?
1: దేహాభిమానమే దీనికి మూల కారణం.
0: It's only the body attachment that is the cause.
1: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
0: You don't need to give up the body for that matter.
1: నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు.
0: You don't need to give up your duties and responsibilities.
1: సర్వ కర్మలు ఆచరిస్తూ
0: discharging your duty,
1: సమాజంతో జీవిస్తూ
0: living in society,
1: సంఘ జీవుడై నీవు వర్ధిల్లుతూ
0: being a member in society,
1: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
0: Yet you should never give up the feeling of the divinity. దైవ
1: ప్రేమరహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికి ఇవి ప్రయోజనం లేదు.
0: When a person has no love for God, all his property, all his wealth are useless.
1: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
0: The true wealth, the true property, the affluence is the love for God.
1: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If one does not receive, experience the love of God,
1: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: The worldly love is like a passing cloud.
1: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
0: They appear in a moment and pass on.
1: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
0: Is the divine love which is permanent, which is all blissful.
1: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
0: వన్ షుడ్ రిసీవ్ సచ్ లవ్.
1: అది ఆనాటి గోపికలు, గోపాలులు, వేపల్లె యందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులు అవుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ టైమ్స్ దేర్ ఇన్ ద వేపల్లె ఆల్ కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ డిజర్వ్డ్ దట్ లవ్.
1: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకుని కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
0: Basing on the worldly feeling, worldly thought, they blame God.
1: Krishnudu Repallalo unindi 5 samvatsaram varaku maatrame.
0: Krishna stayed there in Repalla till he reached
1: at the 5 samvatsaramto koodinatundi baludu ee yokka pravartan lopala sangha viruddhamaina reetiga pravartinchalani cheptamlo artham lenatundi padamulu.
0: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
1: తరువాత మధురు చేరిన తర్వాత
0: రేపల్లకే
1: రాలేదు.
0: And he didn't return to Repalla thereafter.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతునికి దూరమైపోతున్నారు.
0: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God. దైవత్వం
1: అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
1: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
0: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కాన్షియస్
0: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
1: ఆ చైతన్యమే చిత్.
0: This very conscience is chit.
1: అది సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
0: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవ్రీవన్ ఇల్యూమిన్.
1: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
1: కానీ తలలు ఉన్నాయి.
0: దేర్ ఆర్ హెడ్స్.
1: అదే బీయింగ్.
0: దట్ ఇస్ బీయింగ్.
1: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
0: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
1: ఆ ఉన్నది సత్.
0: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
1: కనిపింపజేసేటువంటిది చిత్.
0: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
1: ద్వారా మనకు తృప్తి.
0: Out of these two you have said

0: ఆనందము.
1: దట్ ఈస్ బ్లెస్.
0: కాబట్టి సచ్చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore, సచ్చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలదు.
1: If you understand even a fraction and experience a little bit, you'll be blissful.
0: అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు, కానీ ఏమీ తెలియదు.
1: But we feel that we know, but in fact we don't.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ఎ డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ వేకింగ్
0: స్టేట్. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: ఎట్ వన్ టైమ్
0: సంసారం పైన విరక్తి కలిగి
1: బికాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్ ఫ్యామిలీ.
0: కారణం ఏమనగా,
1: రీజన్ బీయింగ్
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ మెయింటైన్ మేనేజ్ హిస్ లివింగ్ మెయింటైన్ ఫ్యామిలీ హీ లెఫ్ట్ హిస్ హోమ్.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: హీ ఎర్న్ సమ్ మనీ అండ్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: వెన్ హీ లెఫ్ట్ హిస్ హోమ్ హీ హ్యాడ్ ఎ సన్.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: బికాస్ ద సన్ ఇస్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫాదర్.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి మా పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణా ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైడ్.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: ద ఫాదర్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ విత్ సమ్ మనీ హీ ఎర్న్.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: ఇన్ ద మీన్ టైమ్ దేర్ ఇస్ థండర్ స్టార్మ్ అండ్ డౌన్ ఫాల్ ఆఫ్ రెయిన్.
0: గ్రామములకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: As he slept, he dreamt.
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: As if he was a king.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు.
1: That he occupied a golden throne.
0: సేవలు సల్పుతున్నట్టు.
1: That he was served by a number of servants.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: As if he had six children.
0: వారందరూ కూడా కుమారరాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: That they were leading a princely life of majesty and dignity.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్.
0: దాని పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతలు లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో, ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది?
1: Then he started wondering the beautiful bed on which he slept.
0: నేను ఒక మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king, now what happened to that position?
0: దాసదాసీలతో సేవగలుపుతున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by a number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారు లేస్తానే ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటికి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటునే అని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆస్క్ వాట్ హ్యాపెన్డ్ టు అవర్ సన్ వేర్ ఇస్ హీ.
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: ద వైఫ్ రిప్లైడ్ ద చైల్డ్ డైడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: దిస్ వాజ్ హీ వాస్ స్టన్డ్.
0: ఏమాత్రము దుఃఖం రాలేదు.
1: హీ డిడ్ క్రై.
0: ఏమాత్రము ఆనందం కలగలేదు.
1: హీ డిడ్ హావ్ ఎనీ ఎక్స్‌ప్రెషన్.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: హీ వాస్ జస్ట్ హీ స్టూడ్ లైక్ ఎ స్టోన్.
0: భార్య పట్టి ఊగించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకేమాత్రము దుఃఖం లేకపోతుందా? ఇది కారణమేమిటి?
1: వైఫ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ, It's a very high tone. What happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started to play last night when I slept there in the child's
0: bed.
1: There in the dream I was rich
0: enough.
1: I had 6 sons.
0: I was reclining
1: in the
0: bed.
1: I was served by a number of servants. Now I don't have any of those 6 sons.
0: ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, 1 కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of his son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And this son in the waking
0: state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నములోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను. నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్, ఐ యామ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్. అండ్
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐ యామ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: కనుక నేను ఆమ్నీ ప్రెసెంట్.
1: దేర్ ఫోర్ ఐ యామ్ ఆమ్నీ ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లేదు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: దట్ హి న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow 3 paths.
0: What tamaladi? Telisukovalsinadi telisukovali.
1: First path is, he should know what he is supposed to know.
0: Vadalavalsinadi vadalali.
1: Second, he should give up, drop that
0: nature. Cherali.
1: Third, he should reach that goal.
0: Nijamaina aanandam labhistundi.
1: These are the three which are important.
0: Telisukovalsindi emiti?
1: What is that we should know?
0: Emiti ee jagattu?
1: What is this world?
0: ఎంతకాలం నేను ఉండగలను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ద ఎక్స్‌పీరియన్స్?
0: మనకు అనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై రైట్.
0: ఇదంతా జగత్.
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్. జగత్. రావటం పోవటం జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వి నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యుర్ సపోజ్ టు నో.
0: ఇదే మన ప్రపంచం.
1: దిస్ ఇస్ ద వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యూ హ్యావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యుర్ సపోజ్ టు.
0: ఏమిటి మనం వదలవలసినటువంటిది?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: Edo nannu maya pattukoni peedistundadani leka nannu dukkhamu peedistundadani aa yokka dukkham nannu vadaltam ledani manam bhavistuntamu.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: Dukkhaniki emaina kaallu chethulu kannulu mukkulu untunnaya?
1: Misery as such has no legs or eyes or nose or
0: anything. Meekunnai kaallu chethulu mukkulu kannulu.
1: You have the legs in the head and the nose and eye.
0: You danini pattavu gaane adi ninnu pattaledu.
1: You only caught hold of the misery and not the misery.
0: Dukkhaniki ee vidhamainatvanti yokka angamulu levu.
1: And this grief has no limb.
0: Kabatti leni angamulu neevu kalipinchi,
1: in fact
0: neelo unnatvanti angamulu neevu maripinchi adi ninnu patti peedistunnattuga baadhistunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetvanti dukkham kaadu.
1: So you don't suffer because
0: nene
1: of that.
0: దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
1: In fact, you caught hold of this
0: అజ్ఞానము.
1: This is my ignorance.
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: Therefore, you should give up this ignorance.
0: అప్పుడే మనకు ఆనందం.
1: Then you will have this.
0: చేరవలసినది ఏంటి?
1: What should you, where should you reach?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
1: You should go back to the place of birth.
0: ఎక్కడ పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి.
1: You have come out of ఆత్మ, you should go back.
0: దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: లీడర్స్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్.
0: సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: వేర్ దర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఎ షాడో.
0: తమసో మా జ్యోతిర్గమయ.
1: లీడర్స్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: When you don't find it, it's darkness.
0: ప్రత్యేకంగా డార్క్ ప్రత్యేకంగా వెలుగు లేనేలేదు.
1: The light and dark are not present separately.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: One is the expression, the other is not.
0: అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్ చీకటిని మనం వదలాలి.
1: And therefore we have to give up this darkness of
0: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: And we should keep in view this light.
0: మృత్యోర్మా అమృతంగమయ.
1: Lead us from death to immortality.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: Birth and death, why are they?
0: దేహానికి.
1: Only to the body.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యూ నేవర్ హ్యావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది?
1: ఇస్ ఆన్ ద బాడీ.
0: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
1: That which is born dies.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించిన కాదు.
1: Therefore birth and death are associated to the body and not to the spirit.
0: కనుక ఆత్మ శాశ్వతము.
1: The atma is eternal.
0: అదే సత్యము. అదే నిత్యము.
1: That is eternal.
0: అదే అమృతత్వము.
1: That is immortal.
0: ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every day.

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్ రీచ్ ది గోల్.
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు అటైన్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యుల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అతి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: ఇట్ హస్ నో అట్రిబ్యూట్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్ వి షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: కృష్ణుడు జన్మించాడు.
0: కృష్ణ ఇస్ బోర్న్.
1: ఎక్కడ జన్మించాడు?
0: వేర్?
1: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: వాట్ ఆర్ హిస్ ప్రాపర్టీస్?
1: ఏమీ లేదు.
0: నథింగ్.
1: జైల్లో పుట్టాడు.
0: ఇస్ బోర్న్ ఇన్ జైల్.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: హస్ గ్రోన్ ఇన్ నందాస్.
1: పోయి చేరాడు.
0: అండ్ రీచ్ మదర్.
1: ఇదనికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: No property. లేదు.
0: He has no property.
1: జానడ భూమి అయినా లేదు.
0: Not even a
1: fraction. ఉన్న పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: No bank balance.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: But he has become the greatest of all.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: Is not the worldly property.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: Is not the worldly money.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యు కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫెయిత్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటై నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్.
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునికి.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ంట్ టేక్ చార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: హీ ఈజ్ ద కింగ్.
1: రాజమిక రాజ మహారాజ రాజ.
0: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హి హాస్ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్.
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్ ఎ
1: కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్
1: అన్ని యుగములందు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పనిరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the gun.
1: చెప్తున్నాడట.
0: And
1: ఏమని?
0: కృష్ణ started telling, smiling.
1: అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన. ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: వల్లభామాలంతా కూడి చల్లలమ్మను బోవు చుండగా, చల్లబానకు సుంక మిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి, అడుగావే.
0: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? అండ్
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: దే ఆర్ ప్యూర్ వైట్.
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా నోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దెన్
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter all
1: over. Urantayu agadambu.
0: The whole mischief
1: over. Okate raddu.
0: Is it fighting everywhere?
1: Urantaleu bala.
0: You are after all a tiny thought.
1: Inta chinna roopam kuda ledu neeku. Urantha oke allar chesi pettunnaru.
0: You are so small, so young, tiny thought, but
1: mana inti venna neeku ruchinchada?
0: Don't you like our own butter?
1: Mana inti venna nena neeku ruchistundi.
0: You like the butter than ever.
1: Alli dandiste appudu cheptunnadu.
0: Then he started replying.
1: Anaga గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది,
0: సేక్రెడ్
1: స్వార్థమునేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేరేజ్ యువర్ గాట్ ది సెల్ఫ్
1: నాకు అక్కర్లేదు.
0: Therefore, I don't want your
1: body. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: The heart of gopikas has no trace of selfishness and self interest. Therefore, I want
1: their body. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.
1: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్.
1: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
0: What God has stolen here, Krishna, is heart.
1: అప్పుడే చెప్పాడు, చిత్త శుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: Then only he said, what for this worship without the purity of heart?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: Why all this tradition ritual when there's no purity?
1: పాకశుద్ధి లేని పాత్ర ఎలా?
0: And when there's no cleanliness in the process of cooking, why this?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: When this body which is the vessel which is not clean, why do you cook there?
1: శివ పూజ ఏలరా.
0: When there's no purity of heart, why then the worship?
1: చిత్త శుద్ధితో ఒక్కతూరి రామా అని పిలిస్తే చాలు.
0: With all the purity, if you say one
1: Rama ani piliste yera ani pilustadu bali ramudu.
0: And if you say come on, and God also replies.
1: Kanukane dukkimpa chesetundi aanandimpa chesetundi daivam okkade.
0: Therefore it's only God who confers.
1: Yamudu tane ramudu tane.
0: And he is Yama, God of death, and Rama, God himself.
1: Andu kosamane cheppadu.
0: So he said.
1: Purandar Das cheppadu.
0: Purandar Das said,
1: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
0: Therefore Yama the god of death, Rama god, they are not separate, they are one and the same.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ as god himself to Ugrasena.
1: దేవుడు కాదు, వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
0: Whereas Kamsa considered Krishna as his enemy, he had no faith.
1: Same వ్యక్తి,
0: the same person.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు had got the hatred towards the divinity. God appeared as the god of death, Yama.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
0: Whereas ప్రహ్లాద who chanted the glory of the Lord, నారాయణ repeatedly he could see God himself.
1: రాముని పైన ద్వేషమును పూని రామునితో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడిగా మారిపోయాడు రాముడే.
0: రావణ who was prepared to fight with Rama, he could find only Yama there.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హు ప్రే టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హి కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ వాంటెడ్ కృష్ణ.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెం ది
0: అయ్యో పాప
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి గలవారు.
1: దే గాట్ ఆల్ ది ప్యూర్
0: స్వార్థరహితులైనటువంటి వారు.
1: దే ఆర్ సెల్ఫ్లెస్.
0: అమాయకులైనటువంటి గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐ యామ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెం.
0: ఇతరు వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్
0: టు బి. నేను భక్త పరాధీనుడను.
1: ఐ ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యులు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilichipoyaru chakkaga soldiers maadri gopikalu.
1: All gopikas were waiting all around.
0: Ekka potavachini kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow
1: my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యూ ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యూ ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే మతిర్ భిన్న. తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కనుకనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: Therefore, Krishna's miracles are the basis that would teach us the divinity.
0: చెట్టెక్కాడు.
1: He climbed up the tree.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ది రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ద స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: ఇట్ ఇస్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధక్కుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హి ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said.

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధ దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. తనకు ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee
1: wants. తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడాను భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: రాధ, ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకు ఏమీ వద్దు కృష్ణ.
0: రాధా said, "I don't want any."
1: ఒక్కతూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: ఏమిటి
0: టాక్ టు మీ
1: సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటాము
0: అండ్
1: నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేద సారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేద సారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ది
1: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువుని తాను ముట్టలేదు.
0: Since then, right down this day, he did not touch that flute.
1: ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, he has sacrificed, given up the flute.
1: ఒక్క తూరి నీ పాటను వినిపించు.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయంలో పిల్ల రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ రాధా టు హర్ రెసిడెన్స్.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
0: సత్యభామ స్టాండ్స్ ఫర్ ఆల్ జెలసీ. She never invites anybody.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ హర్.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: She didn't put any question where.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధ కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్సో గీక్సో బిస్కెట్స్ ఇట్లాంటివంత ఒకటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
1: పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఆర్ ఇడ్లీ.
1: రాధ ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: Rukmini was mighty happy because
1: Radha యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
0: offered her hot milk.
1: అర్పితం చేయటము, తాను భుజించటము.
0: Radha's nature is to offer to God and later take. She
1: offers
0: to Krishna.
1: Krishna agno brahmana hrutam. Anta brahma arpanamga chestu vachindi.
0: Everything is offered to Brahma.
1: చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: Krishna, who is there in the milk, got both of his feet very hot and burned.
1: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
0: Krishna slept.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: Rukmini was just pressing his feet. You could find the blisters over there.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: What is this? What
1: ఏమి జరిగింది?
0: What happened?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: Who have hurt you?
1: అని చెప్పేటప్పటికే,
0: and she asked,
1: ఇది నీ పనేను అన్నాడు.
0: Krishna said, it's only your act.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా, త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది, దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యూ ఇన్వైటెడ్ రాధా, యూ డి నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్
1: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నిమ్మిలో భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథా ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
1: Meera. Ame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, ameki edo, ame virodhi ainatundi yokka, Akbar Chakravarti vachi, Krishnudiki haram ichinadani, edo apohala cheta, ame paina dvesham kaligindi, ee Maharanaku.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
1: అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. విషమంతా కృష్ణుడు తీసుకున్నాడు.
0: All the poison is taken up by Krishna.
1: మధురమైనటువంటి పాలు మీరాకు అందించాడు.
0: And the sweet milk is given to Meera.
1: చూశారా, అందువల్లే ప్రతి మానవుడు కూడా నువ్వు భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనలో ఉన్నటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, ఎవ్రీథింగ్
1: ఎల్స్ కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: దేర్ఫోర్ బిఫోర్ వి డైన్ when once you offer to God the padartha material becomes prasada
1: kanu aanati gopikalandaru kudanu
0: gopikas in those days
1: tama sarvasvami tam vadali petti
0: they have given up everything
1: tama kartavyalu tam nirvartinchukuntu
0: they discharged their duty
1: krishna chintanlone jeevitanni gaduttu vacharu
0: they spend their life
1: valaki etti sadhuvulu ledu ye degree lu pondaledu ye university ki poledu
0: they did not attend any university they have not degree holders
1: upanishattulu kodanu var patinchaledu
0: they have not gone through upanishad
1: varu okke upanishattu
0: they have only one upanishad
1: krishna krishna krishna krishna
0: that's only the sacred name of god
1: okke vedamu
0: only one veda
1: are gopala gopala gopala
0: as veda of gopala
1: okke shastramu
0: only one sacred text
1: adiye నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు
0: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ది లార్డ్ కృష్ణ.
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు.
0: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకొని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా.
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్ However, they enjoyed the life in general.
1: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on
1: మనలో ఉన్నటువంటి పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
0: Therefore, who
1: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
0: Where do you get?
1: Purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
0: Where there is purity, there will be unity.
1: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరడం చేతనే డివినిటీగా మారిపోయింది.
0: The combination of unity and purity, there will be divinity.
1: ఆ వ్రేపల్లకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
0: A new daughter in law came to that వ్రేపల్లె.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హీ వాంటెడ్ టు సీ కృష్ణ.
1: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షీ కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తామామలకు చెప్పలేకపోయింది.
0: షీ కెన్నాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ది ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. It's all Krishna.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ డే ఇట్స్ మదర్ లా హూ డస్ దిస్ జాబ్.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: బట్ మదర్ లా కమాండెడ్
1: ఆ కృష్ణుని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ సీ
1: కృష్ణ. అతని భక్తుడు నీవు కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి హిస్ డివోటీ.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: దట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ద మదర్ లా.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: ఈచ్ వన్స్ డిజైర్ ఈచ్ వన్స్ అంబిషన్ ఈచ్ వన్ యాక్షన్.
1: దైవాన్ని చూడకూడదు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము
1: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: ద స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
0: రిలీజియన్స్
1: ఆర్ ఒక్కడే.
0: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened? The mother in law suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
0: And she asked her daughter in law, Suguna, you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: And Suguna daughter in law went to the residence of Yashoda.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుండాలి.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతిపోతూ వస్తుండాలి.
0: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
1: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఏంటో, చర్మం యొక్క స్మెల్ వస్తుందాది, వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ దట్ ద స్మెల్ హస్?
1: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు.
0: Suguna could not hear what Yashoda was speaking.
1: కృష్ణుడిపై నీ మనసు నిలిపింది.
0: She had full concentration on Krishna.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది.
0: As Krishna was smiling, she was also smiling.
1: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ంట్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కొని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: ఎవ్రీవన్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. ద గోపికాస్ షీ సేడ్,
1: ఆడవారి నోర్లు ఉంటాయా, ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: Pali mandi sreelanta chernaru.
0: All ladies assembled.
1: Sugunaku kanipinchenanta.
0: Suguna could see.
1: Sugunaku kanipinchenanta.
0: Suguna could see.
1: Nandune inta gopaludanta deepana kanipinchenanta.
0: To Suguna, Gopala appeared there in the very lamp.
1: Adiye veliki tagilina manta.
0: It is only very flame that caught her finger
1: Sugunaku
0: burned.
1: Sugunaku kanipinchenanta.
0: And it, Gopala appeared to
1: Suguna. Manasugunaku kanipinchenanta.
0: Our Suguna could see Krishna.
1: Nandune inta gopaludanta deepana kanipinchenanta.
0: At the residence of Nanda, there in the light she could see Krishna.
1: Ekkado jalamlo unnatundi atta kuda telisipoyindi idi.
0: And everywhere, even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్,
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: లైక్ దిస్ ది మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
1: అందరిలో అందరి మాదిరి ఉంటారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటున్నాడు. అందుకోసమనే సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం.
0: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రం పెట్టుకోకూడదు.
0: So God is present in the altar of heart of everybody.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It's only one.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
0: It's only one, not
1: Allah అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
0: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
1: మతం అంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్
1: అది ఏ మానవ మతము.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్, ద రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
0: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలీజియన్.
1: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
0: Therefore we have to correct our mind.
1: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: We should not have any hatred based on religion.
1: ఈ విధమైన భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: Therefore to develop that steadfastness, devotion, students are qualified, deserving.
1: విద్యార్థులారా,
0: students,
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావం ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: Publicize, propagate this
1: principle of unity.
0: There should not be any diversity of
1: differences. This
0: is the true education.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: You have to learn this.
1: అయితే
0: however
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: Bhagavan wanted to inform us one important aspect.
1: దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: Devotees are more and more day by day.
1: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
0: Devotees will be very happy to see Bhagavan and Bhagavan will be very happy to see
1: them. నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
0: And Swami is not having enough of time.
1: కనుక
0: so
1: ఎవరైనా
0: anyone
1: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
0: those who want to get married,
1: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటాదో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
0: Therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter marriages will not be performed in Prashant.
1: Samuhi vivahal chestam santoshame.
0: However there will be mass marriages.
1: Samuhika ఉపనయనాలు చేస్తాం సంతోషమే. ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
0: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
0: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
0: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
1: Swami dwara ee vivahamlo jarmatramu jaragadaniki veerundadu.
0: But Bhagavan is not going to perform the marriage himself.
1: Cheskoni aanandanga randi.
0: You come here after performing marriage.
1: Nenu nindu premato mimmalni aashirvadistanu.
0: Bhagavan will bless you with a total love.
1: Kanuka meeru grihasthulayi deshaniki taginatvanti okka aadeshanni andistu deshaniki taginatvanti okka sevanu kudanu meeru chestu ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
0: Therefore be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
1: కనుక ఈనాడు గోకులాష్టమి.
0: Today is Gokulashtami.
1: కృష్ణుడి పుట్టిన దినం.
0: It's the birthday of Krishna.
1: కృష్ణ ఏమంటుంది?
0: What is the fun of his birth?
1: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
0: It's only the external form that's born.
1: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది.
0: It's not the birth.
1: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
0: We have to follow the command.
1: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
0: We have to follow his command.
1: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
0: కృష్ణ
1: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
0: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: వాణే స్వామి, స్వామే వాణి.
0: భగవాన్
1: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
0: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
1: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.

0: తరముకాదు. వీటి విడదీయ నెవ్వరి తరము కాదు. మంచి నీచెంత నిలిచియుడు, శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు, శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram lo enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వీ హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్, యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.

0: and bad coexist.
1: Itti kaliyaganu veru cheyadam evaru tharamu kaadu.
0: It's impossible for anyone to separate.
1: Itti prema swarupamu, itti daiva swarupamu, edalla elladala nilchiyey undunu.
0: The divinity and the principle of love remain forever as existence.
1: Atti nilchina shashvatamainatuvanti satyamainatuvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
0: We have to make every effort to hold on to this eternal principle of love.
1: అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
0: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
1: దేనిని వెతుకుతున్నావు?
0: వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సర్చింగ్ ఫార్?
1: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
0: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
1: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
0: Though it is with you, in you, around you, you are not able to recognize it.
1: Karanam emiti?
0: What is the reason?
1: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
1: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
0: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించినది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
1: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
0: That which is with us has to be given up.
1: Tanato kalisi undinappudiki kani tanu danni vadile petti kalinaatvanti dani kosamai aneka apohara jarugutunnamu.
0: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
1: Nityamaina satyamaina adbhutamaina aanandamaina aa satyame sarvatra praki unnadi.
0: That eternal, mysterious, wonderful, mystical truth is present everywhere.
1: Atti సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
0: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
1: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ డిక్లేర్స్ that he is in search after truth, but he has not been succeeded in his attempt.
1: Nitya satyamainatvanti aanandamu mana yende nirantaramu kadiladutu unnadi.
0: That eternal bliss is present in us throughout to eternity.
1: Atti nitya satyamainatvanti yokka daivatvanni మనం ఏ రీతిగా చూడగలము?
0: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ డివినిటీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు విజువలైజ్?
1: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్స్ నథింగ్ బియాండ్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్స్ మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు రికగ్నైజ్ ట్రూత్.
1: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
0: That truth is in you, with you, around you, after you.
1: కానీ ఏది నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండేటట్టు నీవు భావిస్తున్నావు.
0: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
1: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
0: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
0: To recognize that innate, inborn divinity, what sort of spiritual practices we are adopting now.
1: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
0: In fact, we don't need to follow any practice.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
0: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
0: దో యూ డిక్లేర్ దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఫర్ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్.
1: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎయిదర్.
1: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యు.
1: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యు.
1: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
0: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యు, ఇన్ యు, అరౌండ్ యు, అండ్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ ఇట్, ఇట్ ఇస్ మీనింగ్లెస్.
1: యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
0: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
0: The term samadhi is not appropriate.
1: Samadhi.
0: Samadhi.
1: Anaga annintu yendu kudanu samamga undeetvantidi.
0: That which is equanimous in all periods of time is samadhi.
1: Itti pavitramainatvanti tattvam andari yendu untunadi.
0: This sacred principle is present uniformly in all.
1: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani anukotam pedda parapaatu.
0: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
1: నీ తత్వాన్ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
0: Do you search for your own self outside?
1: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
0: Do you search for yourself outside in the external world?
1: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
0: The one who searches himself in the outer world is a fool.
1: నిన్ను నీవు చూసుకోవడానికి నీ ఎందే వెతకాలి.
0: To know thyself, you have to go inward.
1: బయట వెతకటం ఇది పొరపాటు.
0: To move outward is a mistake.
1: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
0: That what you are searching for is imminent in you.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అధికంగా దూరంగా చేసుకుంటున్నాము.
0: The sacred principle has got distanced yourself because of your search and spiritual practices.
1: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it anywhere.
1: నీది కానటువంటి దాన్ని నీవు వెతుకుతున్నావు.
0: You are searching that what is not your own identity.
1: ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతుంది?
0: This madness will never take you anywhere.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: నీ యందు ప్రేమ ఉన్నది.
0: దేర్ ఇస్ లవ్ విదిన్.
1: కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు కొని తెచ్చావు?
0: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ గాట్ ఇట్?
1: అది ఎక్కడికి పోతున్నది?
0: ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్ ఫ్లో?
1: ఎక్కడికి రావటం పోవటం లేదు. రాకపోకలు లేనట్టి శాశ్వతండు ఆ యొక్క.
0: ఇట్ నైదర్ గెట్స్ ఇన్ నార్ లీవ్స్ యూ, నైదర్ ఎంట్రెన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుక మనం సాధన అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం కావించుకునే నిమిత్తమే మనం చేస్తున్నామే కానీ నిజంగా సాధన చేయటం అంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, We are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself, reality is experienced.
1: కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: This term I, what's its origin?
1: తనయందే ఉంటున్నది.
0: It is within.
1: తానే కల్పించుకుంటున్నాడు.
0: It's of your own.
1: ఈ కల్పితమైనటువంటి నేనును తాను కల్పించుకొని అమితంగా భావిస్తున్నాడు.
0: In fact, it is of his own imagination and he magnifies it.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
0: Therefore, it's most essential for every man to turn inward and know his true nature.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
0: In fact, your nature belongs to your own self, not to any foreign person.
1: నీ సెల్ఫ్ను నీవు ఎందుకు వెతుకుతున్నావు?
0: Why do you search for your own self?
1: అది నీ యందే ఉంటున్నది.
0: It is within you.
1: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
0: He is a true aspirant. He who understands that what he is searching for is in reality, is present within him.
1: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
0: Therefore, the search in the common parlance is a sign of madness.
1: తన నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
0: When it's all around, why should he search for it?
1: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
0: Therefore, it's wrong path, wrong procedure to search for divinity.
1: కన్నులు మూసుకుని దేన్నో నువ్వు యోచన చేస్తున్నావని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
0: Though you have within, you are thinking that you'll find sometime later is also sign of ignorance.
1: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకటం అవసరం లేదు.
0: Therefore, that which follows you doesn't need to be searched.
1: మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ యందే నిలిచి ఉన్నది.
0: That truth for which you have been searching for all along is in you.
1: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
0: In relation to Lord Krishna, there have been many paths followed, many paths of inquiry and practices.
1: కానీ అవన్నీ కూడా కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
0: All of them were in vain finally.
1: కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is Krishna?
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: అంతా తనయందే ఉంటున్నది.
0: In fact, everything is with him.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు.
0: Love is not born.
1: అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది.
0: It emanates within you.
1: ఆ ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ సత్యభావం నీకు దక్కుతుంది.
0: When once the love that emanates in you should manifest, then there is justification.
1: ఇది బట్ట.
0: This is cloth.
1: ఇది బట్ట కాదు.
0: No.
1: ప్రతి.
0: It's cotton.
1: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టు ఒక్కటే నిలిచిపోతుంది.
0: Ultimately the cotton remains one.
1: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాం.
0: What we are bothering ourselves in the name of inquiry is wrongly directed.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థమవుతుందో మీకు గుర్తించాలి.
0: You must understand the depth of love.
1: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది అది మనకు.
0: In fact, we love all.
1: తినే తిండిపైన,
0: the food that we partake,
1: కట్టే బట్టపైన,
0: and the clothes we wear,
1: చూచే చూపులో,
0: our looks,
1: అన్నింటి యందు ఒకటే ఉన్నది.
0: There is love indeed.
1: అయితే మనము మన చూపులు వ్యత్యాసంగా ఉంచేత,
0: because there's some difference in our looks,
1: మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత,
0: because of variety in our thoughts,
1: వేరు వేరుగా మనం భావించుకుంటున్నాము,
0: we find the duality or separateness.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: నేను నేనే.
0: I am I.
1: అదే మనం వెతకవలసినటువంటి.
0: That's the message which is necessary.
1: నీవు నీవే కాని నీవు నేను కాదు.
0: In fact, you are you and I am I.
1: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
0: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
1: లోకంలో అనేకం కనిపిస్తుంటాయి మనకు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ మెనీ.
1: అవి కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
0: వీ కన్సిడర్ దెమ్ మెనీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి.
0: దో దేర్ ఇస్ వాస్ట్ వెరైటీ ఇన్ ద ఔటర్ వరల్డ్ దేర్ యు ఫైండ్ అండర్లయింగ్ వన్నెస్.
1: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు.
0: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ ఎ వెరైటీ మల్టిప్లిసిటీ is not variation.
1: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
0: In fact, that which is one is your true self.
1: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
0: This fundamental principle of unity, the real I, is divine.
1: కానీ నేను అనేటువంటిది ఇది ఫండమెంటల్ది.
0: This true I, the self, is fundamental.
1: మనము అనేటువంటిదంతా కూడాను భిన్నమైనటువంటివి.
0: The we is variation, duality.
1: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు
0: అప్పుడు
1: నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
0: హౌ మెనీ ఇమేజెస్ యు ఫైండ్?
1: లేదు. నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
0: దో ది మిర్రర్స్ ఆర్ మెనీ గివింగ్ స్కోప్ ఫర్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆల్ అరౌండ్, యు ఆర్ జస్ట్ వన్.
1: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
0: ఆల్ ద రిఫ్లెక్షన్స్ స్టాండ్ ఫర్ ఓన్లీ వన్, ద మెయిన్ ఆబ్జెక్ట్.
1: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ దిస్ ఐనెస్.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
0: దిస్ టంబ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
0: వెన్ యూ లుక్ ఇన్ యూ ఫైండ్ యువర్ ఓన్ ఇమేజ్ రిఫ్లెక్షన్ దేర్.
1: కానీ నీ ముఖం వేరే కాదు.
0: యువర్ ఫేస్ ఇస్ నాట్ సెపరేట్.
1: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
0: యూ సీ యువర్ ఓన్ ఫేస్ యాజ్ రిఫ్లెక్షన్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
0: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
0: వాట్ యు ఆర్ సపోజ్ టు నో ఇస్ దిస్, ది పాయింట్ వన్నెస్, ది యూనిటీ, డివినిటీ.
1: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూసిన వారు అవుతారు.
0: If you know this fundamental one divinity, you will be knowing rest.
1: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ
0: this world may be dual.
1: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
0: But in the spiritual sense, it is only one that exists.
1: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
0: You see three pictures.
1: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
0: You see your own picture.
1: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
0: And sometimes you consider separate.
1: వేరుగా చూసిన బొమ్మను నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
0: The picture of your own which you consider separate are two now.
1: కనుక ఇవన్నీ కూడాను నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
0: These are all the changes, the thoughts in you only.
1: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
0: You can certainly visualize the divinity at once.
1: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
0: We make several attempts to experience this oneness.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
0: Divinity is not varied.
1: అంతా ఒకే రూపమే.
0: It's only one form.
1: ఏకం సత్తి ప్రభోదావదంతి.
0: It's only truth is one which is spoken referred to as many.
1: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ
0: దో హీ సీస్ హిమ్సెల్ఫ్
1: అది భిన్నత్వంగా భావిస్తున్నావు.
0: హీ కన్సిడర్స్ యాస్ మెనీ.
1: అది ఏ మాయా.
0: దిస్ ఈజ్ ఇల్యూషన్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయా.
0: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ విచ్ మేక్స్ వన్ లుక్ యాస్ మెనీ.
1: కానీ అది అనేకత్వం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్.
1: నీ ఏకత్వమే.
0: ఇట్స్ వన్ ఓన్లీ.
1: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
0: Diversity is of your own making, imagination.
1: Kanuka ee bhinnatvanni nu marchipo.
0: Forget this plurality.
1: Daivatvanni nu chintan cheyi.
0: Think of the divine.
1: Ee pereyna pettu, ee roopamaina pettu, ee naamamaina pettu.
0: Call it by any name, give it any form whatsoever of your choice.
1: Kani okaloka samayamlo
0: at one time
1: Radha
0: Radha
1: కృష్ణుని చూసుకుని
0: వాచింగ్ కృష్ణ
1: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
0: షీ కన్సిడర్ considered Krishna as her own.
1: కాని అనుకుంది కాని మరి తక్షణమే ఇయో కృష్ణుడు వేరు నేను వేరు.
0: బట్ దేర్ ఆఫ్టర్ నెక్స్ట్ మోమెంట్ షీ థాట్ దట్ షీ సెపరేట్ ఫ్రమ్ కృష్ణ.
1: అది పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: అది తానే కాని తాను వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ అండ్ కృష్ణ ఆర్ వన్, నాట్ సెపరేట్.
1: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుడిని భిన్నత్వంగా భావించుకోవటం తన మనోదోషమే తప్ప వేరు కాదు.
0: ద మిస్టేక్ లైస్ ఇన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ఓన్లీ వన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
0: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
1: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫార్ డిఫరెన్సెస్.
1: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ ఫీలింగ్ సచ్ అస్ మైన్ అండ్ థైన్, దెన్ నేచురలీ యు ఆర్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమునే కానీ మరొకటి కాదు.
0: దే ఆర్ ఆల్ జస్ట్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, నాట్ సెపరేట్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లు అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధం అనే.
0: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
1: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
0: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
1: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
0: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
1: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
0: యు లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
1: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
1: తన యందే ఉండినటువంటి దైవత్వం,
0: డివినిటీ విదిన్ హర్,
1: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే.
0: When it appears as though it is another person,
1: పరాయి వ్యక్తులు కాదు,
0: then it's not true.
1: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
0: One is forgetting his own self and considers the other as divine.
1: కనుక దీనిని నారదుడు చెప్పాడు.
0: This what Narada said.
1: అమ్మా రాధ,
0: రాధ,
1: నీవెవరనుకున్నావు?
0: Who are you?
1: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
0: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
1: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
0: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
1: నీవు కానే కాదు ఇది.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
1: అంతా కృష్ణుడే.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
1: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
0: Reaction, reflection, resound are responsible for differences.
1: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వర్చు.
0: Just go near the hill and shout oh.
1: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
0: Then you will have the echo, the same sound oh.
1: కనుక ఆ సౌండ్ తందే కాని పరలు కాదు.
0: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
1: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
0: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
1: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబమునే మనకు కనిపిస్తున్నాయి కానీ
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్స్.
1: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
0: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
0: యు consider the reflections as reality.
1: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
0: The moment you understand the reality of the reflection, you will know the truth of oneness.
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని నీవు చూసుకో.
0: Watch your own face in front of the mirror.
1: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
0: Then is this my face? A question may come.
1: అయితే నీవెవరు?
0: Then who are you?
1: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
0: When you say that's your face, the one there is not separate.
1: రెండు ఒకటే.
0: Both are one actually.
1: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి బలపడుతుండేది నీవే.
0: In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought.
1: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know our true nature.
1: నీవెవరు?
0: Who are you?
1: నీవే తాను.
0: In fact, you are
1: తానే నీవు.
0: In fact, you
1: are.
0: You and he are one.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకొని మనమే పొరపడిపోతున్నాము.
0: Therefore, we are mistaken considering this unity as
1: ప్రతి విషయం నందు కూడాను ఇట్ రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే
0: ఎవ్రీ మ్యాటర్ యు కమ్ అక్రాస్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
0: A person is taking cows along with him to a nearby forest.
1: రూట్ కు పెట్టుకొని పాట పాడుతున్నాడు.
0: Well, he went on playing on a flute there.
1: ఆ పాట పాడుతున్నంత సేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించింది.
0: As he went on playing on the flute, he could listen to the voice. And he thought that is someone else's voice.
1: వాడి పైన కోపం వచ్చింది.
0: He was so angry with the other person.
1: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
0: He just brought them home, all the cows.
1: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
0: He said, Mother, I'm not going to rear cows tomorrow.
1: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
0: I come across a person who's responding.
1: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
0: There is a person there in the forest.
1: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
0: Whatever I sing, he sings back.
1: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
0: I'm insulted.
1: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
0: Then she says,
1: ఇది నీ పొరపాటే.
0: It's your mistake.
1: నీకు నీవే పలుకుతున్నావు.
0: In fact, it's only your voice.
1: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
0: It's just your own sound.
1: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
0: It's not any person singing the same song as yours.
1: అయితే రేపటి దినం రా అన్నాడు.
0: And he wanted his mother to follow him on the following day.
1: తెల్లవారేటప్పటికే తల్లిని తీసుకున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్
1: నిన్న పోయినటువంటి కొండల చాటుకు తాను పోయాడు.
0: అకంపనీడ్ బై హిస్ మదర్ హీ వెంట్ టు ద సేమ్ ఫారెస్ట్.
1: ఒక పాట పాడాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్.
1: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
0: అండ్ ఆల్సో వాయిస్ చేంజ్.
1: చూడు ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
0: దెన్ హీ పాయింట్స్ టు హిస్ మదర్ అండ్ సేస్ సమ్వన్ ఇస్ హెక్లింగ్ ఎట్ మీ మేకింగ్ ఫన్ ఆఫ్
1: మీ. ఆ కుమారుడిని దగ్గర తీసుకుని
0: And then mother called him close.
1: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయట వాడు కాదు.
0: And the mother tells him, look here my dear son, that's all your reaction reflection is sound, that's just echo, nothing else.
1: ఎక్కడ పోయినప్పటికీ నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటది.
0: Wherever you go, you certainly know your sound.
1: బయట వారు ఎవ్వరూ నీకు పోటీ చేయరు.
0: There's no person alien to you, different from you.
1: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
0: So saying, she brought her son home.
1: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
0: వీఆర్ మిస్టేకెన్ లైక్ వాయిస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిఫ్లెక్షన్స్.
1: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
0: Determine completely once to see God.
1: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
0: You have body identification. In fact, you are not the body.
1: ఈ దేహం నీవు కాదు.
0: You are not the body.
1: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటాది.
0: It is only your own feeling of body identification.
1: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
0: This is only your illusion, imagination. Where else you exist?
1: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఎక్కడుంది?
0: Where is your reflection then?
1: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబమే కాని వేరు కాదు.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
1: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
0: యు ఆల్ సే సాయిబాబా.
1: కానీ నేను సాయిబాబాని కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
1: నేను మీరే మీరు నేనే.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి ఇస్ యు. యు ఆర్ భగవాన్.
1: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
0: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ.
1: గుర్తించుకుంటే ఇంక భేదములే మీకుండవు.
0: Then there will be no differences at all.
1: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
0: Just slap yourself.
1: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
0: Then who is hurt when you slap yourself?
1: నీకే దెబ్బ తగిలింది.
0: Yes, you are hurting yourself.
1: వాణ్ ఎవరినో నేను కొట్టాననుకుంటున్నావు.
0: You think that you are slapped by someone else.
1: ఎవరినో కాదు నిన్ను నీవే కొట్టుకున్నావు.
0: In fact, you are hurting yourself.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఒకటి మనం దూషించావు.
0: You have accused someone.
1: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: You considered it so.
1: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
0: You are criticizing, accusing your own self.
1: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
0: All our actions are of our own making. They don't belong to anybody.
1: మీరందరూ కూడాను పరులు కానీ భావిస్తున్నావు.
0: You consider that someone else or responsible.
1: పరులే లేరు.
0: There are no other person.
1: అంతా ఉన్నది ఒక్కరే.
0: Only one that exists.
1: ఇక్కడ మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు.
0: How do you say that you are one when there are so many around?
1: కనుక ఇవన్నీ కూడాను ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
0: It is only because your approach, your outlook that makes you feel diverse.
1: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
0: And you brought some ladus.
1: నీ అందరికి పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
0: And you say that you have distributed 5,000 ladus to everybody.
1: ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయి ప్రశ్నించు.
0: You ask all 5,000 people.
1: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
0: What have you eaten?
1: లడ్డు.
0: You say లడ్డు.
1: నువ్వు తిన్నది ఏమిటి? లడ్డు.
0: What have you eaten?
1: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
0: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
1: laddu. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకును నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
0: Therefore, your own true self is appearing as a reflection.
1: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
0: So know your true nature, your true identity.
1: ప్రేమ తత్వము ఒకటే.
0: Love is one.
1: ప్రేమ ఒకటే.
0: Love is only one.
1: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
0: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
1: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కలుసుకుంటుంది.
0: దెన్ వన్స్ యూ లుక్ ఎట్ యువర్ చైల్డ్ యు హగ్ హర్.
1: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యు సీ యువర్ సిస్టర్.
1: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
0: Atma is only one.
1: Rendu anetundi atma levu.
0: There are no two selves.
1: Ee okkate anetundi satyanni gurtinchu.
0: Know this only one self.
1: Evariki evaru bhedamulu kuda undavu.
0: There will be no differences.
1: Evariki evaru deshamulu kuda undavu.
0: You don't hate anybody.
1: Ee deshamulu bhedamulu povalanukunte ivannikkala unna antu bhavinchu.
0: Therefore consider that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
1: కనుక నీ ఏకత్వం అని మాత్రం నువ్వు గుర్తించు.
0: సో రికగ్నైజ్ దిస్ వన్నెస్.
1: అప్పుడే నీ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
1: పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు.
0: ఆల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
0: యూ మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
1: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
0: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
1: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరు ఒకటి.
0: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
1: కనుక నేనే మీరు, మీరే నేను.
0: భగవాన్ బిలాంగ్స్ టు యూ, యూ అండ్ భగవాన్ ఆర్ వన్.
1: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ యూనిటీ.
1: రెండు అనేటువంటి ఏమాత్రం కనిపించవు.
0: దేర్ ఇస్ నో డ్యూయాలిటీ అట్ ఆల్.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్.
1: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలం ఇది మీరు అర్థం చేసుకుంటారు.
0: వెన్ యూ గో బై సర్టన్ ఎవిడెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కాంప్రహెండ్ క్లియర్లీ.
1: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
0: బి పేషెంట్ ఎనఫ్.
1: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
0: నెవర్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ గాడ్, దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్వర్స్ విత్ హిమ్.
1: కనుక ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారి పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు.
0: వెన్ వన్స్ యు నో ద ప్రిన్సిపల్ వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ద ట్రూ రియాలిటీ, దెన్ యూ విల్ నో దట్ యు ఆర్ డివైన్.
1: కనుక నీవు డివైనే కానీ నీవు వేరే కాదు.
0: You are basically divine, nothing else.
1: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
0: దిస్ డివైన్ యూ గో యూ థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
1: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్.
0: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
1: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: నేను మీరే, మీరు నేనే.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
0: గో ఆన్ థింకింగ్ ఇంప్రూవింగ్ దిస్ ఐడియా. మీరు
1: నాకంటే మీరు వేరుగా లేరు.
0: You are not separate from Bhagavan.
1: Nenu meekante veruga lenu.
0: Bhagavan is not separate from you.
1: Nenu neevu iddaru okate.
0: In fact, you and I are one.
1: Deenni ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
0: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
1: Appude meeku ee bhedam poorthi nasinchipothundi.
0: Then the differences will certainly vanish.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
0: When once you know this truth, understand the reality, you can experience.
1: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇఫ్ ది పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండా సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు హూ సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: సంతోషమున కంటే మరొక సుఖం లేదు.
1: There's nothing comparable to that of happiness.
0: మానవుని సుఖములు కోరుతుంటాడు.
1: Man wants to be happy.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: He wants various forms of pleasure.
0: కానీ శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
1: But yet there's no other happiness other than peace.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: That's what is said by Tyagaraja, that there cannot be happiness without
0: ఈ సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There's no other happiness other than your own pleasure.
0: సంతోషమున కన్నా స్వర్గమేది?
1: Can there be heaven more than one's own happiness?
0: నతృష్ఠాయ వ్యాధి. ఈనాటి మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి.
1: Man is bound by so many of desires today.
0: ఈ ఆశలే మానవునకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది.
1: These over ambitions are responsible for sickness.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: Desire should be under certain limit.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోవుచున్నవి.
1: Desires are excessive today.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
1: For that reason, the diseases are also ever on the rise.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
1: Because of so many of the desires, there are so many of mental agitations that lead to physical ailments.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to put a ceiling on our desire.

0: నచ ధర్మో. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ హావ్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్.
0: ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కొడును అవసరం వచ్చేటువంటి వాడి.
1: Every human has got his own value.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: He is only true individual if he recognizes this fact.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Today man has forgotten his value and also value of time.

0: You spend all the time in day's hard work. Do you think is that all life?
1: మూడు పూటల మీరు బాగుగా భుజించి ఇది జీవితమని ఎంచినారా?
0: Eating full all the three times a day, do you think that's all the life?
1: హాయిగా పవళించి ఆనందముందుటే ఇది జీవితమని ఎంచినారా?
0: Do you think that the life is centers around a comfortable, happy, sound sleep?
1: పనికి రాని మాట పలుమారు ఆడుచు ఇది జీవితమని ఎంచినారా?
0: Do you think that life is just a gossip or a vain talk?
1: ఇందుకా దేవుడి జన్మ ఇచ్చినాడు.
0: Do you think God has given this life for that purpose?
1: పుణ్య

0: At least lead the life of a human being from now.
1: ఈ ప్రపంచమంతయును భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole world is God's creation.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
0: It's highly powerful.
1: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
0: Is not the one that could be expressed at a point of time or at a place either.
1: ఈ శక్తి సర్వత్ర ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Though such power is latent all over, but man is not able to recognize the divine.
1: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
0: As he could not recognize, he denies the presence of power.
1: విద్యుత్ శక్తి తీగలి యందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: ఎలక్ట్రిసిటీ రన్స్ త్రూ ది వైర్స్.
1: కానీ ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
0: బట్ యు డ్రా ద లైట్ వేర్ యు ఫిక్స్ ద బల్బ్ టు ద హోల్డర్.
1: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురు అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
0: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
1: అటునే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకును అట్టివారి యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుంది.
0: Likewise, God is present everywhere. But you will find his manifestation in the heart of a person which is full of love.
1: Kani ee naati manavudu jeevitam ante emiti, deeni yokka gamyam ante emiti, deeni lakshyam ante emiti, deeni kartavyam ante emiti aneetundi daarini gurtinchukolekapothunnadu.
0: But man today is not able to know what is life, what is the purpose, what is the goal, what is the aim.
1: Kalamu prachanda marutam vale అతి వేగంగా కదులుతున్నది.
0: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్ విండ్.
1: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మోమెంట్ టు మోమెంట్.
1: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
1: ఏమిటి ఈ కర్తవ్యం?
0: వాట్ ఈస్ హిస్ డ్యూటీ?
1: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టన్ ఆస్పిరేషన్.
1: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
0: సర్టన్ గోల్స్.
1: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సర్టన్ సీక్రెట్ పాత్స్.
1: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
0: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
0: వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ లైఫ్?
1: తన యొక్క జన్మం యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్?
1: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
1: ఏమిటి ఈ కర్తవ్యం?
0: వాట్ ఈస్ హిస్ డ్యూటీ?
1: ప్రతి

0: What is his duty in life?
1: తన యొక్క జన్మము యొక్క రహస్యం ఏమిటి?
0: What is the secret of his life?
1: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తన యందు కాని లేక వెలుపల కాని ప్రశ్నించుకోవటం లేదు.
0: No one puts to himself such questions nor seeks answers from others either.
1: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: Therefore man has limited his life to drink and food.
1: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
0: He has limited his life to properties and pleasure.
1: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
0: This is not the purpose of man.
1: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
0: It's not the duty of mankind.
1: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
0: It's not the goal of life.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధ దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
0: Every individual should demonstrate the divine ideal.
1: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
0: Therefore man should never change his ideal. He should keep on working for that ideal throughout.
1: కాని ఈనాటి మానవుడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశించడం లేదు.
0: But man is not treading along that sacred path.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పమునందునే ఇమిడి ఉంటున్నది.
0: Everything lies in the thought of man.
1: ఈ సంకల్పమునందు ఉండినటువంటి యొక్క ప్రతి పదము కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవిస్తున్నది.
0: All thoughts reflect externally.
1: Reflection of the inner being.
0: It's a reflection of the inner being.
1: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందు కూడాను చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
0: All these thoughts you can understand through an example.
1: మనం ఒక గృహమును నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
0: బిఫోర్ యూ అండర్ టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
1: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపమును ధరిస్తూ ఉంటాది.
0: సో ది హౌస్ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ ఎ షేప్ ఇన్ మెంటలీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫిజికలీ.
1: మరికొన్ని చిన్న ఉదాహరణలు
0: అండ్ అదర్ ఎగ్జాంపుల్స్.
1: మీరు ఎవరికైనా ఒక జాబును రాయాలనుకున్నప్పుడు
0: ఇఫ్ యూ వాంట్ రైట్ లెటర్,
1: ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబులు ఎందు రాయగలుగుతున్నారు.
0: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
1: కనుక మొదలు సంకల్పము.
0: First thought.
1: రెండవది ఆచరణము.
0: The second action.
1: సంకల్పము ఉండటంచేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
0: The thought leads to action.
1: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Without thought you cannot act.
1: కనుకనే సంకల్పం పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we should entertain sacred thought.
1: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరం.
0: It's most essential for every individual to recognize, for all the misery, for all the lapses, sufferings, troubles and turmoils, his thoughts are responsible.
1: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
0: We consider someone is responsible for our misery.
1: తమ దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
0: He thinks that someone is responsible for all his lapses and losses.
1: కానే కాదు.
0: No one is responsible.
1: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కాని మరొకరు కాదు.
0: You are responsible for good and bad, no one else.
1: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
0: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
1: Kanuka mana manchi chedalaku maname kaaranam anetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
0: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
1: Bhavam tad bhavati.
0: As is the feeling so is the experience.
1: Deenine upanishattiyalu kudanu keno upanishattiyandu chaala vivarinchi bodhisthu vachindi.
0: కేనోపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
1: అనగా దేనిని నీవు విశ్వసిస్తున్నావో, దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు చింతిస్తున్నావో, ఆ రూపంనే నీవు పొందుతున్నావు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దాట్ వాట్ యు థింక్ ఆఫ్, దట్ వాట్ యు ఎస్పైర్ ఫర్, దట్ వాట్ యు వాంట్ టు బి, యూ విల్ బి దాట్.
1: వాల్మీకి రామాయణం రాయగోరి ప్రప్రథమంలో రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి

0: చిట్టించుకొని తదుపరి రామాయణం రాయగలిగించారు.
1: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
0: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైనటువంటి తేజస్సు ప్రకాశించటము, ఇది రామచిత్రం యొక్క విచిత్రమే.
1: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
0: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
1: యాజ్ యూ థింక్ అబౌట్ బ్రిలియన్స్ ఎ స్పార్క్ విల్ ఎంటర్ ఇంటూ యూ.
0: ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
1: At all times and all conditions he thought of Hari only.
0: Harine premistu vachadu.
1: He loved Hari continuously.
0: Harito sambandha bandhavyanni abhirudhi gavinchukuntu vachadu.
1: He developed intimate relationship with Hari.
0: Hari tappa anyamu ledan cheppi vishwasistu vachadu.
1: Yet full faith that there no one else other than Hari.
0: Kanukune etti kashtamulakaina nashtamulakaina badalakaina e maatramu taanu veruvaka.
1: Therefore he had no fear whatsoever for all the difficulties and
0: divyamainatvanti bhavyamainatvanti navyamainatvanti పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: బట్ ఈవెన్ టోన్ ఎక్స్పీరియన్సింగ్ ది డివైన్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఎవర్ ఫ్రెష్ డివినిటీ.
0: ఆకలి దప్పులు లేవు.
1: యెడ్ నో థర్స్ట్
0: అలసట అన్నది లేదు.
1: నో మిస్టేక్
0: బాధ అన్నది అసలే లేదు.
1: నో సఫరింగ్
0: కనుకనే చెండా అమార్కులు కూడా వచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు.
1: దేర్ఫోర్ చెండా అమార్క కేమ్ టు ద డెమన్ కింగ్.

0: ఆ కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarkha teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear. Kalukane
0: Vishnu yokka tejasu aa Prahladuni yokka mukham lopala taandava maadutu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: says Brahmaiva bhavati.
1: నోర్ ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్, యు బికమ్ క్లోజ్ అండ్ యు బికమ్ వన్ విత్ ఇట్.
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఇస్ హి?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: హి ఇస్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతముల అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: బొమ్మ చెట్టుకు అంశం,
1: బ్రాంచ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: బట్ టుడే హి సర్వైవ్.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హి లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హి లివింగ్ లైక్ ఎ హ్యూమన్?
0: లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హి ఇస్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యువర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యు వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యు సఫర్?
0: భగవంతుని కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ?
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హి ఎవర్ హావ్ ఎనీ? నో.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హి ఇస్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్ ఆల్.
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యు సఫర్ లైక్?
0: ఈ నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞను నీవు పూనాలి.
1: వెన్ యు ఇన్క్వైర్ లైక్ దట్, యు విల్ అండర్స్టాండ్ దట్ వి ఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ బికాజ్ వి ఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వం లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద టెండెన్సీ టెంపర్మెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబుల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసము వాళ్ళ యందు కూడా ఉంటున్నది.
1: ద బైబుల్ క్లియర్లీ సేస్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం భగవత్ చింతన చేస్తూ దైవాన్ని స్మరిస్తూ దైవానికి అంకితమైనటువంటి యొక్క మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్ అంతా ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ చాంటింగ్ హిస్ నేమ్ ద మోజెస్ హ్యాడ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
0: జీసస్ కూడాను అంతే.
1: సో ఆల్సో జీసస్
0: నిరంతరం కూడాను ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావం చేతనే నిరంతరము చింతిస్తూ వచ్చాడు.
1: జీసస్ వెంట్ హోమ్ థింకింగ్ దిస్ వే, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐడెంటిటీ విత్ డివినిటీ.
0: లోకములో గొప్ప మహాశాస్త్రజ్ఞుడు,
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ సైంటిస్ట్,
0: పవిత్ర హృదయుడు,
1: సెక్రెడ్ హార్ట్,
0: ప్రవర్తన ఉత్తమమైనటువంటిది,
1: బిహేవియర్ విచ్ ఇస్ నోబుల్,
0: సత్యాన్వేషణలో తాను నిరంతరము కొను నిమగ్నుడైనటువంటి వాడు.
1: హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి ఒక శాస్త్రజ్ఞుడు,
1: వన్ సైంటిస్ట్ ఆఫ్ దట్ సార్ట్,
0: నిరంతరం కూడాను దైవ చింతన చేయటం చేత అతని యొక్క ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ బ్రిలియన్స్ ఆన్ హిస్ ఫేస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలము లోపల నిరంతరం కూడా అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్టర్ త్రూ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్ లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్ లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్ లో గానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్ లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: ఈనాడు
0: మనం భావములు క్షణక్షణమునకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people. So we lead life as a human without mind.
0: It's
1: not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antoni ani Italy దేశంలో ఉండేటువంటి వాడు.
1: Antoni is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: హీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వయలిన్.
0: ఆంటోనీ వయలిన్ అంటే చాలా విలువైనటువంటి.
1: ఆంటోనీస్ వయలిన్ హస్ ఆఫ్ వైడ్ రెప్యుటేషన్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: ఒక్కొక్క వయలిన్ ను దాన్ని సరిచేయడానికి, దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి, ఆంటోనీ ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది?
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ ఆంటోనీ, ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్,
0: ఈ భౌతిక జీవితం, ఈ ప్రాకృత జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్, రైట్?
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్?
0: చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్,
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: He said, brother, God is all fullness.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: As is all totality, I should make this total.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వయలిన్ చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: If I don't bring that all fullness and totality, I'll be a traitor unto
0: God. అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: The heart of the God is
0: all perfect. భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: He's all fullness.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు, చేసే పనులు, పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: In order to please God, our thoughts, words and actions must be full and total.
0: కనుకనే పూర్ణమిదం అది పూర్ణమే, ఇది పూర్ణం కావాలి.
1: Therefore that is full and this is full, therefore both have got to be full.
0: అప్పుడే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, రెండు పూర్ణమైపోతాయి.
1: Then both become full.
0: కనుక ఈ రెండు భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైన భావములు అభివృద్ధి గావించుకుని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఆ కాలంలో,
1: ఇన్ దోస్ టైమ్స్, ఫారినర్స్ హ్యాడ్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుకనే భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈస్ పర్ఫెక్ట్.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనము 1/4 లేకపోతే 3/4 లేకపోతే హాఫ్ మనం కాకూడదు.
1: వెన్ గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్, వీ కెనాట్ బి 1/4
0: పరిపూర్ణుడే కావాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: బికాస్ యూ హర్ దిస్ పార్క్.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లింటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చు, సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్, బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు, క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: దివ్యమైనటువంటి ప్రేమని మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ఇన్ అస్, నో
0: వన్ ఎల్స్. బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు, అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, కృష్ణార్పణగా విస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ, బట్ ఇట్ ఈస్ ఫర్ కృష్ణ దట్ ఇస్.
0: కాదు కాదు, చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
1: వి టెల్ వన్ థింగ్ బట్ వి యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఎక్స్‌పీరియన్సింగ్
0: దట్ గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వి ఆర్ సపోజ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ దెన్ హిస్ లైఫ్ విల్ బి రిడీమ్డ్.
0: ఆనాటి గోపికలకు ఇదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: గోపికస్ ఆల్సో ప్రొసీడ్ ఇన్ ద సేమ్
0: పాత్
1: ఫుల్నెస్.
0: ఏ ఒక్క దానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే హావ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ accepted the message brought by Uddhava.
0: మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తుంటుండాలి.
1: Uddhava, we visualize Krishna with our eyes in fullness.
0: మా నాలుకు నిండు కూడాను కృష్ణనామం నాట్యమాడుతుండాలి.
1: We also sing the glory of the Lord with our tongues.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: Our mind experiences the divine bliss of Krishna.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా గ్రోలుతున్నాం.
1: వి లిసన్ టు ది సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వి లిసన్ టు దట్.
0: ఈ పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: వై డు వి నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్? వి డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: అంతేకాదు ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: Krishna was 6 years young.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: While he was playing with gopikas.
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెళ్ళు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: Krishna, aged 5, when he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: మార్గం ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: కనుకనే నీవు మనిషి మారనక్కర్లేదు, మనసు మారాలి.
1: Man need not change, his mind should change.
0: మనిషి అంటే మనసే.
1: Man means the mind.
0: మనసు అంటే సంకల్పములే.
1: Mind is thought.
0: కనుకనే మొట్టమొదట సంకల్పాలు నీవు పవిత్రమైన సంకల్పాలుగా నీవు అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore we should develop sacred thoughts.
0: ఈనాటి సంకల్పములు స్వార్థము స్వప్రయోజనంతో నిండి నిమిడీకృతమై ఉంటున్నాయి.
1: Today all our thoughts are full of selfishness and self-interest.
0: కృష్ణుడు కనిపించిన సమయం లోపల,
1: at a time when Krishna is
0: Vrindavanamlo praveshinchi,
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kudunu Krishna roopakangane bhavincheetunti varu.
1: Gopikas viewed Krishna in all forms around.
0: Ide idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulunda, ivu chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves
0: and
1: the flowers. Anni
0: bhagavantuni yokka srishtilotive.
1: They are all the creation of the Lord.
0: Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukaniga sarvatah paanipadam tas sarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: బికాస్ దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ గోపిక స్టెప్డ్ ఇంటూ బృందావనం.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: దే వర్ ఆస్కింగ్ ది ఫ్లవర్స్.
0: నల్లని వాడు పద్మనయనంబులవాడు

0: ఉల్లము దోచుకవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకవచ్చే మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopikas went on questioning these herbs all around, the dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu,
1: it has so many forms and so many names.
0: Gopikalku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopikas had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ వాజ్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హీ ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ది సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru Hensel evaru ani gurtinchukodaniki veel kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is Hensel.
0: Ee vidhanga form e maari poyindi.
1: Their form have changed.
0: Idi kevalam oka naastikulainatunti vaaru kaani vishwasa rahitulainatunti vaaru kaani deerini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yesla gurtinchagalaru.
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ది గట్టర్ బట్ నాట్ ది
0: భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్
0: ప్రవేశించాడు. లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్ట పగులుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ వాస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్ట పగులుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము ఈ ప్రభావము ఈ ప్రకాంతి రెండు కూడా వెలుజల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ద్వయోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter into
0: argumentation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమట్లేదు కానీ వైరము కాదు.
1: దో దే వర్ హార్ష్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణ అవతారం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హెస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైం.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not move.
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నువ్వు నిత్య సత్యమై నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ది హ్యూమన్ నెస్ట్ టుడే ఇస్ ఈక్వల్ టు ఎర్దన్ పాట్ ఫుల్ ఆఫ్
0: ఇది మట్టి పాత్ర.
1: దిస్ ఎర్దన్ పాట్
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్ర నాశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెజెంట్.
0: పాత్ర బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: బట్ ద బాడీ ఇస్ ఎర్దన్ పాట్.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ఎర్దన్ పాట్ దిస్ ప్రెజెంట్ డివినిటీ ది ఎటర్నల్ ట్రూత్.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life
0: ప్రేమించదగినటువంటిది.
1: We have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: Yes, we have to believe
0: it. అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాం.
1: The life which is so precious and golden is sold out like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the
0: human life. మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: Have to go back to that original place.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: Here all are present.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మద్రాసు నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: All are here from Andhra Pradesh, Madras, Bombay, Italy, America.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: You can be here for
0: తిరిగి ఈ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: You are bound to go back to your place.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్యలోకము అంటారు.
1: This life sojourn is also one of mithya.
0: ఇక్కడికి యాత్రీకులుగా వచ్చారు.
1: You have come here as pilgrims.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: But you must definitely go back to your place.
0: ఏమిటా స్వస్థానము?
1: What is your native place?
0: ఎచ్చట నుండి వచ్చితే ఓ నచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: The living being should go back to the places of their origin.
0: అది ఏమని యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా, స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be shown?
0: వచ్చిన మార్గాన్ని పట్టుకుని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడ నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of origin.
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వీ హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: అది మన యొక్క లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకములైనటువంటి ఉడుకుదుడుకులు వస్తుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి కా మాత్రమే కాదు, ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: డివోషన్ మీన్స్ సరెండరింగ్ ద హార్ట్ ఫుల్ ఆఫ్.
0: ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తూనే వచ్చావు.
1: బికాస్ వైల్ టేకింగ్ బర్త్ హియర్ యూ కేమ్ విత్ దట్ లవ్.
0: దానిని నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents property or grandparents.
0: ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own.
0: ఆ మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును, సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజిటివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజిటివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉండాలి.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టెన్ లిమిట్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యూ ఆర్ థర్స్టీ, యూ నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఈ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలం అంతా కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ వెయిటింగ్ ఫర్ గ్యాంజెస్. దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టిన అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: దిస్ మార్సల్ ఆఫ్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 మూట్లు తినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: బట్ వై డూ నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యూ గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ సర్టెన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వీఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కానీ గోపాలులు కానీ వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికస్ అండ్ కౌహర్డ్ బాయ్స్ led the life of contentment.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే.
1: Only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్.
0: ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ
0: లైఫ్. అదే నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే ఆర్ కన్సిడరింగ్.
0: వారికి బోధించినది కూడా ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లనే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యు ఆర్ డెల్యూటెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in it, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు. కానీ వీరేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ద ఇన్హాబిటెంట్స్ దే
0: ప్రార్థించారు.
1: దే ప్రేయ్డ్.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డెల్యూటెడ్.
0: బాలుండీ తడు

0: சந்தேகம் வச்சிருந்தது.
1: They doubted. He is a boy, tiny thought. But he is a mountain. It is so big.
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది, దీన్ని తాను మోయగలడా, తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని
1: పరిగెత్తిపోయారట.
0: యుగయుగం నుంచి కూడా వస్తున్నారు ఈ థామస్.
1: This kind, this sort of doubting Thomases have been there all over the ages.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: We should not give scope.
0: ఒక్కసారి నమ్మితే చాచేంత వరకు నమ్మాలి.
1: Then once you have faith, continue it till death.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: You can live or die.
0: ఎప్పుడు చూసినా బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యు స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్,
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాసం ఎట్టిదో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: వి సెలబ్రేట్ ద బర్త్డేస్ ఆఫ్ గాడ్.
0: ఈ జన్మోత్సవాల యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సెలబ్రేషన్?
0: ఏ యొక్క ఆదర్శాన్ని, ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి.
1: వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎవ్రీ ఇన్కార్నేషన్? ద ఐడియల్ అండ్ ఆల్ ది గాడ్.
0: ఈ అవతారం కొరకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of
0: dharma. Dharma ante emiti?
1: What is dharma?
0: Edo grihasthudi grihastha dharmamu, vanaprasthudi vanaprastha dharmamu, sanyasudi sanyasudi dharmamu, brahmacharidi brahmachari charanam. Idantha dharmam anukuntunnam. Idi dharmamule kaadu.
1: We think dharma is associated with a particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmamule kaani, idi nijamaina dharmamule kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama veru dharmam veru.
1: The dharma is
0: dharayati iti dharmaha annaru. మనలను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్.
0: ఏమిటి మనల్ని ధరించినటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము, మనస్సు, వాక్.
1: త్రీ. ద బాడీ, ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాక్ నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్ రిప్రజెంట్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, words, action. Moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeds. Deeniki ye desham yokka bhedam kaani, ye mathamulu yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional
0: anni
1: deshamulu varu
0: anni kaalamulu varu andaru kuda deenni anusarinchavalsindi.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: దోస్ దట్ ఫాలో దిస్ పాత్,
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: ద వన్ హూ ఎర్న్స్
0: అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఫాలోస్ ధర్మ,
0: ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటిన పౌరులై కాపాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ధర్మ విల్ హ్యావ్ గాడ్ ఫాలోయింగ్ త్రూ అవుట్ కంటిన్యూస్లీ.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ ధర్మ.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
1: బట్ టుడే వి థింక్ సంథింగ్, సే సంథింగ్.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: దర్ మోర్ బాడీ అటాచ్మెంట్ టుడే.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: దర్ నంబర్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: ఈ ఉపాధి భేదము చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: బికాజ్ ఆఫ్ బాడీ ఫీలింగ్ వి హావ్ ఫర్గాటెన్.
0: స్వధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: వి ఆర్ డిలూడెడ్.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మము స్వధర్మం అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ అండ్
0: స్వధర్మం? ఆత్మధర్మం.
1: స్వధర్మ ద ధర్మ.
0: పర అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంతకాలమైనా ఇంకా మనం దేహధర్మాల్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వీ ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ, బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడా.
1: This was said in Mahabharata war.
0: Yuddhamu cheyalani aashisthunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamulo kuda rayabarame akkarledu annadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakruti reetiga irugunni samanam cheyali.
1: But from worldly point,
0: yuddham anedi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war, we are bound to suffer.
0: Ee manchiti kaadu yuddhamunu niraminchali ani.
1: Better you drop this proposal.
0: కనుకొని పంపించే సమయం లోపల ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: డోంట్ డిలే, బెటర్ యు ప్రొసీడ్.
0: తిరిగి రాయబారం చేస్తా అని పోతుండేప్పుడు తిరిగి కాళ్లు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, enduku ee rayabaram?
1: Krishna, what for all this?
0: Idi prayojanam ledu.
1: There's no use.
0: Chalika.
1: Enough.
0: Uttara dakshina dromulu kaliyuna.
1: The east and west shall never meet.
0: Yuddham siddham anaka kalaharanam iruke yela.
1: Why don't you say we are ready to fight? Why do you waste time?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, వై డు యు వేస్ట్ టైం?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవ్స్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
0: రానే రారు.
1: దే విల్ నెవర్ కమ్.
0: కాబట్టి యుద్ధం సిద్ధం.
1: సో బీ రెడీ ఫర్ వార్.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
1: బట్ హి వెంట్ దేర్
0: మధ్యలో నిలిచాడు.
1: దేర్ హి స్టూడ్ అట్ ది సెంటర్.
0: చిన్నానలు వీరు బిడ్డలు వీరు గురువులు వీరు మామలు అభిమానం బయలుదేరింది.
1: There he developed the feeling of attachment because they are all his near and dear.
0: Tatchalame Gandhi vadana pettadu.
1: He dropped his Gandhi vada weapon.
0: Krishna, chalika ee yuddham.
1: Krishna, enough.
0: Ee bandhu mitrulanu champi nenu bhujinchede emiti?
1: What is that I am going to enjoy by killing these people?
0: Naake em inka vuddu.
1: I don't want any.
0: Nenu inka intiki velutanu annadu.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: బికాస్ ఆఫ్ దిస్ టిమిడిటీ దిస్ ఈస్ అవుట్ ఆఫ్
0: శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బాండేజ్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: బట్ ద బాండేజ్ ద బాడీ ఈస్ రెస్పాన్సిబుల్.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: బాడీ ఇస్ ద డిఫరెంట్ బట్ ఆత్మ ఇస్ వన్.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: టు ఫాలో ద ధర్మ ద బాడీ ఈస్ పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందుకని దేహాన్ని కొంతవరకు తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సిందే.
1: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు మచ్.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: యు షుడ్ ఆఫర్ ఇట్ టు
0: గాడ్. మదీయ ధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్ ద ఫ్యామిలీ ద బాడీ ద మైండ్ అండ్ ద ప్రాపర్టీ.
0: శరణాగతి నీవే, నేను నేనే నీవు.
1: దిస్ నాట్ సరెండర్. ఐఎమ్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు.
0: ప్రత్యేకము దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ యశోద కూడాను కోరింది.
1: యశోద ఆల్సో
0: ఏమిటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్ బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: Aneka mahatyamulanta kuda nu dinadinamu chustune untundali.
1: Every day she has been watching.
0: Ainappudiki ni aa maya vadalledu.
1: Yet she is not free from delusion.
0: Deha abhimaname moola karanamu.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: Pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Nee pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Kollala puttalakun poi venna pattelluga lo guttuna tinedavu neeto puttenu rattella Krishna.
1: But you visit the neighboring houses and you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: Gorantalevu bala.
1: You're so small.
0: Urantayu agadambu okate raddul.
1: Full of mischief all over the village.
0: ఏమిటి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నావు.
1: బట్ యు ఆర్ డూయింగ్ మిస్చీఫ్ ఆల్ ఓవర్ ది హోల్ విలేజ్
0: అని చెట్టు కట్టి వేసిందట.
1: అండ్ హి టైడ్ హిమ్ టు ఎ పోస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్కవన్నీ కూడాను భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కానీ మరొకటి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ an ideal of the divine power.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వుడు ఎందు ఉంటుండది.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడా ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ దిస్ డివినిటీ.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంటాడు.
1: బట్ ఇట్ లైస్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని బట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటాడు.
1: ద డివినిటీ మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: If you want the fullness of all brilliance and the light, only love is the way.
0: Kanuka prema chetane paramaatmani vasamu gaavinchukovali.
1: Therefore you can have God with love only.
0: Desham chetakani అసూ చేత కానీ అహంకారం చేత కానీ భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు దుర్భావములు దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ ప్రహ్లాద.
0: నారదుల్ని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్.
0: నిజంగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యూ షుడ్ నెవర్ సఫర్ నౌ వారి.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడాను ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యూ లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెన్ యూ విల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
0: దివ్యత్వము లీనం కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: వీ అండర్టేక్ సర్టన్ యాక్షన్స్.
0: ఏమిటి కర్మలు? ఇవన్నీ
1: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
0: పొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
0: అది కావాల్సిందే.
1: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్ట అనే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
0: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దు.

0: పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from the bed, from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study, only to carry on your life.
0: గొప్ప విద్యావంతుణ్ణి.
1: You are highly educated.
0: పుస్తకముల్ పఠించి తిని.
1: I have gone through the books well.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I studied all texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Why do you pride yourself because your scholarship?
0: నీ హస్త యుగంబు మోర్చి పరమాత్ముని మొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకములు కదా మానవా.
1: Oh man, when you don't join both of your hands and offer respects, salutations, obeisance to God, all your scholarship is waste. What is it that you get out of it? You may be a scholar. You may have gifts. You may have
0: buildings.
1: You may have jewelry. How long?
0: To
1: the extent you live. Later you have to give up.
0: అది ఏ శంకర్ను కూడా బోధించింది.
1: That's taught by Shankara.

0: बोले नहीं नहीं नहीं रक्षति डुक्रूं करणे भज गोविंदम। ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాల్లో చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణిని గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవలసిందే.
1: ఓ మై క్యాప్ యువర్ లెర్నింగ్ ఆల్ దిస్ గ్రామర్ కంపోజ్ బై పాణి అండ్ మ్యాథమెటిక్స్ టువర్డ్స్ ద ఎండ్,
0: ఇవన్నీ ప్రాకృతమైన జీవితానికి మాత్రమే అవసరము.
1: దేర్ ఆల్ రిలేటెడ్ టు దిస్ ఎఫీమరల్ వరల్డ్,
0: మనకు కావాల్సిందే.
1: దేర్ ఆల్సో నెసెసరీ,
0: కానీ
1: బట్
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
1: దోస్ స్టిపులేటెడ్ పీరియడ్ 100 ఇయర్స్ డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదివియందో లేక ముసలియందో,
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమును, ఎరుకలేదు.
1: మరణమే
0: నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ సో లాంగ్ యు ఆర్ అలైవ్, ఇన్ లైఫ్ ఇట్సెల్ఫ్
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే, నిజమే.
1: Yes, you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: But you should never give up truth.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఎనీ డే.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్సెల్ఫ్.
0: ఈ సత్యాన్ని ఉద్ధవుని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: ద ట్రూత్ ఇస్ కన్వేడ్ త్రూ ఉద్ధవ టు గోపికాస్.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: గోపికాస్ బాడీస్ ఆర్ టెంపరరీ.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: మరణపు కొంప.
1: That's full of the
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: పెరినేస్
0: భవసాగర మీద కలేని కంప.
1: It cannot cross.
0: అంబుల మదనపు మనమెప్పు దళంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు ఓ మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ నెవర్ థింక్ దిస్ పర్మనెంట్. సరెండర్ ద ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఏమిటిది దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండేంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ వితిన్ యూ ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవరు అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడి విల్ లుక్ ఎట్ యూ.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంకా తీసుకుని వెళ్తా.
1: ద మూమెంట్ బాడీ హాస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ.
0: శ్వాసమనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్.
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము. అదే చైతన్యము.
1: దట్ ఈస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఇస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు, వంగకూడదు.
1: Therefore we should not be depressed or frustrated because of loss or trouble.
0: ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: We should face the challenge of life.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కట్టుకోకూడదు.
1: We should bear all the suffering.
0: లెక్కనే చేయకూడదు.
1: We should not bear mindful of
0: humanity. మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రభావం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the effect.
0: ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: But you have forgotten our destiny.
0: మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our position.
0: మన గతిని మనం మర్చిపోతున్నాము.
1: Forgotten our
0: మన సంపత్తిని మనం మర్చిపోతున్నాము.
1: Forgotten our potential.
0: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాము?
1: What is it we remember?
0: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
1: It's not the selfishness that matters.
0: స్వ అర్థం ఇది స్వార్థం.
1: స్వ అర్థ ఇది స్వార్థ.
0: స్వ అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వ అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇస్ భగవద్గీత ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ రిలేటెడ్ టు
0: ఎనీ. ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ relationship with the entire world.
0: పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాస్త్రుడు తానే.
1: హి ఇస్ ద పోయెట్, హి ఇస్ ద కంపోజర్, ది వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
0: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
1: హి ఇస్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
0: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor, this very actor is the director, and that is full and equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చేయాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్ట ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: heart. ఏదో ఒక ఫోర్సో సోర్సో కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్, ది వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం,
1: అండ్ ఇట్ ఇస్ టెంపరరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, మిజరీ
0: స్వమాం అన్నాడు. దానివల్లే నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యు షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఇదంతా.
1: యూ షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యు ఫైండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: అది లేకపోతే ఏది లేదు.
1: Without that nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి, బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: లేము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the destiny is so strong,
0: nyayamu gelchu,
1: the justice will
0: nasinchu swarthamu,
1: selfishness
0: sada yugadharma ide kadoyi, sada yugadharma ide kadoyi,
1: this is the law for in all ages.
0: Kanugommika,
1: understand this.
0: Noor guru biddala tandrikaina,
1: oh, the father has understood.
0: Noor guru biddala tandrikaina antyamuna pindamidigu dikku galagarakata prarabdham ademito.
1: Dhritarashtra has 100 sons, he will not be left even one to do arbitrary
0: future. No, చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ.
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవా.
1: దెన్ హీ సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: నీ యొక్క వచనములు నేను అనుసరిస్తాను అన్నాడు.
1: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు.
1: With all happiness,
0: manmana bhava mad bhakto majjaji mam namaskuri mame vaisheshi satyam te prati jane priyojini. Ippudu neevu na bhaktudavu annadu.
1: Now you are my devotee.
0: Intaku puramu,
1: prior to that,
0: bandhumitrulu pai untunnavu.
1: You think of your relations.
0: Anubandhame kani bhakti ledu.
1: It's only attachment, no devotion.
0: Bhakte gani bhakti kaadu.
1: It is only living but not
0: ani
1: devotion.
0: Ani ee vidhanga bodhistu,
1: teaching like that,
0: pachani rajavamsamunu paadararimpacheninchinaru.
1: A beautiful shining clan is bound to be ruined.
0: ఎవరు? కౌరవులు.
1: కౌరవస్
0: పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు.
1: ఎ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
0: కార్చిచ్చైనాడు సూత సుతనే, స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
1: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
0: దానిపై కచ్చలు రేపే ఆ శకునిగాడు.
1: The Shakuni is there, who is always after the conflict.
0: Ragulukone manta inta vivachuni inta.
1: Now you find the bonfire all over.
0: Inka saravarshamu dappadu vishwashantiki annadu.
1: It's only the rain of arrows that is the solution.
0: Yuddham kudunu vishwashantiki.
1: The war is also for world peace.
0: Elanti varshamu?
1: What type of rain?
0: Ambula varsham kurpinchali.
1: It's a rain of arrows.
0: Lemmu danunjaya.
1: Get up Arjuna.
0: Lemmu danunjaya.
1: Get up
0: danunjaya.
1: Get up, he said.
0: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
1: This is the teaching of Vedanta. Arise, awake, stop.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
1: Don't be in slumber of ignorance.
0: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
1: Don't stay back in the pride.
0: నాది అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
1: Don't have attachment.
0: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
1: Get up from the sleep and slumber of ignorance.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: Be careful, be watchful.
0: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
1: ఈజ్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి
1: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు
0: అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి
1: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్
0: ఉపకారం చేయండి
1: హెల్ప్ ఎవ్రీబడి
0: ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని పెంచుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యు ఆర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్
0: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో మీరు మీతో దైవము ఉంటుంటాడు
1: వెన్ యూ డూ లైక్ దాట్ గాడ్ విల్ బి విత్ యు
0: దైవం నీతో ఉన్నాడు
1: గాడ్ ఈజ్ విత్ యు
0: నీవు దైవములో ఉంటున్నావు
1: యు ఆర్ ఇన్ గాడ్
0: నీకు దైవంకు భిన్నం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్
0: ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము
1: దిస్ వన్నెస్ ఇస్ ది ట్రూ నేచర్
0: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి
1: యూనిఫై యువర్ మైండ్ నౌ
0: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్
0: అన్య భావములు దీన్ని చేయలేవు
1: బట్ నాట్ డిఫరెన్సెస్
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి
1: చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సర్వ్ ఎవ్రీబడి డోంట్ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ గాడ్
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు కాని స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ క్యాన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapaatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapaatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swartharahitamana
0: selfless, what does it mean? Beyond self?
1: Ati self ante emiti?
0: What is meant by self?
1: Self ante kevalam taanu.
0: Self is this one's own identity, I-ness.
1: Tana nimittame taanu chesukuneetundi sevalaku edo evarku chestunnam ani bhavinchukotam pedda porapaatu.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రం ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందే ఆవిర్భవిస్తున్నాయి కాని వ్యక్తులు యందు ఏమాత్రం భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andariyendu unnatundi daivattamu divyattamu okkate anetundi satyanni gurtinchi tana sevanu taanu chesukovataniki tagina upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmaneetiga anniti yendu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పనిచేసిన, నోటితో మాట్లాడిన, తలతో వ్యచారం చేసిన ఇవన్నీ కూడా నువ్వు ఒకే భావంతో కొలిగినట్టే.
0: The work that we do with our hands and the words that we speak with our mouth,
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: Seva anetundi mottamota ahankarni champivestundi.
0: Service first of all kills this ego.
1: Ye matram kudano manavuni endu ahankaram undina adi seva anipinchukodu.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: Kanuka manamu ahankaramnu mottamota alchukottukovali.
0: Therefore we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఈగో?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: వెన్ వన్స్ యూ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈగో విల్ రన్ అవే.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలన చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నానని భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములు అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to
1: ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలు కూడా భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగములు అన్ని కూడా దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదమైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ ఇండివిజువల్?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం యొక్క ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం దేనికి అంగము?
0: ద సొసైటీ ఇస్ అ పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: ఇస్ అ పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఇస్ అ పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మక అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతయకుడును భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: కలర్స్ మే వేరీ.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: ఇట్ దే మైట్ డిఫర్ ఇన్ దేర్ వోల్టేజ్.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమున, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: Atma bhavan pettukoni manavudu samajamlo kaaludjali.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: Appude nijamaina seva ga roopam pondutundi.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిసీవర్ ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీస్.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోభములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: కామక్రోధములు అంతా కూడా
0: differences are responsible.
1: అర్షిట్ వర్గములు అన్ని కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: It is the head that provokes this idea of unity in diversity.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: It is only the external outlook that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అనేగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి ఒక భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలపటికి నీవెవరు మానవుడని గ్రహించున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word manavudu, human being?
1: ఈ మానవ అనేటువంటి పదమునకు చక్కని అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: మానవ అనగా
0: manava meant
1: ఆకాశాది పంచభూతములన్నీ కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనే మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, is the personification, the manifestation of the five basic
1: manavudu elements. Manavudu ga ee sharira sambandham kaadu.
0: Not simply a form.
1: Atmake manava ani peru.
0: The spirit atma is called manava, human.
1: Manavudu ga aakashaadi panchabhootamulakanta kudanu poorinatvantidi ee manavattvam.
0: In fact, it is in the human life we find all the basic five elements.
1: Aithe ee panchabhootamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
0: As he has full control over the five elements, he has become a master.
1: కాని అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కాని ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today,
1: అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
0: He has been suffering a lot.
1: ఇది కేవలము ఇది భిన్నంగా భావించరాదు.
0: We should not consider something different.
1: పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి.
0: In fact, all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: వెన్ వన్స్ వన్ రీచెస్ దిస్ స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్ వీ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: ప్రయర్ టు దిస్ ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ వాస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హైయర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హైయర్ మైండ్.
1: హైయర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హైయర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాడు.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొట్ట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఈస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
1: తర్వాత క్రమక్రమేణ అది హైయర్ మైండ్ కి పోయేటప్పటికి
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హైయర్ మైండ్
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: వెన్ ద ఫిజికల్ బాడీ ఇస్ నియర్ యూ కెన్ బీ.
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటది.
0: ఇట్ ఈస్ అట్ ది పర్సనల్ లెవెల్.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యూ ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ట్రై టు రిమూవ్ యువర్ నెయిల్స్ యూ ఫీల్ ది కరెంట్ షాక్.
1: అయితే ప్రాకృతమైన భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమీ బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: Kanukane,
0: therefore,
1: prachina rishulu nails anta baaga penchukuntu vacharu.
0: For this reason, the sages had long nails.
1: Aadhunika yuvakulu deeniki aneka arthalu pettunnaru.
0: The modern youth take different meanings.
1: Aa nail teeskodaniki nail cutting lekapotam chethane vaallu aa vidhanga penchukunnaru anukuntaru.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: Kaadu kaadu.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
1: కానీ
0: బట్
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్ ద కరెంట్ దేర్.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ విల్ మేక్ యూ ఫీల్ ద షాక్ ద మూమెంట్ యూ టచ్.
1: వారి హృదయములంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ related to God.
1: కనుకని ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ ది హెయిర్ యూ ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను, దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ ఉండటం చేత ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: ది ఎలక్ట్రిసిటీ ప్రెసెంట్ within goes around all over the body because of the pumping of the heart.
1: ee heart ku lungs untundadi.
0: We have the lungs too.
1: Ee lungs e thoughts kanta pradhanamainatvanti pump.
0: Lungs are mainly responsible for the thoughts.
1: Deenini doctors anta kudunu maroka reetiga bhavistuntaru.
0: Doctors consider it in a different way.
1: Deham sarvatra sancharinchetvanti raktanni aa yokka ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాజ్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్,
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా,
0: త్రూ వైబ్రేషన్,
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే,
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్,
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడు అంతా కూడాను,
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్,
1: ఈ రక్తం అనేటువంటిది,
0: ద బ్లడ్,
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా, ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ కంపు ఒక్కతూరి 12,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ద బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎంత కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదాని కూడా జాయింట్ చేస్తుంటే పోతే ఇంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: All the vessels in our body, if they are connected, joined together, it will run 12,000 miles.
1: Small and big.
0: Small and big.
1: ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: Small and big constitute 12,000 miles.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడాను ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: Therefore, heart has got the current.
1: దీనివల్లనే దీని illumination mind అన్నారు.
0: Therefore it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and the intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వమును, కష్టములు, సుఖములు అన్నింటినీ అనుభవించేది అది.
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ద బాడీ ఈస్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ది లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ది మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి,
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ది స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: This cannot be understood by any doctor or an engineer or a scientist.
1: ఈ దేహంలో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: In fact, you can try to know any part of the body. But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటారు.
0: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నులు ఎందుకు కూడాను,
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్డ్ దేర్?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి,
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సీక్రెట్ ఆఫ్ ద 3 వర్డ్స్,
1: మహిళల విత్తంబులు,
0: సో
1: సన్మిత్రంబులు,
0: సో క్లోజ్,
1: ముని జన వన పౌత్రంబులు,
0: అండ్ దట్ సో డియర్ టు ది ఏంజెల్స్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందు ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండేటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external vision.
1: నీవు ఏదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God.
1: ఆ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the
1: దేవుని దగ్గరికి పోతానే కన్నులు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కన్నులు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి వెంటలో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What is the inner significance?
1: అనగా భగవంతుని చర్మచచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye. You have got the wisdom eye.
1: కర్మ చచ్చును క్లోజ్ చేయి, జ్ఞాన చచ్చు అభివృద్ధి అవుతుంది.
0: Close the physical naked eye, the wisdom eye will open.
1: భజన టైం ఎందుకు కానీ, ధ్యాన సమయం ఎందుకు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ది రీజన్ వై వి మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫార్మ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యూఆర్ నాట్ going by the real reality.
1: కనుకనే illumination mind అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: So illumination is equal to a current.
1: అది ఏ జ్ఞాన శక్తి.
0: That is the జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది. అన్నమయ ప్రాణము,
0: the physical of the food.
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
0: And you find the subtler aspect consisting of the mind, the intellect,
1: the ego. Mind the yokka illumination mind.
0: And in fact it is the truth, the human body that stands for illumination mind.
1: Inni karana deham antaru.
0: This is called the causal body.
1: Ee karana deham nandu ye roopam kaani ye naamam kaani ye avasthalu kaani okkati manaku teliyadu.
0: In the causal mind you don't have any name or form, any states of consciousness.
1: Idi etlanaga?
0: How is it?
1: Ratri manam pandukune enta varaku anni chustamu.
0: You see all until you retire. అన్ని
1: పనులు చేస్తాము.
0: You do every act.
1: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where? What happens to mind?
1: అప్పుడు illumination mind అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటినీ సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని చారంలో బయలుదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్లా చేస్తుంది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు.
0: You are in ప్రశాంత నిలయం.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to the United States.
1: ఈ అమెరికాకు పోయినది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much here.
1: కాదు.
0: No.
1: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
0: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము నామము లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
1: అన్ని పనులు చేస్తుంది.
0: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
0: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అశ్వత్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
0: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
0: When once we control our worldly thoughts, the illumination mind starts working.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే,
0: if you want to check your thoughts,
1: సూపర్ మైండ్ లో మనం ప్రవేశించాలి.
0: You should get into that state of super mind.
1: Super mind అంటే ఏమిటి?
0: What is super mind?
1: Superior mind.
0: It is superior mind.
1: ఈ యొక్క మనసుకు అతీతమైనటువంటిది.
0: It is transcendental.
1: చూడండి, ఇది ఇప్పుడు క్లాత్ అంటున్నాము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: లేక ఒక బుక్ పెట్టుకున్నాము.
0: ఆర్ యు హావ్ ఎ బుక్.
1: ఆ బుక్ ను మనం చదువుతున్నాము.
0: యు గో త్రూ ద బుక్.
1: కానీ చదివినప్పుడు అది ఏం కనిపిస్తుంది? విషయాలంతా లోపల చేరుతుంది.
0: యాజ్ యు గో త్రూ ద బుక్ యు విల్ గెట్ ఆల్ ద మ్యాటర్.
1: కానీ
0: బట్
1: కాగితాలు మనకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ పేపర్ దెన్.
1: కాగితంలో చదివినటువంటి అన్ని కూడాను నీ యొక్క మనసులో చేరిపోతుంది.
0: ఆల్ దట్ ఈస్ రెడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ.
1: కనుకని ఇది ఒక ఆకారం లేనటువంటిది. ఈ యొక్క సూపర్ మైండ్.
0: సూపర్ మైండ్ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనికి ఒక ఫార్మ్ లేదు.
0: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం? ఫండమెంటల్ ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వి హావ్ గాట్ టు డు దెన్?
1: ఫండమెంటల్ అనేటువంటిది సూపర్ లవ్.
0: వాట్ ఫండమెంటల్ థింగ్ దట్ వి హావ్ టు డు ఇస్ టు డెవలప్ సూపర్ లవ్.
1: అనగా ఎట్టి వాంఛలు లేనటువంటి ఒక ప్రేమనే దీనికి ప్రధానమైనటువంటిది.
0: లవ్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ డిజైర్.
1: కనుకనేది లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: దేర్ఫోర్ భగవాన్ సేస్ లవ్ ఇస్ గాడ్.
1: మానవుడు బ్రతుకుతున్నాడు.
0: Man is living in this
1: world. Ellavaru lechinappudu nunchi raatri parumtunnanta varakunu premathone jeevisthunnadu.
0: In fact, man has been continuing to live.
1: Karunane puramanta chinna pillalakanta cheppetundi vaanni.
0: Bhagwan used to say earlier,
1: start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: Fill the day with love. End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: Mottamota
0: first
1: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love without physical body.
1: Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే,
0: the moment you get up in the morning,
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా,
0: don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను? నిన్నటి దినము తల్లి యొక్క భావంలే దీనికి మూల కారణం అన్నా.
0: భగవాన్ సెడ్ yesterday the thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే,
0: as the children notice parents accusing each other,
1: లేచిన పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other, the parents, children start fighting physically.
1: కనుకని ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకని మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
0: So in fact at the time of birth we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
0: As the child grows older and older, desire also.
1: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: And desire binds man.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతను లేకుండా,
0: విదౌట్ ఎనీ థాట్.
1: అన్ని చింతలు మర్చిపోయి,
0: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్,
1: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్.
1: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality. Everything requires
1: walking
0: practice.
1: Practice.
0: Walking.
1: Talking practice.
0: Talking.
1: Eating practice.
0: Eating.
1: Anni practice. రైటింగ్ ప్రాక్టీస్ రీడింగ్ ప్రాక్టీస్
2: రైటింగ్ రీడింగ్ యు నో హౌ టు ప్రాక్టీస్
1: అన్ని ప్రాక్టీస్ కనుక నీ ఆధ్యాత్మికానికి ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి.
2: దేర్ఫోర్ యు హావ్ టు బిగిన్ ది స్పిరిచువల్ పాత్ విత్ లవ్.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
2: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నాను అంటే రేపటి దినం ఇంకా 20 మందిని ప్రేమించు.
2: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్
1: 20. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం.
2: When once you practice this way, loving everybody, you have this oneness.
1: Vasudhaika kutumbanga maripothundi.
2: This will be one family of the universe.
1: Kanukane ee deen nunchi manu prarambham chesukoni tarvata ee thoughts mind povali.
2: And then we should reach that thought mind.
1: Ee thoughts ee vidhanga utti bahirmukhanga chesetuvanti anni nilabettukoni thoughts tho dani abhivruddhi parchuko.
2: The external thoughts should be controlled and one should turn inward to the source.
1: Ee thoughts mind nunchi kramakramena
2: from this level of the thoughts mind
1: illumination mind po
2: then reach that illumination mind.
1: Andulo poyetappudiki thoughts kuda undavu.
2: When by the time
1: action undadu edi undadu.
2: By the time you reach that illumination mind there will be no thoughts, no action.
1: Inumunu kuda nu mudda chestundi.
2: The fire would make the iron also into a mass.
1: Current.
2: The current.
1: ఆ విధంగానే మంచి చెడు అన్నిటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
2: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
2: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి, అదే సమాధి మనం.
2: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
1: మంచి చెడు రెండింటి కూడా ఏకం చేస్తుంది.
2: Good and bad are kept equal.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
2: It develops oneness, equanimity.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
2: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: ఎవరికి చేసినా కానీ భగవంతుని చేసినట్టుగా భావించండి.
2: యు మే సర్వ్ ఎనీబడి, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
1: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అని భేదభావములకు చోటు ఇవ్వకండి.
2: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
1: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
2: Never feel that I am rich, other man is poor.
1: Ever rich, ever poor.
2: Who is rich, who is poor?
1: He who has much desires is the poorest man.
2: He who has much desires is the poorest man.
1: He who has much satisfaction is the richest man.
2: He who has much satisfaction is the richest man.
1: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
2: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంటెడ్ మ్యాన్. వాంటింగ్
1: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
2: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణా ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
2: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
2: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
2: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: కనుక దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
2: Therefore it's called samadhi.
1: కోరికలు ఎంత తగ్గుతుందో
2: as the desires are lessened
1: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
2: The psychological power increases.
1: అన్నింటికీ చావు ఉన్నది కానీ
2: everything has death.
1: కానీ మైండ్ కు చావు లేదు.
2: Mind has no death.
1: No death.
2: No death.
1: అన్నింటికీ అదే మూల కారణము.
2: That mind is responsible for everything.
1: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
2: having that mind within
1: manase kevalam atmaga maaripothundadi.
2: The very mind transforms into
1: ee laukikamaina vanchalato chennatundi mind. Mind kaadadi.
2: You cannot call it a mind if it's full of desires.
1: Danni sariyainatundi roopakanga cheppinchukotaledu.
2: And you are not taking it up in a proper form.
1: Ee kramakramena ee manasunu abhiruddhi parchukoni uttamainatundi oka bhavam cheta penchukovali.
2: The mind should develop noble thoughts day by day.
1: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
2: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్.
1: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
2: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
1: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
2: ఎంటర్టైన్ సెల్ఫ్లెస్.
1: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
2: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మరి తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
2: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
1: ఓవర్ మైండ్.
2: ఓవర్ మైండ్
1: మనోతీతం అని అంటున్నారు.
2: ఇట్స్ బియాండ్ ద మైండ్.
1: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
2: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
2: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
1: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
2: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి అటైన్డ్.
1: మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
2: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
1: ఆత్మగా ఏమిటి? Consciousness.
2: What is this Atma? It is consciousness.
1: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
2: What sort of consciousness is it?
1: Super consciousness.
2: It is super consciousness.
1: Not divine consciousness.
2: It's not divine consciousness.
1: Divine consciousness sadhanalo undinappudu vastundi.
2: Divine consciousness can be attained when you take to practice.
1: Kani over mind entundi super consciousness.
2: But over mind is super consciousness.
1: Daniki kuda atheetamaintundi.
2: It transcends all limitations.
1: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
2: యు కెన్ రీచ్ ఎనీ హై.
1: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
2: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
1: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
2: త్రూ ప్రాక్టీస్ యు కెన్ రీచ్ ఎనీ.
1: సాధనమైన పనులు సమకూర ధరలో ఉన్నాయి.
2: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
1: ఒక చిన్న చీమ
2: A small ant.
1: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
2: A small ant when it starts walking.
1: పెద్ద రెక్కలున్నటువంటి ఒక గరుడ.
2: A big bird with wings.
1: తనకి ఇష్టమే లేకపోతే ఊళ్ళ దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
2: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
1: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
2: Without wings, the bird cannot fly.
1: కనుకనే ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
2: And hence, love and service are the two wings to all of us.
1: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే ఎంత దూరమైన ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
2: విత్ దీస్ టూ వింగ్స్ యూ కెన్ ఫ్లై హై లైక్ ఎన్ ఏరోప్లేన్.
1: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
2: యూ కెన్ రీచ్ ఇన్ ఎగ్జాల్టెడ్ హైట్స్.
1: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
2: యూ కెన్ రీచ్ హై.
1: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
2: విత్ దీస్ టూ వింగ్స్ వెల్ with the spirit of selflessness, egolessness, you can reach that super mind state.
1: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
2: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
1: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
2: Now we are not able to sit for a couple of minutes now.
1: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
2: Ancients could sit like that for a prolonged period of time.
1: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
2: We think that this movement is because of nerves and blood.
1: ఆ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
2: When once you come to that illumination mind state, even blood also
1: blood
2: stops.
1: Stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
2: When you think that blood circulation stops, leads to total ruin of the body.
1: Blood వచ్చేస్తుంది. Super blood.
2: But then comes the super blood.
1: అదే దీన్నంతా కదిలిస్తుంది. దీంతో కదిలేటువంటిది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటారు.
2: That which comes out of the super blood is superior in quality.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
2: That's Veda that says, raso vai saha.
1: Upanishadranta kudunu raso vai saha annaru.
2: So also said Upanishads.
1: Raso vai saha. Rasam nunchi rasame ustundi kaani neerasam raadu.
2: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness.
1: Yedi chesina, yedi chuchina, yedi anubhavinchina, anta kudunu rasa swarupame.
2: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced, is full of rasa experience.
1: Parakamlo panchadara vetikechinte vaadu evadaina unnada murkudu. పానకలో పంచదార.
2: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
1: ఆ సిరప్ చేరినంత షుగర్ తోనే.
2: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
1: షుగర్. లేకపోతే సిరపే కాదు.
2: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
1: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
2: దేర్ఫోర్ ది సిరప్ హస్
1: అది దివ్య శక్తి.
2: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
2: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
2: మ్యాన్ వీ థింక్ దట్ ఈస్ వీక్.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
2: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వీక్.
1: తన యందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: బట్ ఇఫ్ యు నో ద ఆల్ ద ట్రూత్ ఫండమెంటల్ ట్రూత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
2: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
2: లెటర్స్ వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్.
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
2: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్?
1: నో, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: దట్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
2: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
2: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ చేస్తారు.
2: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
2: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విదిన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటలు రీసౌండ్.
2: words or resound.
1: హృదయము రియల్ సౌండ్.
2: The heart is the real sound.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుంది.
2: It is the real sound that leads to resound.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
2: In spiritual path there are many many subtle points.
1: ఎంతో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
2: We are wasting a lot of time.
1: ఎంతో సాధన మనం చేస్తున్నాము.
2: We undertake many practices.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
2: You don't have to do that.
1: అయితే
2: however,
1: కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
2: You need to practice,
1: practice
2: for some time.
1: మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి కానీ
2: in fact you need to practice to
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఏ ధ్యానము అక్కర్లేదు.
2: Then once you know the
1: ఏ జపము అక్కర్లేదు, ఏ యోగము అక్కర్లేదు, ఏ తపము అక్కర్లేదు.
2: Then once you know the truth you don't need to do any penance, you don't need to do any meditation.
1: నతీర్థానాం నశాస్త్రానా జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవలో
2: no visit to any pilgrim center, no penance, no yogic practice would ever take you to any height other than the service.
1: కనుక నీవు జనులకు సాధన చేయి.
2: Therefore, serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
2: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
2: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
2: This
1: అయస్కాంతమని.
2: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
2: Because this magnetic power, you will be able to draw the power from the other person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదు, క్లీన్ అవుతుంటాదు, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
2: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడాను ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
1: పవర్ ఉంటుంది.
2: There is electric power in you.
1: Electric power ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
2: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
2: అండ్ యు హావ్ గాట్ ది
1: లేజర్
2: లేజర్ పవర్
1: ఉంటుంది. ఈ అన్ని పవర్లు కూడా మానవుని ఎందే ఉంటుంది.
2: ది ఎంటైర్ పవర్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్.
1: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశ్శక్తుడిగా భావిస్తున్నాడు?
2: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ వై షుడ్ హి కన్సిడర్ హింసెల్ఫ్
1: వీక్. నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
2: Swami, I am not able to meditate.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుంది.
2: Mind is not able to concentrate for a moment.
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
2: It's not the meditation that's important.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
2: in fact you are controlling the body.
1: మనసును కట్టివేస్తున్నావా?
2: You are not able to control the mind.
1: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
2: First control your mind.
1: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
2: How can you control?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
2: You can control your mind through love only.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
2: When one there's love, there's no anger.
1: ఏ ద్వేషము రాదు.
2: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
2: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
2: When once you have got love, you'll be able to love your enemy too.
1: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
2: There's nothing love like enemy or a friend.
1: Only one. ఒక్కడే అయ్యుతాడు.
2: He's only one.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
2: That is blissful life.
1: Blissful life.
2: Blissful life.
1: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడతాయి.
2: The blissful life is the fifth one.
1: అన్నమయ కోసము,
2: the food sheet.
1: మనోమయ కోసము,
2: mind sheet.
1: ప్రాణమయ కోసము,
2: life sheet.
1: విజ్ఞానమయ కోసము,
2: wisdom sheet.
1: ఆనందమయ కోసము,
2: and the blissful state.
1: కానీ ఈనాటి మానవుడు,
2: but man today.
1: అన్నమయ కోసం నుంచి,
2: from the sheet of food.
1: ప్రాణం ఉంటుందా ఎప్పుడు? మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
2: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీత్ ఆఫ్ ద మైండ్.
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
2: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి?
2: Why?
1: అది తెలియదు.
2: He doesn't know.
1: అంతవరకు ఇంకా రోడ్డు తెలుసు.
2: He knows the path till there.
1: అంతవరకు ఇంకా పర్మిషన్ తెలుసు.
2: He has got permission till there.
1: కానీ అక్కడి నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
2: From the point of this mind, he should go to the state of wisdom.
1: విజ్ఞానమే ఈ నాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
2: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్?
1: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
2: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
2: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్త్.
1: కానీ విజ్ఞానం అనగా,
2: బట్ ది విజ్డమ్,
1: అన్నిటికీ అతీతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
2: దిస్ విజ్డమ్,
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే,
2: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
2: ది డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ది లెవెల్ ఆఫ్ విజ్డమ్.
1: అన్నింటికీ మూల కారణము సేవ.
2: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
2: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
2: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
1: ఏం బావా, అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
2: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
2: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
2: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
1: అయితే నాకే సేవ అన్నాడు.
2: దెన్ కృష్ణ ఆస్క్ వాట్ డ్యూటీ యూ అసైన్ టు మీ.
1: నాట్ డ్యూటీ, సేవ.
2: వాట్ సర్వీస్ యూ వుడ్ అసైన్ టు మీ.
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
2: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
1: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
2: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్.
1: సేవ అనేటువంటిది ఏకాత్మ మైండ్.
2: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
1: కనుకనే నాకే సేవ కావాలి.
2: సో వాట్ సర్వీస్ వుడ్ యూ గివ్ మీ.
1: స్వామి,
2: స్వామి
1: మీకు ఏ సేవ ఇచ్చేది? మీరు కూర్చోండి, మా సేవ తీసుకోండి అన్నారు.
2: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ? యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
1: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
2: గాడ్ సెడ్, ఐ డోంట్ నీడ్ టు బి సర్వ్డ్ బై ఎనీబడి.
1: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ ఎనీబడి సర్వ్.
1: నేనే సర్వులకు సేవ చేయాలి అన్నారు.
2: ఐ విల్ సర్వ్ ఎవ్రీవన్ నౌ.
1: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
2: God in human form serves everybody, that sustains the entire humanity.
1: I am servant, not master.
2: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దినం గుర్తించండి.
2: Understand this fundamental truth.
1: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
2: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
1: Servant. Inte kaadu. పూజలు ద్వారం దగ్గరనే నిలుచుకొని ఉంటాడట భగవంతుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
2: గాడ్ ఈజ్ రెడీ టు కన్ఫర్ ఎనీథింగ్ దట్ ద డివోటీ ఆస్క్స్ ఫార్.
1: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
2: టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ హస్ బీన్ వెయిటింగ్. ఈజ్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇన్ యూ, అరౌండ్ యూ.
2: గాడ్ ఈజ్ బిలో యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
2: గాడ్ వాంట్స్ యూ టు సర్వ్.
1: ఆ సేవ దేనికోసము?
2: బట్ భగవాన్ కమ్స్ టు యూ. హి విల్ నెవర్ ఆస్క్ యూ టు కమ్ టు హిమ్.
1: సర్వెంట్. ఇంతే కాదు, పూజ రూములకు ద్వారం దగ్గరనే నిలుచుకొని ఉంటాడట భగవంతుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్.

0: దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
1: గాడ్ వాంట్స్ యూ టు సర్వ్
0: ఆ సేవ దేనికోసము?
1: వై?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
1: ఓన్లీ టు మేక్ యూ టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
0: నేను చేస్తున్నాను చూడండి.
1: భగవాన్ డస్ ఇట్.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
1: అండ్ ధర్మజ ఆస్క్డ్ వాట్ సర్వీస్ యూ వాంట్.
0: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
1: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this all these leaves which are empty or which food is served.
0: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
1: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
0: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడాను తీపు కారం వంటి తీపు.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
1: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
0: అది ఎవరు ఒప్పుకోరు.
1: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
0: భగవంతుడి యొక్క తప్తము
1: God's nature
0: తన యందే ఉంటుండాలి.
1: ఇస్ విత్ఇన్ హిమ్.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: as man grows older
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
1: And he loves many other preparations.
0: జిలేబి, గులాబ్ జాము, బర్ఫీ, పాల్కో ఇలాంటివంతా వండుకుంటాడు.
1: He likes so many sweets, జిలేబి and other sweets.
0: వండుకొని ఒక లేత అరిటాకులో పెట్టుకుంటాడు.
1: And all these sweets, delicious items are served on the plantain.
0: బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ దేవ గంతవ్యం అని ప్రార్థిస్తాడు.
1: బిఫోర్
0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్ ఫస్ట్.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: బట్ హీస్ నాట్ లిసనింగ్.
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాట్
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: his sense.
1: Whether you say or not, it is I that eat food.
0: కాని ఈనాటి మానవులు
1: but man today
0: ఆ విధంగా చేయటం లేదు.
1: It's not of offering prayer.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలోకి ఆకులో పెట్టుకుని
1: all the delicious items are served on the plantain leaf.
0: మొట్టమొదట రాక్షసులకంతా నైవేద్యం చేస్తున్నారు.
1: First he offers all this precious food to demons.
0: ఎవరు ఆ డెమన్స్?
1: హూఆర్ ది డెమన్స్?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ద ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్, ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెం అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈస్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్వానరోభూత్వ తన యందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈస్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వీ మే టేక్ టు, వీ మే సర్వ్
0: ఎనీబడీ.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్.
0: ప్రేమకు రూపం లేదు.
1: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుండాలి.
1: అండ్ లవ్ హాస్ ఓన్లీ ద నేమ్. దట్
0: కనుక ఈ నామే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ బై ఇట్ సెల్ఫ్.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
1: And gold is something like a coin.
0: Kani kramakramina manam korinappudu deenni karagavetti oka ring, oka chain, oka medal edo okati chesukuntuntam.
1: But this gold coin can be melted. It can be made into a chain or a ring,
0: whatever.
1: And who gave it that?
0: Manaku maname roopanu kalpinchukuntunnam.
1: And we have given it a form.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకొని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: మనకు ఎట్టి భావము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హాస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫార్మ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాడు.
1: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫార్మ్.
0: తానే రక్షించేది, తానే శిక్షించేది, తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
0: కానీ మనము పుట్టుకు ఒక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణ

0: మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
1: బట్ వి హావ్ గాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
1: వెన్ వన్స్ యు ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాను అనుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ ద సర్వీస్ దట్ యు రెండర్ టు అదర్స్ ఇస్ సర్వీస్
0: టు గాడ్. సేవ చేసినా కానీ భగవంత్ సేవ అనుకో.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: ఎందుకంటే ఈశ్వరు సర్వభూతానాం అన్ని భూతముల యందు ఉంటున్నాడు దేవుడు.
1: Because God is present in all of the beings.
0: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
1: if God is of your making,
0: ఈ కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు.
1: Well, how do you expect him to appear in the way you want?
0: ఇది ప్రత్యక్షమో అది పరోక్షమో.
1: One is direct, other is indirect.
0: ఇది బింబమో అది ప్రతిబింబమో.
1: One is object, other is reaction.
0: ఇది యాక్షన్ అది రియాక్షన్.
1: One is action, other is reaction.
0: అన్నిటి ఎందుకును ఆ విధంగా వస్తుంటాయి.
1: That there lies the relationship.
0: ఈ రెండు లేనే లేవు.
1: In fact, there is nothing dualism here.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: However you see the apparent one.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
1: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: There on the screen you find the projection of earthquake and bonfire.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: But the screen is not burnt even an inch.
0: లేదు.
1: No.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
1: But you find the fire all over the mountain.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
0: అలాంటితో కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేన కూడా వెట్టుంటాదే.
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్ మల్టిప్లిసిటీ.
0: ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
0: దివ్య శక్తిని
1: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: దివ్య శక్తి సర్వుల యందు ఉంటుంది.
1: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి యందు ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు.
1: సిన్స్ యు డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: In fact,
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: In fact, you are the world. You are
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: You find the unity in diversity and plurality in this unity too.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of
0: love. మీ యందు ఉన్నదంతా ప్రేమని.
1: You are full of love.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవంతుని యొక్క ప్రేమ.
1: And this total love is the divine love.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈజ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసేస్తున్నాయి.
1: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నా శక్తియే.
1: It's only divine power in everybody.
0: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own.
0: You should
1: have that feeling more and more. Then you'll be able to reach that state of illumination mind.
0: Super mind lo prayanam cheyandi.
1: So first, let's begin with the super mind. At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: ఆ half blind లో నువ్వు పోతున్నావు.
1: You are proceeding in this half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
1: Gradually it goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింపజేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణ ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: Slowly you come to illumination mind.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: When once this unity, oneness is experienced, it goes up to the over mind.
0: అది ఏ నీ గమ్యము.
1: That is your goal.
0: అది ఏ నీ యొక్క సర్వము.
1: That is everything for you.
0: దాన్ని చేరడానికి నీవు చేసేటువంటి సాధన అంతా నీకు.
1: All the efforts only to reach that goal.
0: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
1: Not the practices that you do with the body that
0: are important.
1: It's only exercise.
0: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కష్టంగా చేశారు.
1: You must have seen Punjab children doing lot of exercise.
0: దానికి బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప.
1: You can improve your body.
0: Mind improvement కాదు.
1: And not the mind anymore.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: What you need now is the improvement of the mind, not the improvement of the body.
0: Mind purity కావాలి.
1: Mind purity is important.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ రావాలి.
1: And then you can reach the illumination mind.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైన వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: Never consider this all worldly service rendered.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ.
1: Whenever you start doing service, remind yourself Bhagavan's teachings.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: The man who receives service also is not same
0: act చేస్తున్నాడు.
1: And he is just acting that way.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
1: In this acting you should be a part.
0: కనుక మనం ధ్యానం చేసినా,
1: జపం
0: చేసినా,
1: ఆర్
0: సేవ చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
1: We may meditate or chant or do penance, we should.
0: కనుక నీ ఉపనిషత్తు నతపాంసి నతీర్థానాం.
1: So Upanishad said, no pilgrimage and no penance would help you.
0: Na shastrana japanahi.
1: Nor take textual information.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: If you start repeating God's name, holding talisman on hand, simply the beads on day.
0: Motta motta alanti practice kavali.
1: First, however, you need to practice to begin with.
0: Sajjanam sevanam vina.
1: You should serve everybody.
0: Service
1: important.
0: Poori, neevu chetulatone cheyanakkaraledu.
1: Not necessarily with your hands.
0: Meeredo prapanchamlo praveshinchi danto itharu seva cheyanakkaraledu.
1: Not that you don't go to far off places to serve.
0: Oka manishi emaina vaste neevu maatalato kuda athani tripti parchu.
1: You can satisfy others with your words.
0: Ee words tho kuda tripti cheyadam kuda sevane.
1: Satisfying others with your good words is service.
0: Ogari ni annam betti aadarinchu adi kuda sevane.
1: Serve food to others, it is service.
0: Ni oka manchi maatalu cheppadanni santosha pettu.
1: Make others happy by talking good words.
0: Aa maatalu kuda nudubaduranga cheppu.
1: Talk softly and sweetly.
0: Appude mana sevagaru.
1: That is true service.
0: Chaala mandi kontha mandi srimantuluga undetattu vallu ayyo mem baiti poyi atta seva chesedi mem e vidhanga seva chesedi maaku avakasam ledi ani baadhapadutuntaru.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
0: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
1: You don't need to go to society.
0: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
1: You talk well with all the smile.
0: నీ చేతనైనప్పుడు నీవు ఎవరికైనా ఇంత కాసు ఇచ్చి వాళ్ళని ఉద్ధార పరిచే.
1: You can also contribute and make others happy.
0: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవనే.
1: If you help others, it is true service.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి రోడ్లు తూర్చడం, పేషెంట్ చూసుకోవటం ఇవంతా వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అండ్ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపూర్ గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ దాన్ని
0: అంతా బండ్లు మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్
0: కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వీ వాంట్ టు డు నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: Bhagavan said, go by all means.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలంతా ఉన్నాయి.
1: You find temples built in the old times.
0: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: And all the temples are in dilapidated condition.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: You clean those temples.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: Do that work.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prabhuto jeevo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayam paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No.

0: దానికి సున్నంతో పెయింట్ వేస్తే దీనికి ప్రేమతో పెయింట్ వేయి.
1: You paint the outer temple with lime, you paint your own body with love, the temple of God.
0: అదే చాలు.
1: That's enough.
0: అదే సేవ.
1: That is to serve.
0: నీ మాటలు కూడా నువ్వు మృదుమధురంగా మాట్లాడాలి.
1: Talk sweetly.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకోవాలి.
1: Never be harsh.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak obligingly.
0: మృదుమధురంగా మాట్లాడు.
1: Talk softly and sweetly.
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు అనేది వాడు
1: గలిచేయకూడదు. If anyone asks you what are you doing, you say, how are you concerned? You should not say that.
0: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
1: It's not service, it's hurting.
0: కనుకనే అది అంత మాటలు మాట్లాడకూడదు.
1: Never be harsh to
0: others. ఎవరిని కఠినమైనటువంటి హృదయాన్ని గాయం చేయకూడదు.
1: Never hurt anybody by using harsh words.
0: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
1: For any wound, you can put some medicine, put some bandage.
0: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
1: But the wound, because of the words, can never be healed.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్టున్నావు?
1: Swami always says, oh boy, how are you?
0: Anta premane.
1: He's full of love, Swami.
0: Premato maatadu.
1: Talk with love.
0: Kani aa prema manam abhivruddhi chesukunte vastundi.
1: Yes, you can develop love on your own.
0: Motta prakruti bhavanto manam premanu penchukovali.
1: You start with the feeling of the nature.
0: Tarvata adi divine prema ga maarutundi.
1: Then that gets transformed into the divine love.
0: Divine love ga tayaravutundi.
1: That becomes divine love.
0: Divine love vachinappude
1: with this advent of divine,
0: divine
1: love,
0: person ga mari potavu.
1: You become divine person.
0: Prapanchamanta unnadi okkate okkate okkate.
1: In fact, the whole of the world, there is only one thing that exists.
0: Alanti ekatvaniki manam uppeyadu.
1: That oneness we should attain.
0: Seva ante edo uriki cheyatho chesetundi pannu sevaga bhavistunnaru.
1: Service is not merely the one that done with physical hands.
0: Chesuntu chesetundi seva kaadu.
1: It's not really so.
0: Maatanto cheyavachunu.
1: You can serve by good words.
0: Manastho cheyavachunu.
1: With the mind.
0: Bhavamto cheyavachunu.
1: With your feelings.
0: Kaani ee vidhanga sharira manasika aadhyatmika tattvato ee sevanu manam cheyali.
1: So at the physical level, mental level also you can serve.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
1: You can serve with both of your hands.
0: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తాను ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
1: If you find the children crying, you can just help them in taking care of them.
0: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
1: If you got chocolate with you, you can give it to the child who is crying.
0: అది గొప్ప సేవ.
1: It's a big service.
0: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
1: Baby sitting is a big service. It is service.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
1: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
1: యు సే సేవా దళ్.
0: సేవా దళ్.
1: సేవా దళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ మెనీ పెటల్స్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
1: Yes, you have many
0: petals. క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
1: And the petals fade out and drop.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
1: Fundamental thing remains after all the petals fall down.
0: అందులోనే విత్తనములు బయలు చేస్తాయి.
1: And therefrom starts seeds.
0: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
1: And that's become the foundation for the future.
0: కనుక ఈ లోక వాంఛనైనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
1: So the petals of worldly desires should drop.
0: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
1: When once the desires, the petals drop down, the will develops.
0: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
1: We have to develop good thoughts.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
1: Good thoughts lead to good action.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
1: Good action takes you to satsang. సత్కర్మలంతా
0: మనం చేస్తాము.
1: We do everything.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
1: Let us do all good actions with love.
0: With love, with love.
1: With love, with love.
0: Anni love, love, love, love.
1: Everything should be based on love and love, love alone.
0: ఎందుకంటే మానవుడు జీవించేదంతా ప్రేమతోనే.
1: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
1: And you are born with love.
0: చచ్చేది ప్రేమతోనే.
1: You end your life with love.
0: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుండాలి.
1: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
1: The human life.
0: ప్రేమాధారమే జీవితము.
1: And love is the foundation.
0: ప్రేమ ప్రవర్తనే జీవితము.
1: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
1: And it is the love principle that governs life.
0: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
1: You are forgetting the essence of love.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
1: You are developing an only worldly physical love.
0: ఇది కాదు నిజమైన ప్రేమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
1: దెన్ యు యాక్ట్ లైక్ దిస్.
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి, రేపు మొన్నాడు, అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
1: దేర్ యు హావ్ స్టిల్ టు మోర్ డేస్, టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
0: ప్రేమ ముదిత మనసే కహ.

0: Radio Sai now brings you a divine discourse delivered on the 27th of May 1996. Bhagwan Baba explains the inner significance of the Ramayana. The Ramayana is not merely the compilation of incidents, but it unfolds the conflict between truth and untruth, justice and injustice, good and evil. This is the eternal clash which rages continually in the human heart, and blessed is the one who looks to the Lord for help and transcends this clash and scores eternal victory.
1: Janadu pottanimpukuna chikkulanunduchu Janadu పొట్ట నింపుకొన చిక్కులనుందుచు కోటి విద్యలన్ పునిగ మిరనేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరున్ జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు
2: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్
1: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్
1: ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగ నేటికి
2: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
1: శ్రీ

0: Oh man, you should tread along that path that would help you to grow in devotion to God.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Sarva Shastramula Moolamu.
0: The essence of all texts.
1: Sarva Matamula Saramu.
0: The essence of all religions.
1: Sarva Margamula Gamyamu.
0: The goal of all paths.
1: Sarva Saramula Saramu.
0: The essence of the essence.
1: Satya Dharma Vidhanami.
0: Are the two. One is truth, the other one is righteousness.
1: Shanta Mantramula Nidanami.
0: That which is of peace.
1: Mantramula. Lokamulo. Manavudu. Itarula Doshamulo Vetakuntu. Tana Doshamulo Marachi. Idi Goppa. Medha Sektiga Bhavistunadu.
0: In this world, man considers himself intelligent by pointing out others' mistakes and hiding his own mistakes.
1: Tappulannu varu tandopa tandundu.
0: Those that find out others' mistakes are not aware of their own.
1: Kani inadu manavudu itarla doshamulo matrame ganistu velutunnade kani tana doshamulo tanu gurtinchutaku prayatninchatam ledu.
0: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
1: Karanam manavudu rendu padarthamula yokka sammilitamaina swaroopudu.
0: But human being is the combination of two materials.
1: Atma anatma.
0: One is the self and the other one is non-self.
1: Shariramu shariri.
0: The body and the indweller.
1: Inta matrame kaakunda chetra chetrajnudani kudanu Gita prabodhistu vachindi.
0: Besides the two other names, the Kshetra and Kshetrajna.
1: Dehamu dehi.
0: The body and the indweller.
1: Stiramu charamu.
0: That which is steady, that which is movable.
1: Ekkada vetikinappatikini ee rendu tappa moodavadi ekkada kaanaradu.
0: You may search anywhere, you find only these two, not the third.
1: Anatmane pravritti, atmane nivritti.
0: The self or the spirit is inward. That which is non-self is outward.
1: Sharirame pravritti, shaririye nivritti.
0: The body is outward, the indweller is inward.
1: Dehame pravritti, dehiye nivritti.
0: The body is outward, that spirit present within.
1: Kshetrame pravritti, kshetrajnude nivritti.
0: The kshetra is outward, kshetrajna nova is inward.
1: Jadame pravritti, chaitanyame nivritti.
0: The inert is outward, that awareness is inward.
1: Kanuka srutti antai kudunu pravritti nivrittulu yokka sammilita swaroopame.
0: Therefore the entire creation is the combination of outward and inward.
1: Dehamulato kudinatvanti yokka manavattamu pravritti swaroopame.
0: Therefore human life vested with this body is outward.
1: Avataramulu kudanu shariramu dharinchin tarvata idi pravritti yokka dharmamulne anusarinchali.
0: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
1: Ramudu manavavataram.
0: Rama has taken human form.
1: Ramude kadu dashavataram lanni kudanu manavuni yokka swaroopa swabhavamule.
0: All 10 incarnations have followed the human life.
1: Aithe konni sandarbhamulu yendu matrame ee daivattam anetundidi velladavutundi kani anni velalu yendu kudanu manavattam anetundi yokka pravruttiye prakatistu untuntadi.
0: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time
1: Ramudu sarvajnudu kada sarvashaktimayudu kada taniki enduku ee vidhamainatundi yokka మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
0: Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend, act like this?
1: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
0: He has to teach to the mankind, assuming the human form.
1: రాములు రావణుతో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: Rama is ready to fight with Ravana.
1: Mundu diname tana kumarudainatunte Angadudu maraninchadu. Angadudu kadu Indrajittu.
0: On the day prior to this, Indrajit, his son died.
1: Ee Indrajittu maranam cheta రావణుడు తన ఒక భుజము కుడి భుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఇంద్రజిత్ రావణ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి హస్
1: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
0: ఈస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హీ కుడ్ కాంకర్ ఇంద్ర హిమ్సెల్ఫ్.
1: అట్టి ఇంద్రజిత్ మరణము తీరని బాధగా ఉంటుండాది రావణుకు.
0: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
0: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు.
0: His eldest brother and all his sons died.
1: ఇంక మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
0: The only one left behind is Ravana only.
1: రెండవ దినము తెల్లవారేటప్పటికి రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
0: Next day morning there's direct war between Rama and Ravana.
1: రామ రావణ యుద్ధము ఏడు దినములు రాత్రింపగలు జరిగింది.
0: Rama Ravana war went on for 7 continuous days.
1: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
0: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
0: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. He has got this vengeance. Therefore, he came down in his chariot with all the weapons and power.
1: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
0: He sent the driver, the Matali, along with the chariot.
1: తల తల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
0: The chariot is descending on earth shining.
1: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
0: All monkeys thought that it's all the mystery of the demons.
1: Krindi dimpina tarvata matali vachi namaskarinchi swami indrudu mee nimittamai ee rathamunu pampinchadu ani prarthinchadu.
0: As the chariot descended on earth, the charioteer matali got down and said, swami, this chariot is sent by Indra himself.
1: Aa rathamunu ekki ramudu ravanunito yuddhamunaku siddhamayyadu.
0: He got into the chariot. He was ready to fight with Ravana.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానము లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: During this war you will find Rama taking every precaution and care.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: We may put a question, Rama being God, why should he harm people?
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: The one who created has got authority to punish.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: Is not God who punishes?
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: Your good qualities will get all protection, the bad qualities will make you suffer.
1: కనుకనే ఇతరులను నిమిత్త మాత్రంగా ఎంచుకొని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ థింక్ దట్ దే ఆర్ సఫరింగ్ అండ్ ప్లెజర్ ఆర్ బికాస్ ఆఫ్ అదర్స్ నో దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
0: ఆల్ దీస్ డౌట్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ అవుట్వర్డ్
1: దేహాభిమానం చేత ప్రాకృతమైనటువంటి భావముల చేత లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: వీ హ్యావ్ సచ్ ఫీలింగ్స్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్ the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: సో ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ టు ఫీల్.
1: కానీ రామునకు తాను దేవుడనే తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: బట్ హీ ప్రొసీడెడ్ యాజ్ పర్ ద టైమ్ ఫ్యాక్టర్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిసిప్లిన్ వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్ కమిట్. ప్రతి
1: కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: ఎవ్రీ యాక్షన్ హస్ గాట్ ఎ కాన్సిక్వెన్స్.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: మ్యాన్ డస్ ఆల్ యాక్షన్స్ and he waits for some time and he thinks that he is free from consequence.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
0: ఇట్ టేక్స్ టైమ్, బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్,
1: కనుక అది కాలం పండాలి.
0: ద టైమ్ షుడ్ రైప్ ఎనఫ్,
1: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
0: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ, ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి, ది వైఫ్ ఆఫ్ రావణ, టోల్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్,
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్, హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియలీ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: Either for you or to me for that matter.
1: ఏ నాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
0: You can never escape from the consequence one day or other.
1: నేను చాలా గొప్పదానని.
0: I'm really great.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: My father is an emperor of the demons.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
0: And you and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: My son could conquer even Indra himself.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: With all the support of such mighty people around, still I entertain
1: this. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
0: when what type of consequence is
1: that, జాగ్రత్తగా ఉంటుండండి.
0: Be careful.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
0: A woman is equal to a fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
0: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి నిన్ను చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad.
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా చేకూరుస్తుంది.
0: ద బ్యాడ్ థాట్ విల్ మేక్ యూ టు రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కర్మ ఫలితం తప్పినది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కన్సిక్వెన్సెస్.
1: నేడు రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా ఇది తప్పించుకోలేవు.
0: టుడే ఆర్ టుమారో ఆర్ ద నెక్స్ట్ బర్త్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
0: సో ఇట్స్ నో బ్లెస్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: కానీ రావణుడు దీన్ని అంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి ఏడు దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ సెవెన్ డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: రావణ సా దిస్.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: రామ డౌటెడ్ దెన్.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యంలో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
0: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామ కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
1: అదే ఒక సమయం లోపల మండోదరి చెప్పింది.
0: The same thing is said by Mandodara at one time.
1: Ravana, neevu chaala porapadutunnavu.
0: Ravana, you are mistaken.
1: Ramulu samanyudu kaadu.
0: Rama is not ordinary one.
1: Kevalam oka adarsha manavudiga roopondutu unnadu.
0: He appears to be an ideal man.
1: Atanu mahashaktivantudu.
0: He is powerful.
1: Kevalam kotulnu pattukoni ee mana samudram paina vantare kattalante ee evarikaina saadhyam avutunda?
0: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
0: డోంట్ యు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ రామ?
1: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
0: యు బ్రాట్ సీత.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
0: ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పచెప్పు, రాముని పాదం పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
0: మండోదరి ప్లీడెడ్ విత్ రావణ, లిసన్ టు మీ, హ్యాండ్ ఓవర్ సీత బ్యాక్ టు రామ, ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
1: నా ప్రాణమైనా విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
0: రావణ సెడ్, ఐ విల్ డై రాదర్, ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
0: అట్ ద బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఏడవ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
0: Seventh day he started hitting each one of the heads.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
0: This is called కంఠాస్త్రం.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
0: It is sent by Indra.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటూ ఉండాలి.
0: As one head falls on the ground, another head.
1: ఈ విధంగా 10 తలలు కొడును క్రింద దింపాడు.
0: Like this, oh, he was beheaded totally.
1: అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చును.
0: Many may doubt. Is it a fact that Ravana has 10
1: heads?
0: What are these heads?
1: Chandrama manaso jataha chacho suryo ajayata mukha indrascha agnischa ani ee oka vedamunandu nirupinchinattuga ee oka 10 talalu 6 shastramulu 4 vedamulu telusukunnatunte vaadu Ravanudu.
0: Ravana, 10 heads signify the knowledge of 4 Vedas and 6 sacred texts.
1: కనుకని 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
0: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ టెస్టింగ్
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ నోయింగ్
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేనిటువంటి ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
0: వెన్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ వై షుడ్ యూ
1: స్టడీ? తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్?
1: ఆచరణలో పెట్టాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
0: Few minutes earlier, Ruchir Desai said,
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
0: Then Vibhishana said to Hanuman, I chanted the name of Rama, but I didn't have any kind of experience. Then he said,
1: Vibhishana, Ramanamu chesinanta matramana chaladu.
0: It's not enough if you chant Rama's name.
1: Rama karyamulo kuda nu palgonali.
0: You should participate in Rama's mission.
1: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
0: Then only you, this chanting will be fruitful.
1: Kevalam pedavalto Ram Ram Ram Ram anukunnanta matramana chaladu. Neeku ichinatundi angamulo cheta Rama sevalo kuda nu palgon.
0: It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God.
1: Not

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: యు నీడ్ టు మెడిటేట్
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డూ భజన
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని నీ జీవితమునికి సరి అయిన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామము తగినటువంటి సేవ కూడా పాల్గొనటం లేదు.
1: అండ్ టుడే మెనీ చాంట్ గాడ్స్ నేమ్ బట్ దే డోంట్ డూ సర్వీస్.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: బై మియర్లీ వాచింగ్
0: దాన్ని అరిగించుకోవాలి.
1: యూ షుడ్ డైజెస్ట్ ద ఫ్రూట్.
0: జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం అనింది గీత.
1: గీత సెడ్ జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం.
0: జ్ఞాతుం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతుం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్.
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్, టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
1: ఆఫ్టర్ ఈటింగ్
0: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరే దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రమే చాలదు, రామ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ టు విభీషణ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ నాట్ ప్రాక్టీస్ వన్.
0: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంత శంభున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసెడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబుల రచితి.

0: Sri Rama, please listen to my appeal.
1: Sita siro ratna megonuma.
0: Accept Sita, the noblest.
1: Santa sambana vidu vidulu dontisalalu vadamedalu.
0: With all the pleasure I watched all the mansions there.
1: Ramta jesedu jalajavarnanu shanti keli gruhambularasiti. Sri Rama, namanavi vinuma.
0: I have seen all the demons there living in those mansions along the streets of Lanka.
1: Indrajittunu.
0: First there is Indrajit.
1: Mukhyamaina prahastuni.
0: Important prahasta.
1: Ilanti vanta kudu vedamu chaptunnaru valanta.
0: They all chant Veda.
1: Tellavari lechinadi modalukoni vedamunu patam cheyatam.
0: Right from dawn to dusk,
1: they go through Veda patam chestunnaru.
0: They think of Veda.
1: Kani prayojanam emiti?
0: What is the use?
1: Dani సరియైన అనుభవతలో తెప్పించుకోలేదు.
0: బట్ దే డిడ్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్.
1: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
0: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేదాస్.
1: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు.
0: బట్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్.
1: ఆరు శాస్త్రములు తెలుసు.
0: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
0: విచ్ టెక్స్ట్?
1: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
0: Does he not know by studying the Shastra there is a sin to abduct a woman?
1: Paranu peedinchukodaneetundi telida shastramulo.
0: Does he not know by going through the Shastra there is not harm anybody?
1: Paranu papaya parapeedanam annadi.
0: He is only the sinner if he hurts anybody. He is meritorious if he helps anyone.
1: Paranu upakara punyaya paranuku upakaram cheyatame punyamu.
0: The merit lies in helping others.
1: Upakaram cheyatame papamu anindi.
0: And to harm others is a sin.
1: Kanukane aaru shastramulu telisi naalugu vedamulu kodanu telisukunappudiki ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
0: Therefore, Rama beheaded him, cut off all the 10 heads because, knowing all 6 శాస్త్రాలు 4 వేదాస్, he did not practice it even a little.
1: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
0: He survived so long because of his acquaintance of
1: this
0: knowledge.
1: ఎప్పుడు ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
0: The moment the awareness of the knowledge is lost, he fell down.
1: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
1: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ఇన్నేట్ పవర్.
1: కారణము ప్రాకృతమైనటువంటి జగత్తునే ఆధారం చేసుకున్నాడు.
0: బట్ హీ గోస్ బై దిస్ వరల్డ్ ఎఫీమరల్.
1: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: వీ గో బై ది అవుట్వర్డ్ ట్రెండ్.
1: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు నో దిస్ స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
0: దో బీయింగ్ సో మైట్ అండ్ పవర్ఫుల్ హీ లీడ్స్ అన్ ఆర్డినరీ లైఫ్ అండ్ రూయిన్స్ అండ్ డైస్ అల్టిమేట్లీ.
1: రామును కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు.
0: Though Rama has taken human form, he knows that he is not a human.
1: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
0: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
1: ఇవన్నీ కూడా సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
0: That's all the evidence of the adherence to the truth and righteousness.
1: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
0: How to speak truth?
1: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
0: How to follow righteousness?
1: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
0: Therefore speak truth and follow righteousness.
1: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
0: There is no man today who utters truth.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
0: To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies.
1: మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ to fill your belly, you waste your time.
1: సత్యం వదంటున్నాము.
0: You are dropping.
1: ఎవరు చెప్తున్నారు సత్యం?
0: Who is telling truth?
1: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా?
0: If you really speak truth, the world will not be in the present plight.
1: నోరెత్తితే అసత్యమే.
0: The one who starts speaking full of lies,
1: అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
0: The tongue becomes unsacred.
1: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
0: As the tongue has become unsacred,
1: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
0: Therefore it turns in a different way.
1: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
0: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
1: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
0: Even if it were filled by poison, it will come out.
1: కాబట్టి మన హృదయంలోనేటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మరణం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
0: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
1: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
0: Therefore, we should fill it up with truth.
1: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
0: One way or other, the truth comes out.
1: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
0: So what is there within naturally comes out.
1: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
0: This is the cause for all very types of perversions among men.
1: చేతనైతే చేతనవుతుందని చెప్పు.
0: If you are capable, tell it.
1: కాదని చెప్పు.
0: You say you cannot.
1: కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
0: But if you say I will do it and if you don't do it, it is falsehood.
1: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
0: If you say I will practice, if you
1: don't. కేవలం అసత్యం మాత్రమే కాదు.
0: Not merely lies.
1: ద్రోహం కూడాను.
0: You are a betrayer.
1: ద్రోహమే కాదు.
0: Not only that.
1: మోసము కూడాను.
0: It is cheating.
1: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
0: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
1: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
1: కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్.
1: ధర్మం చర,
0: షుడ్ ఫాలో ధర్మ.
1: ధర్మాన్ని చెయ్యాలి.
0: Follow
1: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
0: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్ వాట్ ఇస్ అన్రైచియస్.
1: తెలిసినంత వరకు కూడా నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
0: When one's conscience, your witness tells you, follow its command.
1: కాని ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు.
0: Man proceeds keeping selfishness, self-interest in the background.
1: కనుక తెలిసినప్పటికీ నీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
0: Though he knows, he pretends that he doesn't know.
1: తనం తాను కించిత్ పరుచుకోవటమే.
0: He is cheating himself.
1: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ ఆల్ అలాంగ్.
1: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ ఫర్
1: ఇయర్స్. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్
1: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
0: హౌ మెనీ యూఆర్ ప్రాక్టీసింగ్?
1: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ వేర్ నాట్
1: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
0: సో మెనీ బుక్స్ వీ రీడ్.
1: ఎన్ని బోధనలు వింటున్నాము?
0: వీ లిసన్ టు టీచింగ్స్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే
0: సో
1: మనం చేసేటువంటి అక్కడను చెప్పడమే కానీ చేయటం లేదు.
0: We just declare, but we don't practice.
1: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
0: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
1: Roga peedutini bal rogambu tirunam aushada mahimambu antavinna.
0: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
1: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
0: డూ యూ థింక్ దట్ ద పాపర్ బెగర్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిస్ పావర్టీ బై లిసనింగ్ టు ఫైనాన్స్?

0: మనుషుల యొక్క సమూహమే దేశం.
1: ఇట్ ఇస్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: మనసే మనిషి.
1: ద మైండ్.
0: మనసు గలవాడే మనిషి.
1: ద వన్ విత్ మైండ్.
0: మనసు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పం యొక్క చేరికే మనిషి.
1: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
1: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
0: కాబట్టి ప్రవర్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
1: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
0: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
1: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
0: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారమవుతాం.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ ద టైటిల్ ఆఫ్ బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్.
0: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 64
0: ఏమి ఫలము?
1: What is the use of all this?
0: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ డెస్టినీ?
0: తన దగ్గర చేరనేని ఎండబారులు బుద్ధులు బెండుబారు.
1: వెన్ దేర్ ఆర్ వికెట్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ ద హోల్ లైఫ్ బికమ్స్ డ్రై.
0: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
1: ఇట్ బికమ్స్ వెరీ డ్రై లైక్ ఎ స్టోన్.
0: 64 విద్యలు
1: 64
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
1: ఇస్ దట్ ది యూటిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
1: You should shine by practicing what you read.
0: కృషి కూటి కోసం చేయాలి.
1: And you should work to carry out a living.
0: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
1: But today education is just to carry out.
0: అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: As everything is job oriented, we find it the wrong path.
0: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
1: The forest fruit may
0: be a sign. కానీ లోపల చూస్తే ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి.
1: But within you find all the bad thing there which is the consequence of your wrong activity. Who is responsible?
0: కర్త భగవంతుడు కాదు.
1: God is not.
0: కారణం భగవంతుడు కాదు.
1: No.
0: కార్య కారణములు రెండు నీవే కారణం.
1: Cause and effect you are responsible for.
0: అదియే ఈనాడు మరణించినావని చెప్పనని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
1: మండోదరి fell on the dead body, she was crying.
0: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
1: రావణ వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
0: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
0: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు.
0: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
1: బట్ ఐ నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
0: కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
1: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
0: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
1: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
0: కోతులతో నా చావటము.
1: Should you be killed by monkeys?
0: ఎంతటి మహాపాపతము నంచావు.
1: What a worst of this insurrection.
0: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
1: Nobody make you free from.
0: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనుభవిస్తుంది.
1: This is all the sin you have committed.
0: అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలోనైనా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
1: ఐ విల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ కమ్ టు నో దట్ యు హావ్ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
1: విభీషణ కేమ్ క్లోజ్.
0: ఆ విభీషణ్ కూడాను కొంత క్రోధంతో నిందించింది.
1: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
0: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
1: విభీషణ
0: నీవు ఎంతకాలం నుండి బోధిస్తున్నావు మీ సోదరునకు.
1: విభీషణ యు హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
0: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నావు.
1: యు హావ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
0: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
1: బట్ హి నెవర్ హర్డ్.
0: ఎట్ట ఎక్కుతుంది?
1: వై హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: The head which is already filled, how can that be empty?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: Until it, the head is empty, can you fill it up with
0: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది.
1: It is filled with all stuff.
0: అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
1: Unless it is made empty, he cannot receive spiritual teaching of
0: విభీషణ. అది చేరడానికే స్థానం లేదు.
1: There is no scope to accommodate.
0: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
1: You have such a head.
0: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
1: You have such thoughts.
0: ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు.
1: This is the fate now.
0: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
1: మండోదరి స్పోక్ ట్రూత్.
0: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
1: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ఎట్ ద ఫీట్ ఆఫ్ సీత.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇంతకాలం నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
1: ఐ హావ్ నాట్ సీన్ సీత సో లాంగ్. వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
0: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
0: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
0: కనుక
1: ఓ రావణ
0: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
1: ఓ రావణ, ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యు హావ్ కమిటెడ్.
0: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
1: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
0: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
1: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ in order to die there.
0: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు.
1: దే హావ్

0: దేహం కాశీలో ఉంటుండాలి,
1: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ,
0: బజార్లో ఉంటుండాలి. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ.
1: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
0: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో, అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
1: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్,
0: కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు.
1: బట్ హీ డజంట్ సే సో.
0: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యూ విల్
0: కనుక మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
1: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
0: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ.
0: ప్రతి దానికి సత్యము ధర్మమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూల్స్.
0: మతములకు ఆధారము సత్య ధర్మములే.
1: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
0: గమ్యములకు మార్గములు సత్య ధర్మము.
1: That is only path.
0: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
1: The essence of sacred text is truth and righteousness.
0: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
1: For everything is these two are
0: సర్వ రహస్యములు కూడా సత్య ధర్మములోనే ఇమిడి
1: ఉంది. The secret of secrets lies in these two.
0: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
1: Therefore everyone should follow these two, truth and righteousness.
0: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
1: This is the main teaching of Ramayana.
0: రావణుడు మరణించాడు.
1: Ravana died.
0: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
1: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
0: పోయిన వారు పోయారు.
1: పీపుల్ డైడ్ ఎనీవే.
0: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
1: దర్ మెనీ విడోస్ హూ ఆర్ క్రైయింగ్.
0: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
1: విమెన్ హూ లాస్ట్ దేర్
0: తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
1: అండ్ ఆర్ఫన్స్ వర్
0: క్రైయింగ్. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
1: ఎవ్రీబడి ఇన్ లంక వర్ సఫరింగ్.
0: దీనన్నిటికీ కారణం ఏమిటి?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
0: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
1: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
1: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
0: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
1: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్,
0: వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
1: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: పాలేమో కడవడ పాలు,
1: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్,
0: పాయిజన్ చిన్నది.
1: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
0: చూసావా? అదే విధంగానే
1: లైక్ వైజ్
0: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ,
1: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్స్,
0: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ, కడపటికి రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ
0: సర్పెంట్. చిన్న చీమలు
1: ants are so small.
0: Sarpam chaala peddadi.
1: Serpent is big.
0: Kaani daanni kuda champutaye.
1: But they will kill even
0: the serpent. Adhe vidhamane chinna okka doshame pedda deenni kuda nu pramadanga champutundi.
1: A small mistake will lead to a very big danger.
0: Ee naadu chinnadi chinnadani manam bhavichi deenni alakshyam tepthada deenni aneka rakamulainatundi paapalaga nimmu guri avutunnam.
1: You think it's a small mistake, you neglect it. That turns into a sin.
0: విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటు ఏ హ్యూజ్ ట్రీ.
0: కనుకని విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ జర్మినేట్ ఇంటు ఏ బుషీ ట్రీ,
0: మంచి పనియా చెడ్డ పనియా,
1: ఆర్ దట్ స్వీట్ యీల్డింగ్ ట్రీ.
0: అందువల్లనే ఉపనిషత్తులందు కర్మస్య అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ
0: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కరుకునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: Therefore Vedas want you to offer all your deeds to God.
0: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: If God is not pleased,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి.
1: If you offer your deeds to God, they will support you at every point of time.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: So in order to do good deeds, speak truth.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్
0: టైం. ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: The effect of Kali Age is such, even if Satyaharichandra is here, you will make him speak lies.
0: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచి, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: వాట్ రుచి,
0: నువ్వు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుడ్డైన ఇచ్చి దూరం అయిపోవాలి.
1: యూ షుడ్
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్
0: కంపెనీ. ఏమైనా అనుకోండి,
1: లెట్ దెం థింక్ యాజ్ ఎ లై.
0: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు.
1: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
0: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
1: దిస్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్ బై రావణ.
0: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: ఇఫ్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ శాస్త్ర,
0: ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇఫ్ ఈస్ అన్‌రైచస్,
0: తెలిసి కూడాను దాన్ని ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఒబేస్ ఇట్ ఇస్ ఎ సిన్.
0: కనుకనే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్
0: తెలిసి చేయి.
1: Do it in full knowledge.
0: Chuchi mrokku, telisi trokku.
1: Watch your step and proceed.
0: Kanukane ee naadu manavudu trokkedi rayi, mokkedi rayi, kattedi rayi, kottedi rayi.
1: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
0: Kottedi deni kodutunnadu, gundu rayini kodutunnadu.
1: He chisels a boulder.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: హి టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
1: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యు ఆర్
0: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: హి సాల్యూట్స్ టు ది వెరీ డివైన్
0: అంటున్నా రాయే, తొక్కేది అంటున్నా రాయే, కట్టేది అంటున్నా రాయే, కొట్టేది అంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజల్ ద ప్లేస్ వేర్ యు సిట్, రాయి ఒక్కటే. ద ప్లేస్ దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రం అనేటువంటి గురును అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషం అయిపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: ద మూమెంట్ దే గో
0: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
1: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడ్ ఆర్ సో పవర్ఫుల్.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
1: దాట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పాత్.
0: సాక్షాత్ ఇంద్రుని కూడా నువ్వు వశం చేసుకుంటాది.
1: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
1: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ.
0: తద్వారా
1: త్రూ దెమ్
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
1: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్.
0: ఇది ఎవరికి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: ఎవరికి దీని దోషము?
1: హూజ్ రెస్పాన్సిబుల్?
0: నీకే, నాకు కాదు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
1: నో వన్ ఇంపార్టెంట్.
0: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్నే బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ ఒక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
0: కనుక నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
1: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నాకెవరు ద్రోహులే లేరు.
1: దేర్ నో బిట్రేయర్.
0: నాకెవరు విరోధులే లేరు.
1: దేర్ నో ఎనిమీస్.
0: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాళ్లకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైనటువంటి చెడ్డలు జరగడానికి వీలు కాదు.
1: యు ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
0: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
1: డజంట్ మ్యాటర్, బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
1: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
1: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
0: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
1: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
0: దేవుడైనా ఒకటే.
1: Even they are same.
0: Kanukane, so ee manavattam aneetundi danni poshinchukunte devudu avutadu.
1: So when you develop human quality value, you
0: manavattani nasam chesukunte pasuvu rakshasuga maaripothadu.
1: Once you lose your human value, you turn beast.
0: Kanuka prati dinamu tellavaru lechindi nenu manushini, nenu manushini, nenu manushini, mrugam kaadu rakshasini kaadu ani sankalpinchukuntu daniki melukolpu cheyali.
1: Right from the time you get up from the bed, you always remind yourself,
0: ee naadu lokamanta kadanu అసత్యమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్
0: అధర్మమయంగా ఉంటుండాలి,
1: ఫుల్ ఆఫ్ అన్ రైచస్నెస్,
0: కలుగునే అశాంతిమయంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ రెస్ట్.
0: రెండు చేరితే ఏమవుతుంది? అశాంతి.
1: Because of these two there is rest.
0: సత్యము ధర్మము రెండు చేస్తే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: When there's truth and righteousness there will be peace.
0: అసత్యము అధర్మము రెండు చేస్తే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: When there's falsehood and righteousness
0: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్.
1: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది,
1: ద బీటిల్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: సున్నం చూస్తే తెల్లగుంది,
1: లైమ్ ఇస్ వైట్.
0: మూడు చేస్తే ఎర్రగైపోతుంది.
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఈ
0: మూడింటి యొక్క చేరికనే
1: కాంబినేషన్.
0: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి,
1: ట్రూత్ ఇస్ ప్యూర్.
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి,
1: రైచియస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి, ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి. నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికి ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
1: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
0: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
1: యూఆర్ ఫిలింగ్ ద విత్
0: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ ఫాల్స్
0: అధర్మం చేత అశాంతిని
1: నింపుకుంటున్నావు.
0: ధర్మము సత్యము అనేటువంటి దాని రెండింటినీ మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
1: జస్ట్ ఎస్ ద బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్ యు గో బై దిస్ ట్రూత్.
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
1: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్.
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
1: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్
0: రెండు చక్రంలో సత్య ధర్మములు.
1: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఆ సత్య ధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
0: దాని ధిక్కరించాడు ఈ రావణుడు.
1: రావణ డిజోబేడ్ దీస్ టు.
0: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
1: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
0: రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో స్టడీ.
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
1: వాట్ డిడ్ హి డు?
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
1: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యూ విల్ హావ్ ఆల్ ది ఎనర్జీ.
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
1: రావణ నో,
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యు
0: ఫైండ్. కడుపు చెడిపోతే దేహం అంతా చెడినట్టే.
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ
0: కేంద్రము. అది ఏ కేంద్రము?
1: దట్ ఈస్ ద సెంటర్.
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి.
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
0: సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మన్నం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
0: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్స్ ఆఫ్
0: దశరథుని కుమారులు.
1: ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈజ్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: నాట్ ద నేమ్ ఆఫ్ ఎ సిటీ.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: ఎ ప్లేస్ ఇంటూ విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
0: మన హృదయము.
1: దట్స్ అవర్ హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: ద హార్ట్ ఈస్ అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పాయస్ క్వాలిటీ.
0: తామసికము ఇది సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఇస్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఇస్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: ద త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
1: As these three are one.
0: Dharmartha kama mocham nalikutti naluguru biddalu puttaru.
1: They have four objectives.
0: Dharmartha kama mocham ive naluguru kudaru. Rama Lakshmana Bharata Shatrughna.
1: Rama Lakshmana Bharata Shatrughna stand for dharma righteousness. Artha the wealth, kama desire,
0: dharma
1: moksha liberation.
0: Prajnanam nasistundi.
1: Dharma is always after spiritual
0: awareness. Prajnanam ka evaru prajnaname Sita.
1: That prajnana is Sita.
0: Ramulu prajnanamane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee prajnanamane ikkunte Sitanu.
1: This Sita spiritual awareness.
0: Isukoni.
1: Taking her.
0: Kevalamu ajnanamane ikkunte aranyamulo paddadu.
1: He is in the forest of ignorance.
0: అక్కడ అజ్ఞానమనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
1: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ప్రజ్ఞానం అపహరించాడు.
1: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వికెడ్ వన్.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
1: వివేకము
0: అవివేకం అనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
1: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీస్
0: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమైనటువంటి వాళ్ళని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ he killed the valley in this
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ దట్స్ అన్ ఓషన్.
0: ఈ సంసారం అనే సాగరం లోపల
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
0: దాటాలి,
1: వన్ షుడ్ క్రాస్.
0: హియర్ దట్ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: దేర్ ఇస్ ద హనుమాన్ ద కరేజ్.
0: ధైర్యము
1: కరేజ్.
0: ఆ ధైర్య సాహసం చేత సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
1: విత్ కరేజ్ అండ్ వేలర్ ఆఫ్ హనుమాన్ హీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్.
0: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమోగుణంలో మూడు అడ్డు వచ్చాయి.
1: హావింగ్ క్రాస్ he met with the
0: rajogunamే రావణాసురుడు,
1: that rajo
0: సమోగుణమే కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ
0: సాత్వికుడే విభీషణుడు,
1: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
0: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణం సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: He killed the emotional aspect and the demonic aspect and coronated the pious aspect.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు.
1: After విభీషణ is coronated, he got the practical experience.
0: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
1: And the spiritual knowledge should be transformed into the knowledge of
0: నిజమైన విద్య.
1: That is the true knowledge.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్ ప్రాక్టికల్.
0: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణము.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: సాత్వికమైనటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్ సర్టెన్
0: లిమిట్. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి.
1: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఈవెన్ పైస్ క్వాలిటీ
0: సహవాసములు పట్టింది.
1: And it will be in the company of the other two emotion and the dullness.
0: కనుకని ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
1: దేర్ ఫర్ పైస్ క్వాలిటీ విభీషణ.
0: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
1: అట్ ద రైట్ టైమ్ ఈజ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ.
0: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
1: సో హెట్ వెయిట్ ఫర్ ద ప్రాపరియట్ టైం.
0: కాచి కాచి మనం ఉంటుండాలి.
1: హెట్ వెయిట్ అండ్ వెయిట్.
0: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము?
1: వై షుడ్ యూ వెయిట్?
0: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో?
1: టు హ్యావ్ దట్ గుడ్ డెస్టినీ, దట్ సాంక్టిటీ, వీ హ్యావ్ టు వెయిట్.
0: కనుక నీవు ఒక్కొక్క క్షణం కూడా కాచుకుని ఉంటుండాలి.
1: సో హ్యావ్ టు వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారిని మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యు, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
0: మోనామాలు అక్షరాలు కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: అదే కలకత్తా లోపల
1: దేర్ ఇన్ కలకత్తా
0: లాలా లజపతి రాయి, బాల గంగాధర తిలక్,
1: విపిన్ చంద్ర పాల్,
0: ఇంకా అనేక మంది, అరవింద్ ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నుంచి పోయినాయి?
1: డూ యూ ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్.
0: చదువు కారణము
1: ఈజ్ ది ఎడ్యుకేషన్.
0: కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఈజ్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know?
0: నేను నమ్ముతున్నానంటాడు.
1: You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నువ్వు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: ఐ ఫీల్ ద మైండ్ ఇస్
0: నీ మనసు నువ్వు చూచావా?
1: ఐ హావ్ సీన్ యువర్ మైండ్.
0: ఎట్లా నమ్ముతున్నావు నీ?
1: హౌ డు యూ బిలీవ్ ఇట్?
0: నీ మనసుకు రూపం ఉందా?
1: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ ఫామ్?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: యు సే ఐ యామ్ వెరీ హ్యాపీ.
0: ఆనందానికి రూపం ఏమిటి?
1: హ్యాపీనెస్ వాట్
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ఇట్?
0: నీ యొక్క అనుభూతియే.
1: ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్?
0: విశ్వాసమే.
1: దాట్ ఈస్
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: సో ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ ఫెయిత్.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైన దానిపైన అభివృద్ధి గర్చుకోవాలి.
1: ఫెయిత్ యు డెవలప్ ఇన్ ది సీక్రెట్ వే.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ,
1: సో రావణ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్,
0: ఆత్మవిశ్వాసం లేదు.
1: హీ హాస్ నో ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: పాపం అంటే భయం లేదు.
1: హీ నాట్ అఫ్రైడ్
0: ఆఫ్ పాపం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్
0: గాడ్.
1: సో హీ డిడ్ పెనెన్స్.
0: ఏమి తపస్సు?
1: వాట్ పెనెన్స్?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ట కావాలి.
1: హావింగ్ అండర్ టేకిన్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ఈ ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: హాస్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
0: కనుక రామాయణం అంతా కూడాను,
1: ఎంటైర్ రామాయణ,
0: సత్య ధర్మము చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ ఉండాలి.
1: ఎ ఫైట్ బిట్వీన్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్,
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మహాభారత యుద్ధము,
1: దిస్ ఇస్ ద
0: రామరావణ యుద్ధము,
1: దిస్ ఇస్ రామరావణ వార్.
0: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్ ఆవర్ హార్ట్.
0: ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము,
1: tomorrow,
0: ఈ రామాయణం యొక్క సంకర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: వి షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టుమారో కరోనేషన్ ఆఫ్ రామ, ద కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

0: నన్ను పడ తొడగిరి పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల ముఖములలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే
1: The sun appeared serenely peaceful. The day started to get shorter, and the chill wind blew fiercely. The fields were ripe with the golden crop. The farmers rejoiced in singing. The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
0: దూషణంబులు వేరు దూరంబుగా నెట్టి దూషణంబులు వేరు దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును
1: వీ హావ్ టు బ్రష్ అసైడ్ కీప్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆల్ దట్ ద క్రిటిసిజం అండ్ ఆల్ ద బ్లేమ్ అండ్ వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ And those people with such an intellect will make this earth the very paradise.
0: Prema swarupulaina vidyarthi vidyarthiniyulara.
1: Embodiments of love, boys and girls.
0: Gadachina 4 dinamala nundi prashanti leyamu pratyekamaina oka prapanchanga gochilistu vachindi.
1: For the last 4 days, Prashanti Nilayam has worn a new look, a new world altogether.
0: Prashanti Nilayam campus kani, Anantapuram campus kani, Bengaluru campus kani, primary school, higher secondary school, samasthala kani, prati okka vidyarthi kudanu, అన్ని రంగముల యందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు
1: స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ బి దట్ ఆఫ్ ప్రశాంత నిలయం క్యాంపస్ అనంతపూర్ క్యాంపస్ బెంగళూరు క్యాంపస్ హైయర్ సెకండరీ స్కూల్ ద ప్రైమరీ స్కూల్ ఎవ్రీ స్టూడెంట్ స్ట్రగుల్ హార్డ్ విత్ ఆల్ ద సిన్సిరిటీ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ వర్క్ ఆల్ అలాంగ్
0: కేవలం విద్యార్థులు మాత్రమే కాక అధ్యాపకులు కూడాను యవ్వనులు మొదలుకొని వృద్ధుల వరకు కూడాను ఎంతో శ్రమించి గ్రౌండ్ లో దీనికి సహాయం చేస్తూ వచ్చారు
1: నాట్ ఓన్లీ స్టూడెంట్స్ టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్ దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము ప్రేమ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సమస్యలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు
1: Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world.
0: Itti samasthalu jagatlo vyapinchina jagat yokka samasyale pariharam avutundi.
1: If such institutions increase more and more day by day, there will be no problems in this world.
0: విద్యార్థులు, విద్యార్థినీయులు, అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
0: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు ఎందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆల్సో.
0: అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని.
1: ద ట్రూ లైఫ్ లైస్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ లైఫ్, ద టోటల్ అండర్స్టాండింగ్.
0: ఆటలు ఎందే కాక, పాటలు ఎందే కాక, ఈ యొక్క బ్యాండు, నాదస్వరము ఇత్యాది అనేక విద్యలు ఎందు కూడాను మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: Our students made everybody happy, not only in the academic field, but also in areas of music and also in Nadaswaram, which you have witnessed. They made everybody happy.
0: Ee lions dance lopala kevalamu chinna class vidyarthulu maatrame kaadu MA, MSc, MTech, MBA pedda పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కల్పించి ప్రజలకు ఆనందాన్ని అందించారు.
1: యు మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద లయన్ డాన్స్ పార్టిసిపేటెడ్ బై సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంఏ, ఎంబీఏ, ఎంటెక్ అండ్ సో ఆన్.
0: ఇంతే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని, కాన్వకేషన్ ఫంక్షన్ కానీ ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్ళు కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలం వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
1: Girls from the Anantapur campus, they have undergone training under experts and they have learned this Nadaswaram particularly to be played on the occasion of Bhagwan's birthday and convocation and this morning also.
0: Ee aatalu paatalu anni kudanu tama trupti nimittamai kaadu swamini trupti parchali, swamini aananda parchali aneetuvanti oka agadhamainatuvanti oka premotsahamto deenlo palgonnaru.
1: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please him, they have done all these activities.
0: Enni vidhamulaitvanti yokka kashtamulakainanu orchi sahinchi barinchi tattukoni nettukoni munduku saagutu vacharu.
1: They could bear all the difficulties and problems on their way and could proceed.
0: Enta maatramana evvaru talachina anta maatrame nenu.
1: God manifests in the way you estimate, in the way you imagine him to be.
0: వారి వారి సంకల్పమును పురస్కరించుకొనియే నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: Basing on your thoughts, Bhagavan responds and reacts.
0: ఈనాటి లోకము లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
1: You find many people, the youngsters and elders, who are victorious from different parts with all the determination.
0: Kani inta kaalam ainappatikini ye vyakti aina kudanu manassu padarthamu aneetuvanti rendinti yokka tarathamyanni gurtinchukolekapothunnaru.
1: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
0: Prati manavuni yokka jeevitham kudanu tellavari modalukoni ratri parundananta varaku kudanu ee manassu padarthamulu yokka sammilita swaroopamtone kaalam gadaputunnaru.
1: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
0: Kani ee naati kudanu entati goppa vidyavantulainappudiki వాట్ ఈజ్ మైండ్ అని ప్రశ్న వేస్తే ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ వాట్ ఈజ్ మ్యాటర్ హీ విల్ సే డస్ నాట్ మ్యాటర్. వాట్ ఈజ్ మైండ్ హీ డజంట్ సే డజంట్ మ్యాటర్.
0: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు అని వాదిస్తారు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ దట్ హీ డజంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దట్.
0: వాట్ ఈజ్ మ్యాటర్ అని పెడితే డెడ్ డస్ మైండ్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈజ్ మ్యాటర్ హీ డజంట్ హీ సేస్ డస్ నాట్ మైండ్.
0: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
1: హీ సేస్ హీ డజంట్ నీడ్ టు నో.
0: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
1: What man has to know today is this differentiation, distinction between the mind and man.
0: Manasunu teliyinatvanti manavudu murkhudane cheppavachu.
1: Man who does not know the mind is a fool.
0: Kanukane manasunu gurtinchinatvanti vade maaniyudu.
1: So the one who knows the nature of the mind is noble.
0: Aithe ee manasu yokka swaroopam emiti?
1: Then what is the form of the mind?
0: Idi ekkada nunchi aavirbhavinchindi?
1: Where from it has originated?
0: Dini yokka kriyalu emiti?
1: What is its nature?
0: దీని యొక్క మహత్వం ఏమిటి?
1: What is mystery behind it?
0: విచారణ చేస్తే,
1: if we inquire,
0: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
1: Atma, the spirit, has three powers.
0: ఒకటి మనస్సు.
1: One is the mind.
0: రెండవది బుద్ధి.
1: Second, intellect.
0: మూడవది సంకల్పము.
1: The third one is the will.
0: మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: Atma, the spirit, is the combination of the mind, intellect and the will.
0: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
1: Therefore the mind has originated out of this self.
0: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
1: The vastness of the mind is beyond all measure.
0: దీనిని సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
1: This is what is said in philosophy, that by mere will it can go to any far of distance.
0: Sarvatra chanamalo vyapinchipothundi.
1: In a moments of time it would be so vast.
0: Ee manasu yokka shaktini evaru kuda nu gurtinchaleru vicharinchaleru.
1: The power of the mind cannot be estimated by anybody.
0: Deenini varninchutaku bhashane chaladu.
1: And the language will not be able to reach.
0: Kanukane మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
1: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్
0: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
1: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
0: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
1: Then how is the mind?
0: ఈ మనస్సుకు రూపం లేదు.
1: Mind has no form.
0: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
1: Mind works only with the help of the atmic power.
0: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
1: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
0: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించవలన కొన్ని సంవత్సరములైన కూడా చాలదు.
1: ఫ్యూ ఆఫ్ ఇయర్స్ ఆర్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద నేచర్.
0: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
1: ఈవెన్ ఏజెస్ ఆల్సో వుడ్ నాట్ బి ఆడిక్వేట్.
0: రెండవది బుద్ధి.
1: ద సెకండ్ ఈస్ ఇంటెలెక్ట్.
0: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
1: ఇంటెలెక్ట్ ఇల్యూమిన్స్.
0: ఇది వికాసవంతమైనటువంటిది.
1: అండ్ ఇట్ బ్లాసమ్స్.
0: ఇవి కేవలం విచారణకరమైనటువంటిది.
1: ఇట్ ఇన్వెస్టిగేట్స్.
0: విచారణ చేసినమే ఈ బుద్ధి యొక్క సత్యం.
1: Intellect discriminates. It is its quality.
0: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
1: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
0: ఇంకా సంకల్పము.
1: అండ్ దెన్ ద విల్.
0: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాయి.
1: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ fruitful the now and also would bear fruit.
0: Samskaravantamainatundi.
1: And it's the one of culture in the
0: mind. Samskaram anage emti?
1: What do you mean by
0: chedunu duram chesi manchini poshinchadame?
1: The refinement or culture meant removing all that is bad.
0: Nitya jeevithamlo manam ee karmalu aacharistunnamo aa karmalu yokka doshamulanu nirmoolam gaavinchi దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము.
1: ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అడల్టరేషన్ ఆర్ పొల్యూషన్. మేక్ ఇట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: సంస్కారం అంటే ఒక పెద్ద శ్రమతో కూడినటువంటిది కాదు.
1: దిస్ కల్చరల్ రిఫైన్మెంట్ ఈస్ నాట్ స్ట్రెయిట్.
0: ఈ విధంగా మనోబుద్ధుల యొక్క సంస్కృతిని వర్ణించవలన ఏ గ్రంథములు కూడా సాధ్యం కాదు.
1: It's not possible for any book to narrate in full the power of the mind and intellect.
0: Kani ee naati sankalpam naaku ee manassu buddhi ee samskaramulu moodintini gurinchi chakkaga ee naati nunchi pillalaku bodhinchalane aasha kalugutundadi.
1: Bhagavan wants us to know, and he is willing to teach us the relationship between the mind, the intellect and the thought.
0: What relationship? Powers.
1: The powers of the mind, intellect and the thought.
0: కనుక మొట్టమొదటి ప్రతి మానవుడు కూడాను మనస్సు మ్యాటర్
1: టు బిగిన్ విత్
0: పదార్థము
1: టు బిగిన్ విత్ ద మైండ్ అండ్ మ్యాటర్
0: పదార్థము లేకుండా మనసు లేదు మనసు లేకుండా పదార్థము లేదు
1: వితౌట్ మ్యాటర్ మైండ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద మైండ్ మ్యాటర్
0: ఇది గులాబీ పుష్పము ఇది ఒక పదార్థము
1: దిస్ ద రోజ్ ఫ్లవర్ దిస్ మ్యాటర్
0: అయితే ఇది పదార్థం లేకుండా నేను గులాబీ పుష్పమని మనసు ప్రవేశించదు
1: Without this matter, the rose flower, it cannot get into your head.
0: Manase lekunda pothe ee oka gulab pushpam anetundi kanti kanipinchadu.
1: Without the mind, you cannot see this rose flower.
0: Ee manasu prapanchamlo unnatundi padarthamulu reaction, resound and reflection ani.
1: This mind carries with it three important features: reaction, reflection and resound.
0: Kanuka manasu yokka prabhavamu chaala goppadi.
1: The effect of the mind is very mighty.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్
0: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించినటువంటి వాడే మానవుడు
1: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్
0: ఏదో సంకల్పముల యొక్క ప్రభావమే మనస్సు యొక్క స్వరూపం అనుకుంటారు
1: యూ థింక్ దట్ మైండ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్
0: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి
1: వేర్ ఫ్రమ్ ద థాట్ హ్యాస్ అరిజన్
0: కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది
1: ద థాట్ ఆల్సో హ్యాస్ అ ఫౌండేషన్
0: అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తుంది
1: ద థాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్
0: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది
1: అండ్ ఇట్స్ ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ చైతన్య
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటుంది
1: In everyone there is this principle of vijnana that blossoms
0: కాని కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ లర్నింగ్ దేర్ టెక్స్చువల్ లర్నింగ్ విచ్ దే హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఎల్డర్స్
0: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు
1: అక్విజిషన్ ఆఫ్ సచ్ స్కిల్స్ విల్ నెవర్ మేక్ యూ ఎడ్యుకేటెడ్
0: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులు అంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి
1: A truly educated man must know what is to be known, what is to be recognized.
0: Atma vijnanamulu gurtinchaleinatundi vaadu enni vidyalu nerchukodanu moorkude.
1: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
0: Vidyavantude untuntadu.
1: We have an educated man.
0: Atan daggari poi meeru oka prashna veyandi.
1: If you go and put a question,
0: Ayya meeravaru ani prashninchandi.
1: If you ask him, sir, who are you?
0: అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు.
1: In spite of all of his high education, he will not give you correct answer.
0: అయ్యా నా పేరు నేను రామశాస్త్రి గారు అంటాడు.
1: He will say, my name is రామశాస్త్రి.
0: రామశాస్త్రి దేహాన్ని పెట్టినటువంటిది కానీ నీవు కాదే.
1: రామశాస్త్రి's name given to you, but not your true self.
0: మరి మీరెవరు అని రెండో తోరి ప్రశ్నించండి.
1: If you ask him again, then who are you?
0: నేను ఒక పండితుడను అంటాడు
1: అండ్ హీ రిప్లైస్ ఐఎమ్ ఎ స్కాలర్
0: అది కూడా సరైన జవాబు కాదు
1: ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్
0: పాండిత్యము నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కానీ నీవు కాదు అంటాడు
1: స్కాలర్షిప్ ఇస్ ద వన్ దట్ యు హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు ఆర్ నాట్ ది ట్రూ
0: మరి మూడో ప్రశ్న ఏంటి మీరెవరని
1: ఇఫ్ యు ఆస్క్ హిమ్ ఫర్ థర్డ్ టైమ్ హూ ఆర్ యూ
0: అయ్యా నేను ఇండియన్ నేను అమెరికన్ నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేరును ఉచ్చరిస్తాడు
1: అండ్ హి గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్ ఐఎమ్ ఇండియన్ అమెరికన్ రిఫరింగ్ టు హిస్ నేటివిటీ
0: నీవెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు వృత్తి పేరు దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ తానెవరనేటువంటిది తనకు ఏమాత్రము గుర్తించుకోవటం లేదు
1: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్ ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్
0: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకున్నాక కేవలం దేహతత్వాన్ని విద్యాతత్వాన్ని వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి అందించుకున్నాడు
1: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ He has got the knowledge of his body, the profession, and the place he belongs to.
0: Atma jnanam lenetunti vaadu deha jnanamto enta varaku jeevinchagaladu.
1: Without this knowledge of the self, how long can you live? By merely knowing the body.
0: విద్యను అభ్యసించినటువంటిది దేహమే.
1: It is the body that has learned.
0: విద్యను పోషించినటువంటిది దేహమే.
1: The body sustains the knowledge.
0: ఈ విధంగా చూస్తే ఇవన్నీ నీ చేతిలో ఉన్నటువంటి ఒక పరికరములే.
1: They are of your own making. They are your own instruments.
0: నీ పరికరములు నీవా లేక పరికరములకు ఆధీనుడైనటువంటి వాడు నీవా?
1: In fact, are you the instrument or are you the holder of the instrument?
0: కాబట్టి ఈ పరికరములంతా కూడాను నీ యొక్క స్వాధీనంలో ఉండేటువంటి పనిముట్లు.
1: These are all the instruments that are under your control.
0: You are the master.
1: You are the master.
0: అందుకోసమని వేదాంతం చెప్తుందది, master the mind, be a master mind.
1: So Vedanta says, master the mind, be a master mind.
0: కనుక నీవు ఈ యొక్క దీనికంతా నీవు మాస్టర్ కావాలి.
1: So you should be a master for all these.
0: ఈ విధంగా విచారణ పూర్తి చేసిన తర్వాత మరి నీవు అడగండి, ఎవరండి మీరు అని.
1: After thorough inquiry, now put this question, who are you?
0: అప్పుడు ఆయన చెప్పగలడు.
1: Then he can give the answer.
0: అయ్యా, దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
1: So long I have been referring to my name because of ignorance and the place I belong to associated the passage of time. Now I realize that I am beyond the time and the body.
0: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడా తాను ఆడిస్తూ ఉంటుండాలి.
1: If you have the knowledge of the self, you know that is the foundation for all the rest of the aspects of life.
0: కానీ నాయకుణ్ణి మర్చిపోతున్నాడు.
1: But he is forgetting the very master.
0: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
1: He is deluded by the dance.
0: ఈ నాట్యం ఆడేది దేహమే.
1: And the body that dances.
0: దేహాన్ని చలింపజేసేటువంటి ఆత్మ.
1: It is the self that makes the body move.
0: కనుకనే దేహాభిమానం నీవు అభివృద్ధి పరుచుకొని
1: I have developed a body attachment.
0: ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కాని, విద్య యొక్క ప్రభావాన్ని కాని నీవు వర్ణిస్తూ వస్తున్నావు.
1: I go by the name of my country and the profession and the knowledge I acquire.
0: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: None of them are permanent.
0: ఇవన్నీ కూడా క్షుద్రమైనటువంటివి.
1: After all, they're so low.
0: క్షణంలో నశించిపోయేటువంటివి.
1: They vanish in a moment of time.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: సత్యమే నీ పేరు.
1: Your name is truth.
0: అది ఆత్మ.
1: That is the self.
0: కనుకనే నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
1: Totally relying on the self or atma. Developing that the knowledge of the self, you have to give up the body attachment.
0: Deha varaku kudanu atma jnanamentidi adu matram kudanu artham cheskoleru.
1: So long there is deha abhimana, body attachment, you will not have atma jnanam.
0: Yedo konni grandamulu nunchi charinatvanti quotations teeskoni neevu jababulu cheppavachunu.
1: You may give the reply basing on the information from textual knowledge.
0: Ee quotations anta kudanu kevalamu sarainatvanti kaadu.
1: The quotations are not correct anyway.
0: Idi daily jarigeetvanti okka magic lu.
1: It's all the gimmicks and the magics of the daily routine.
0: Idi neevu kaadu.
1: That's not your true self.
0: Neevu kemakkamaina annitikini aadharamainatvanti oka shakti swaroopadu.
1: You are the very master, the power, the center of all.
0: Aatma shaktini artham chesukovataniki tagina krushi cheyali.
1: You have to make every attempt to know the power of atma, the self. So long there is dehabhimana, body attachment, you will not have atmajnana.
0: Yedo konni grandamulu nunchi charinatvanti quotations teeskoni neevu jababulu cheppavachunu.
1: You may give the reply basing on the information from

0: ఆత్మని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద పవర్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్.
0: మొట్టమొదటి నీవు మనసు యొక్క తత్వాన్ని గుర్తించుకునిరా.
1: టు బిగిన్ విత్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద మైండ్ ఈజ్.
0: ఈ మనసు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
1: ది ఇఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి డిసైడెడ్ ఇన్ ఏ వే.
0: మనిషి ఎందే పుట్టి, మనిషి ఎందే పెరిగి, మనసునందే జీవించి, మనసునందే అంత్యమగును ఆనందం.
1: ఇట్ ఇస్ ద బ్లెస్ దట్ ఈస్ బోర్న్ ఇన్ మ్యాన్, సస్టైన్డ్ ఇన్ మ్యాన్ అండ్ అల్టిమేట్లీ ఎన్హిలేటెడ్.
0: కర్మలన్నీ మనసు, కర్మలన్నీ మనసు.
1: ఆల్ యాక్షన్స్ రిలేటెడ్ టు
0: ద మైండ్. కష్టములు అది ఒక మనసు.
1: డిఫికల్టీస్ ఆఫ్
0: జీవించుట ఒక మనసు.
1: ద డికే,
0: చెడుపు మనసు.
1: ద ఫెయిల్యూర్,
0: ఇవన్నీ కూడా మనసు యొక్క ప్రభావములే.
1: దేర్ ఆల్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should know the effect and the influence.
0: మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడే మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
1: When once you know the impact of the mind, you can also know the nature of the matter.
0: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారం కాగలవు?
1: If you cannot control your senses, how can you be the master of others?
0: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
1: If you control your senses, you can be the master of the
0: కనుక మొట్టమొదటి నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
1: So first know the effects of the mind.
0: పుట్టుట ఒక మనసు.
1: The birth.
0: భూమి నుండుట మనసు.
1: Life.
0: సంసారం ఒక మనసు.
1: Family.
0: చావు మనసు.
1: Death.
0: బాల్యమంతా ఈ మనసు. వార్ధక్యం ఒక మనసు. జీవించుట ఒక మనసు. చెడుపు మనసు. కర్మలన్నీ మనసు.
1: కష్టములు
0: ఒక మనసు. సంతసం ఒక మనసు. చింత మనసు.
1: And the mystery. They're all the effects and the manifestations of the mind.
0: ఇవన్నీ మనసు యొక్క ప్రభావములే.
1: The whole thing is nothing but the reflection of the mind.
0: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని,
1: with that powerful mind in you,
0: నీవు అల్పునిగా భావించుకుని,
1: you consider yourself low,
0: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు.
1: You are simply egoistic because of the fraction of the knowledge you
0: అది ఏ పెద్ద మూర్ఖత్వము.
1: It is the sign of,
0: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్
1: there is no other greater fool than you.
0: నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు.
1: యూ థింక్ యూ నో ఆల్,
0: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు.
1: సమ్ టైమ్స్ యూ నెగ్లెక్ట్ అదర్స్.
0: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు.
1: యూ డోంట్ నో దిస్ నాలెడ్జ్ ఆఫ్
0: ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు.
1: యూ గాన్ నోయింగ్.
0: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత, కష్టముల చేత కృంగిపోతున్నాడు.
1: దట్స్ ద రీజన్ వై మ్యాన్ హస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్ అండ్ ఫెయిల్.
0: మానవుని యొక్క దుఃఖములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రైమార్డియల్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్?
0: ఈ సుఖదుఖములకు మూల కారణం నీవే.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ప్లెజర్.
0: దీనికి మరొకరు కారణం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత.
1: బికాస్ యూ డోంట్ నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ సుఖదుఖాలు నీవు పెంచుకుంటూ వస్తున్నావు.
1: యు గో బై యువర్ ప్లెజర్ ఇన్ ద పెయిన్.
0: నీ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖదుఖములు నీ వెంట రావడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ సెల్ఫ్, యూ నాట్ బి అఫెక్టెడ్.
0: నువ్వు సాధ్యం కాదు. నిన్ను తాకుట కూడా సాధ్యం.
1: నో వన్ కెన్ టచ్ యూ ఎనీవే.
0: కనుకనే సుఖదుఖములకు మూల కారణము నీవే.
1: ఫర్ ఆల్ యువర్ ప్లెజర్ అండ్ పెయిన్, యువర్
0: వారు వీరు వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు.
1: యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్, దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్.
0: ఇది మరింత పాపం.
1: ఇట్ ఈస్ ఎ సిన్.
0: నా కష్టములకు వాడు కారణము, నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము.
1: యు థింక్ దట్ సో అండ్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్ అండ్ మిజరీ.
0: చాలా పాపము.
1: It is a sin.
0: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
1: No one is responsible for
0: you. ఎవరు నీ దుఃఖములకు కారకులు కాదు.
1: No one is the cause for your misery.
0: నీవే కారకుడు.
1: You are responsible for your own pain.
0: కనుక నీకు నీవే రెస్పాన్సిబిలిటీ, కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
1: You have to take, you have to own your own responsibility. You cannot blame others.
0: కారణము,
1: the reason,
0: నీ యందు సరైనటువంటి నీతి భావం లేకుండా ఉంటుండాలి.
1: You don't have morality within you.
0: అనగా చక్కని నడత.
1: Meaning proper conduct.
0: ఈ నడత వల్లనే, ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది.
1: ద ప్రెసెంట్ డే కాండక్ట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ కల్చర్, సంస్కృతి.
0: నేటి సంస్కృతమే రేపటి స్వభావం అవుతుంది.
1: అండ్ ది వెరీ కల్చర్ దట్ యూ అక్వైర్ టుడే విల్ మేక్ యువర్ స్వభావ.
0: నేటి స్వభావమే రేపటి గమ్యమవుతుంది.
1: అండ్ ది వెరీ హ్యాబిట్ స్వభావ విల్ బి ది గమ్య ద గోల్.
0: నీ సంస్కృతమునకు, నీ భావమునకు, నీ గమ్యమునకు, నీ సంకల్పమునే మూల కారణం.
1: దేర్ఫోర్ ఫర్ యువర్ కల్చర్ ద ఫీలింగ్ అండ్ ద గోల్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక నీ గమ్యం ఎట్టిదంటే నీ యొక్క కర్మ ఎట్టిదో గమ్యం అట్టిది.
1: యాజ్ ఈజ్ యువర్ పాత్ సో ఈజ్ ద గోల్.
0: కనుకనే నీతిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: Therefore, you have to know the morality in the beginning.
0: ఆ నీతి

0: ఈ యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము.
1: అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ద మోరల్ ప్రిన్సిపల్స్ దట్ యు అడ్హియర్ టు,
0: ఈ కర్మ యొక్క సిద్ధాంతం అన్ని కూడాను మనస్సు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యావ్ ద మైండ్ యాజ్ దేర్ ఆరిజిన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనస్సు మన వెంటనే ఉన్నది.
1: Mind is with you.
0: మనసు లేకుండా మనిషి కాదు.
1: No human can exist without mind.
0: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు.
1: And this human is not able to know the mind which is in him, with him.
0: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
1: Without knowing the mind, how can you call yourself?
0: చెప్పే అధికారం కూడా లేదు.
1: You have no authority to declare yourself.
0: ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడని చెప్పడానికి వీలవుతుంది.
1: That day when you know the nature of the mind, you can call yourself a human being.
0: సరి అయినటువంటి వేదాంతం యొక్క సారము.
1: This is the essence of Vedanta.
0: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము.
1: Vedanta means the purpose, the goal of all Vedas.
0: దానినే ఆత్మజ్ఞానము అన్నారు.
1: That is the knowledge of the self.
0: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహజ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము ఇది కేవలం మూర్ఖత్వం కాదా?
1: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
0: ఈ ఆత్మ అనేటువంటిదే కంట్రోల్ రూమ్.
1: And this ఆత్మా, the self, is the control room.
0: ఆ కంట్రోలర్ రూమ్ నువ్వు స్వాధీనం చేసుకో.
1: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
0: అన్ని ఇంద్రియములు కూడా నువ్వు క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
1: ఆల్ ద సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
0: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
0: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్, యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
0: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
1: So atma, the self, is the main switch.
0: నీ యొక్క చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పలుకులు, నీ యొక్క శ్రవణము, నీ యొక్క పనులు, ఇవన్నీ కూడా రూముల్లో ఉన్నటువంటి స్విచ్ వంటివి.
1: Therefore your looks, your words and your listening, audition, they amount to bulbs. ఇది
0: నీకు నీవు కల్పితముగా ఆవించుకున్నటువంటివి.
1: And these are of your own making.
0: ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు.
1: You have built a big mansion.
0: ఇది బెడ్రూమ్.
1: This is the bedroom.
0: ఇది బాత్రూమ్.
1: This is the bathroom.
0: ఇది స్టోర్ రూమ్.
1: స్టోర్ రూమ్.
0: ఇది కిచెన్ రూమ్.
1: This is the kitchen.
0: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరే వేరే పెట్టుకున్నావు.
1: And you have categorized them as different rooms for purpose.
0: ఎవరు పెట్టుకున్నటువంటిది?
1: Who made them so?
0: నీవు పెట్టుకున్నటువంటివి.
1: They are of your own making.
0: నీవు నిర్ణయించుకున్నటువంటివి.
1: That's your decision.
0: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
1: అండ్ దేర్ ఇస్ ఎ వాల్ సెపరేటింగ్ ద బాత్రూమ్ ఫ్రమ్ ద రెస్ట్.
0: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: దేర్ లైస్ ఎ వాల్ దేర్ నియర్ బెడ్రూమ్.
0: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: సో ఆల్సో ద డ్రాయింగ్ రూమ్.
0: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: ద డైనింగ్ హాల్ ఆల్సో హ్యాస్ ఎ వాల్.
0: గోడల వల్లనే ఇన్ని రూములుగా రూపొందింపజేసుకుంటున్నావు.
1: ఓన్లీ ద వాల్స్ సెపరేట్ the building into different rooms.
0: Walls anta kotti vese chesthe oka vishalamaina hall ga tayar avutundi.
1: If you remove walls, you'll find a very big hall there.
0: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారం చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
1: యు డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ యు గో ఆన్ బిల్డింగ్ వాల్స్.
0: ఈ రూములు ఇంతంత వాల్సే ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
1: అండ్ యు గో బై దిస్ వాల్స్ ఇన్ ద రూమ్స్ దేర్ ఆఫ్టర్.
0: కాదు కాదు.
1: నో.
0: విశాలత్వాన్ని పొందాలి.
1: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక ఆత్మతత్వము.
1: దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఏ అనంతమైనటువంటిది.
1: దాట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించగా
1: యు హావ్ ఫర్గాటన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ నెక్టార్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అల్పమైన స్వల్పమైన దేహాభిమానమును పెంచుకుంటున్నావు.
1: అండ్ యు హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో సో
0: మీన్. కనుక మనము అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
0: ఈ జన్మలో క్రమక్రమేణ కొంత తగ్గించుకుంటూ పోవాలి.
1: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యు కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఏమిటి ఈ దేహం?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇదంతా నాది అంటున్నావు.
1: అండ్ యు క్లెయిమ్
0: ఎంతవరకు నీది?
1: హౌ లాంగ్?
0: ఈ దేహం ఉండేంత వరకే.
1: సో లాంగ్ యు లివ్.
0: తర్వాత ఎవరిదో?
1: లేటర్?
0: ఏ పేరు వస్తుందో?
1: వాట్ నేమ్ ఇట్ వుడ్ గెట్?
0: కాబట్టి నీవెందుకు దీనికి నాది అనుకుంటున్నావు?
1: దెన్ హౌ డు యూ క్లెయిమ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు యు?
0: కొంతవరకు నువ్వు ప్రాపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
1: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ షుడ్ హ్యావ్ ఎ నేమ్.
0: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
1: హియర్ వీ ఫైండ్ టూ, ఐ అండ్ మైండ్.
0: నేను అనేటువంటిది ఆత్మ.
1: ఐ ఇస్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నాది అనేటువంటిది మ్యాటర్.
1: నాది మైండ్ ఈజ్ మ్యాటర్.
0: ఈ ఆత్మ యొక్క తత్వమే మనస్సు.
1: Therefore the nature of atma is the mind.
0: మనసు యొక్క ప్రభావమే ఈ పదార్థము.
1: The effect of the mind is this matter.
0: కాబట్టి మనసు పదార్థం యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడు సర్వము ఒక్కటైపోతుంది.
1: Therefore when once you know the nature of the mind, end of the matter, everything else will be known.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్.
0: మీరు లాంగ్ లైఫ్ దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
1: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యూ.
0: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
1: యు షుడ్ నాట్ వెయిట్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యు షుడ్ బి కేర్ఫుల్.
0: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు చిక్కదు దక్కదు.
1: వెన్ వన్స్ యు వేస్ట్ దిస్ టైమ్ యు విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
0: కనుక ఈ వయసును చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్.
0: ఈ వయసు నుండే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
1: యు హావ్ టు నో ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు నో ఎట్ దిస్ ఏజ్.
0: లేకపోతే ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు?
1: వెన్ ఆర్ యు గోయింగ్ టు లెర్న్?
0: మసలలేవు కన మసగలు మోమును మడతల పడిక తల నరిచే కదా. ముసలికోతి అని పరివా పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూర తోలు బొమ్మ.
1: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
0: Andamu, prayamu, undani chikkaku rolanna.
1: Oh man, don't pride yourself because of your beauty. And you...
0: Munnunnadira tondaruloni musulitanammanu musulla pandaga.
1: There lies the festival of the old age at the very doorstep.
0: Appudu ninnu evaru chustaru?
1: Then who will look at you?
0: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
1: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
0: సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
1: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడి ఎల్స్.
0: కనుకనే నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫార్ యు ఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
0: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
1: అట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నోబడీ కెన్ సే.
0: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: సో డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
0: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
1: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
0: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
1: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
0: నీవెవరు?
1: Who are you?
0: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
1: అండ్ దట్ వెరీ ఐ ఈస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
1: ది ఐ ఈస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకటి చేస్తాడు.
1: ఇఫ్ యు సే రామయ్య, వన్ విల్ సే ఐ.
0: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
1: ఇఫ్ యు సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
0: అప్. ఈ ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
1: హూ ఈస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
0: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
1: శాస్త్రి
0: నేను నేను నేను అని అంటున్నాడు.
1: సో దిస్ ఐ ఐ
0: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
1: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైంగ్ ఐ ఐ అండ్ దిస్ ఐ ఈస్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఐ అనేటువంటిది ఫండమెంటల్.
1: దిస్ ఐ ఈస్ ఫండమెంటల్.
0: ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
1: It is out of this eye the remaining things followed.
0: Meeku telisu untadi inni deepalu ikkada velugutunnayi.
1: You find so many bulbs here burning.
0: Ade reethiga deepavali roju oka deepam nunchi aneka deepalu antinchukuntu pothuntam.
1: Same thing happens during the time of deepavali when you light so many lamps there.
0: Kaani inni deepalu velagadaniki enta kharchu pettali, enni nippulu piyali ani anukuntavu.
1: How many times you should light every lamp? How much time you should spend?
0: అన్నింటి ఎందుకు ఒకే కరెంట్?
1: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ బల్బ్స్.
0: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నిలిచిపోతే ఈ బల్బ్స్ అంతా నిలిచిపోతాయి.
1: వెన్ దేర్ ఇస్ పవర్ కట్ ఆర్ ఫెయిల్యూర్ యూ డోంట్ గెట్ ఎనీ లైట్.
0: కనుకనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా ఒక బల్బ్ వంటి వాడే.
1: సో ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ బల్బ్.
0: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద జనరేటర్.
0: ఇది ఏ జనరేటర్?
1: గాడ్ ఇస్ జనరేటర్.
0: అంటే
1: జనరేటర్.
0: అదే జనరేటర్.
1: దట్ ఈస్ జనరేటర్.
0: జనులంతా కూడా నువ్వు ప్రకాశింపజేసేటువంటిది
1: జనరేటర్. మేకింగ్ ద పీపుల్ షైన్ జనరేటర్.
0: ఆ జనరేటర్ ను నువ్వు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
1: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
0: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరు అని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
1: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు హూ ఆర్ యు, యు షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
0: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ ఇస్ ద మైండ్, యు షుడ్ సే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్.
1: ఇట్ ఇస్ నాట్ ద మ్యాటర్
0: అని చెప్పకూడదు.
1: యు షుడ్ నాట్ సే సో.
0: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అదే ఆత్మ యొక్క ప్రతిబింబమే.
1: దెన్ వాట్ ఇస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ సెన్సెస్ అంటే ఏంటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
1: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్.
0: అన్ని కూడా దీని అంశాలే.
1: దేర్ ఆల్ ద స్పార్క్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అంశములకంతా ఒక్కటే ఆధారం.
1: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: మైసూర్పాక్, గులాబ్జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానం అంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్జామ్.
1: యూ హావ్ గాట్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్జామ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్, బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
0: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ డివైన్ మాస్టర్.
0: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీ వండుకో తింటున్నావు.
1: అండ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ ద షుగర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
0: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
1: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
0: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికు మనసే.
1: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
0: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
1: బికాజ్ ఇట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: మనసు అనేటువంటిది మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
1: యూ థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, యువర్ మిస్టేక్.
0: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
1: సిన్స్ యు ఆర్ మంకీ, ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇన్ టు ఎ మంకీ.
0: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ మంకీ మైండ్.
1: ఈవెన్ వన్స్ యూ బిహేవ్ ఎస్ అ మ్యాన్, ద మైండ్ ఇస్ నాట్
0: మ్యాన్ కైండ్.
1: ఓ, దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
0: ఆ మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
1: అండ్ ఇట్ టర్న్స్ ఇంటు
0: మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ ని సంపాదించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ బి
0: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
1: ఇట్ షుడ్ బి ఆఫ్టర్ మ్యాన్.
0: మ్యాన్ గా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ ఎ మ్యాన్.
0: నీవు మంకీగా కాకూడదు.
1: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
0: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
1: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఇట్టుపడుతుందా అంటే ఇదంతా ఒక కోతి వాదిరిపోతున్నదండి అంటారు.
1: అండ్ ఇఫ్ ఎనీ ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్, యూ విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
0: కోతే ఎంతో మేలు.
1: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ మచ్ బెటర్.
0: ఆ కోతి రామాజ్ఞ శిరసా వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామా, కుడ్ గో ఓవర్ టు లంక, క్రాసింగ్ దట్ మైటీ ఓషన్.
0: అప్పుడు కోతి చెప్పిందట, వరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతి నేను నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
1: And then this monkey goes on replying, oh man, you started making fun of me.
0: You daiva karyamlo em palgonnavu?
1: What is your role in this divine program?
0: Nen daiva karyamlo palgonnanu.
1: I participated in the divine activity.
0: Kabatti nen ramadnal sirsavahinchanu.
1: I followed the command of Rama.
0: Ramana daga deenuduga unnanu.
1: I was so humble in
0: front of Ramana daga deenuduga unnanu.
1: But in front of Ramana I was mighty.
0: Chetta dan daga deenudai nilchali.
1: Therefore in front of a bad you should be courageous. Manchi dan daga deenudai nilchali. In front of the mighty one you should be so humble.
0: అది కోతే మనకు బుద్ధి చెప్తుంది.
1: And that is the lesson by that monkey.
0: కాబట్టి మనం కోతులు కాకూడదు.
1: So we should never be a monkey.
0: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతే అయిపోయింది.
1: And that monkey is monkey.
0: ఆ తోక లేని కోతులే మీరందరూ.
1: And we are all monkeys without tails.
0: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రమే మేము మానవుడు అనుకోకూడదు.
1: బికాజ్ వీ డోంట్ హ్యావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్ సెల్ఫ్.
0: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
1: దో టెయిల్ ఈస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
0: కనుక ఆ గుణములు పూర్తి విమోచన గావించి
1: దేర్ఫోర్ షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద మంకీ.
0: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
1: అండ్ యూ గెట్ ఇన్ టు సీక్రెట్ పాత్.
0: ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకుని
1: అండ్ కీపింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్. ఆత్మ
0: అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకుని
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ ద స్పార్క్.
0: ఈ మనస్సు, బుద్ధి, సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో నో ద హార్మనీ ఇన్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్, ద మ్యాటర్ అండ్ ద థాట్.
0: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పిక్యూలర్.
0: నేను చిన్న మాటలతో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కావటం లేదు.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే, యట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు.
1: అండ్ దిస్ ఆఫ్టర్ ఆల్ ఇట్ డజంట్
0: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటుంది.
1: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ త్రూఅవుట్ యువర్ లైఫ్.
0: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటుంది.
1: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: కనుకనే సంస్కారం చాలా గొప్పది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ కైండ్ ఆఫ్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ సంస్కార కల్చర్.
0: ఆ సంస్కారమును మనము అలక్ష్యంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్.
0: మీలో ఆ సంస్కారం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
0: సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది.
1: బట్ యూ హావ్ గాట్ దట్ పవర్.
0: కానీ సంస్కరింపలేక చేసుకోలేకపోతే
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: దాన్ని సంస్కరింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు.
1: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్.
0: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అఫ్లూయెంట్, సో పవర్ఫుల్.
0: మహాబంగారం వంటి వంటిది.
1: ఇట్ ఇస్ గోల్డ్.
0: అపరంజి.
1: ఇట్ షైన్స్.
0: మరణం ఏమాత్రము ఇందులో కానరాదు.
1: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యస్తం చేసుకుంటున్నాం.
1: ద షైనింగ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ టుడే.
0: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం.
1: వి డోంట్ వి ఆర్ నాట్ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై
0: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ లవింగ్ రెస్పెక్ట్
0: దేని మర్చిపోంది.
1: వాట్ ఇస్ దట్ యు హావ్ నాట్ ఫర్గాటన్.
0: చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి.
1: బట్ యు ఓన్లీ రిటైన్ దట్ వాట్ యు స్టడీ. హౌ లాంగ్.
0: ఇది కేవలము నీ తల ఉండినంత వరకే ఇది సంస్కృతి.
1: అండ్ యు విల్ హావ్ ఆల్ దిస్ నాలెడ్జ్ సో లాంగ్ ది హెడ్ ఎగ్జిస్ట్.
0: తర్వాత ఏ మాత్రము మనం వెంట రాదు.
1: దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ నెవర్ ఫాలో.
0: ఏ మానవుడికైనా
1: ఫర్ ఎనీ మ్యాన్
0: ఎప్పటికైనా
1: ఎనీ టైం
0: కట్టగడపటికి మానవుడు పోయే సమయం లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు.
1: ఫర్ ఎనీ మ్యాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నథింగ్ విల్ ఫాలో హిమ్ యాజ్ హి డిపార్ట్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: వస్తుంది అనుకుంటున్నాను. సంసారం నీ వెంటనే రాదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ సంస్కార దట్ ఫాలోస్ యూ, నాట్ ద సంసార ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్ విల్ నెవర్ ఫాలో.
0: కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చేది.
1: దేర్ఫోర్ ద సంస్కార దట్ ఫాలోస్.
0: అట్టి వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా
1: వితౌట్ ఎక్వైరింగ్ ఇట్ పొసెసింగ్ ఇట్
0: ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని నీవు కట్టుకుని
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ఆఫ్టర్ దిస్ మొమెంటరీ ఎఫెమెరల్
0: ఇది ఏ సత్యం నిత్యమని భావించి
1: అండ్ యూ కన్సిడర్ ఇట్ ఎటర్నల్
0: అనేక రకమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నావు.
1: అండ్ యూఆర్ హైలీ రెస్ట్లెస్ ఇన్ ఎవ్రీ వే.
0: చాలా పొరపడుతున్నారు.
1: యూఆర్ మిస్టేక్.
0: ఇన్ని చదువులు చదివి
1: విత్ ఆల్ దిస్ నాలెడ్జ్
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ ఆల్ ఎడ్యుకేషన్
0: చాలా వివేకి అయి
1: బీయింగ్ సో ఇంటెలిజెంట్
0: మగిడి తన్నరి కూడా మందమతుడు.
1: ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
0: ఎవడు తాను
1: who is
0: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం.
1: అండ్ ద వన్ హూ డస్ నాట్ నో ద ట్రూ సెల్ఫ్
0: మగిడి తన్నెడు కూడా మందమతుడు.
1: అండ్ ద ఫూల్ డస్ నాట్ నో
0: ఎంత చదువు చదివి
1: ఆల్ నాలెడ్జ్
0: ఏ నీతి ఉన్నను
1: హీ మే బి ఇన్ వే
0: హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ ఫెలో విల్ నెవర్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువు
1: విత్ ఆల్ ది నాలెడ్జ్
0: తర్కవాదమే కానీ
1: ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: హీ విల్ నాట్ హావ్ టోటల్ నాలెడ్జ్.
0: చదువు చదివి చదివి
1: హావింగ్ ఎడ్యుకేషన్
0: చావంగా నేటికి
1: ఆఫ్టర్ ఆల్ యు
0: చావు లేని చదువు చదువవలేదు.
1: యూ షుడ్ స్టడీ సో టు బి ఇమ్మోర్టల్.
0: అది ఆత్మతత్వం చావు లేదు.
1: అండ్ దట్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ఇమ్మోర్టల్.
0: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యూ విల్ బి ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్
0: మన నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ రిటైర్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: ఫర్ యువర్ లివింగ్ యూ హ్యావ్ ఏమందుకు
0: చేయొచ్చు జీవితం
1: అండ్ యూ స్పెండ్ యువర్ లైఫ్
0: నిద్ర దారబోసి
1: అండ్ యూ స్పెండ్
0: టైం అరవింద దళాచుని విస్మరించి
1: అండ్ యూ ఫర్గెట్ గాడ్.
0: ఏ పెద్ద సుఖము పొందితే
1: వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ యూ హ్యావ్.
0: ప్రీతికి తెలుపు విద్యార్థి.
1: ఓ స్టూడెంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ యూ హ్యావ్ స్పెండింగ్ ఆల్ యువర్ లైఫ్.
0: చెప్పు చూస్తావు.
1: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్.
0: ఎవరు చెప్పలేదు.
1: నో వన్ కెన్ ఆన్సర్.
0: దాన్ని విస్మరించి దీన్ని విశ్వసించి ఏమి సంపాదించావు నీవు.
1: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్.
0: పోయినాను దేశాలంతా చుట్టి వచ్చాను.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్
0: కోట్ల కొద్ది సంపాదించాను.
1: యూ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ వెల్త్
0: తెచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎవరికి వస్తుంది అది?
1: హూ విల్ గెట్ ఇట్.
0: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు.
1: యాజ్ యూ లీవ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ ఇట్.
0: ఇంత చుట్టినావు నీవు, చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: యూ వెంట ఫ్రమ్ ది వరల్డ్ వాట్ ఇస్ ది యూజ్.
0: కేవలము మ్యాప్ లో చూసి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి.
1: ఇట్స్ సంథింగ్ లైక్ క్లెయిమింగ్ దట్ యూ హావ్ గాన్ రౌండ్ ది వరల్డ్ బై లుకింగ్ ఎట్ ద మ్యాప్.
0: మ్యాప్ ను చూసి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాన్, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు చూసినట్టు అవుతుందా?
1: యూ కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్ బట్ దట్ డజంట్ మీన్
0: ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
1: నో.
0: ఒక స్పూన్ ఉంటుంది.
1: హియర్ లైక్స్ ఎ స్పూన్.
0: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది. పచ్చడి.
1: యూ టేక్ ది స్పూన్ టు కలెక్ట్ చట్నీ.
0: సాంబార్ లో చేరుతుంది.
1: అండ్ ఆల్సో సాంబార్
0: రసంలో చేరుతుంది.
1: రసం
0: పాయసంలో చేరుతుంది.
1: ఆల్సో రైస్
0: పుడింగ్. అన్నిట్లోనూ ఇది ప్రవేశిస్తుంది.
1: అండ్ ది స్పూన్ విల్ గెట్ ఇన్ టు ఎనీ ప్రిపరేషన్
0: డెలికసీ కూడా దీనికి తెలియదు.
1: బట్ ద స్పూన్ డస్ నాట్ టేస్ట్.
0: అట్టనే నీవు అన్ని దేశాలు చుట్టుతున్నావు.
1: యూ గో అరౌండ్ ఆల్ ది వరల్డ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్?
0: అన్ని గ్రంథాలు చదువుతున్నావు.
1: యూ రీడ్ ఆల్ బుక్స్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది రిజల్ట్?
0: గంధమే నీలో లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో గంధ ద ఎసెన్స్ ఇన్ యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్
0: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదటి గుర్తించండి.
1: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్
0: మీ ప్రేమను మీరు పెంచుకోండి.
1: గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమను పది మందికి పంచండి.
1: అండ్ షేర్ ద లవ్ విత్ రెస్ట్.
0: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి.
1: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్.
0: ఏ విధమైనటువంటి దుఃఖములు ఉండవు.
1: అండ్ దేర్ విల్ బి నో మిజరీ సాడ్నెస్.
0: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే మనస్తత్వాన్ని గుర్తించండి.
1: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మీకు ధన్యులైపోతారు.
1: దెన్ యూ విల్ బి రిడీమ్డ్.
0: ఆటలాడినారు.
1: యూ ప్లేడ్ వెల్,
0: ప్రైజులు పొందారు,
1: యూ గాట్ ప్రైజెస్,
0: గొప్ప చాకచక్యాన్ని చూపించారు,
1: అండ్ యూ హావ్ ఎక్స్‌ప్రెస్డ్ యువర్ స్కిల్స్.
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి అవసరమే.
1: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్ అండ్
0: గేమ్స్. ఇది హుమనసుకంపి హేమతారక విద్య,
1: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: పరమనసుకంపి బ్రహ్మ విద్య,
1: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి,
1: అండ్ యూ నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: పరవిద్య రైట్ లెగ్,
1: the spiritual knowledge is the right leg.
0: Iga leg iga sukamu left leg,
1: and the secular knowledge is the left leg.
0: He left and right, left and right, left and right, vetrabu marching avutundi.
1: Oh, if you have got the secular knowledge and the spiritual knowledge, it is something like right, left, that is marching.
0: Marching jarugutunnadi ante em marching jarugutundadi?
1: Marching is happening. How
0: left,
1: is it?
0: Right, left, right, left, right.
1: In marching you find these two steps, left, right, left, right.
0: Left edamadi,
1: the left side,
0: the left.
1: And the left has got to be left.
0: Right, always right.
1: And the right step is always right. Always right.
0: Inka okati meer sariga artham chesukovalanukunte laukikamainatvanti vishayallo kuda nu sakkani aadarshamantamainatvanti arthalu tha untunnayi.
1: In fact there are many many noble ideals which you can know.
0: Prathi daniki right hand ani deeni upayogapedutunnamu.
1: And we make use of the right hand for every task.
0: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపడుతున్నావు?
1: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
0: రైట్ పనులంతా చేయాలి.
1: డూ రైట్ థింగ్స్.
0: పది మందిని మెప్పించాలి.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: దైవాన్ని ఆనందపరచాలి.
1: అండ్ మేక్ భగవాన్ హ్యాపీ.
0: అప్పుడే నీ రైట్ హ్యాండ్ చాలా సద్వినియోగం అవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ రైట్ హ్యాండ్ హ్యాస్ డిజర్వ్డ్ ఇట్స్ ప్లేస్.
0: లెఫ్ట్ ఏమవుతుంది?
1: లెఫ్ట్ వాట్ విల్ హ్యాపెన్?
0: ఎప్పటికీ లెఫ్ట్.
1: ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ లెఫ్ట్ హ్యాండ్ మంచి పని చేయదు.
1: లెఫ్ట్ హ్యాండ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గుడ్ పర్పసెస్.
0: గలీజ్ అంతా క్లీన్ చేస్తుంది.
1: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
0: లెఫ్ట్ ఎప్పుడు వెనక్కి పోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
1: లెఫ్ట్ గోస్ బిహైండ్, ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
0: చక్కగా గుర్తించుకోండి మీరు.
1: నో క్లియర్లీ వెల్.
0: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు వేరే ఉంటాయి.
1: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: మనము లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
1: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే ఆర్ అదర్.
0: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
1: ద రైట్ హ్యాస్ గాట్ టు బి అడ్హియర్డ్.
0: రైట్ ని మనం సాధించవలసింది.
1: అండ్ ఇస్ ద రైట్ దట్ హ్యాస్ టు బి అచీవ్డ్.
0: అది ఏ మన జీవితం యొక్క లక్ష్యము.
1: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: అది ఏ మన ఏం?
1: And that should be our
0: fundamental truth. Nu kirtinchali.
1: And we have to know the fundamental truth.
0: Adiye nenu aneetvantidi.
1: That fundamental truth is this principle of I.
0: Nenu anedi meelo untundali.
1: That I is in you.
0: Danni gurtinchuko.
1: Know this.
0: Danni etta gurtinchali?
1: How do you know?
0: Mind dwarane gurtinchali.
1: It's the mind that helps you to know.
0: Endukante mind ee yokka aatma yokka pratibimbame.
1: Because mind is the reflection of the self.
0: Ee aatma yokka pratibimbanni manam visarjinchi
1: we forget that.
0: Laukikamaina క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
1: వి మే గెట్ ఇన్ టు ద వరల్డ్ బట్ ఇస్ మూమెంట్ అండ్ ఫ్లీటింగ్ బట్ యెట్
0: విభజించవలసింది, వేరే వేరే విభజించాలి.
1: అండ్ వీ హావ్ టు క్లాసిఫై.
0: దానినే బుద్ధి అన్నారు.
1: అండ్ దిస్ క్లాసిఫికేషన్ అది
0: డిస్క్రిమినేషన్ పవర్ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ పవర్.
0: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే,
1: అండ్ ఇఫ్ యు గాట్ ద ఆరెంజ్ ఫ్రూట్,
0: దాని పైనంతా ఒలుస్తావు.
1: You remove all the skin.
0: వంచిన పిప్పినంతా పారవేస్తావు.
1: And you remove the whole
0: pulp. లోపల జ్యూస్ ని మాత్రమే తీసుకుంటావు.
1: And you accept the
0: juice. ఇది బుద్ధి యొక్క లక్ష్యం.
1: And this is the quality of
0: intellect. చెడ్డని పారవేస్తావు.
1: You remove the bad.
0: మంచిని స్వీకరిస్తావు.
1: And you accept good.
0: కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
1: Accept that is tasteful and reject which is not so.
0: కేవలం మానవుడే కాదు,
1: నాట్ ఓన్లీ హ్యూమన్,
0: మీరు ఎక్కడైనా చూసింటారు కోతులు కూడా ఆ పని చేస్తాయి.
1: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
0: ఒక అరటి పండు దానికి విసిరివేయి,
1: యు త్రో ఎ ప్లాంట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్,
0: ఒలుస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్.
0: కోతి లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది.
1: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
0: నీవు కోతేనా?
1: అండ్ ఆర్ యూ ఆల్సో సింప్లీ ఎ మంకీ లైక్ దట్?
0: నీవు అదే పని చేస్తున్నావే.
1: యు డు ద సేమ్ థింగ్.
0: కాబట్టి నీవు కోతి కాదు,
1: యు ఆర్ నాట్ ఎ మంకీ,
0: నీవు మ్యాన్కైండ్.
1: You belong to mankind.
0: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి.
1: The other activity you do is done.
0: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి.
1: Also animals.
0: అది కాదు.
1: That's not great.
0: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
1: The animals have no selfishness.
0: మొట్టమొదట పంటలో ప్రవేశిస్తాయి.
1: And they get into the fields.
0: పంటలో ప్రవేశించి నాలుగు కందినంతా తింటుంది.
1: And it just gazes on the grass.
0: గబగబగబగబ తింటేస్తుంది.
1: And it goes on eating the grass.
0: తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది.
1: And it goes to its place.
0: స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది.
1: All that it has eaten before is mastigated once again.
0: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
1: So as we go around the world, we have to accept all
0: this time.
1: Don't waste time.
0: ఈ టైం నంతా కూడా పవిత్రమైన దానికి ఉపయోగించుకో.
1: We should sanctify our time.
0: అక్కడ ఏ మాత్రమూ కూడా నిదానం చేయవద్దు.
1: డోంట్ డిలే టు డూ.
0: మంచిని చక్కగా తినేసేయి, తినేసేయి.
1: అండ్ యూ ఈట్ యాక్సెప్ట్ ఆల్ దట్ ఇస్
0: తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిన్నదాన్ని నెమరి వేసుకుంటూ రావాలి.
1: అండ్ యాజ్ యూ గో బ్యాక్ టు యువర్ ప్లేస్ ద రూమ్ యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ టు మెమరీ
0: నీలో ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ లైస్ ద డివినిటీ జీవశక్తి
0: నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది.
1: అండ్ దట్ విల్ గివ్ యూ ఆల్ ద ఫిజికల్ పవర్ దేహశక్తి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
1: బర్డ్స్ అండ్ యానిమల్స్
0: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
1: అండ్ దే హావ్ గాట్ దట్ అవేర్నెస్.
0: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
1: దే టు హావ్ గాట్ స్పిరిచువల్.
0: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
1: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: కనుకనే ఆ సుజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించండి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
1: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
0: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
1: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై కెమిస్ట్రీలో
0: మంచి మార్క్స్ వచ్చాయి.
1: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
0: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
1: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
0: 5 out of 5 వచ్చింది.
1: ఐ గాట్ 5 out of 5
0: అనుకుంటారు.
1: యూ థింక్ సో?
0: ఏమిటి 5 out of 5?
1: వాట్ ఇస్ 5 out of 5?
0: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
1: ఆల్ ద వరల్డ్ నాలెడ్జ్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్.
0: కానీ అందులో మాత్రమే వచ్చావు.
1: దట్స్ ఆల్.
0: ఫండమెంటల్ ఎంతవరకు టచ్ చేశావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ గాన్ టు ద ఫండమెంటల్?
0: ఆధ్యాత్మికంలో ఏం పాస్ చేశావు?
1: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ హావ్ యూ పాస్?
0: దీంట్లో ఫస్ట్ క్లాస్.
1: హియర్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ క్లాస్.
0: లాస్ట్ క్లాస్.
1: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ క్లాస్.
0: దీంట్లో ఒక విధమైనటువంటి ఫస్ట్ ప్రైజ్.
1: అండ్ యూ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్.
0: దాంట్లో లాస్ట్ ప్రైజ్.
1: లాస్ట్ ప్రైజ్ ఇన్ స్పిరిచువల్.
0: దీంట్లో మార్క్స్.
1: హియర్ మార్క్స్.
0: దాంట్లో రిమార్క్స్.
1: దేర్ యూ గెట్ రిమార్క్స్.
0: కాబట్టి ఆ రిమార్క్స్ మనం చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ రిమార్క్స్ ఎనీవేర్.
0: దాంట్లో కూడా మనం మార్క్స్ తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ గెట్ మార్క్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: పట్టుదల కావాలి.
1: దట్ డెడికేషన్ నెసెసరీ.
0: ఆ నమ్మకం రావాలి.
1: దట్ ఫెయిత్ ఇస్ నెసెసరీ.
0: కనుకని ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అన్నాడు పురందర్దాసు.
1: అండ్ సో ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేట్ అండ్ యాజ్ పర్ యువర్ థాట్.
0: దైవం రెండూ చేస్తాడు.
1: గాడ్ డస్ బోత్.
0: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
1: హార్మ్ అండ్ ద హెల్ప్.
0: అది ఏ పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్ బై పురందర్దాస్.
0: రామా,
1: రామా,
0: నీ నామాన్ని స్మరించుకుంటూ
1: ఐ చాంట్ యువర్ నేమ్.
0: ఎన్నో విధములుగా కూడాను తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
1: అండ్ దో ఐ చాంట్ యువర్ నేమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
1: యాజ్ యూ ప్రొటెక్ట్ మీ యువర్ రామా గాడ్.
0: శిక్షించే సమయంలో యముడవు.
1: యాజ్ యూ పనిష్ మీ యువర్ యమ.
0: నీవే రాముడు, నీవే.
1: యువర్ రామా గాడ్ ద యమా గాడ్ ఆఫ్ డెత్. యువర్
0: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
1: అండ్ టు కంసా కృష్ణ అపియర్డ్ యాజ్ యమా ద గాడ్ ఆఫ్ డెత్.
0: కానీ కంస దూతలుగా నిలిచినట్టు రాములుగా నిలిచాడు.
1: వేర్ ఆర్ ఫర్ ద రెస్ట్ దే కుడ్ సీ ద డివైన్.
0: కనుక మనం ఏ ఒక్కదానికి కూడాను దేవుడు వేరు, కీడు చేసిన వాడు, మేడు చేసిన వాడు అని అనుకోకండి.
1: వీ షుడ్ నెవర్ థింక్ గాడ్ పనిషెస్ యూ ఆర్ రివార్డ్స్ యూ.
0: కీడు చేస్తాడు, మేలు చేస్తాడు.
1: హి రివార్డ్స్ యూ అండ్ హి పనిషెస్.
0: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి రివార్డెడ్
0: కీడు చేశాడు.
1: అండ్ హి పనిష్డ్
0: హిరణ్యకశిపు. దృష్టిలో యముడు.
1: సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హిరణ్యకశిపు ఇస్ యమ.
0: అదే యముడే ప్రహ్లాదు దృష్టిలో నారాయణుడు.
1: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
0: కాబట్టి ఒకరికి నరుడు, ఒకరికి నిన్నోటి నారాయణుడు.
1: సో టు నారాయణ నారాయణ
0: యముడు, ఒకరికి నారాయణుడు.
1: అండ్ సో యమ అండ్ నారాయణ అంటూ.
0: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
0: హెల్ప్ చేసినప్పుడు నారాయణ అవుతాడు.
1: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
0: చేసినప్పుడు యముడు అవుతాడు.
1: యాజ్ యు ఆర్ హర్ట్
0: హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు?
1: వై షుడ్ హి పనిష్ యు?
0: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
1: అండ్ హి పనిషెస్ యు బికాజ్ ఆఫ్
0: హెల్ప్ చేస్తున్నాడు.
1: సో బికాజ్ హి
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
0: బై వ్యాస. పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: That's what he said, the help ever hurt never in the statement of Vyasa.
0: భగవంతుని మనసును నొప్పించేస్తే వాడి కంటే ఇంకెమ్మదేవుడు యమదూత మరొకరు లేడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హర్ట్ గాడ్ దేర్ కెన్ నెవర్ బి వర్స్ ద ఫస్ట్ పర్సన్.
0: భగవంతుని విమర్శిస్తే వాడి కంటే యముడు మరొకరు లేడు.
1: అండ్ ఇఫ్ యు క్రిటిసైజ్ గాడ్ దేర్ కెన్ నాట్ బి వర్స్ దెన్ దట్ యమ.
0: భగవంతునికి దూరం అయిపోతే వాడి కంటే ఇంక నరకం మరొకరు లేడు.
1: ఇఫ్ యు డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్ దేర్ కెన్ నాట్ బి మచ్ వర్స్ దెన్ ది హెల్.
0: అనుకుంటారు దేవుని తలచినటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది బ్రతకలేదు.
1: అండ్ యు సే దట్ దేర్ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ హూ హావ్ ఫర్గాటెన్ గాడ్.
0: బ్రతుకుతున్నారు, బ్రతుకుతున్నారు. ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: దే లివ్ హౌ ఆర్ దే లివింగ్?
0: నక్కల వలె, కుక్కల వలె బ్రతుకుతున్నారు.
1: దే ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఫాక్స్ అండ్ ఎ డాగ్.
0: మనుషుల వలె, భక్తుల వలె, పవిత్రుల వలె బ్రతకటం లేదు.
1: దే ఆర్ నాట్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ సేక్రెడ్ లైఫ్.
0: కనుకనే మనము క్వాలిటీని పెంచుకోవటం, మంచిది.
1: సో వీ షుడ్ డెవలప్ ద క్వాలిటీ.
0: క్వాంటిటీకి పోకండి.
1: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ క్వాంటిటీ.
0: భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి.
1: అండ్ వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దానికి తగినటువంటి యొక్క మన ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ప్రచారంగా మంచి అభివృద్ధిగా ఆదర్శవంతమైనదిగా చూపించండి.
1: అండ్ వీ షుడ్ కీప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ వీ షుడ్ బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: మీరు ఫ్రీగా ఇంతకాలం ఇక్కడ చదివినందుకు
1: for having received education totally free
0: ఈ పేరుని మాత్రం చక్కగా నిలపండి.
1: కీప్ అప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: ఎందుకోసం?
1: వై?
0: మీకు చీరిక చేసినట్టు ఉపకారానికి తగిన కృతజ్ఞత.
1: బికాస్ ది ఇన్స్టిట్యూట్ హెస్ హెల్ప్ యూ.
0: ఎక్కడే గాని ఏ ఇన్స్టిట్యూట్ గాని డబ్బు పెట్టండి, ఒక్కదేని కూడా సై చీటు కూడా ఇవ్వరు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
0: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశపెట్టరు.
1: దే వోంట్ పర్మిట్ యూ టు గెట్ ఇన్ టు ద మెయిన్ గేట్.
0: డబ్బు డబ్బు డబ్బు
1: మనీ మనీ ఎవ్రీవేర్
0: మనీ మనీ మనీ
1: మనీ ఈజ్ నీడెడ్ ఎవ్రీవేర్.
0: ఏం ప్రయోజనం మనీ? మనీ కమ్స్ అండ్ గోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దానిని పెంచుకోండి మీరు.
1: వీ హావ్ టు డెవలప్ మొరాలిటీ.
0: ఇంత ప్రేమను పెంచి
1: విత్ ఆల్ ద లవ్
0: ఇన్ని విధాన మీకు ఇది చేసినప్పుడు
1: గివింగ్ యూ ఆల్ హెల్త్
0: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: ఈనాటి చదువులు ఎట్లున్నాయంటే
1: అండ్ హౌ ది ప్రెసెంట్ పొజిషన్
0: కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: ది కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ ఆర్ బిగ్ జీరో టుడే.
0: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
1: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
0: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
1: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
0: దాంట్లో హీరోలు కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూర్ ఎస్ జీరో.
0: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
1: దే డోంట్ నో వాట్ టు ఇట్స్ టు బి డన్.
0: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
1: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ ట్రైనర్.
0: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
1: యూ థింక్ స్వామి మూవ్స్ అబౌట్ హీ డజంట్ నో దీస్.
0: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో ఎక్కువై ఉన్నాడు.
1: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ, భగవాన్ ఈజ్ దేర్ అక్కడ, భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడ.
0: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
1: నెవర్ వరీ ఫర్ మనీ.
0: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
1: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: ఆ గ్రాటిట్యూడ్ మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ప్రతి వచ్చినటువంటి వారికి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
1: ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ బై భగవాన్.
0: మీరు చేసే పనులు అన్నింటి యొక్క నష్టము కష్టం అంతా నేనే భరిస్తుంటాను.
1: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: యూఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
0: దీన్నే గుర్తించుకోలేనిటువంటి వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా
1: గుర్తించుకోవాలి?
0: అందరూ ఎంతో శ్రమించి
1: ఆల్ హావ్ స్ట్రెయిన్డ్.
0: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
1: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
0: యంగ్ టీచర్సే కాదు,
1: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
0: వృద్ధులైన టీచర్స్ కూడాను,
1: ఆల్సో సీనియర్ టీచర్స్,
0: రిటైర్డ్ అయిపోయి కూడాను తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
1: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
0: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్
0: హెల్ప్. ఎవరికి తగింది వాళ్ళ శక్తి?
1: పీపుల్ డు నాట్ నో దేర్ పవర్.
0: అందరూ చేశారు.
1: ఆల్ వర్క్డ్.
0: కనుక
1: సో
0: మనము మీరు ఎప్పుడు కూడాను యూనిటీగా ఉంటుంటే ఎంతైనా మనం డివినిటీని సంపాదించుకోవచ్చు.
1: విత్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ డివినిటీ ఒకటి ఉంటే ఇంకన్నీ మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: విత్ డివినిటీ ద రెస్ట్ విల్ ఫాలో.
0: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
1: యూ స్ట్రెయిన్డ్ అలాట్.
0: తగినటువంటి కృషి చేశారు.
1: యూ ఆల్సో ఎక్సలెంట్.
0: ఇంత విజయాన్ని సాధించారు.
1: అండ్ యూ
0: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటి.
1: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
0: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
1: ద ఫ్రెండ్లీనెస్, ద కోఆర్డినేషన్, ద హార్మనీ, ద కోఆపరేషన్,
0: అన్నింటికి మూల కారణము ఈ ఒక్కటే, ఇదొక్కటే.
1: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
0: ఈ యూనిటీ కంటే కూడా దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
1: దిస్ యూనిటీ ఇస్ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
0: కోర్టు అయినా కూడా నేను లెక్క చేయను.
1: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
0: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
1: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
0: కానీ ఇంత అనుభవించి కూడాను కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
0: వాళ్ళ కర్మ అంతే.
1: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
0: నష్టం రాసిన రాధకన్న కలదాను ఊరేండు చింతిల్లినన్.
1: ఈవెన్ యు వరీ ఫర్ 100 ఇయర్స్ యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
0: కనుకనే వాళ్ళ కర్మ అంతే.
1: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
0: మీ ప్రాప్తి ఇంతే.
1: దాట్ ఇస్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
0: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
1: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: మీకు ఏది కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: కానీ కీర్తిని ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్.
0: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
1: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
0: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో శ్రమ పడి వచ్చారు.
1: ది గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ దే ఆల్సో ఎక్సర్టెడ్ స్ట్రెయిన్డ్ అలాట్.
0: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారిది గొప్ప అదృష్టము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ హు ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
0: ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణ తీసుకోవటం, స్వామి స్పర్శన కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
1: దోస్ హు ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
0: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏది లేదు పాపం.
1: Girls from Anantapur don't have these chances.
0: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
1: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 ఇయర్స్ బ్యాక్.
0: కానీ నేను పోకపోయినప్పటికీ వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్ధగా భక్తిగా పనిచేస్తున్నారు.
1: దో భగవాన్ హ్యాస్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
0: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారిది కూడా విజయాన్ని సాధిస్తారు.
1: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సియరిటీ అండ్ డివోషన్.
0: అనంతపురం పోయి
1: భగవాన్
0: త్వరలోనే అనంతపురం పోయి
1: భగవాన్ విల్ బి విజిటింగ్ అనంతపూర్ వెరీ షార్ట్లీ.
0: ఇంతకాలము వారు నిరాశతో నిస్పృహతో ఉండినటువంటి వారిని
1: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
0: ఆనందాన్ని పరిచి వస్తారు.
1: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక మొట్టమొదట మనం వేచి ఉండాలి.
1: ఫస్ట్ యూ హావ్ టు వెయిట్.
0: ప్రతి కర్మకుడు ఒక ఫలితం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవరీ యాక్షన్.
0: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
1: అండ్ యూఆర్ బౌండ్ టు ఫేస్ ద రివార్డ్.
0: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
1: వెరీ సూన్ యూ విల్ హావ్ సీక్రెట్ రిజల్ట్.
0: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
1: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
0: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
1: war might come
0: ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియా కు యుద్ధం జరుగుతుందో,
1: when there will be war between India and Pakistan.
0: ఏది జరగదు.
1: Nothing will happen.
0: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
1: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
0: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
1: స్మాల్ థింగ్స్.
0: నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
1: దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
0: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
1: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ దేర్ బి
0: కానీ వార్ అనేటువంటిది లేదు.
1: బట్ దేర్ బి నో వార్ అట్ ఆల్.
0: వారు వీరు వారు అందరూ కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
1: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
0: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్తా సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
1: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
1: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
0: మనం లోకాన్ని బట్టే మనం జీవిస్తున్నాము.
1: యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: లోకమే లేకపోతే నీవెవరు?
1: వితౌట్ దిస్ వరల్డ్ హూ ఆర్ యూ దెన్?
0: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
1: వితౌట్ దిస్ వరల్డ్ విత్ దెన్ వెరీ
0: థింగ్ వితౌట్
1: యూ దేర్ ఇస్ నో వరల్డ్.
0: సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్.
0: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ
1: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్,
0: లోక క్షేమాన్ని ఆశిస్తూ
1: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: క్షేమాన్ని నీవు పాల్గొని
1: అండ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్
0: సేవల్లో కూడా దీర్ఘస్థాయి సేవలు చేయండి.
1: అండ్ యూ ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures with all the senses are the very reflections of beauty.
0: కారణం సర్వభూతముల యందు సర్వ ప్రాణుల యందు సర్వ జీవుల యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is in all creatures, in all living beings, we find the same principle of divinity, Satchidananda being present over there.
0: Kani prati manamuni endukudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty, are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, goodness and beauty, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: The same thing is stated by Plato, a disciple of Aristotle, that the entire basis, foundation for this universe are these three principles, truth, goodness and beauty.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni ee satyamainatvanti tattvanni ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సేక్రెడ్ టెక్స్ట్.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హి గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ గీత రామాయణ ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: Vedasha puranamulu kudanu patistunnadu.
1: He reads all epics and all sacred
0: brahma sutramu bhagavad geetanu kudanu aaradham chestunnadu.
1: He worships brahma sutra and bhagavad geeta.
0: Ivanninu kevalamu palachani majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ఇట్ ఇస్ ద డాగ్
1: ఎరుకలుగు నట్టి ఎరెంత పారిన ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు.
0: ఇట్ ఈస్ ది డాగ్ దట్ లిక్స్ వాటర్ though there is continuous flow of water over there, it licks. That is the fate of a greedy man, a miserly
1: person.
0: Man has got all sorts of pleasure.
1: Samasta vidyalu untunnavi.
0: Has all forms of knowledge.
1: Samasta shakti samarthyamulu untunnavi.
0: Has got all capacities and abilities.
1: Kani prayojanam emiti.
0: But what is the use?
1: Kevilamu manavuni yandu lobhattvam pravejinchinappudu ఇవి ఇన్ని ఉండి కూడాను తాను పనికిరానటువంటి వాడే అవుతాడు.
0: When one sees greedy, all other things would be in vain.
1: ఈ కలి ప్రభావం చేత ఆధునిక యుగంలోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
0: As an effect of this Kali age, we find miserliness in mankind.
1: తాను తినడు పరులోకి పెట్టడు.
0: He doesn't eat and he does not serve to others.
1: పెట్టకపోయినను పర్వాలేదు. పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
0: Doesn't matter, he doesn't share, but he cannot bear others being happy.
1: ఇలాంటి మానవ జీవితమును ఈనాడు మానవ జీవితమని పిలవచ్చునా లేక పశుత్వమని చెప్పవచ్చునా?
0: Can you call it a human life or do you call it the life of an animal?
1: దాచుకునేటువంటి యొక్క దోషత్వము, అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క మూర్ఖత్వము,
0: miserliness in mankind.
1: తాను తినడు పరులోకి పెట్టడు.
0: He doesn't eat and he does not serve to others.
1: పెట్టకపోయినను పర్వాలేదు.

0: పశువులు ఎందుకు కూడాను లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ టెండెన్సీ టు అమాస్ థింగ్స్ అండ్ ఆల్సో టు హైడ్ ద ఫూలిష్నెస్ టు హైడ్ ఆర్ నాట్ నోటీస్
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి యొక్క క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: టుడే వి ఫైండ్ పీపుల్ ఎక్స్ప్లాయిటింగ్ థింగ్స్, దే హైడ్ దే అమాస్. దీస్ క్వాలిటీస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కనుకనే ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని పూజలు సలిపినప్పటికీ, ఇవన్నీ కూడా కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద చాంటింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్ అండ్ వర్షిప్ దే ఆల్ హావ్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ లేని పూజ,
1: వర్షిప్ విదౌట్ లవ్,
0: విశ్వాసము లేని ఆరాధన,
1: ద వర్షిప్ విదౌట్ ఫెయిత్,
0: నిరర్థకమైనటువంటివి,
1: దర్ యూస్లెస్.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకు ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: దేర్ఫోర్ యు మే నాట్ బి హైలీ ఎడ్యుకేటెడ్, యు మే నాట్ గో త్రూ ఎ సేక్రెడ్ టెక్స్ట్, యు మే నాట్ బి నోయింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ గ్రేట్ బుక్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్
0: ఏమి కొనిపోతున్నాము?
1: వాట్ ఈస్ దట్ యు టేక్ విత్ యూ?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైన కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైన అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును.
1: And he loses his all his
0: wealth. Tanakungala gauravam dagdam seyun.
1: All his respect would be burned.
0: Tanavarala kedaseyunu.
1: And he will be separated from his
0: home. Janulaku lobhambu valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as an
0: ee lobhattumu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodunu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu nakarmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.
0: కలిమి తొలగగానే కలిమి తొలగగానే కనిపించు జగతిని.
1: ద మూమెంట్ మనీ ఇస్ గాన్ హీ విల్ స్టార్ట్ ఫైండింగ్ ద వరల్డ్ అరౌండ్.
0: అది తొలగినప్పుడే జగత్తు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ మనీ ఇస్ గాన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: వరకు జగత్తు కూడా కనిపించదు.
1: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
0: ఏమిటి ఈ జగత్?
1: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
0: ఏమిటి ఈ జీవితము?
1: వాట్ ఇస్ దిస్ లైఫ్?
0: ఎంతవరకు ఈ జీవితము?
1: హౌ లాంగ్ డస్ ఇట్
0: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
0: ఏమీ సాధించలేము.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ లేత వయస్సునందు
1: అట్ ది టెండర్ ఏజ్
0: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు.
1: అట్ ది టెండర్ ఏజ్ యు స్టడీ,
0: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు.
1: యు ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సెవెరల్ యాక్టివిటీస్.
0: యవ్వనం సుఖం అనిత్యం బంధుజనుశ్రయం అంత అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ.
0: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ? దైవ ప్రేమ.
1: దట్ ఈస్ ద డివైన్ లవ్.
0: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
1: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
0: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడపటికి ఒట్టి చేతులతోనే వెళ్లవలసిందే.
1: వన్ మే లివ్ లాంగ్ ఎనఫ్ బట్ దే హ్యావ్ టు

0: back return empty-handed. Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamando.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age or prime of youth?
1: Urano adavino.
0: Either in the city or in the forest?
1: Udaka madhyambuno.
0: In the midst of water?
1: Yeppudo vidachedi yerukaledu.
0: When one dies, no one knows.
1: Maraname nischayamu buddhimantudaina dehamunnantalo tanu teliyavalayu.
0: But death is certain. So long you are alive, with all your intelligence, you should know yourself first.
1: Kare rajulu rajyamunu kalugare karvonnatin pondare varedi.
0: Don't you see the saying, kings ruling the kingdoms, what happened to them now?
1: Kanuka manamu ye okka vishayam nandu kudanu mana jeevithaniki lotu lekunda kashtapadi sampadinchavastundi.
0: However, we have to work and earn money.
1: Gari ye vidhamga mana pilchukuntunnamo ade vidhamga deenni visarjinchavastundi.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: Aharam ye vidhamga manam swikarinchutunnamo అదే విధంగా దేన్ని కూడా విసర్జించవలసింది.
0: జస్ట్ యాజ్ యూ టేక్ ఫుడ్ అండ్ ఆల్సో ఇవాక్యుయేట్ ది యూస్లెస్ స్టఫ్,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: యూ హావ్ టు ఎర్న్ మనీ బట్ యు మస్ట్ సాక్రిఫైస్.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యు కెనాట్ అమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవలసింది.
0: వాట్ యూ హావ్ టు హైడ్ అండ్ అమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి యొక్క ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్
1: ప్రాపర్టీ. మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: We have to recognize this now.
1: ఒక గ్రామంలో,
0: in a village,
1: లోభి మహాలోభి,
0: a miser and a greater miser.
1: లోభి తమ్ముడు.
0: Miser is younger.
1: మహాలోభి అన్న.
0: Greater miser is elder brother.
1: వారు కావలసినంత ధనం పెట్టుకున్నారు.
0: They amassed wealth.
1: కానీ
0: but
1: కాసైన కడప దాటికి బయటికి వెళ్లదు.
0: బట్ దే డోంట్ స్పెండ్ సింగిల్ పాయ్.
1: కడుపునకైనా కూడా సరి అయినటువంటి భోజనం భుజించరు.
0: దే డోంట్ ఈట్ బెల్లీ ఫుల్. ఎట్లీస్ట్
1: కావలసినంతా కూడా నూనె పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు
0: వన్ డే
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఇన్ విలేజెస్ దిస్ టు నెసెసర్లీ గో అండ్ విజిట్ దెమ్ ద బ్రీవ్డ్ ఫ్యామిలీ.
1: 10 మైళ్ల దూరం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ 10 మైల్స్ లాంగ్.
1: బస్సు ఎక్కితే ఏ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకుని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: Hellavar jamanne lechadu edo rendu guddalu oka bagulo pettukunnadu.
0: Early morning he got up, packed 2 pairs of his clothing.
1: Appudu tammuniki cheppadu.
0: He told his younger brother,
1: oka chinna deepam antinchara oil batti antinchamani cheppadu.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హీ ప్యాక్డ్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని.
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 1/2 hour's time.
1: Into 3 miles nadichipoyadu.
0: He walked on the way
1: 3 miles.
0: And he returned all the 3 miles.
1: 6 miles ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattedi annadu chinna tammudu.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: Nenu annandra annadu.
0: I am your elder brother.
1: Enduku vachavu annadu.
0: Why have you come?
1: Nenu poyye samayam lopala దీపము ఆరిపోయి చెప్పలేదు, అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు,
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you
1: kaani left. But neevu 3 miles velli 3 miles vachesavu, ee 6 miles lopara neevu nadichedappudu cheppulu enta arigi poyintayo enta neevu nichchukoleda.
0: But brother, no, you walk 3 miles long and return 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వార్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: దెన్
1: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్, ఓ బ్రదర్ ఐ యామ్ నాట్ ఎ ఫూల్.
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: ఐ బండిల్ ద స్లిప్పర్స్, నౌ ఐఎమ్ క్యారీయింగ్ ఇన్ మై ఆర్మ్స్ నౌ.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: This is the miserliness. Why does he
1: need to? సుఖపడనటువంటి యొక్క ఈ దానదాన్యం ఎందుకు?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: పరులకైనా సుఖాన్ని అందించాలి.
0: At least make others happy.
1: తానైనా సుఖపడాలి.
0: At least you should be happy.
1: ఈ రెండు లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: Likewise, you study today.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగము నిమిత్తము కాదు.
0: You should study not for the job's sake.
1: మన సమాజము లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమానికోసమని మీ చదువును ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ by getting a degree.
1: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది బిచ్చాపాత్ర.
0: డిగ్రీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బెగ్ చేస్తున్నావు.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగ్గింగ్ బౌల్ యూ గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్.
1: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. స్వయం
1: కృషి జరగాలి.
0: You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
1: మన విలేజ్ లో నిత్య జీవితం కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: We should grow the vegetables in our villages.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజీ అంతా కూడా కట్టించి చెప్పాలి.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: There are many poor people in our
1: village. పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
0: We should also tell them.
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: And we should see that, tell them that they should not be afflicted by any disease.
1: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకున్నటువంటి విద్యను నేర్పాలి.
0: We should teach them all that we have learned.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చేయాలి.
0: You should help others.
1: ఈనాడు మనం పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: today the moment we receive high degrees
1: employment office lo poi book chestam man register
0: we register ourselves there in employment exchange office
1: kaani adi kontha ekkuvaipothe videshalaku apply chestam
0: further we also apply to find jobs elsewhere abroad
1: chaduvulu yokka lakshaname kaadu
0: this is no true
1: mana gramaanni manam poshinchali
0: we should serve our village
1: neevu puttindedi nee gramamlo
0: you are born in this village
1: neevu perigindedi nee gramamlo
0: you have grown in this
1: neevu chadivinedi nee gramamlo
0: you have studied here
1: sarvamu ee gramame neeku andinchindi ee shaktulunu
0: it is the village that gave you all these abilities
1: kanuka neevu chadivina sarvasa shaktulu kodanu nee yokka society ni neeku andinchindi
0: therefore through society you got all your capacity
1: kanuka neeku society ki neevu krutagnatalu andinchanakkarleda
0: should you not show gratitude to your village and society
1: చదువులోనే మనం సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వి గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వి
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వి షుడ్ ఎక్స్‌ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కాని మిగతా ప్రజల గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: Andaru bhagavantuni biddale.
0: All are children of God.
1: Andaru annadammule.
0: All are brothers.
1: Kanuka manalo manam ee vidhamainatundi kalatal lekunda andaru sahana bhavamto abhivruddhiki raavali aneetundi oka sahanamu saanubhootini manam penchukovali.
0: Without any conflict we should live together in brotherhood. In cooperation
1: and understanding,
0: unity is very essential.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress.
1: ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mindedness. We should widen our hearts. Where is this body? In our heart, in our body. It is a simple physical heart, what you say that.
1: Physical heart is
0: the main switch to our body.
1: It is a switchboard.
0: It is a switchboard. It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This హృదయా heart is present everywhere.
1: కరుకనే సర్వత పాణిపాదం తస్సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: These studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టపూటిది మనం జరుపుతూనే ఉంటుంటాయి.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతే రక్షితః.
0: You all pray, if you protect
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts
1: ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: Dharma, justice, understanding, tolerance are the values which are present more in villages than cities.
1: Samuplopala court tayaraipoyinayi.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka enninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalu akramalu anacharalu inta antane kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: కానీ పల్లెల్లోనే కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
1: కనుక ఇంకా పల్లెలు ఎందుకు కూడాను కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్.
1: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ ద ట్రైబల్స్.
1: వాళ్లలో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడాను టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in towns.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do having
1: been educated? Mana culture nanta kalchi,
0: we are burning our culture.
1: Mana neethi nijayati nanta manta pedutunnamu.
0: We are really burning our
1: morality.
0: Manchagalutunnamu. We are burning the human quality. What is this human quality?
1: Manavudu putti konni lakshala samvatsamulaipoyindi.
0: Man is born lakhs and lakhs of years
1: ago. Kaani manavattam inka manavu nundi puttaledu.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం.
0: When do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో.
0: We passed through so many.
1: ఎన్ని జన్మలు రాబోతుందో.
0: How many more in store?
1: మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man, the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmic
1: and righteous.
0: How do you call it human
1: పశువులకు ఒక పక్షులకు ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వారికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంక మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need study?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff? It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human
1: quality. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop inter relationships among mankind.
1: ఈ వాడు మానవునికి మానవునికి మధ్యలో ద్వేషము.
0: Today there is hatred between
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: There is hatred among
1: villages. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: Among provinces there is enmity.
1: ద్వేషం లేకుండా ఎట్లా పోతుంది?
0: Well, don't you get expect the same thing
1: elsewhere? నీ కంట్రీ లోపల నీ రాష్ట్రం లోపల నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: There are so many conflicts and infighting.
1: ఎక్కడో బయట దేశం వాళ్ళంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: వై గట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యూఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: How do you say that others
1: who are you?
0: What right you have, what power you have?
1: కనుక మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. కరెక్ట్ యువర్
1: నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా నువ్వు ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with it?
1: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit.
1: కనుకొని మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవం కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దర్ ఆర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అప్హోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం చెర.
0: స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్.
1: లేక నీ కంఠం కోస్తామని అంటారు, కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
0: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్.
1: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
0: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఎన్ని విధమైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ తనకు దైవమని సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్.
1: ఈ సత్యమునకు ఎరువు ఏమిటి? ఈ సత్యమునకు ఎరువు ఏమిటి?
0: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు వుడ్ ఆఫర్ టు ట్రూత్?
1: అదే ప్రేమ.
0: లవ్ ఈస్ ద మెన్యూర్.
1: కనుకనే ప్రేమను మనం పెంచుకోవాలి.
0: సో హావ్ టు డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
1: నా ఫ్యామిలీ అండ్ అంతవరకే పరిమితం కాకూడదు.
0: యు షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్ మై.
1: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యంలో పోయి కూర్చో.
0: ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్,
1: నువ్వు ఊర్లో ఎందుకు ఉండాలి?
0: దెన్ వై షుడ్ యు బి హియర్?
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
0: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
0: Being in the society, desire the welfare of society.
1: Society lo untundi nenu na family, nenu na family ante em nuventa oka pratyekamainatundi antu jabbu ochinatundi vaadiga aipothavu.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకనే అందరితోనూ కూడాలి.
0: You should be in with others.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: You should develop unity.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
0: You should not have this kind of disease as to restrict yourself to your family.
1: It's a bad disease.
0: It's a very bad disease, big disease.
1: అందరూ ఉండాలి.
0: All should exist.
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
0: The others also same.
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
0: The feelings are same.
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాలను పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
0: If students develop such ideas, they'll be emancipators.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మములను పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
0: You should be ideals in society so as to protect the truth and righteousness.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరే భావి భారతోద్ధారకులు.
0: You are going to be the future leaders of this country.
1: మీరే ఫ్యూచర్ లీడర్స్ అండ్ ప్రీడర్స్.
0: You are the future leaders and leaders.
1: Leaders.
0: Leaders. Leaders.
1: కనుకనే మీరు సత్యమైన తీసుకోండి.
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు.
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద లాంగ్ వే.
1: ఎట్ట ఉంది తెలుసినా,
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
1: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికి అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
1: ఈనాటి కలి ప్రభావం,
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: కాదు, అందువల్లనే ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు.
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
1: ఈ భయానికి విదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: సత్యమే పరిగెత్తిపోయింది.
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
1: అంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
1: ధర్మమే పరిగెత్తిపోయింది.
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
1: కానీ ఉన్నదంతా అధర్మమే.
0: వాట్ వి ఫైండ్ ఇస్
1: అన్రైచ్యస్నెస్. మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
0: వి హావ్ టు ప్యూరిఫై.
1: ఎట్ట చేయాలి?
0: హౌ?
1: మనం ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే. నోటితో చెప్పడం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సేయింగ్.
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
1: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మంలోనే మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
0: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ, వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వి ఆర్ విషయార్థి. The one of sensual pleasure.
1: Satyam jnanam anantam brahma.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనము కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను capitation
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా నువ్వు విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grand parents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother, and
0: వీరు ఇన్ని విధమైనటువంటి అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నిలిచినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సచ్ ఎ చైల్డ్ ఈజ్ హియర్ టుడే, హస్ కమ్ అప్ టు దట్ పొజిషన్ హస్ టు స్పీక్ ఇన్
0: దుఃఖాన్ని మరిపించి,
1: హస్ ఫర్గాట్,
0: ఆనందాన్ని పెంచి,
1: హస్ గ్రౌన్ ఇన్ బ్లెస్,
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిదే తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: Sai's love is immeasurable to such an extent that one would
0: buy one phone bill. చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: If you find such people in your turn, you should help them to reach
0: heights.
1: Outside you know.
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయితే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: యు నో అవుట్ సైడ్ ది మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ దట్ వర్స్ దెన్ హెల్
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితువు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆల్ ద న్యూ కమర్స్ ఫేస్ ఆల్ ట్రబుల్స్ in the name of ragging such that they would run away in 1 week time.
0: Junior boys and senior boys peddannalaga bhavinchi vaani entunu aadarinchali.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: Sontam brothers maadri manam bhavinchali.
1: We should take them as our own.
0: Vaaniki unnatundi anukoolalu manam teerchali.
1: We should provide all conveniences.
0: Vaani ashantini manam nirmoolam cheyali.
1: We should help them so that they will not
0: santosh shantini manam penchali.
1: We should see that they will be happy.
0: Adi nenu ikkada chestunnanu మీరు చేయమని చెప్తున్నాను.
1: దట్స్ వాట్ భగవాన్ డస్ హియర్ అండ్ హి వాంట్స్ యు టు డు.
0: ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అయినప్పటికీ ఇలాంటి పిల్లలకంతా కూడాను భోజనానికి కూడాను స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాను.
1: దో ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ హియర్ ద స్టూడెంట్స్ రిసీవ్
0: ఒక గేమ్స్ ఫీజు కానీ, ఒక ఎగ్జామినేషన్ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఇంకే ఫీజు కానీ ఎక్కడే కానీ ఒక నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యు షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాణ్ణి సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేం గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి.
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యు షుడ్ కాల్ హిమ్, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ హిస్ లిట్.
0: ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిష్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
1: Then he purchased a net and presented it to this
0: poor man. Ivalu isko neeve nee jeevithanni gadupko.
1: With this net carry out your living.
0: Attini mana pillalu kudunu aa vidhanga cheyali.
1: Our students should do like that.
0: Oka jeevanopadi kudunu manam saginatunte aa adhikaranni andinchali.
1: We should help others so as to carry out their living.
0: Endukante vallandaru mana brothers.
1: All the rest are our brothers.
0: Andaru oke institute.
1: All belong to one institute.
0: Mana institute pillalandaru kudunu brothers and sisters.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop that.
0: Aa aapyathanu meer vishalam gaavinchukovali.
1: You should have that affection.
0: Aa hrudayanni kuda nu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either they go
0: aadambaraliki kaani
1: or show
0: ee maatram avakasam.
1: We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశాలు ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ద షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హి polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelope. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యు.
0: మంచి హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్.
0: బూట్సులకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ భక్తి
0: విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. It's not the education alone.
0: Man, education aim to undali cheppu.
1: What is there in education?
0: Churchill, meekandarki telusunu.
1: You know Churchill. Prime Minister Churchill.
0: Ayina ee vidyalu chadavaledu.
1: He didn't study.
0: Military lo poi cheri poyadu. Kaani atanlo goppa abhivruddhi vachindi.
1: He joined the military, but he has
0: atanu kevalam Nobel Prize kudanu pondadu.
1: He also received Nobel Prize.
0: Atanu kumaru military lopala sipayi ga cheraadu.
1: His son was an ordinary soldier in army.
0: Ee vidhanga kudanu గొప్ప ప్రఖ్యాతి గందినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్
0: ఒబీడియన్స్. విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ, అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunu mee roommate gaanu untunte vaadike edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students,
0: vaadiki eppudu marchipoyinatundi dukkaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any
0: longer. Aa dukkanni marchipoyeyatundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello chain vetam enta aanandam vachindi talli dannulu kudunu marchipoyadu paapam.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meer chupinchali dani kosamane nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: Talachatamu cheppatamu చేయటము ఈ మూడింటి దీని ఏకత్వంతో చేస్తాడు.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్.
0: కనుకని నాకు చెప్పడానికి కూడా నా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలు పెంచుకోకండి.
1: Stone hearted.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: దీపకశ్చంద్ర రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: సన్ గివ్స్ అస్ ఆల్ ద లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.

0: ముల్లోకముల యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యు ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్ ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత దురాలోచనల చేత దుర్భావముల చేత దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్ వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు దుర్మార్గులు దురహంకారులు మాత్రమే ఆశించరు కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్ బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు దుష్టులకు దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటాయి.
1: The thieves in the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు సదాచార సంపన్నులు సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions,
0: వెన్నెలను చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవులు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక moonlight అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jatah chacho suryo ajayat. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: కనుక చంద్రుని యొక్క వెన్నెల లోపల మానవుని యొక్క మనసు కూడాను చల్లగా సద్భావములతో సత్సంకల్పములతో అభివృద్ధి ఉంటుంది.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: కనుక పూర్ణిమము అనేటువంటిది చీకటిని పోగొట్టి అజ్ఞానమును దూరం చేసి భయమును కూడాను దూరం చేసి శాంతిని భద్రతను ఆనందాన్ని సత్సంకల్పాలను అభివృద్ధి పరుస్తుంది.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime, it's the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun, there is no universe.
0: Suryude ee bhulokamunaku pratyaksha daivam.
1: Sun is the very God to this planet Earth.
0: Suryude lekapothe srushtiye ledu.
1: Without the sun, there is no creation.
0: Pantalu devu.
1: There is no harvest.
0: Vrukshamulu levu.
1: No trees.
0: Gali ledu.
1: No air.
0: Tindi ledu.
1: No food.
0: Jeevarasulu bratukalevu.
1: And living creatures cannot survive.
0: Suryudu yokka velugu vellane jeevulu bratukutunnayi, pantalu pandutunnayi, nadulu pravahistunnayi. Anandanga, suchemanga, subichanga, desamu abhridhinundu.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: Suryaka prabhavam chetane, manavaniyaka hudayam kudanu, pavitramotundan.
1: It is only the effect of the sun that makes our heart sacred.
0: Kanuka, suryudu, iyaka bhulokamunaku, ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్ లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హీలియం, ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈస్ మెయింటైన్డ్.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: దర్ సో మెనీ హోల్స్ ఆన్ ద సన్.
0: ఈ సూర్యుడిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఆర్ సో బిగ్ దట్ యూ కెన్ జస్ట్ పుట్ ది హోల్ ప్లాంట్ ఆఫ్ వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద హోల్స్ అండ్ టేక్ ఇట్ అవుట్.
0: పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యుడిలో.
1: సో బిగ్ ఆర్ ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: నాట్ వన్ ఆర్ టూ, థౌజండ్స్ ఆఫ్ సచ్ హోల్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్ ద ఆక్సిజన్ కంటెంట్ హైడ్రోజన్ కంటెంట్
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెసెన్స్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగునందించేవాడు సూర్యుడు.
1: దేర్ఫోర్ ద మూన్ ఇన్ ది నైట్ అండ్ ద సన్ దట్ గివ్స్ us all the light in the day. థర్డ్ వన్
0: తిలోకే. ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: ద వన్ దట్ గివ్స్ us బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ధృయతే ఇది ధర్మ. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో, అప్ హోల్డ్.
1: ఓ దట్ అప్ హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్ హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: Ayokka pranam samanamainatundi dharmame lekapothe jeevitame ledu.
1: Without this dharma, which is the very life force, there cannot be any life.
0: Okka vastuvunaku okka dharma untundali.
1: Each object has got a dharma.
0: Anaga agni untundali.
1: Here is fire.
0: Ee agniki emi dharmam?
1: What is its dharma?
0: Anaga dahana shaktiye ee agniki dharmamu.
1: The fire can burn, it is its dharma.
0: Ee dahana shakti kolipothe adi agni kaadu, boggu ayipothundi.
1: when once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadanamainatundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha. ధరించినటువంటిది ధర్మము.
1: సో దాట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్ ధర్మ.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుటి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వి రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వి, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: Enta swartharahitamainatundi ee naaluka.
1: The tongue is selfless.
0: Kaani atuvanti parishuddhamainatundi naalukanu ee naadu maalinya parichukuntunnam asatyam cheta.
1: That tongue which is so pure and unselfish is polluted because of lies, false.
0: Aa satyam kuda nu etta palakali.
1: How should we tell the

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft.
0: ఇదే సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటినీ ఒక్కటిగానే చూచు.

0: అది నిజం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ టుమారో.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: బట్ ద వన్ దట్ రిమైన్స్, దట్ రిమైన్ యెస్టర్డే రిమైన్స్ టుడే విల్ కంటిన్యూ టు రిమైన్ టుమారో, దట్ ఇస్ ద ట్రూత్.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, తేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undeyatvantidanta kudanu kadantu undeyatvantidanta kudanu kontha varaku malinyamayyatvantidanta kudanu adi satyam kaadu adi nijam.
1: Therefore that comes in between and passes off highly polluted is
0: kanipinchetvantidi nijam.
1: That what you see for the moment is
0: eppudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu రుతం అన్నారు.
1: ఇన్ వేద సత్య ఇస్ కాల్డ్ రుతం.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రుతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: నాట్ మియర్లీ ది ఆబ్జెక్ట్ ఇట్ క్యారీస్ విత్ ఇట్,
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటాలి.
1: ఇట్ హస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, డిస్క్రిమినేషన్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు రుతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్
0: రైట్. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఈస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: However, you don't see the heart.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: Therefore, our words and our actions will speak of the, will stand for the reflection of the inner being.
0: కనుకనే ఈ రెండు కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్, రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం?
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, దైవ ప్రీతి, లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము, సత్యము రెండు కూడా మనలో ఆవిర్భవిస్తాయి.
1: వెన్ దేర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ ట్రూత్.
0: భీతి, పాప భీతి.
1: భీతి, పాప భీతి, ఫియర్ ఆఫ్
0: సిన్. పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దేర్ విల్ బి లవ్.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో రిమైన్ పీస్ఫుల్.
0: నీతి,
1: నీతి, మొరాలిటీ.
0: ఏంటది సంఘనీతి?
1: ఇట్ ఇస్ ది మొరాలిటీ ఆఫ్ సొసైటీ.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: ప్రీతి అనేటువంటిది ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకూడను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace and love.
0: ఇవన్నీ ఒక ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: It will point you towards the north wherever you keep it.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: So love wherever it is, it will direct you towards God.
0: కనుక నీ ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియే.
1: The human value in this world is
0: love. ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుక నీ దైవము సర్వభూతముల యందు ఉంటున్నాదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks.

0: the divine
1: who is present in all.
0: God is present in all
1: beings.
0: Who is God? Love is God.
1: Prema Ishwar hai. Ishwar prema hai. Prema ne Ishwarudu. Ishwarude prema.
0: God is love. Love is God.
1: కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: దీనిని పురస్కరించుకునియే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని
0: హస్ టేకెన్ పర్మిషన్
1: ఫ్రమ్ మదర్ యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
0: హి హస్ గాన్ టు ద డెజర్ట్ అండ్ అండర్టుక్ పెనెన్స్ ఫర్ 42 డేస్.
1: తదుపరి తన యొక్క సస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
0: హి హాస్ నోన్ హిస్ ట్రూ సెల్ఫ్.
1: 3 వరములు కోరాడు.
0: హి ఆస్క్డ్ ఫర్ 3 బూన్స్ టు బి గ్రాంటెడ్.
1: ఏమని?
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: ఓ మై గాడ్, మై ఫాదర్, నా తండ్రి, నేను 3 వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
0: హి సెడ్ మై ఫాదర్ ఐ ఆస్క్ ఫర్ 3 బూన్స్ టు బి గ్రాంటెడ్.
1: మొదటిది ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫస్ట్ వన్?
1: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
0: యు హావ్ గివెన్ మీ దిస్ లైఫ్.
1: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
0: ఐ షుడ్ నాట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడి, ఐ షుడ్ సర్వ్ ఆల్.
1: తప్పుకు మాత్రము నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
0: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్, బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ
1: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
0: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇది మొట్టమొదటి కోరిక.
0: దట్ ద ఫస్ట్ బూన్.
1: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికి నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
0: ఓ గాడ్, గివ్ మీ దట్ హార్ట్ దట్ వుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ పుట్ టు మీ బై ద జెలస్ పీపుల్, దోస్ దట్ హర్ట్ మీ, దట్ అక్యూజ్ మీ అండ్ క్రిటిసైజ్ మీ.
1: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
0: Watching the good, jealous people
1: are there. When you
0: progress in life, there are people that feel jealous of you.
1: వారిని చూచి కుళ్ళిపోతుంటారు.
0: When you are happy, there are people that
1: feel envious. ఇది మానవ యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
0: That are the qualities of mean people.
1: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
0: That's not true human heart.
1: ఇది కేవలము పశువులు కూడా ఆ విధంగా అసూయ పడవు.
0: Even animals don't have that jealousy.
1: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: As among people there's more of selfishness, that's leading to this kind of jealousy.
1: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
0: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
1: మూడవది,
0: థర్డ్ వన్,
1: ప్రేమ,
0: లవ్.
1: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
0: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
1: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
0: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
1: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
0: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
1: నీ ఆనందమే నా ఆనందము.
0: యువర్ బ్లిస్ ఇస్ మై బ్లిస్.
1: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
0: యువర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, సో యామ్ ఐ.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు.
0: You are full and I am also full.
1: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
0: This should merge in that.
1: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
0: I would not part with anybody who is not full.
1: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
0: Because God is total.
1: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
0: To that wholesome full God I should surrender.
1: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
0: He wanted these three boons to be granted.
1: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
0: There was a gathering of three Arabian kings.
1: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
0: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
1: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
0: The second Arabian king said, this child will certainly love God.
1: మూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
0: He said, this is nothing like love nor the child, he is God.
1: అది ఏ? The one you think you are.
0: The one you think you are.
1: అది ఏ మొట్టమొదటి చెప్పేటువంటిది? దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
0: There are three levels in the divinity.
1: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
0: I am the messenger,
1: I am the messenger of God.
0: He said, I am the messenger of God.
1: Second, I am the son of God.
0: Second level, I am the son of God.
1: Third, I and my father are one.
0: Third state, I and my father are one.
1: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
0: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
1: Others think you are.
0: The second one, the one others think you are.
1: The one others think you are.
0: The one others think you are.
1: Anaga emti, nee manasu yokka tattvam.
0: It is nature of your mind.
1: The third, I and my father are one.
0: The third state, I and my father are one.
1: Ante, naaku moodu swaroopalu untunnayi.
0: I have three forms.
1: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
0: The three forms, one relates to the body, the second the mind and the spirit.
1: Manam iddaru okkate.
0: In the realm of the spirit, both are one.
1: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
0: This is stated by Hanuman to Sri Rama.
1: Rama,
0: Rama,
1: దేహరీతిగా నేను నీ సేవకుడను.
0: From the body point, I am your servant.
1: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
0: Mentally, I submit myself to you. I am your spark.
1: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
0: From the standpoint of spirit, you and I are one.
1: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము. Messenger, anaga karmanu acharinchali.
0: So the first path is the path of action as the messenger.
1: Ee karmanu acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmalu acharinchali.
0: As you do action, you should do it wholeheartedly.
1: Inka rendavadi,
0: the second,
1: worship.
0: Worship.
1: Aadhyatmika margamlo praveshinchatamu.
0: That you move in the spiritual
1: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం.
0: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
1: ఇంకా మూడవది wisdom.
0: Third one,
1: జ్ఞాన మార్గము.
0: Wisdom, path of wisdom.
1: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడా W's గా వచ్చేసాయి.
0: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
1: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు wisdom తో అంత్యం కావాలి.
0: In these three,
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
0: Where is God?
1: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
0: One student said this in Telugu, who spoke few minutes ago.
1: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి భగవంతుడు సర్వంతర్యామేని.
0: Everyone knows that God is everywhere. Innocent people also
1: కానీ
0: know that.
1: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
0: But intellectuals today entertain all doubts.
1: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
0: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
1: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
0: Milk is brought in a container.
1: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
0: Where
1: is God?
0: Where is God?
1: పాలును తీసుకుని వచ్చాడు.
0: Brought the milk.
1: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
0: Boy, where is the butter in milk?
1: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
0: There is butter, but I don't see.
1: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
0: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
1: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
0: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
1: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
0: బట్ హౌ డు యు సీ ఇట్?
1: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
0: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
1: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
0: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
1: Kanaka nee hrudayame patra,
0: your heart is the container.
1: Nee premane indulo paalu,
0: the love is milk there.
1: Ee premanu anetundi danni bhagavantuniki arpitam anetundi em nee madanam,
0: offering to God is churning.
1: Appude sakshatkaram anetundi swaroopam bayil deertundi.
0: Then you will have the manifestation.
1: సర్వత్ర ఉంటుండాది భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
0: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద మిల్క్.
1: కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
0: దెన్ హౌ డు యు
1: సీ? దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
0: వెన్ యు అప్లై యువర్ సెల్ఫ్ అండ్
1: ప్రాసెస్. అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
0: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద బల్బ్.
1: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్.
1: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
0: Light in what direction does
1: Anni
0: it go? It watches along all directions.
1: Sarvatra vestundadi.
0: It searches all over.
1: Adi reetigane bhagavantudu oka velugu vanti vaadu.
0: God is like light.
1: Evarini chustunnadu? Andarni chustunnadu.
0: He watches all.
1: Ee sabalopala nidrapoyetunte vaallu chustunnadi.
0: Bhagavan watches those that sleep here in this congregation.
1: Inkokaru vinukunda edo inkokaru chinta chestunnatundi vaadanu chustundadi.
0: He also watches those that think of other things not listening.
1: Chintalu veeriga undavachunu. కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
0: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
0: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
1: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
0: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
1: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
0: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ in the temple built by Rani Rasamani.
1: Chakkaga cheptunnadu bhagavad vishayanni.
0: Paramhamsa is teaching all divine.
1: Kani Rani Rasamani vinnattugane tala oopputu undadi.
0: Rasamani is just nodding her head pretending as if she is listening.
1: Kani
0: to
1: Kani ee vishayam Ramakrishnaku telusunu baga.
0: But Paramhamsa knows pretty well.
1: Lechadu kurchi nunchi.
0: He got up from the chair.
1: Aa kurchunnatundi Rani Rasamani okka tooru chempala paina kottadu.
0: He slapped her at one moment.
1: Andariki aashchaji mesi.
0: Everybody were taken by surprise.
1: Ee idi pichivadu ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
1: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
0: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
1: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
0: All should listen to in all sincerity.
1: Innatvanti vishayalu acharanalo pettali.
0: What all they listen, they must practice.
1: Kani
0: but
1: nee vachi ee sabalo kuchoni repati dinam court case vishayam anta nee vicharam cheskuntunnava?
0: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.
1: Nee atta court vishayam vicharam cheskunte intilo kuchoni vicharam chesku ikkada enduku raavali?
0: Then you want to think of tomorrow's court litigation.
1: Anaga ee oka vakyamu enta aadarshavantamainatundi ante అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెనీ పీపుల్ అటెండ్.
1: ఏం చేశారు ఏమిటో ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
1: ఏ యోచన చేసుకుంటూ ఉంటారు.
0: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
1: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
0: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్ దే డోంట్
1: సమావేశంలో పాల్గొంటారా. దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
0: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
1: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
0: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ఫ్యాక్ట్.
1: కలుపునే మానవుని యొక్క ధర్మం అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
0: సో హ్యూమన్ ధర్మ ఇస్
1: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ టు
1: అర్త్. భువస్సువః ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
0: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్
1: ఏమిటి ఈ ముల్లోకములు?
0: వాట్ ఆర్ దే?
1: దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
0: All the actions that you do with the body.
1: మనసు గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
0: All the thoughts in the realm of the mind.
1: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
0: All the things
1: that. మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
0: In the atomic bliss, the mental thought and the body action.
1: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
0: Atomic bliss is eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: Is the one of wisdom.
1: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
0: This wisdom is one of the
1: ఈ ఆనందమునకును మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
0: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
1: త్రిలోకములకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
0: So it's only dharma that illumines all the three
1: worlds. మూడు దైవాధీనం.
0: All are under the control of God.
1: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
0: Now there is fourth factor, human effort.
1: సుపుత్రే కులదీపగా. మంచి పుత్రుడు కులమునకే వెలుగు అందిస్తుంటాడు.
0: A good son is the light to the entire family.
1: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
0: Who is this good son?
1: Good son means God's son.
0: Good son means God's son.
1: Good అనేటువంటిది G O O D, good.
0: The spelling G O O D.
1: మిథ్యలోకే వనేస్తతి అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
0: The whole world is illusion, but Brahman is all
1: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
0: This illusion is 10.
1: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
0: Now in this G-O-O-D, remove this illusion, zero.
1: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
0: And therefore 10 is God.
1: కాబట్టి గాడ్ సన్ నే గుడ్ సన్.
0: Therefore God's son is good son.
1: అనగా నిరంతరం కూడా దైవ భావములు.
0: They should have divine faith.
1: దైవ కర్మలు.
0: Divine action.
1: దైవ చింతనలు.
0: Divine thought.
1: దైవ ప్రవర్తనలు.
0: Divine behavior.
1: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
0: He is the one, the good
1: Su,
0: son.
1: సు అనగా మంచి.
0: సు means good.
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
0: One should follow the command of the parents.
1: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
0: Receives the grace.
1: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
0: Make them happy.
1: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
0: Expressing gratitude for all
1: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
0: The one who satisfies them is good.
1: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
0: Not only that, the one who gets good name in society is good son.
1: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
0: When do you become good son?
1: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
0: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్, ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
1: వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
0: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
1: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
0: The moment one has a son, they start distributing sugar or sweets.
1: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
0: Why do you distribute sweets? Now I have a son is the reply.
1: ఎలాంటి కొడుకు ముందుకు చూడు నువ్వు.
0: What type of a son? Watch and wait.
1: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
1: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
0: That day when the son gets good name in society, you should celebrate.
1: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be instantly happy on coming to know the birth of his son.
1: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
0: Father will be very happy and delighted on coming to know the name of his son.
1: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
0: When all praise his son, the father will be happy.
1: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
0: God also will be happy.
1: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
0: You should get a good name everywhere.
1: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
0: Such a good son is the light to the family.
1: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
0: There are three forms of light you get.
1: ఇంటిలో వేసినటువంటి బల్బు,
0: the bulb at home,
1: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
0: Gives the light confined to the room.
1: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
0: the moon in the night,
1: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
0: It spreads light all over but it is dim.
1: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
0: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
1: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
0: Therefore the light at home is selfishness.
1: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
0: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
1: పరార్థం,
0: పరార్థం.
1: సన్లైట్ యదార్థం.
0: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
1: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
0: యథార్థ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
0: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
1: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
1: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
0: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
1: సూర్యుడి వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
1: కనుక
0: సో
1: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
0: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మోర్ ఇన్ ది నైట్.
1: కులం వెలుగు సత్పుత్రుడు.
0: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ది ఫ్యామిలీ.
1: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఎడ్యుకేషన్
1: తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఆక్యుపై పొజిషన్ కెనాట్ బి గుడ్ సన్.
1: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: మేనర్స్.
0: గుడ్ మేనర్స్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డివోషన్.
0: గుడ్ డివోషన్.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: దట్స్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
1: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
1: ద్వైతము,
0: డ్యూయలిజం,
1: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
1: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
1: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
1: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
0: బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: షుగర్ కేన్ ఉంటుండాలి.
0: ఏరి షుగర్ కేన్?
1: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
0: ఇట్ సో మెనీ బెండ్.
1: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
0: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
1: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటం కలపటము, ఇది అద్వైతం అన్నారు.
0: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత, నాన్ డ్యూయలిజం.
1: కనుకనే షుగర్ జ్యూస్, మన షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
0: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
1: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
0: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
1: రెండవ రుచి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
1: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
0: రామానుజ ఎంక్వైర్ థరోలీ.
1: ఈ షుగర్ జ్యూస్ ఎంతకాలం పెట్టుకునే అవుతుంది?
0: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్?
1: ఇది ఎంతకాలము ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ వోంట్ సస్టైన్ లాంగ్.
1: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
0: Therefore, sugarcane juice is converted into sugar.
1: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా, ఎక్కడైనా, దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
0: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with
1: any. కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
0: Therefore, sugar is qualified non-dualism, sugarcane juice is
1: విశిష్టమైన అద్వైతము.
0: And that is special qualified.
1: ఎప్పటికీ ఉంటుంటాది.
0: It remains all the time.
1: దేంట్లో అయినా ఉపయోగం చేసుకోవచ్చు.
0: You can mix it with any.
1: ఇంకా ద్వైతము,
0: dualism,
1: మధ్వాచార్యులు.
0: Dualism is proposed by Madhvacharya.
1: Advaitamu Shankaracharyalu.
0: Non-dualism Shankara.
1: Vishishta Advaitamu Ramanujacharyalu.
0: Qualified non-dualism Ramanuja.
1: Dvaitamu Madhvacharyalu.
0: Dualism is of
1: Madhvacharyalu. Yeman cheppadu.
0: What did he say?
1: Bhagavantuda.
0: Oh God.
1: Nenu sugar ga nenu kaadu.
0: I don't want to come here as sugar.
1: Naaku sugar juice sakkaraledu.
0: I don't want sugar cane juice.
1: Nenu sugar nu sugar juice nu tineetvanti chimaga nenu puttali.
0: I should be born as an ant that would certainly enjoy the sugar cane juice
1: sugar
0: and the sugar.
1: Sugar taste telidu.
0: The sugar does not know the taste of the sugar.
1: Kaani sugar nu tineetundi variki sugar taste telustu.
0: But those that eat the sugar knows the sweetness of the sugar.
1: Kaani neevu prema swaroopuduga unnavu.
0: You are the embodiment of love.
1: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
0: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
0: యు ఆర్ గాడ్ ఇన్ ఎన్ ఇండివిజువల్, వి షుడ్ బి సెపరేట్.
1: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
0: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
1: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా.
0: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
1: ఇట్సెల్ఫ్. అనగా రెండు.
0: దిస్ ఇస్ డ్యూయలిజం. టూ ఆర్
1: జీవుడు దేవుడు,
0: ఇండివిజువల్ అండ్ గాడ్.
1: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
0: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
1: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: They go by all the three levels, dualism, qualified or non-dualist. All the three are one, actually speaking.
1: Sugar juice advaitamu.
0: Sugarcane juice is non-dual.
1: Sugar dvaitamu.
0: Sugar is dual.
1: Sugar tineetunte vaadu dvaitamu.
0: The one who eats is dual.
1: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతం ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
0: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
1: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
1: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు సర్వనామములు సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
1: కానీ అందరి యందు అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీవన్ డివినిటీ ఇస్ వన్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
1: కానీ కరెంట్ ఒక్కటి.
0: బట్ కరెంట్ ఈజ్ వన్.
1: అదే దివ్య శక్తి.
0: దట్ ఈస్ డివైన్.
1: ఆ దివ్య శక్తి నీ యందు నా యందు అందరి యందు ఉంటుండాలి.
0: దట్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ యూ అండ్ ఇన్
1: ఎవరీ. ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
1: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
0: బట్ వన్ ఈజ్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
1: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
0: అండ్ వన్ ఈజ్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
1: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
0: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
1: అందరి యందు దైవం ఒక్కటిగానే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: దైవం యొక్క కెపాసిటీ డిమ్ గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
0: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
1: ఆర్ బ్రైట్ యొక్క డిఫరెన్స్.
0: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
1: నిరంతరము సర్వదా సమకాలేషో సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
0: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
1: బల్బులు మార్చుకో.
0: చేంజ్ ద బల్బ్.
1: వోల్టేజ్ మార్చుకో.
0: చేంజ్ ద వోల్టేజ్.
1: కరెంట్ ను మార్చవద్దు.
0: డోంట్ చేంజ్ ద కరెంట్.
1: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
0: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ డిమ్, డెవలప్
1: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
0: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
1: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ అయిపోతుంది.
0: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
1: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
0: Air is just as
1: ee karanu nippula vesti em ayipothundi.
0: When you put it in fire, what will happen?
1: Karra adrushyam ayipothundi.
0: It will vanish.
1: Kaani boguga tayaravutundi.
0: But it becomes cold.
1: Karra poyindi boguga undi.
0: The stick is not there, but
1: karanu muttukunte manike em malinyam kavatam ledhu. Boggu muttukunte malinyam ayipothundi.
0: When you touch the stick, no dirt would adhere to you. But when you
1: boggu tirigi tellaga cheyalante em cheyali?
0: How to make this coal look bright and white?
1: Amayakulu అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగా చేయదని సోప్ వేసి తిక్కుతారు.
0: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
1: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
0: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
1: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక కాదు.
0: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
1: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
0: వాట్ షుడ్ యు నో?
1: ఈ కోల్ ఏ విధంగా అయింది?
0: How could it become cold?
1: ఎందువల్ల ఈ కోల్ అయింది?
0: Why?
1: అనగా ఏమి? అగ్ని యొక్క సంపర్కం చేత కోల్ అయింది.
0: Because of the association of the fire, it became cold.
1: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
0: Put it in fire bag.
1: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగలిపటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
0: Allow it to burn and continuously, even the coal becomes white bright.
1: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
0: As it is half burnt, it is cold.
1: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
0: If it is fully burnt, it becomes light.
1: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
0: When it is part time devotion, it is cold.
1: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది. బ్రైట్ గా ఉంటుంది.
0: When it is full time, it is light and bright.
1: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
0: Put it in the fire.
1: ఆ ప్రేమలోనే పడేసి.
0: Put it in love.
1: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది. ఉఫ్ అంటే ఊడిపోతుంది.
0: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
1: ఈ కర్ర ఉంది. కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
0: When once you drop it, it falls on the ground.
1: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
0: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
1: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్కి పోతుంది.
0: If it's light, it can reach height.
1: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
0: More of the weight, it comes down.
1: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
0: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
1: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
0: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
1: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
0: Therefore, we should cut down our desires gradually.
1: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you cut down your desires.
1: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
0: First, we should cut off all these bad qualities like attachment, ego, and jealousy. Why?
1: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
0: There are three enemies: the desire, anger, and greed.
1: Desire భక్తిని నాశనం చేస్తుంది.
0: It is the desire that kills devotion.
1: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
0: Anger kills wisdom.
1: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
0: Greed kills our action, activity.
1: కర్మ ఉపాసన జ్ఞానము మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
0: Therefore, the work, worship, and wisdom are killed by these three.
1: క్రోధము వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
0: It's only greed that burns.
1: విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: You don't have discrimination.
1: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
0: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
1: ఎక్కడ ఎక్కడ మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
0: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ టు టాక్ వెన్ టు టాక్.
1: ఈ కోపం మనకు రాకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లోభము అసలు కంటే ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
1: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్
1: త్రీ డిసీజెస్. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
0: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
1: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడా అగ్నిలో వేసి తప్పికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
0: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
1: లిక్విడ్ గా తయారవుతుంది.
0: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
1: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
0: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
1: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనం నాశనం చేసుకోవాలి.
0: Therefore, we should kill our bad quality.
1: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానమో యోగమో చేయటం ప్రయోజనం లేదు.
0: There is no use in meditating.
1: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
0: Many meditate.
1: ఏమి మెడిటేషన్? అది
0: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
1: అలంకార మెడిటేషన్.
0: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
1: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
0: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
1: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్, బట్ నాట్ దట్.
1: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
0: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
1: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
1: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి.
0: యూ షుడ్
1: వాకింగ్ ప్రాక్టీస్ చేయి, టాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి, ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, అన్ని ప్రాక్టీస్.
0: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
1: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
0: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
1: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ నుంచి.
0: బట్ యూ షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్, కరెక్ట్.
1: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
0: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్స్.
1: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
0: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
1: కొండపై ఉన్నటువంటి గుండును కాలుతో నడితే కిందికి వచ్చి పడిపోతుంది.
0: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
1: Inda unnatvanti raayini paiki kondu poi pettalante chaala kashtam avutundi.
0: But to lift a boulder from the bottom and keep it on the
1: top, prayatnam cheyanakkaledu, netti saalu kinda padipothundi.
0: You don't need to try to be bad. Just
1: like andarki baaga telusunu,
0: you know pretty well.
1: Pedda load ga unnatvanti lari kaani బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
0: ద లారీ ఆర్ ఎ బస్ విత్ ఫుల్ లోడ్ యాజ్ ఇట్ క్లైమ్స్ అప్ ద మౌంటైన్ ఇట్ మేక్స్ సౌండ్. అంటే
1: చాలా బాధ కలుగుతుంది.
0: టు మూవ్ అప్వర్డ్ ఇట్ సఫర్.
1: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
0: ఇన్ ఆర్డర్ టు ఫాల్,
1: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
0: డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: కష్టమైనా సరే లుక్ అప్.
0: It may be difficult, look up always.
1: Low aim is crime.
0: Low aim is crime.
1: కనుక క్రైమ్ కాకూడదు. Look up.
0: Always look up.
1: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
0: Always look up.
1: అది ఏ నిజమైనటువంటి సాధన.
0: That is true spiritual path.
1: ఇతను దేవుడా కాదా? దేవుడంటే ఎంత ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: ఈ సందేహాలంతా పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
0: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
1: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
0: ఇన్ ఫ్యాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విత్ ఇన్ యూ.
1: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
1: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
0: బట్ యు డోంట్ సీ విత్ ఇన్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: స్వార్థం పైన పడిపోయావు.
0: బికాజ్ యువర్ సెల్ఫిష్.
1: స్వార్థంలో మునిగావు.
0: యువర్ డ్రౌండ్ ఇన్ సెల్ఫిష్నెస్.
1: కనుకనే దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్
0: ఆర్ ఇంపార్టెంట్.
1: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
1: హ్యావ్? సుపుత్ర.
0: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్.
1: మంచి మనిషిగా ఉండాలి.
0: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
1: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
0: యు షుడ్ బి హంబుల్.
1: గురువులను కూడా గౌరవించాలి.
0: రెస్పెక్ట్ యువర్
1: తల్లిదండ్రులను పూజించాలి.
0: యు షుడ్ వర్షిప్ వారి
1: మార్గం శిరసా వహించాలి.
0: యు షుడ్ ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
0: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: సుమిత్రుడుగా ఉన్నాడు. అలాగే అందరితోనూ మైత్రి.
0: హీ ఈస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడీ.
1: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
0: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
1: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
0: హి మెయింటైన్ పీస్.
1: ప్రజాక్షేమమైన తన క్షేమంగా భావించాడు.
0: అండ్ హి హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్.
1: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
0: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: చేస్తున్నాం ప్రార్థన.
0: వి ప్రే.
1: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
0: But within you feel let anything happen to the world, I should be happy.
1: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
0: This is not the sense of the prayer.
1: సర్వులు కూడాను బాగుండాలి.
0: Everybody
1: హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
0: That's why you should pray.
1: ఎందుకోసం?
0: Why?
1: ఈ సర్వులో కూడాను నేను ఒక మెంబర్.
0: I'm a member in the society.
1: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
0: Unless society is good, you can't be good.
1: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: ఎవరైనా ఎట్టైనా పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపీ టు ద వరల్డ్.
1: స్వార్థము,
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
0: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది
1: సిన్. ఉండాలి స్వార్థం కొంతవరకు.
0: యు మే హావ్ లిటిల్.
1: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
0: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
1: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
0: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
1: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేది.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
1: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
0: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
1: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సెడ్,
1: నామరతన ధన పయో పయోరేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
0: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
1: వస్తువమూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
0: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్? ద నేమ్ ఆఫ్ గాడ్, దట్స్ సద్గురు.
1: మీరా కూడా చెప్పేసి.
0: మీరా ఆల్సో సెట్ సేమ్.
1: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
0: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
1: తన భర్త మందిరం వదిలి పెళ్లిపోమన్నాడు.
0: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
1: చాలా బాధపడింది.
0: హీ ఫెల్ సాడ్.
1: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
0: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
1: తచ్చమే మనసు తెచ్చుకుంది.
0: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
1: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
0: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
1: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
0: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
0: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
1: చెప్పేసేసింది.
0: షీ సెడ్,
1: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
0: ఓ మైండ్, యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమునా విచ్ ఇస్ ద సెంటర్.
1: ఎక్కడ పోయినా నేను శాంతి లేదు.
0: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవే.
1: గంగా యమున, గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
0: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
1: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Tirth. Oh mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యూ డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని ఇండిపేట్మెంట్ యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దిస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇది కూడాను అక్కర్లేదు. ఇవి కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దిస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప

0: మాట సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్ ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్ ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఈస్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: వాట్ మ్యాన్ ఎస్పైర్స్ ఇస్ నాట్ హ్యాపీనెస్.
0: దుఃఖము కాదు,
1: నార్ మిజరీ.
0: సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ టు నో దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: సుఖదుఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు.
1: ద ప్లెజర్ అండ్ పెయిన్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: అవి మానవుడు అందుకో తగినటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టు బి అచీవ్డ్ నాట్ ఎక్స్పెక్టెడ్
0: సుఖమని ఆనందించుతూ ఉండగా దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్
0: దుఃఖమని విచారించుతుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖదుఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them and they have recognized the divinity within man and they have declared that it is only out of pain one will grow spiritually.
0: Sukhamu kante dukkame manavuniki aneka vidhamainatvanti yokka sahayakariga chustundi.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi ye manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamulainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka sutram.
1: In all the 9 parts of devotion, it is only the string of love which is the main principle.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Padasevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham, atmanivedanam,
1: friendship and surrender.
0: Kanuka manavunaku ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: దేర్ఫోర్ దట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ అల్టిమేట్లీ ఈజ్ ఓన్లీ ది స్టేట్ ఆఫ్ సాడ్నెస్ ఆర్ మిజరీ.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్ who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu
1: surrender
0: kanuka manavunaku pradhanamainatvanti aanandanni andinchetundi dukkame.

0: సరే.
1: సుఖమును మనం ఏ విధమైనటువంటి మనస్తో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్తో స్వీకరించాలి.
0: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
1: బాలబాలికలు, లేత హృదయం యొక్క యువకులు, ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా ఇక్కడను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్, బీ దట్ ఆఫ్ ఎనీ కంట్రీ, దే ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్.
1: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈ సర్ట్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
1: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
0: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
1: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
0: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
1: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్, ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
0: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
0: The last couple of 4 days we have been through meetings.
1: యువకులు, వృద్ధులు, మధ్యవయస్కులు కలిసి అనేక రకమైనటువంటి ఒక విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు.
0: In fact you have been deliberating on various subjects, the youngsters, the middle aged and old, all mixed and discussed in depth.
1: కాని ఈ విచారణలో తేలినటువంటిది ఏమిటి?
0: But what is it, the final decision out of this investigations?
1: ఎన్ని విధములైనటువంటి ఒక జ్ఞానమును అభ్యసించినప్పటికీ, ఎన్ని రీతిలో కూడా మానవుడు సాధనలు సలిపినప్పటికీ, ప్రేమ అనేటువంటి భావము మానవుని హృదయం నందు లేకుండినా ఇవన్నీ కూడా వ్యర్థములే.
0: వన్ మే హ్యావ్ నాలెడ్జ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్, వన్ మైట్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ ఇన్ లెంగ్త్ ఆఫ్ టైమ్. Without this feeling of love, everything would be in vain.
1: Kanukane ee naadu manavudu gurtinchavalsinatundi prema tattvamu adiye nijamainatundi yokka bhakti prabhavam.
0: Therefore what man has to recognize today is this love, which is the effect of devotion.
1: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
0: ద పేరెంట్స్, ద లైఫ్ పార్ట్నర్స్, ద చిల్డ్రన్, దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ. దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
1: ee dhanamto mana jeevitham anetundi jeevisthundada?
0: Do you think that we carry on this life because of money alone?
1: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
0: You cannot earn divine love with money.
1: Vidyato labhyam kaavu.
0: Nor through your education.
1: Manam chese sadhanato labhyam kaadu.
0: Nor by our spiritual endeavors.
1: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
0: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము, భౌతికము, ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక

0: ప్రపంచంలో అనేక రకములైనటువంటి పాటు పడుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ బికాస్ వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. వీ ఆర్ క్యారీడ్ అవే బై ద వరల్డ్లీ, ది ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్స్.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: నో వన్ కెన్ రీచ్ ఆర్ అటైన్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ ద పాత్ ఆఫ్ లవ్.
0: దైవము లభ్యమాయనా? సర్వము మనకు లభ్యమే.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ, ఎవ్రీథింగ్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్.
0: దైవమే లభ్యము కాకుండా సర్వము మనకు వ్యర్థమే.
1: వెన్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పని ధనం పైన ఆశపడి అనేక విధములైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: దే కన్సిడర్ మనీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దే వాంట్ టు బి రిచ్ ఎనఫ్. దే వాంట్ ఎమాస్ వెల్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకై పాటుపడండి.
1: లెట్ అస్ స్ట్రగుల్ టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: లెట్ అస్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అచీవ్ దిస్ లవ్.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ లవ్ ఈజ్ అవర్ ప్రాపర్టీ.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ దట్ ఇస్ గ్రేటర్ దాన్ లవ్.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు గెట్ ఇట్, ఇట్ ఇస్ యూస్లెస్.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ ఒరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్, యు విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని ప్రబోధిస్తుంటాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evaranu telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagwan said yesterday, ee
0: manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాలు నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: విల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీన్ని చిరగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలం చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ది సెన్స్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: When once you have milk, you can
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: You can have curd.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: You can also get ghee.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యు వాంట్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఎటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఎటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ అట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానంలో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: all the spiritual practices
0: తాత్కాలికమైనటువంటివి కాని శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అనేటువంటి ఒక సాధనలు చేసి
1: the temporary spiritual practices
0: టెంపరీ ఫలితాన్ని పొంది
1: yield temporary results,
0: టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: And to lead a temporary life is nothing great about it.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: సతతం ధ్యానమః, సతతం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: We have to think of God all the time.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
1: We should think of God everywhere, all the time.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: And in fact we have to be in meditation in all states at all, everywhere.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో
1: just as breathing process takes place naturally,
0: అదే విధంగా మన జీవితం అంతా కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం సోహం సోహం, ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: What we have to achieve is the secret behind this soham principle.
0: వచ్చింది మనం సోహం వచ్చింది.
1: In fact, we have
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: This soham, where from we got it?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: This soham is derived out of koham.
0: కోహం అనగా నేనెవరు.
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దాట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ will be fructified.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: టుడే వి ఆర్ బిల్డింగ్ అవర్ మ్యాన్షన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ వాటర్ బబుల్స్.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో,
1: అట్ వాట్ మూమెంట్ ఇట్ వుడ్ కొలాప్స్ వి డు నాట్ నో.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పుడుగ వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బేస్, బట్ నాట్ దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్, దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇక్కడ కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: ద హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ జస్ట్ చేంజింగ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: దీనిని శంకర్లు వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: Makuru dhana jana yavana garvam.
1: Don't pride yourself because of your
0: harati nimishat kala sarvam.
1: Because of youth and wealth, because the whole time would
0: chanamlo chari potundadi.
1: It drops out in a moment.
0: Chanamlo kadili potundadi.
1: And it passes off in a moment.
0: Yedi manaku shastranga nilchatam ledu.
1: Nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi dani pe aadharam enduku cheskovatam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: శాశ్వతమైనటువంటిది మన ఆత్మనే.
1: సో దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: దిస్ సెల్ఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called bruhut.
0: ఈ బృహత్తు నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: And atma is derived out of this bruhut, which is called aham subsequently.
0: ఈ అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: This aham is truth and it is permanent.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make effort to know this principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, aham, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni motta motta gurtinchali.
1: We have to know the underlying unity in these three, atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: కనుకనే బ్రహ్మతత్వం అనేటువంటిది శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అదొక్కటే.
1: You may be in the waking state, or the dreaming state, or in the state of a deep sleep, but this principle of Brahman will be with you.
0: కనుకనే నిరంతరము మన వెంట ఉండినటువంటిది ఆ బ్రహ్మతత్వం ఒక్కటే.
1: It is only this principle of Brahman which is always with you.
0: ఆ బ్రహ్మనే మానవత్వంతో కూడినటువంటి దివ్యత్వము.
1: And that this principle of Brahma is the divinity present in humanity.
0: ఆ దివ్యత్వం అనేటువంటిది నీ యందే ఉంటున్నది.
1: The divinity is within you.
0: నీవే ఆ బ్రహ్మతత్వము.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: ఇట్స్ నాట్ బియాండ్ యు.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: సో వెన్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, హీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ నాట్
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కాని ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: But man is wasting his time because of his desires, likes and dislikes, and thus leading an artificial life.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: In fact, all the desires that we have are mean.
0: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika, rajakiya, anni rangamulu enduku kodanu unnatvanti idi okkate.
1: In fact, It is one and the same in all the fields, physical, the secular, and the worldly.
0: కాని ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: But today man is leading his life full of selfishness and self interest.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: When once there is no selfishness, well, there cannot
0: be
1: self-interest.
0: స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుంది.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్ ఎ
0: హర్ట్ హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యు ఆర్ హార్మింగ్, యు ఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: In the name of society and the help that you have been thinking, deluding, in fact you are harming them.
0: ఎవరు సొసైటీ?
1: What is this society?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను, స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంకా మూడవది,
1: అండ్ ది ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దేనే? ఐ.
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ.
0: స్పిరిచువాలిటీని ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ ఈజ్.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasti swaroopudaina daivatvanni gurtinchukovali veelavutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: Kanukani taana modalamunchi kudanu chinna pillalaku vidyanu garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: With this individuality, we can join this association society.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First, know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంత ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదట మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand this spirituality easily.
0: కాని ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందగలిసి దలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: The one who wants to experience the vision of the divine should keep himself away from the polluted food.
0: పవిత్రమైనటువంటివి,
1: దట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
0: అదే సాత్విక ఆహారం.
1: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడాను మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్.
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: So for spiritual practice, alcohol will certainly an obstacle.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: He should reach the state of forgetfulness in a natural way, not by consuming alcohol.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త, ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ నేచురల్.
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
0: దీనిని నాదుడు చెప్పాడు, ఎల్లప్మాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: Therefore, we should lead our life in a natural way.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏ మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not follow this artificial path.
0: ఈ యొక్క మత్తు, మాంసము, ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: A human has become a demon because of these intoxicants and meat eating.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: సచ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి యూస్డ్.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సఫర్, బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దోస్ ఇంటాక్సికేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: లవ్, మీరందరూ ఎంతో సాధన చేస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ హావ్ బీన్ ఫాలోయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: చాలా మంది పాలు, పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ కన్సిడర్ ద మిల్క్ అండ్ కర్డ్ యాజ్ పయస్ and accept
0: this. అది కూడా సాత్వికం కానే కాదు.
1: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
0: అందులో కూడా కొంత మత్త పదార్థం అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆల్సో వి ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
0: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భోజించకూడదు.
1: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
0: కనుక మితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
1: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వెన్ యూఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
0: ఫుల్ గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్.
0: ధ్యానము ధ్యానము ధ్యానమని ధ్యానంలో కూర్చుంటున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
0: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
1: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్ టెక్నిక్?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: It cannot be the spiritual part.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
1: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
0: కనుకనే మనము ఈ యొక్క సాధన అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: We have to be very careful in respect of spiritual path.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: While we take a path, we sit steady.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం కదలాలి.
1: వీ హ్యావ్ టు మూవ్.
0: మనసు కూడా చలించాలి.
1: ద మైండ్ ఆల్సో నేచురల్లీ మూవ్.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ వేవర్స్ నేచురలీ వీ షుడ్ రీచ్ ఎ స్టేట్ దట్ విచ్ ఇస్ స్టడీ.
0: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం?
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం నాకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: ఇది కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anityamainatuvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatuvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetuvanti danto chalinchinatuvanti oka aatma tattvanni manam gurtinchadaniki prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
0: Ee naadu aneka mandi aneka rakamainatuvanti sadhanalu chestunnaru.
1: Many people follow spiritual paths.
0: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: They work for some time only.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
1: Later we'll be lost without any result.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: Therefore we should never follow such paths which are temporary.
0: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never think that God is outside and start installing him
0: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: drama kattulu vale ganipistuntunnayi.
1: They are like just like drama enactment.
0: Idi drama ku maatrame paniki ostayi gaani ee kattulu
1: they are just for dramatic
0: sampadaniki paniki raavu.
1: It is for dramatic purposes, not for permanent value.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to kill this illusion.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
0: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్ మెన్
0: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. That which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
0: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు.
1: We are proceeding.
0: Emotional గా వస్తున్నారు.
1: We are proceeding along the emotional lines.
0: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
1: We should be away from such emotional line.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Meeku telisoo teliyakano telisinatundi danni sthiramainatundiga bhavinchukoni meeru sadhana jarugutunnaru.
1: Knowingly or unknowingly, you have been following that which is known as true.
0: కనుక మీకు సత్యమైన ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద రైట్ మెడిటేషన్, ప్రే టు భగవాన్, ఆస్క్ హిమ్.
0: ఏది మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఏ సాధనలు అక్కర్లేదు.
1: నో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్.
0: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
1: జస్ట్ కండక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
0: ఈ సాధన లోపల సరైన సాధన కాదు ఇది.
1: ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: వి గో బై ఎ ఫార్మ్.
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్?
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: I say I am meditating.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకెట్టా తెలుస్తుండాలి.
1: How do you know that you are meditating?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: If you are aware of this meditation, can you call it meditation?
0: కాదు.
1: No.
0: కనుక నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: You should forget yourself.
0: నిన్ను నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself
0: in meditation. నీ తత్వాన్ని నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: That which increases your sanctity is meditation.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: That which fills you with eternity is meditation.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
0: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ.
0: నీ హృదయంలోనున్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
0: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్, దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
0: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైమ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: తనను తాను మర్చిపోయాడు.
1: హెస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
0: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: Having lost himself, he has become one with the unity.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: He was just moving about.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: And this was noticed by Ananda.
0: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: He said, oh brother, why are you moving about like this?
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: And then he could remind himself.
0: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ మూవింగ్ రెస్ట్లెస్లీ బికాస్ మై మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ ఫ్లీటింగ్ ఎఫిమరలీ మొమెంటరీ వరల్డ్లీ.
0: మనసునే నేను ఏమాత్రం తలంచకూడదు.
1: సో ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది మైండ్.
0: ఉన్నది ఒక్కటే మనసు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్.
0: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
1: వీ మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ లైవ్స్ బట్ మైండ్ ఈజ్ సేమ్.
0: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: మైండ్ విల్ నెవర్ చేంజ్.
0: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
1: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: చూచాడు.
1: హీ జస్ట్ వాచ్డ్.
0: ఒక్కతోనే హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
1: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
1: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: నిర్వాణం పొందాడు.
1: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
1: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ
0: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
1: బికాస్ హీ హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
0: మనస్సునే స్మరించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
0: మనసే అన్ని విధముల కలతలు పెట్టించేది.
1: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎజిటేషన్.
0: మనం ఏమో మనుష్యానం కారణం బంధమో చేహో.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
1: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
0: మనసును మరచి
1: One should forget the mind.
0: మనసును విడిచి
1: అండ్ వన్ షుడ్ గివ్ ఇట్
0: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ
0: దివ్యత్వంలో లీనం కావాలి
1: అండ్ హీ షుడ్ మర్జ్ ఇన్ డివినిటీ
0: అది నిజమైనటువంటి నిర్వాణము.
1: That is true state of liberation.
0: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
1: ఆనంద నోటీస్ దిస్.
0: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
1: అండ్ హీ టూ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్ దట్.
0: కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
1: And within a moment of time, now the Ananda could also
0: attain. Deha,
1: what is this body?
0: Panchabhautikamaina dehalu.
1: It is full of senses.
0: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
1: అండ్ దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: నిత్య సత్యమైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ ఎటర్నల్ పర్మనెంట్.
0: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్లవుతుంది?
1: వై షుడ్ వీ ఫాలో దిస్ బాడీ అండ్ హౌ కెన్ వీ నో ద అల్టిమేట్ ట్రూత్?
0: దేహ భ్రాంతిని మనం మోచాలి.
1: సో వీ షుడ్ కట్ షార్ట్.
0: దేహాభిమానం త్యజించాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ బి అటాచ్డ్ టు ద స్పిరిట్.
0: అది నిజమైనటువంటి ధ్యానం.
1: That is true meditation.
0: అదే నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: That is true sacrifice.
0: అదే నిజమైనటువంటి యొక్క యోగము.
1: That is true yoga.
0: అదే నిజమైనటువంటి యొక్క భోగము.
1: And that is real pleasure, bhoga.
0: ఆ భోగమే ఆనందము.
1: And that bhoga, pleasure, is ananda, bliss.
0: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
1: It is not worldly pleasure.
0: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
1: Everything is contained there.
0: కనుకనే సత్యం బ్రూయాత్.
1: Speak truth.
0: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
1: And speak softly in an acceptable
0: way. Satyam apriyam.
1: Never speak untruth, that which is not acceptable.
0: Appude nee oka nirvanam neeku labhyam avutundi.
1: Then you can think of liberation.
0: Kaakane liberation kavalanukuntunnaru chaala mandi.
1: Many people want this liberation.
0: Liberation kevalamu tatkalikanga labhyamayyetundi kaadu.
1: Liberation is not that cheap.
0: Manasunu marchipothu povali.
1: And we should forget the mind.
0: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా అవర్ మైండ్.
0: నిజమైనటువంటి నిర్వాణం.
1: అండ్ దాట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్టవుతుంది?
1: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్ నిర్వాణ?
0: మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
1: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదనుకుంటారు.
1: యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
0: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
1: గ్రాడ్యువల్లీ యుల్ నోటీస్ ఇట్.
0: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
1: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
0: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
1: దెన్ యుల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
0: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
1: And in fact, they started with the position of I to begin with.
0: Tarvata we nunchi vacharu.
1: And then they thought of we.
0: Tarvata all anetundi vachindi.
1: And then they could know all the rest.
0: Kada motta motti I anetundi pettukokoddu.
1: So we should not keep this
0: I ni chedinchali.
1: We have to sacrifice this I.
0: Appude nijamel putti aanandam kalugutundi.
1: Then you will have true bliss.
0: Joy joy joy annadu ee buddhudu.
1: Buddha said of joy joy.
0: జాయ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది జాయ్?
0: జే ఓ వై జాయ్.
1: జే ఓ వై జాయ్.
0: జే అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జే?
0: ఏమిటో అర్థం కాలేదు తనకు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ ఓ.
0: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ వై ఐదా.
0: జే ఓ వై.
1: జే ఓ వై.
0: జే అనగా సర్వము.
1: జే దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఓ అనగా సమస్తము.
1: ఓ ఈస్ కంప్లీట్నెస్.
0: వై నిర్వాణము.
1: వై నిర్వాణ లిబరేషన్.
0: జేవో వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
1: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్ జేఓ వై.
0: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలుంటున్నాయి.
1: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
1: The true spiritual practice wants us to know the inner meaning of all this.
0: ఏదో తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపై మీరు ప్రయాణం చేయకూడదు.
1: It might appear that mind is steady for some time, but we should not think
0: ఉంటుంది కొంత కాలం వరకు ఉంటుంది.
1: It might remain steady for some time.
0: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
1: And mind will make you suffer.
0: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
1: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
1: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
0: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
1: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు అండర్
0: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
0: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
1: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాదశి, గురు పూర్ణిమ.
1: టుమారో ఈజ్ గురు పౌర్ణమి.
0: ఈ గురు పౌర్ణమ దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
0: ఈ గురు పౌర్ణిమ,
1: గురు పూర్ణిమ,
0: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
1: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
0: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
0: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
1: కీపింగ్ ప్రిసెప్టర్
0: దివ్యత్వంగా దాన్ని మార్చుకొని
1: అండ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది
0: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
1: అండ్ దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మర్జ్ ఇన్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: రేపటి దినము
1: టుమారో
0: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: तपांसि न तीर्थानां न शास्त्राणि जप नहि संसार सागरोत्तारे सज्जनां सेवनं विना.
2: It is not any tapas. It is not any number of visits to pilgrim centers. It is not getting a scholarship of the highest order in terms of mastering all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma sarukulara.
2: Embodiments of the divine Atma.
1: Manavudu sukham nasinchutunnadu.
2: Every individual aspires for a state of happiness and comfort.
1: Aithe vastavamainatuvanti sukham emito gurtinchukuneatuvanti vyaktulu chala takkuvaga unnaru.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: Bhautika sukham, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence confirming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Priyamuga sukhamulu moodu vidhamuluga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati tatvika sukhamu.
2: The first could be called sattvika.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రత్యధమంలో విషమయంగా ఉంటుంటుంది.
2: Now the first of these, the sattvic variety of comfort or joy, at the beginning it appears to be like poison.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: But gradually this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Sattvika sukhamunaku prarambhamulo konni vidhamainatundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addu thundutayi.
2: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you have to encounter.
1: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu, damamu, uparati, titicha, ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo samapadavalsi vastundi.
2: In the initial stages, man has to undergo what are called sama, dama, titicha and the like of such other rituals.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
2: Now gradually, as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
2: Now, it's a common thing that in our day-to-day life, we tend to learn the art of driving.
1: కానీ ఒక సైకిల్ కాని లేక మోటార్ కాని ఇంకే విధమైనటువంటి వాహనములు కాని మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది.
2: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult.
1: కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
2: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
2: We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
2: But then, it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన.
2: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you are bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga vishayamulato sambandhamainatundi.
2: Now the second of these, the rajasika sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvam prarambhamulo chala aanandamuganu ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
2: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనం భోజనము కూర్చున్నప్పుడు భోంచడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దేన్ని మనం భోజిస్తాము.
2: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kamakkamina adi oka vidhamainatundi visuvugaanu oka vidhamaina kashtangaanu oka vidhamaina bharangaanu maarutu vastundi.
2: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది అయిష్టంగా మారుతుంది.
2: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ఆరంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
2: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటు ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
2: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
2: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
2: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
2: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కృంగిపోవటము ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది.
2: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: కనుక ఈ రాజసికమున కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
2: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
1: ఇంకా తామసికం అనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వమైనటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
2: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either in the beginning or towards the end. All the while, right from the beginning till the end, your engrossed in activity is primarily motivated by a selfish idea.
1: ee tamasika sadhana anetundi leka tamasika sukham anetundi manavuni kevalamu oka vidhamainatundi jadava swaroopuniga bhavistundi.
2: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ee tamasika jeevanni andinchetundi leka jadamainatundi jeevanni andinchetundi జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
2: ఇట్ ఈస్ దిస్ తామసిక్ సాధన విచ్ అల్టిమేట్లీ డిగ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ మ్యాన్, బ్రింగ్స్ హిమ్ డౌన్ ఫ్రమ్ హిస్ సుపీరియర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు దాట్ ఆఫ్ ఎన్ ఇనర్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్.
1: అయితే ఈ సాత్విక మార్గమునందు సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారములు ఉంటున్నవి.
2: నౌ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ వన్, ద సాత్విక టైప్ ఆఫ్ సాధన, దేర్ ఆర్ టూ టైప్స్ విచ్ వన్ హస్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ రిగార్డ్.
1: దోషాపనయన సంస్కారము అని ఒకటి.
2: One is called doshapanayana samskara.
1: Rendavadi gunadhara samskaramu.
2: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante oka mokkanu manam petti daniki eruvunu vesi neerunu posi kanchalu katti danani aneka vidhamuluga abhruddhiga chesukovatam.
2: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes
1: anaga,
2: a useful plant.
1: Oka namamu anetundi bijamunu hrudayamulo naati.
2: The parallel is, one is called doshapanayana samskara.
1: Rendavadi gunadhara samskaramu.
2: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante oka

0: అమము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
1: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
0: ప్రేమ అనే జలమును పోసి,
1: you are tending it with the water of prema or love.
0: నమ్మకము అనేటువంటి ఎరువును చల్లి,
1: faith is a manure that you are going to give to this sapling.
0: డిసిప్లిన్ అనేటువంటి కంచెను కట్టి,
1: and discipline is the fence around this.
0: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
1: యూ ఆర్ ట్రైంగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్, దిస్ నేమ్.
0: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
1: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
0: అనగా మానవుని కేవలం ఒక సంకల్పము చేతను, క్రియల చేతను, సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
1: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
0: రెండవది దోషాపనయన సంస్కారం.
1: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
0: ఇది వేరే శ్రమలకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: Now here there is no room whatsoever for others.
0: అద్దము పైన చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
1: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
0: మన హృదయమునేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తోను శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
1: Your heart is the mirror, and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
0: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను, దురాచారములను, దురహంకారములను, దుర్బోధలను కొంతవరకు దాన్ని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునకే దోషాపనయన సంస్కారం అంటారు.
1: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown out.
0: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
1: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
0: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
1: That is, the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
0: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధము గావించటమే.
1: So all our karmas or activities are directed towards this end of purifying our heart.
0: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి.
1: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ ఎ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
0: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
0: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
1: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
0: దక్షకుడు అనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను, ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
1: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
0: Anaga శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
1: Like for example, there are any number of wealthy people in this world.
0: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి, ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి, అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
1: Now these people set up industries and factories. They provide

0: employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితంలో సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
0: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
0: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెండ్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
0: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
0: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
0: Now all that we have accrued thus, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
0: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
0: Now we do come across this in the Bhagavad Gita, where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material position.
1: Abhivruddhi gavinchukunnatundi oka vastuvulanu kani utpatti gavinchukunnatundi sampadanu kani rakshana lekapothe adi kevalam parunapalaipoyi kevalam durvinyogam aipothundi.
0: So what you normally get through your own efforts should be protected and safeguarded, otherwise it could be snatched away by outsiders.
1: Kani ee rakshana yokka bhavamunu ee utpatti yokka sthitini kudanu chakkaga అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
0: Now the third category of individuals, the shikshakas. We of course have room for dakshika, have room for rakshaka, but the shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two, and these are the teachers.
1: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు మిలిటరీ అనేటువంటి యొక్క సమస్త, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే శిక్షణ శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
0: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలం విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
0: ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్, ద వెల్తీ వన్.
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
0: దోస్ హూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్, ద సిపాయిస్.
1: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
0: And those who are going to train these categories, the system of education, the
1: Shikshaka. ఈ ముగ్గురు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
0: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? These three could be considered to be like a tripod.
1: Three legs.
0: A stand having just three legs.
1: Three legs undinanta matramana manam danipaina kurcholemu.
0: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort
1: on it. ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలు అతికించాలి.
0: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
0: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
0: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
0: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
0: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mahavani Kuruve cheppadu nalugu rakamlainatundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
0: Mahavani Kuruve was just now telling us that during the course of these 3 years we must try and perfect four different types of garlands.
1: Okati education, vidya vidhanamu.
0: First is the system of education.
1: Rendavadi vaidya vidhanamu.
0: Second is the way you assist on the medical field.
1: Moodavadi service vidhanamu.
0: Third is the service activities.
1: Nalugavadi individual sadhanalu.
0: Fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kadu.
0: Now these four cannot be looked upon as four different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే, కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ మేక్ అప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద ఫోర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యు షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఫోర్ డిఫరెంట్.
1: ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
0: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్, pearls being essentially the same, which make up different roles, and they come down one below the other, but actually they all have a common link at the back.
1: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
0: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: Idi etlanaga భగవద్గీతని చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
0: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
0: The first one is called the Vishada Yoga.
1: రెండవది సాంఖ్య యోగము.
0: Second is the Sankhya Yoga.
1: మూడవది కర్మ యోగము.
0: Third is the Karma Yoga.
1: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్ర క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి, కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
0: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word yoga.
1: యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమే అని.
0: What actually does this word yoga mean? It talks about a wholesome, total love.
1: కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గార్లాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒక్కటే ఉండాలి.
0: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: Ikkada, konni vidhamaina intuitive samasyalu manaku ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
0: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubt.
1: ఈ విధమైనటువంటి సాధన చేస్తూ యోగ తత్వములు ప్రేమ తత్వములు మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
0: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
0: Like, is this truth or is that truth? Is this real or is that real?
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
0: Now man is given to undertake karma of three denominations.
1: మొదటిది అకర్మ.
0: First is called akarma.
1: రెండోది సకర్మ.
0: Second is called sakarma.
1: మూడోది నిష్కామ కర్మ.
0: Third is called నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
0: The first one, akarma, is one where an individual is given to laziness of the worst order. He doesn't do anything by himself or by others.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
0: Then the second one is sakarma, where he has a noble thought that he has to do it's a something by way of discharging his duty or responsibility, and he feels that he, it is bound upon him to undertake it and he executes it.
1: మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కానీ చెడ్డది కానీ తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ.
0: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము.
0: Now we try to slice a loaf of bread.
1: కాని కోసేది ఏమిటి? కత్తి.
0: Now what is it that slicing it? It's this knife.
1: కాని ఆ కత్తి స్వశక్తితో తాను కొయ్యగలుగుతున్నదే?
0: The knife by itself, is it able to slice through the bread?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
0: No, an individual has to get hold of the knife and it is an individual who is working through the knife.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
0: So in the same manner, we are like that pointed, sharp-edged knife.
1: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
0: This is in the hands, it's an instrument in the hands of God.
1: కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
0: So it is he who is wielding this knife of the body, and it is he who is undertaking all the
1: actions. ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
0: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: Aithe ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
0: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
0: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
1: Aithe motta motta manamu kartavya karmalu manam prarambhinchali.
0: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
1: responsibility. Oka chinna udaharanamu,
0: a small example for this.
1: Oka sanyasi pavitramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
0: One sanyasi at one time was taking a dip in the holy waters of
1: Jamuna. Pravaham anetundi వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
0: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
0: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటుండాలి పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుంటేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్కతూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
0: Now this sanyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this Then the scorpion stung him and through pain he let it go.
1: కానీ ఈ సన్యాసి వదలలేదు. తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసం పోయినాడు. తిరిగి కుట్టింది.
0: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
1: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
0: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
1: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది, విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటం మంచిది అన్నాడు.
0: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, "Oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting. It's a poisonous insect. So don't do anything by way of doing again something against it."
1: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దాన్ని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం. తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
0: Then the first sannyasin replied, "Oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life till it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it." So saying, he went again, held it and put it on the shore of the bank.
1: Atanu cheddavadu kadani, atanu swabhavanu manu dikkarinchadani pokurdu. Atanu cheddavadu kavachunu. Nee manchi vaadu anukunduku anukunnanduku nee manchi swabhavanni aa cheddavani daggara nee upayogam pettu.
0: Merely pointing out the other man is a wicked one. You shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
0: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
1: నువ్వు మంచివాడని నువ్వు భావిస్తున్నావు.
0: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడుకు దాని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
0: నా యూ హూస్ బేసికలీ గుడ్ మస్ట్ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్. యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్ వన్ హూస్ బ్యాడ్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ హీస్ డూయింగ్.
1: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
0: నా మ్యాన్ హాస్ బీన్ బోర్న్ సో దట్ హీ కెన్ డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ హిస్ డ్యూటీస్.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
0: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
0: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
0: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
0: Is it the progress pertaining to our daily existence?
1: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా?
0: Or comforts pertaining to the body?
1: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of a broadened vision?
1: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of the aspect of love?
1: మనకే అర్థం కావటం లేదు.
0: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనలో కలిగిన అభివృద్ధి ఏమిటి?
0: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
0: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
0: Because the person would go walking, it would take him 1 month. But each second he would call out the name of the Lord, Vishveshwara, and he would constantly think about him and thus undertake his pilgrimage.
1: అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
0: But today in modern times we find that our journey tends to be very comfortable.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
0: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45 బొంబాయి వచ్చేస్తున్నాం.
0: So we have had our darshan at 9 o'clock and again get into the mode of transport and are back in Bombay at 10 o'clock.
1: Mana bhakti bhavam kudanu mukkala gantalone vellipothavu.
0: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavu hrudayamlo chala natukoni poyetundi.
0: Now formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual. But today, mode of transport has become one of convenience. That's why the world also has become a smaller place to live in.
1: Mana yokka pradeshamulo కొంత ఒక దినం అలగడేయమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపల ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీ వైలెన్స్ వుడ్ గెట్ స్టార్టెడ్ అట్ వన్ పాయింట్, స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ టు ది నైబరింగ్ ఏరియాస్ అండ్ బియాండ్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎన్గల్ఫ్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
0: ఎనీథింగ్ లైక్ వైలెన్స్ ఆర్ రాట్ ఇట్ స్ప్రెడ్స్ అండ్ ఇట్ brings disaster to the areas around.
1: Ivanni manam progress ani cheppadaniki veelavutunda?
0: Can we possibly call all this progress?
1: Ivanni kaadu mana progress.
0: Certainly not. We can't call all this progress.
1: Nijamga mana hrudayamunu vishalamga avinchukovali.
0: We should broaden and enlarge our vision.
1: Inaadu manam cheseetundi panam lopala chetulato pani chesi nadumunchi chevataarchi kashtinchi krishilo manam palugonali.
0: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
0: But today's system of education doesn't give an individual this sense of participating.
1: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
0: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పురికొటం లేదు.
0: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
1: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పటం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుందని కానీ ఈ అర్థం యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
0: ఇట్ మియర్లీ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్రాక్టీస్.
1: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుందాది కానీ గుణమును పెంచటం లేదు.
0: టుడేస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్ యువర్
1: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుందాది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
0: ఇట్ డజంట్ డు మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్, doesn't have much of innate strength to it.
1: Even when you know the pedda pedda degree lu teeskoni poi edantastulu meda paina kurchoni current panka kinda kurchoni chakka gaali pinchukuntunnam sahajamaina gaalini kuda pinchukune praapti lekunda pothundadi.
0: Now today's system again we find gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పెంచుకునేటువంటి స్థితి వచ్చింది కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం లేదు.
0: A stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
0: Can we call this real progress?
1: కాదు కాదు.
0: Certainly not.
1: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతాను.
0: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: Kulinuku aanandamunu chittamunuku sukamunu manasunuku shantini chekurcheetunte oka margamu nijamainatunte margamu.
0: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should seek.
1: Kanuka okke daivattamainatunte aham aneka roopamullo aneka perlato aneka sthayilato aneka vidhamainatunte anubhootini andukuntundi.
0: Now this entity called I, the supreme I, is one, and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
1: Ivi aham aham aham ivi aham brahmasmi ee aham anetunte brahma tattvamu kevala sthoolamaina dehamlo cherinappudu ivi chittamu chittamu chittamu ani perunu ponduta undi.
0: Now this aspect, the true nature I, this is aham brahmasmi. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుకున్నటువంటి ఒక సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
0: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇన్ టు దిస్ డ్రీమ్ స్టేట్, ద సటిల్ వన్, యూ టాక్ ఆఫ్ మైండ్.
1: ఇది కారణదేహంలో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
0: When you associate this I with one's causal existence, one's causal body, you talk of buddhi.
1: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణదేశంలో ధరించినప్పుడు బుద్ధి గాను నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
0: సో వీ హావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
1: Idi emantaru deeniki peru handkerchief antaru.
0: Now here is an example. We talk of this as a handkerchief.
1: Ee handkerchief lo undinatvanti emiti manam vicharisthe manamu pratte.
0: Now when you ask this question, what is it in this piece of handkerchief, it is cut.
1: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
0: At the time you ask the same question, you identify it as a piece of cloth.
1: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్తి.
0: What is it in this piece of cloth? It's cotton again.
1: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
0: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
1: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
0: This is what has also been proclaimed in the Bhagavad Gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వేర్ హి హస్ కమ్ ఫ్రమ్, వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
1: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: సో వి ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హ్యాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: an illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
0: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
0: Now this water has been brought from rain.
1: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this rain in the
1: first place? మేఘం నుంచి వచ్చింది.
0: From clouds.
1: ఈ మేఘం ఎక్కడ నుంచి వచ్చింది?
0: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
0: The clouds again have the origin on the oceans.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కురిచి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టకట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
0: సో యూ హ్యావ్ దిస్ లింక్ ఇన్ దిస్ మేనర్. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
0: So we find this water. It has its place of origin at one point. Its destination.
1: Nadi emina pravahistunte dana daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
0: ద రివర్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓషన్. నౌ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, ఓ రివర్ వేర్ ఆర్ యూ ఫ్లోయింగ్, ఇట్ వుంట్ ఈవెన్ వెయిట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ యోర్స్ బికాస్ ఇట్స్ ఆల్ ఈగర్నెస్, ఆల్ ఎంథూజియాజం టు రీచ్ ద డెస్టినేషన్.
1: తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
0: ఆల్ ఇట్స్ ఎయిమ్ ఈస్ సెట్ ఆన్ ఇట్స్ డెస్టినేషన్ విచ్ ఇస్ ఓషన్.
1: మట్టి జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
0: నౌ దెన్ లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆర్ ఐడియల్ ఆఫ్ దిస్ మడ్ ఆర్ క్లే.
1: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
0: Now out of this clay you have made a pot.
1: ee kunda ekkada nunchi vachindi?
0: Where did you get this pot from?
1: Matti nunchi vachindi.
0: From clay.
1: ee kundana manam aneka vidhamuga upayogistu vachchu.
0: Now you are using this pot in different ways.
1: kaani kontha kaalamlo kadhi pagilipothundi.
0: After a while the pot has broken down.
1: idi mukkala mukkala aipothundi.
0: It has again become into tits and
1: bits. kattaka ikkada chestundadi mattike cherutundadi.
0: Where has it gone ultimately? Back into clay.
1: matti nunchi vachinatundi kunda mattike cheripothundadi.
0: So this pot which has come from clay in the first place has gone back to clay.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ హూ హస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
0: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: Now this is a question which should be uppermost and the answer should be we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్. దానిపైన అడ్రస్ వేశాము.
0: అండ్ వి హావ్ రిటన్ ది అడ్రస్ ఆన్ ది టాప్.
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
0: అండ్ వి హావ్ పోస్టెడ్ ఇట్.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
0: నౌ బికాజ్ ది అడ్రస్ హస్ బీన్ రిటన్ ఆన్ ఇట్, ఇట్ బౌండ్ టు రీచ్ ది అడ్రస్.
1: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
0: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top, and still you have posted it. Where will it go now?
1: Probably two addresses in a veyali. No, but the from address in a veyali.
0: Now, at least you should have written the address, the, if not the two address, at least the from address on it.
1: Two addresses, from address, rendu veyakapothe, ekkada chestundi newspaper basket lo poi cheripothundi.
0: Now, you have written neither the two address nor the from address. So, where will it go? It will be dumped in the wastepaper basket.
1: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: సో వేర్ హావ్ వి కమ్ ఫ్రమ్, వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
1: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
0: వేర్ ఆర్ వి గోయింగ్, దట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వి డోంట్ నో.
1: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము.
0: సో అవర్ లైవ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాము.
0: సో యు మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వి డు అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
0: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
0: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
1: చిన్న ఉదాహరణ.
0: An example for this.
1: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: You have a huge big tree.
1: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
0: Under this tree, you've got a lot of shade.
1: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
0: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
1: అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయి, నా చల్లని ఛాయిని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
0: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
1: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
0: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
1: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు, ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
0: So also this life is like the tree. The life of man is like the huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours, like your family, like your belongings, like your possessions.
1: My wife, my son, my relation, my friend, or my.
0: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that, constantly talking about my.
1: దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
0: As a result, what you're getting is grief and distress.
1: వృక్షం ఇది నా షాడో, నా యొక్క కంపట్టు, నా యొక్క ఇది అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైపు, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
0: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort, etc. So it's having peace. Man, on other hand, keeps talking of my wife, my children, my things. So ఉన్నంత
1: వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: సో హీ ఈస్ డిస్ట్రెస్డ్. Now, so long as you have to do, it is your job and your responsibility to take care of your family, to discharge your responsibility. But what you should understand and appreciate is, it's not this limited number which is your family. The entire universe, the world around you is your family.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ ట్రై అండ్ డూ సంథింగ్ పాజిటివ్ ఫర్ ద సొసైటీ.
1: కనుకని మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
0: సో యూ మస్ట్ ట్రై అండ్ బి ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ దట్ వెన్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యూఆర్ వెరీలీ టేకింగ్ కేర్ ఆఫ్ ది వరల్డ్ అస్ సచ్.
1: మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి మనకు.
0: నౌ బై అవర్ సైడ్ వి సీ ఎ హ్యూజ్ బిగ్ ఓషన్.
1: ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి.
0: నౌ వేర్ హావ్ దీస్ ఓషన్ వాటర్స్ కమ్ ఫ్రమ్? దేర్ ఆర్ త్రీ టైప్స్. నౌ
1: తూర్పు సముద్రము, బంగాళాఖాతం.
0: నౌ వి టాక్, వి హావ్ దీస్ త్రీ ఆఫ్ దీస్ సీస్. ఫస్ట్ ఈస్ the Bengal, Bay of Bengal.
1: పశ్చిమము సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
0: ఆన్ ది వెస్ట్ వి హావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ది ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యు హావ్ ఆన్ ది ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the west is the jiva tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ajhatmika tattva is like this Indian ocean.
1: Dini asi, tattu, tam, asi. Asi anekundi rendittini koorustundali.
0: So this is what is called tattvam asi. It is this east which is bridging the gulf between tat and tvam.
1: Kanuka, ee east nu west nu rendittini kalipetuvanti oka tattvamu, ee asi. Ee asi anekundi kalipede kaani, veru chesetundi kaadu.
0: So the nature of this east is to bring together two things which have been different and separated.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తప్ ఫ్రమ్ అసి వెన్ యూ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఇన్ యూ దెన్ యూ కెన్ బ్రిడ్జ్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ వన్ అండ్ అనదర్ అండ్ యాజ్ అ రిజల్ట్ యూ కెన్ బ్రింగ్ టుగెదర్ ద 70 crores ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ any number of things could be done in a unified manner in this
1: kanuka satyasayi samasthala netundi vishalam vishalam vishalam idi mana progress inte kaani naruga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neatuga dress veyatam kaadu mana progress sukhanga kaarulo tirigatam kaadu mana progress mana progress enti hrudayanni penchukovatam nijamaina progress.
0: So the word progress has got a different connotation altogether in terms of our satyasayi organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: And try and build up this point of view where you can
1: take everybody. సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
0: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
0: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
1: వర్షాకాలంలో గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
0: On other hand, during monsoon time, rainy seasons, you find that life-giving rivers gush out and flow forth in abundance and join the ocean.
1: అది పెరగటం లేదు.
0: But then you find that the ocean water doesn't increase.
1: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
0: It doesn't increase in its quantity. So in summer, it doesn't get decreased. In rainy season, it doesn't get increased. So you find that it remains the same.
1: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్ బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
1: deen yokka antaratham emiti.
0: What is the inner meaning of this?
1: Manavuni hrudaya samudramulo pala aneka chintalu anetuvanti dust nu cherchukokunda tachame danni purchi veyali nanu payaka bayataku nettali.
0: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
1: Inte kaadu tana yokka kadupu lopala అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
0: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
0: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
1: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
0: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
1: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
0: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
1: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టి వేయాలి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ కీప్ ద సద్గుణ ద గుడ్ ట్రైట్స్ డీప్ విత్ ఇన్ యూ రిమూవ్ ద డర్ట్ అవుట్ సైడ్ అండ్ రిమూవ్ దెమ్ ఆల్.
1: ఇంతే కాదు, పైన అనేక విధమైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి.
0: దెన్ అగైన్ వి ఫైండ్ వేవ్స్ అటాప్ ద ఓషన్ సర్ఫేస్ గివింగ్ యూ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్, బట్ డీప్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ అండ్ సెరీన్.
1: మనకు బహుభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు, కష్టములు, కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
0: సో ఆల్సో అవుట్వర్డ్లీ పర్టైనింగ్ టు అవర్ ఫిజికల్ అండ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ వి మే బి సబ్జెక్టెడ్ టు గ్రీఫ్, డిస్ట్రెస్ అండ్ ద లైక్, బట్ వి షుడ్ ఎవర్ రిమైన్ కామ్, అన్రఫల్డ్ అండ్ సెరీన్ డీప్ విత్ ఇన్.
1: కనుక నిజమైన ఆధ్యాత్మికమంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమర్థం లేకుండా ఉండకుండా సమర్థంతో కావాలని మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity where you remain unruffled, where you remain calm and take everything as they come.
1: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu kontha vicharana chestu ravali.
0: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed like japa, dhyana or reading from the scriptures and the like.
1: Tananu taru telusukoleni untu vyakti itannu ye reetiga sadhinchagaladu.
0: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
1: Kanuka taru manchi padi itannu manchi cheyataniki ponukovali.
0: He should prosper first, then he can take care of others.
1: Kanuka manava jeevitamu chaala viluvainatuvanti jeevitamu.
0: So man's life is something precious.
1: Ee viluvainatuvanti jeevitamunu pavitramaina margamlo pravesha
0: and this precious life should be diverted for a good cause.
1: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
0: And the greatest of feelings one could have is that of service to others.
1: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందం మరొక సాధనలో యందు మనకు లభించదు.
0: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
1: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
0: Try and broaden your vision.
1: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది.
0: Reach the stage where you talk of expansion love.
1: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: There should be no room whatsoever for a narrow and contracted vision.
1: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
0: So in this body, this aspect of your existence wherein you keep asking about your own self,
1: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
0: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the jalakasa.
1: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
0: Now this I, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
1: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This third one, jatrakasa, is also called దహరాకాశ.
1: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
0: Over and above this, you have got the chidakasa where you are a mere witness.
1: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
0: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
1: కనుక మనము అహం అనేటువంటి యొక్క ఘటాకాశం నుంచి, జలాకాశం నుంచి, దహరాకాశం నుంచి, ఉచిదాకాశం నుంచి మహదాకాశంలో మనం చేరిపోవాలి.
0: సో బిగినింగ్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ స్టేజ్ ఘటాకాశ అహం, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
1: ee mahadakasame daivattam yokka pradhanamainatundi sthanam.
0: Now this mahadakasa is a state where God himself resides.
1: Aa sthanamunu cheradaniki ivanni konni stations.
0: So all these other stages, stations leading on to that main.
1: Kanuka manamu ee naadu cheyavalsinanta ghatakasam nunchi jalakasamlo povali. అదే సంకల్పములు, సంకల్ప వికల్పాత్మకం మనహ, ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి, ఒక నిర్మలమైనటువంటి యొక్క స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలుపు లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పంలో లేనటువంటిదే నిర్వికల్పం.
0: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
1: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనా శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
0: Now, some people talk about the Kundalini Shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
1: ఈ దర్శన శక్తి దర్శనం ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
0: But you have these five darshanas given to you. Then in the sixth darshana stage, you will be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging
1: into God. ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
0: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
1: ఈ పని చేసిన దైవ భావంతో మనం చేయాలి.
0: Whatever we do is for God.
1: శబరి చక్కని ఆదర్శం.
0: It's for God. Take the example of Sabari in this context.
1: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
0: She has not studied anything.
1: ఎట్టి వేదమును తెలియదు.
0: She has not studied any Vedas.
1: ఎట్టి శాస్త్రమును తెలియదు.
0: Now she is well versed in
1: Shastra. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
0: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
1: With wife.
0: With his wife.
1: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడికి దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
0: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
1: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
0: She goes about it and then she feels if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
1: the house. ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
0: So she starts clearing a bowla and then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
1: Anaga nirantaram kodunu ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta periki vestu anta ramachintani sarvam ramamayam anetundi diniga undatam chetane ramulu ravatam sabarini anugrahinchatam jarigindi.
0: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుకు మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామూలు గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది.
0: సో యాజ్ మావిన్ కువే హస్ జస్ట్ సెడ్, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
1: దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ యాక్టివిటీ.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
1: In this area, we are working. We are working in this village. We are working in this camp. We are working in this camp. We are working in this camp. We are నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమైనటువంటి భావం.
0: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యూ మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యూ మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవ యాక్టివిటీస్. బీ కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్. ఇదే
1: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ది వరల్డ్ ఎట్ లార్జ్ టుడే.
1: సత్యసాయి సంస్థని యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
0: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
1: ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బి
1: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
1: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతూ ఉంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హూ ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పంజరంలో పెట్టి పోషిస్తున్నారా?
0: నౌ యూ హ్యావ్ క్రోస్, ఎనీ నెంబర్ ఆఫ్ దెమ్, డస్ ఎనీబడీ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కేజ్ ఏ క్రో?
1: కాదు, మనం ఈ చిలుకలు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారెట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
1: చాలా అందంగా ఉంటుంటది,
0: బికాజ్ ద ప్యారెట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
1: చాలా ప్రీతిగా ఉంటుంది
0: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్ ఆఫ్
1: చాలా మంచిది కూడాను.
0: ఇట్స్ ఎ గుడ్ వన్.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
1: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: సో యూ ఫైన్ దట్ ప్యారెట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater as the two?
1: అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేసి అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol. It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: మనకు కూడాను అనేక నిందలు నిష్ఠూరములు కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దిస్ క్రిటిసిజం, ఆల్ దిస్ రిడిక్యూల్ విచ్ ఇస్ బీయింగ్ హర్ల్డ్ ఎట్ అవర్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద గ్లోరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ దిస్ సెటప్ విల్ బి షోన్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్.
1: పవిత్రమైన భావంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును?
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
1: ఒక్క బొమ్మాయి లోపలే 1000 మంది ఆఫీసర్స్ బేరస్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చు?
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
0: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
0: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number, you must try and make a case for the quality part too.
1: Kanuka, ee Mumbai pattanam lopala modati nunchi kudanu chaala goppaga sevalu chestune unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kudanu meeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: సత్యం మాత. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ ఎన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత. నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఇస్ ట్రూత్.
0: పితా జ్ఞానం, జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కాని ఒకటియే జ్ఞానము, అది ఏ మన యొక్క తండ్రి.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యువలిజం, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ అవర్ ఫాదర్.
0: ధర్మో భ్రాత. ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: దయాసఖి, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్, సిస్టర్, సిస్టర్, కంపాషన్.
0: శాంతం పత్ని.
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమాపుత్ర.
1: ఫర్ బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జన బాంధవ. ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకును సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: ది ఫస్ట్ యాక్షన్ లైస్ ఇన్ అలవింగ్ దిస్ లవ్, ద రివర్ ఆఫ్ లవ్, టు ఫ్లో ఫార్వర్డ్ అమంగ్ ది నైబర్హుడ్.
0: ప్రతి మానవుండును బ్రత్.

0: మెలగుచునుండిటేలుయగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్.
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితంబగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంకమగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్నను.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: వివిధ మార్గములైనటువంటి చర్యలు యందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: salutation,
1: archanam,
0: worship, friendship,
1: atma nivedanam,
0: surrender.
2: ee navavidha margamulu kudanu aatmanveshana nimittame sarputunnattuga bhavistunnaru.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: Idi chaala porapaatu.
0: It's a big mistake.
2: Sadhanla valla దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: Kappukunna nimurunu manamu teesiveste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
2: Nee samasta sadhanalu kudanu anatmanu dooram chese nimittame salipeetvanti nitya karmalu.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధన చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమనే మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ సంయోగము నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and this unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: a devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దిస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: Tvameva between you. Pita tvameva. Neeve talli, neeve tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka neeve talli, neeve tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటిది.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్వం అసి.
0: తత్వమసి, దట్ ద వాట్.
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తసర్వతోచ్చేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion, Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname aipotam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatuvanti okka sthiramainatuvanti vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్స్ వైడ్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: the mind should be one.
0: The whole universe is full of Brahman.
1: Scientists will tell you.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakkaga yochinchali.
0: Enquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga ee jagat antai kudanu swaroopamto kudinatvantide.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సర్వదైవపరం తాం శాంతం సర్వనామధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss existence awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వరూపధరం శాంతం. అన్ని రూపములు కూడా భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు.
0: This in పురుష సూక్త.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు.
0: What is the inner significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్న పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will
1: have
0: total millions.
1: కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is viluva.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకనే ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగు అంతా వస్తుందని.
0: Therefore, this world is zero, gets the light from that hero one.
1: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఇఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటామిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు?
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటిది సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade ప్రహ్లాదుడు చెప్పాడు.
0: దిస్ ఇస్ డిక్లేర్డ్ బై ప్రహ్లాద దెన్ ఇట్ సెల్ఫ్.
1: హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ ది సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు.
0: విరోచన ఇస్ ది సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: సాక్రిఫైస్. త్యాగ మూర్తులు,
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు,
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ డన్ బై విరోచన.
1: తదుపరి విరోచన కుమారుడైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి కూడా చేశాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
1: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వీ లర్న్?
1: అనేక మంది బుద్ధుని దగ్గర చేరి,
0: మెనీ అసెంబ్లీ,
1: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
0: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
1: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
0: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైచ్యూస్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: ఇది శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow them.
1: నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నాకంటే ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: నీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్న పిచా నపస్సతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు?
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆస్తి ఆలి వీడి అడవికి ఎగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసాం.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం?
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగంలో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి అన్నా.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం చేయి, ఏమాత్రమో ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలచక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమని ఆధారిస్తున్నాం.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya, dharma, ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero.
1: Satya dharma prema shantulu lekunna dana dharmanu satyakata sunna.
0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
0: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ ది యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ ఆర్ జస్ట్ జీరో.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా.
0: యు మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, but its value is a zero
1: nothingness. Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamuli vinalgu,
0: these are the
1: gunamuli vinalgu punadi godalappa.
0: These four values are the pillars.
1: Ee nalugu viluvalnu manam gurtinchali.
0: We have to recognize
1: Satya,
0: these values.
1: Dharma ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు, ఇవియే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ, దైవ స్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది, నో పీస్.
0: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్ కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఇస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ,
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe pranam ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi prananga nilchi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrishtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today, unfortunately,
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: Unfortunately, the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: You are just fragmenting, dividing this love.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: Let us unify, bring it all together, make it divine.
1: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: As all the threads are interwoven, it is so strong.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళ్లతో తుంచివేయి.
0: When the threads are separated, you can cut it with a finger.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: The love in everyone is that of the divine.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.

0: ఆత్మనివేదనం, ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటి దానికంటే ముందున్నది సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్.
0: వాట్ ఈస్ మైత్రి?
1: మైత్రి
0: సప్త రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: ది హార్మనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, సత్వ రజ తమో గుణ మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుక నేను మిత్రత్వాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: యు ఆర్ మై ఫ్రెండ్,
1: యు ఆర్ మై ఫ్రెండ్,
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్,
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
1: Worldly friends will be mindful of the
0: father
1: money in your
0: position
1: pocket and the position of your
0: father. Position sariga untundadi,
1: the position is fine.
0: Tana pocket lo money untundadi,
1: there is enough of money in the
0: hello,
1: pocket.
0: Hello, hello, hello, hello, hundreds of friends ostaru.
1: You will have hundreds of friends who will tell you hello.
0: Pocket lo rupai note kuda ledu.
1: When the pocket is empty,
0: father retired
1: aipoyinadu, father retired,
0: goodbye kuda cheppadu.
1: You are left with none who would say goodbye.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్,
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్?
1: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ హియర్. గాడ్ ఈజ్ రియల్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ
0: ఫ్రెండ్. హీ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అరౌండ్ యు, అబౌవ్ యు, బిలో యు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఆ ఫ్రెండ్ ఎప్పటికీ పోడు.
1: That friend will never be away from you.
0: ఈ బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
0: బంధమడిచి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామే మెరదా.
1: బట్ ఓన్లీ గాడ్
0: ఆపద్ బంధువు ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ది రిఫ్యూజ్ ది ఫోర్ లాన్ హూ విల్ బి విత్ యూ.
0: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, హీ విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట, జంట, ఇంట, కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హీ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యూ.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్.
0: లోకములో
1: తన
0: కనుక వస్తు వాహనాలను దానము చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్
0: చేయవచ్చు.
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నము దానం చేయవచ్చు.
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు. ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు.
1: ఎనీథింగ్
0: బలి చక్రవర్తి అట్టు చేయలేదు. తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్,
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హి హస్ ఆఫర్డ్ హిస్ ఓన్ సెల్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: దాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వాల్యూ.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చాడని కాదు.
1: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్.
0: తననే ఇచ్చాడు.
1: హి ఆఫర్డ్ హిమ్.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpita.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given
1: Magiri
0: to me.
1: Magiri atpiteen atpintu amitamurti.
0: I give you the same
1: Meri
0: heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Neenu techedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Yedo chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the plucking of flowers?
1: Yedo market lo phalamulu tisukochi arpitam anukunte aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: There is one teaching in Vedanta with full inner significance.
1: Vatramu
0: a leaf,
1: pushpamu
0: a flower,
1: phalamu
0: a fruit,
1: toyamu
0: or water.
1: Bhakti galigina vaniki vasudavaguta satyamaina.
0: If it would be true that you will submit yourself to a devotee,
1: neevu ee tulasi dalamunaku tuguduvugaka.
0: You will certainly weigh to that of the weight of this tulasi leaf.
1: Yemi patramu billa patra maradi patra tulasi patra kaadu kaadu.
0: What is this leaf? Is the leaf of any plant?
1: Patramu deham.
0: Body is the leaf.
1: Pushpamu
0: flower.
1: ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ కుంకుమ పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్ ద రోజ్ ఫ్లవర్ క్రిసాంతిమం
1: హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్ బనానా ఫ్రూట్స్
1: మనోఫలము
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్
1: తోయము
0: వాటర్
1: ఈ గ్యాంజెస్ వాటరు ఈ రివర్ వాటరు ఏ ట్యాప్ వాటరు ఏ వెల్ వాటరు అది కాదు తోయము ఆనంద భాష్పాలని అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్ దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్
1: మనసే ఒక ఫలము.
0: ది మైండ్ ఇస్ ది ఫ్రూట్
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్
1: ఇదంతా దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ది బాడీ
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నానన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చును.
0: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బలి చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదుడి విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టూ వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్ ఫెల్ట్ వెరీ వీక్.
1: పురోహితుడిని పోయి పోలాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్
1: స్వామి
0: స్వామి
1: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
0: హౌ ఆమ్ ఐ
1: మార్గం బోధించమన్నాడు.
0: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్? టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
0: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
0: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
0: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
0: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
0: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
0: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్ తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
0: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
1: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
0: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్. ఈ
1: యాజ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
0: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
0: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
0: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
0: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
0: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కెమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
0: హి ఆస్క్డ్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
0: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
0: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
0: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేనుండినాను.
0: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా అభివృద్ధి గావించాను.
0: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
1: రెప్యుటేషన్. ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
0: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాద.
0: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
0: హి సెడ్ ఓ కింగ్ హూ
1: ఆర్ యు. ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
0: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
0: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
0: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ I can remain with you, name and fame. When one character left,
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
0: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
0: హీ స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
0: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్. మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
0: ప్రహ్లాద
1: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
0: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ ఐఎమ్ ద కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
0: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
0: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
0: Therefore, wherever there is character,
1: అందుకోసమే
0: భగవంతుని and kingdom.
1: సడైశ్వర్య సంపన్నుడు అన్నారు.
0: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరు కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
0: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ ఆరు కూడా అంతర్ధానమైపోతాయి.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
0: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఐశ్వర్యము.
1: సత్యైశ్వర్యము.
0: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
0: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
0: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
0: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ అట్ దట్ టైమ్ ప్రహ్లాద మ్యారీడ్.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడు అనే కుమారుడు పుట్టాడు.
0: దెన్ హీ హాడ్ ఎ సన్ బై నేమ్ విరోచన.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుండాలో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: This character must be offered to God and none else.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: Because God is selfless.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: God does not expect anything in
1: return. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: God is the only one who is selfless, whereas in this world everyone has got
1: selfishness.
2: Mother loves because of body relationship, blood
1: relationship.
2: Father loves because of body connection,
1: relationship.
2: But God has no such relationship.
1: Heart to heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: Yetti swarthanni kudanu aashinchetunte vaadu kaadu.
2: He has no trace of selfishness whatsoever.
1: Atti daivaniki maatrame arpitam kavali.
2: So we have to offer ourselves to such God.
1: Itti satyanityamainatunte yokka prabodhanu aanaadu bali chakravarti chaadutu poyadu.
2: Therefore Emperor Bali propagated these eternal true principles.
1: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది అది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffering.
1: గావించినటువంటి తల్లి తల్లియా కాదు.
2: Can she be a mother who betrayed God? No.
1: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లి అయినా త్యజించవచ్చు.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: ఇంకా తండ్రి.
2: Then father.
1: హిరణ్యకశిపుడు.
2: ఫాదర్ హిరణ్యకశిపుడు.
1: నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
2: దెన్ ప్రిసెప్టర్
1: అది బలి చక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలో భక్త మీరా.
2: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivam.
2: The husband is God.
1: Patiye na gati.
2: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwarakaku poye munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatuldo okkarni pampinchindi Tulasidas daggariki.
2: She sent a
1: message.
2: At that time Tulsidas was on the mountain top of Chitrakuta. She sent a message.
1: Swami,
2: nenu
1: ee paristhitilo emi cheyatam manchidi?
2: In the present circumstances, what should I do?
1: Bhartanu tyajinchadama leka daivanini tyajinchadama?
2: Is it leave my husband or leave God?
1: Appudu ayana cheppi pampinchadu.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మముల నుంచినో భక్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
2: You might have had number of husbands in the past lives, one after the other.
1: Many lives. కాని గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: But God is one in spite of many lives you have had.
1: కనుక నీవు భక్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యు సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్, బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్.

0: Let this mind
1: go ప్రయాణకు పోదామని ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చల్లో రేమున్.
0: She has not gone to
1: Nila Singala. రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: The place of merger of Ida and Pingala is the place of merger of the two sacred rivers.
1: నిర్మల పాని,
0: the pure waters of the sacred river.

0: wasn't there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉంటుండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నిటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాస్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాస్ ఆల్ అలోన్ అట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుమునీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన నీ భార్య గర్భవతి.
0: యువర్ వైఫ్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
0: యువర్ అంకల్ కృష్ణ ఇస్ నాట్.
1: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
0: నాట్ యువర్ ఫాదర్ అర్జున్.
1: కాలమేటం నువ్వు చెప్పలేము.
0: వి కెనాట్ డిసైడ్ ఫ్యూచర్.
1: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
0: డ్రాప్ దిస్ ప్రపోజల్ హీ సెడ్.
1: కోపం వచ్చింది అభిమన్యుడికి.
0: అభిమన్యు వాస్ వెరీ ఫ్యూరియస్.
1: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేణురుగుతు చండకండ నికరోన్నతి వారల నట్టే నల్దిశల్ బలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
0: Is it proper on your part to say like this?
1: Chaste chastavu chatrulpai neevu simham vale poi vannanta chinchi chendaadi vijayanni chekundramani naaku cheppavalsinatundi pedda tandri poku poku mani teevrata naagnyani denga paadiya.
0: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field there enemies and kill them into pieces, why do you say don't?
1: Aanati vidyarthulu yokka dheerathamu veerathamu anta parakramamu కుటుంబం యొక్క గౌరవాని కోసం పాటు పడుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ ద పీపుల్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ద వాలర్ అండ్ ద కరేజ్ అండ్ ద ప్రెస్టీజ్.
1: ప్రహ్లాదుడు కూడా అంతే.
0: ద సేమ్ థింగ్ విత్ ప్రహ్లాద.
1: ఇంతటి గొప్ప త్యాగానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఆనాటి వ్యక్తులు.
0: దే ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఇంకా తల్లి దగ్గరికి వచ్చాడు, కాళ్ళకు నమస్కరించాడు.
0: అండ్ దెన్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు మదర్.
1: ఇంకా ఆమె ఏం చేస్తుంది?
0: వాట్ కెన్ ఎల్స్ కెన్ షీ డూ?
1: శిరస్సు పైన చేయి ఉంచింది.
0: షీ లేడ్ హర్ హ్యాండ్ ఆన్ హిస్ హెడ్.
1: తారకాఖ్యాసురం దోర్దర్ప మడచు వేళ గౌరి తనయున కిడ్డ వీరరచ్చ శంబరాసుర వీర జంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్యరచ్చ మాతృదాసిత్వంబు మాన్పనరుగు వేణ వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందు దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీడ.

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలం నుండి కూడాను దైవ బలం లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు.
1: హెర్క్యులెస్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాళ్ళు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సో
0: స్ట్రాంగ్, భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్క్వేక్ వి మేక్ ది హోల్
0: క్షణం.

0: కూడా కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి మరూన్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahma vit brahmaiva bhavati. Neeve brahma aipotavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: We should struggle hard to attain that.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction of the mind.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: It's not for mental satisfaction we should do.
0: Conscience, ఆత్మతృప్తికి మీరు పరిపించాలి.
1: One should satisfy one's own conscience.
0: కనుక ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: Therefore we should satisfy our conscience.
0: చిత్తము.
1: That is
0: అదే అవేర్నెస్.
1: That conscience is awareness.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: We should acquire that sacred wisdom.
0: చిత్తు ఆనందం.
1: Sat chit ananda.
0: Sat is being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: Therefore we should think of that divinity.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: We should always chant its glory.
0: భజన వినా సుఖ శాంతి.

கலருணட்டி பிரமையே பிரகிருதி.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness. The Brahman becomes the nature, and the nature is Brahman, that is the eternal witness.
1: చరిత్రకు పూర్వం దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కల్పిస్తూ వచ్చారు.
0: In earlier period of human history, saints and sages have gone through the Vedas with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rende vastu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter, the other one is spiritual.
1: కాని పదములకు అర్థములను ప్రబోధించి జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వంలోని అనేకత్వాలు నిరూపణ గురించి సాధినటువంటిది పాణిని జ్ఞాన సంబంధం.
0: ఆల్ దాట్ రిలేటింగ్ టు ద మ్యాటర్ ద మీనింగ్ ఆఫ్ ది ఆల్ ద వర్డ్ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్ ఆల్ కంటెయిన్డ్ ఇన్ ది గ్రామర్ written by the saint Pani.
1: పదార్థము యొక్క స్వరూపముని అంతరార్థముగా విశ్వసించి ఆ పదార్థ స్వరూప జ్ఞానమును లోకములకు ప్రపోచం ప్రభాచం చేసినటువంటి మహనీయులు ఆనాచ.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Pranaji.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిష్ట్యం.
0: దర్శన ప్రొఫౌండెడ్ బై ది సెయింట్ కాణాద ఈజ్ వైశిష్ట్యం.
1: ఈ వైశిష్ట్య దర్శనములకు కాణాదుడే మూలకారణం.
0: ఇట్ ఈస్ ద సెయింట్ కాణాద హు ప్రొఫౌండెడ్ ది దర్శన బై నేమ్ వైశిష్ట్యం.
1: Amadam.

0: Salva Sastro Wrong text. Anaga Padartha Vidyamanamulu Prapanchamunaku Chati Padartham Ashashvatamaniyu Parartham Shashvatamaniyu Jagattunaku Nirupinchadaniki ఈ వైశేషికలు అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక స్పీక్స్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ ఎఫెమరల్ అండ్ ది నేచర్ ద పర్మనెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఇస్ థాట్ బై దిస్ వైశేషిక
0: ప్రపంచమునందు గల సమస్త విద్యలు కూడాను వేదము నుండి ఆవిర్భవించింది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ కేమ్ అవుట్ ఆఫ్ వేద.
0: ఈ సర్వ విద్యలు కూడాను భౌతికమైన జగత్తును అనుభవింపజేసే పృథివీ.
1: ఆల్ దిస్ వరల్డ్ ఇన్ నాలెడ్జ్ ఇట్ హెల్ప్ యు టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్.
0: కానీ ఆనాటి మహర్షులు ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. సింప్లీ refused the secular world knowledge and accepted the spiritual divine knowledge.
0: Tapasicheta abhautikamaina satyamulanu hastagatamu bhavinchukunnatundi vaaru
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: Adartha jnanamulo parisilana kalipinappudu ee bhinna roopanni maatrame
1: then we investigate the matter, we find different forms.
0: Antaratma bhavamulandu dinni aacharana kalpinappudu aalochana kalpinappudu parishilana kalpinappudu anninti yendu undinatundi divyattu okkate ani spashtamavutundi.
1: But when we understand the inner reality, think over and inquire, we find oneness.
0: Kondalanni bandalu,
1: all skills are what we call them.
0: భూమి అంతయును బ్రహ్మయమే.
1: ది ఎంటైర్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ మాన్.
0: వృక్షములన్నీను కాష్టమయమే.
1: ది ఎంటైర్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ వుడ్.
0: మానవులందరూ మాంసమే.
1: ది ఎంటైర్ హ్యూమన్ బాడీ ఇస్ ఆఫ్ ఫ్లెష్.
0: ఆకారమును రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలో వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: We can certainly prove, based on the name and the form, the significance of the various parts.
0: Antarathmanu parisheelana chalipinappudu anninti yendu undinatundi panchabhootamuni.
1: When we inquire deeply, we will find the five elements.
0: Ee panchabhootamuli yokka vikara swaroopamule ee vrikshamulu, ee kondalu, ee bhoomi, ee manushya swaroopamulu, samasta pranikotulu kudaru panchabhootamuli yokka అంతరాత్ముడే.
1: The five elements express externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైన యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైన యొక్క ఆత్మ భేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking, truly,
0: oka anumulaku maroka anumulaku bhedamu nirupimpa chesinatundi danike oka vidhamaina visheshamu undi.
1: The difference between one atom and another atom is special vishesha.
0: Visheshamu nirupimpa chesinatundi vaisheshikamu ani peru.
1: That speciality is crudely explained by this vaisheshika.
0: Visheshamu visheshamulaga oka vidhamaina yokka antarbhavam.
1: What is special here? A sort of inner significance.
0: Samasta padarthamulu yandu visishtatayinatundi yokka aadharabhootamulu aadharam chesukoni.
1: The special significance lies basing on the basis for all
0: organs. Visheshamulu nirupimpa chesinatundide vaisheshika.
1: The vaisheshika proves the speciality here.
0: Prapanchamantayipudunu anumayame.
1: The entire the world is made up of atoms.
0: Oka anumulaku maroka anumulaku entalo bhedam kanipistundi.
1: Between one atom and another atom there's a lot of difference.
0: Ee prapanchamu satya swaroopamani kudanu nirupinchutu vachindi vaisheshika darshana.
1: Vaisheshika darshana also proves the fact, the reality, the
0: ప్రకృతి పదార్థం కూడాను సత్యమే అని నిరూపించింది.
1: It also proved that the matter and the nature are
0: స్వరూపములు మారినప్పటికీ
1: forms may change.
0: పదార్థము మారునది కాదు అని కూడా నిరూపించింది.
1: It also proved that the matter doesn't change.
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: Out of mud, the pot or made.
0: కుండలు పగిలిపోయినవి.
1: Pots have broken.
0: ముక్కలైనవి.
1: Broken pieces.
0: ఇంకా మట్టిగా మారినవి.
1: It has become mud.
0: కుండలు మారినవే కాని ముక్కలు మారినవే కాని వస్తు మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: This వైశేషిక has proved the fact. Pots have changed. Pieces have changed. The matter has not changed.
0: ఇది వెండి తమ్లం.
1: This is silver tumbler.
0: ఈ వెండి తమ్లను కరిగించి వెండి తట్టగా తీసుకోవచ్చు.
1: You can melt this tumbler and make it with clay.
0: వెండి తట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: You can melt this tumbler and make it into
0: vessel. ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: Though forms change, silver does not.
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు నుండి సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటిదే వైశేషిక.
1: It is the Vaisheshika Darshanartha thought that matter doesn't change though forms change.
0: Inka panchabhutamulu yokka tattvam kudanu
1: the nature of five elements
0: yenadu kudanu marunadu kaadu
1: will never change any time.
0: Panchabhutamulu bhagavat amsalu
1: the five elements are sparks from the divine.
0: Kanuka shabdamulu yendu vividhamainatundi shabdamulu undavachu.
1: Then there is a lot of difference in sound.
0: ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీవు మారుమని
1: ద ప్రైమల్ సౌండ్ బేసిస్ డజన్ చేంజ్.
0: ఒక హార్మోనియం మనం వాయిస్తూ ఉండవచ్చు.
1: యు మే ప్లే ఆన్ హార్మోనియం.
0: ఈ హార్మోనియం కు దానికి గాలి వేస్తుంటారు.
1: యు అప్లై ద ఎయిర్ యాజ్ యు ప్లే.
0: గాలి ఒక్కటే.
1: ద ఎయిర్ ఇస్ వన్.
0: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారి గమ ప గ రి.
1: వెన్ యు ప్రెస్ ద రీడ్స్ యు గెట్ ది సౌండ్ సారి గమ.
0: సారి గమ ప గ రి.
1: You get these sounds, sa ri ga ma pa.
0: సప్తస్వరములు వస్తున్నాయి.
1: You get all seven.
0: ఈ సప్తస్వరములు మారవచ్చును.
1: These seven sounds may change.
0: గాలి గాలి మాత్రమే.
1: The air does not.
0: ఈ సప్తస్వరములకు కూడాను ఒక్క గాలియే ఆధారము.
1: Around seven sounds, air is the base.
0: ఆ గాలియే ఓంకారము.
1: Air is ఓంకార.
0: ఈ స్వరములే వికారములు.
1: And other sounds are aberrations.
0: ఇన్ని వికారములు కూడాను ఒక ఓంకారం నుండియే ఆవిర్భవించినట్లు.
1: All these sounds came out of all.
0: పదార్థము మారినా పదార్థము మారదని.
1: The matter may change but not the base.
0: ఈ జగత్తునందు పదార్థము ప్రకృతి రెండు కూడా శాశ్వతమైనవి.
1: And that in this world the matter and nature are permanent.
0: నిరూపిస్తూ వచ్చింది ఈ వైశేషిక.
1: వైశేషిక దర్శన ప్రూవ్ దిస్ బేసిక్ ఫ్యాక్ట్.
0: దీనికి కొన్ని ఆధారములు కూడా తీసుకున్నది.
1: It has taken certain basis.
0: ఈ ఆధారములు కూడాను
1: దిస్ బేసిక్
0: ప్రాథమికమైన ఆధారముగానే తీసుకున్నది.
1: It has taken the secular physical basis.
0: లోకములు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు.
1: In the world there are men and women.
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
1: వైశేషిక దర్శన has proved the basic fact of oneness, though men and women differ by sex.
0: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
1: అండ్ టుడే ఇన్ ద వరల్డ్ వి కన్సిడర్ మెన్ మోర్ దెన్ విమెన్.
0: కానీ వైశేషికులు ఇద్దరు ఇరువురు సమానమే అని.
1: బట్ వైశేషిక దర్శన ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ.
0: పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడా ఎట్టి కార్యములందు కూడా విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు చేయాలి.
1: Basing on many proofs, Vaisheshika Darshana proved that man cannot achieve without the cooperation of woman and woman cannot accomplish without the cooperation of man.
0: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణమే.
1: What is the responsible for the present position?
0: ఈ ఆత్మభేదములను పెంచుకొని
1: we develop mean feeling.
0: ఆత్మతత్వాన్ని విస్మరించి
1: we forget the true self.
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: We turn this unity into diversity and therefore the present day position of society is not easy.
0: మానవుడికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: What is it responsible for the absence of peace?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Man aspires peace.
0: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ వాంట్స్ టు డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
0: కానీ ప్రతి మానవుడు కూడా నేను ఈ సమాజంలో చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee prapanchamunku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee jawabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki neevu emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: లభిస్తుంది.
0: ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికలు చక్కగా వివరణ
1: చేస్తాయి. Has explained clearly the pain and pleasure that we experience from the world out of you. These are inner things.
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికం అని కూడా పేరు వచ్చింది.
1: Basing on these specialities, it is called వైశేషికం.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నది అని ప్రశ్నించుకుంటున్నామే కాని ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను.
1: We question, what is the happiness that the world has given?
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నామే కాని ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవాలి.
1: What good that the world has done to me, but we don't question the good we have done to the world.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు అప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటివిగాను మానవత్వానికి సంబంధించినటువంటివి గాను విచారించి మనము చెయ్యాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: పరమాణువులు యందు మాత్రమే శక్తి ఉంటుంది.
1: In the microcosm, there is mighty power.
0: ఈ భేదములను మనం పురస్కరించుకుని చేసిన ఉండినటువంటి అంతరాత్మను గుర్తించాలి.
1: We should also understand the inner significance that lies in difference.
0: అంతేకాదు.
1: Not only this.
0: ఈ భేదములు
1: the differences.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్య జ్యోతము కూడా ఈ యొక్క వైశేషికం అందిస్తుంది.
1: The differences, the past, present and future and the true form are all well explained by Vaisheshika.
0: ఇకాల భాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి
1: ఇట్ ఆల్సో ప్రూవ్స్ ద ట్రూత్.
0: కనుక ఈ ఇకాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
1: ద చేంజ్లెస్ ట్రూత్, హౌ డు యూ గెట్ ద డిఫరెన్సెస్?
0: దీన్నే శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేయటం యొక్క అనుభూతిని అందిస్తూ వచ్చి
1: ద సేమ్ ఫ్యాక్ట్ also gives many experiences in that book, Shukla Yajurveda.
0: ఈ వేదముల యొక్క సూత్రములను ఈ యొక్క వైశేషికము చక్కగా పరిశీలించి
1: the Vedic principles are very well investigated.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: అందరూ ఒక కూటి పువ్వులమే.
1: We all belong to the same.
0: అందరూ ఒక మాట పిల్లలమే.
1: We are all the children of the same father.
0: అందరూ ఒక తీపి పువ్వులమే.
1: We are all the flowers of the same tree.
0: అందరూ ఒక జాతి పౌరులమే.
1: We all belong to the same race.
0: అందరము మానవులమే.
1: We are all human beings.
0: ఎందుకు ఈ భేదములు?
1: What are these differences?
0: ఎందుకు ఈ ద్వేషములు?
1: Why should they be hatred?
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ మరణం కాదు నాయన అని ప్రబోధించి.
1: He taught you are hating yourself, not anyone.
0: ఒక్క గూటి పువ్వులమే.
1: We belong to the same.
0: ఏమిటి ఆ గూడు?
1: What is that?
0: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: His body the house is present to everyone.
0: ఆ గూటిలో ఉండినటువంటి పువ్వులే ఈ జీవుడు.
1: Where the bird is present in that house, the individual.
0: అందుకోసమనే పూర్వకాలంలో పాడేటారు పదుకవే బంగారు చిలుక అని. ఆ చిలుకను దేశమనే పంజరంలో పెట్టి పంచుతున్నారు.
1: In those days they were strong. This bird is an individual present in a golden cage.
0: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారని.
1: Promised many times.
0: ఈ దేశం అనేటువంటి ఈ పంచభౌతికం.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణములకు నీటి నూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటుంది ఈ పిట్ట?
1: In this case, how long the bird
0: lasts?
1: So long it acquires wings, it safeguards.
0: రెక్కలు రాగానే కూడుకుంటూ సిద్ధం చేసి
1: వెళ్ళిపోతుంది.
0: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ కూడును ఆధారం
1: చేసుకుంటున్నాడు.
0: ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క రెక్కలు రాగానే కూడును కూడును చిన్నా చిన్న చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించిపోతున్నాం.
1: The moment we develop the knowledge of the true self, we should get away from the body.
0: కనుకనే ఈ దేహమే ఒక గూడు.
1: బాడీ ఈజ్ ది కేజ్.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుందా?
1: దిస్ ఈజ్ ప్రెజెంట్ టు ఎవ్రీవన్.
0: కనుకనే ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని కూడా గూడే.
1: బాడీ ఈజ్ ఏ హౌస్. ఇట్ మే బి డిఫరెంట్ బట్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: యు టేక్ ఇంటు అకౌంట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: గూడు యొక్క గువ్వలమే మనము.
1: వి బిలాంగ్ టు ద సేమ్ హౌస్.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: We are the children of the same mother.
0: ఏమిటి ఆ తల్లి?
1: Who is that mother?
0: భూమాత.
1: The mother earth.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించినటువంటి వాడే.
1: Every man is born out of mother earth.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: Every body is composed of mud.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు తెలుసు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు. దేహమే మట్టిమయం.
1: The newly born child, after given a good bath and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palm because body is composed of the mud.
0: Matti nundi vachinatundi ee dehamu mattoni nilamaipothundi.
1: The body came out of the mud and goes back into the mud.
0: Kaka patti manavudu kudanu raju mudankunnadu appudu varaku kaani leki kuti beda mudankunnadu kotishwadu varaku kaani matti nundi vachinatundi raadu.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born out of the mud.
0: Lohamulu enniyo untunnavi.
1: There are many metals in the world.
0: Anni lohamulu matti nundi vachinatundi.
1: All metals came out of earth.
0: Kaani deeniki viluvalu maatram vivida roopamlo manu andistunnamu.
1: Values differ.
0: Manikyam kudanu matti nunde puttindi kaani chettu nundi kayaledu.
1: Gem also came out of earth, not out of tree.
0: Ee satyanni chakkaga gurtinchukunte andaramu okka kalli pillalani.
1: When we recognize this truth, we will understand that we are the children of the same mother.
0: Manavuda okkati ki poolame.
1: Oman
0: okkate poolu veri veri.
1: Oman, we are the flowers of the same creeper. Creeper is one and the same.
0: Aa tigi ni hrudayamu.
1: Creeper is the heart.
0: Ee hrudayam andari endu kudanu untundadi.
1: This heart is in everyone.
0: Okka hrudayam nundi maroka hrudayaniki sambandham untundadi.
1: A heart is related to another heart.
0: కనుక ఈ హృదయముకు హృదయముకు సంబంధం ఉన్నటువంటి మనో పుష్పమే ఈ పుష్పము.
1: ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: వి ఆర్ ద ఫ్లవర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సేమ్ క్రీపర్.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది సేమ్
0: నేషన్. ఒకే జాతి.
1: ది హ్యూమన్ సొసైటీ.
0: మానవ జాతి.
1: దట్ ఈస్ ది ట్రై రేస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: వ్యక్తివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs to?
0: రాక్షస జాతి అనుకుంటాడా?
1: Does he belong to anyone?
0: పక్షి జాతి అనుకుంటాడా?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: కనుకనే మానవ జాతిలో పుట్టినటువంటి వివిధమైనటువంటి రూపములే.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, Sachidananda, come out of God.
0: కనుక మనకెందుకు ఈ ద్వేషం?
1: Why should we have
0: ద్వేషము? నిర్మూలము కావించినటువంటిది.
1: దాట్ విచ్ రిమూవ్స్
0: ద్వేషము నిర్మూలము కావించినటువంటిది.
1: దాట్ విచ్ కిల్స్
0: ఏకత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని ఆనందముగా అందించినటువంటిది.
1: ఎక్స్ప్రెసింగ్ ద నేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ది వైశేషికమే. ఇట్ ఇస్ వెరీ సేమ్.
0: ఇందులో ఉండేటువంటి పెద్ద విశేషం.
1: దిస్ ఇస్ స్పెషాలిటీ ఇన్ వైశేషిక.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు.
1: Many people begin to teach about this Vaisheshika Darshan.
0: Ranga parichayamtu nechukunnatundi vicharam chesi andistunnaru kani.
1: That's all out of bookish knowledge.
0: Nitya satyamainatundi anubhutilo undinatundi vicharalu andinchi prajala yokka hrudayaniki attukunetattuga ananda parichayatattuga prabodhinchinatundi vyaktulu ee naadu karuvaipoyaru.
1: Today we do not have individuals who will explain the daily examples from the daily routine.
0: Aa nadu imprinted in our heart. Maharshulandarikudanu ఈ భౌతిక లౌకికములకు అతీతమైన స్థితిని పొందారు.
1: But the saints and seers have gone beyond the sense of the world.
0: వాళ్ళంతకు కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో చూసినప్పుడు ఇవన్నీ అల్పశక్తులుగానే ఉంటుంటాయి.
1: From when we view from super mind, all of that below,
0: నేర్చిన సర్వ విద్యలు కూడా అల్ప విద్యలే.
1: All forms of education we have learned below,
0: అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టం వచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణం.
1: Say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయాయి.
1: As it has no measure, therefore the entire nature is beyond the
0: భాషలో person. చూచినప్పటికీ
1: viewing any language,
0: శబ్దము యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి.
1: The meanings of the word satya, truth, or interpretation,
0: పదముల యొక్క స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారం చేయాలనుకున్నప్పుడు
1: ఎన్క్వైర్ క్లియర్లీ సో టు బి
0: అండర్స్టూడ్. పుట్ అంటారు ఈ పదము.
1: We say this word P-U-T, put.
0: కాని అదే రీతిగా P-U-T, but అంటారు.
1: But the same thing, P-U-T, but.
0: దీని ఎందుకు put అనకూడదు?
1: Why don't we say put?
0: దీనికి ఏ ప్రమాణము?
1: What is the standard here? Nothing more, sir.
0: Walk.
1: Walk.
0: W-A-L-K.
1: W-A-L-K.
0: L ని మంచి పోతారు, walk అంటారు. Walk అని ఎందుకు?
1: L is silent. Why don't we say walk?
0: కనుకనే పదము యొక్క అర్థములను ప్రమాణము లేనటువంటి స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి కూడా పరమాత్మ మార్గానికి పోలేకపోతుంది.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ది వర్డ్ ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ హావ్ నాట్ బీన్ కన్వేడ్ ప్రాపర్లీ, వి కుడ్ నాట్ గో ట్రాన్సెండ్ టు స్పిరిచువల్ లెవెల్.
0: పదార్థమును గురించినటువంటి ఈ పాణీ వ్యాకరణం,
1: ద గ్రామర్ ఆఫ్ ద పాణీ రిలేట్ టు మ్యాటర్,
0: శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం.
1: వైశేషిక స్పీక్స్ ఆఫ్ ద సౌండ్.
0: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
1: We have to understand clearly the sort of differences.
0: ప్రపంచములందు అనేక దృశ్యములు మనం చూస్తున్నాం.
1: In this world we see so many things.
0: కొన్ని మంచిగలు కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
1: We consider few good and others bad.
0: ఈ మంచి చెడ్డలు,
1: the good and bad,
0: కాలమార్పుకు సంబంధించినటువంటివి.
1: They happen because of the change in time.
0: అంతేకాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
1: Only that, in this world, nothing bad.
0: అయితే నేను మానవుడను అనేటువంటి ఒక దేహభ్రాంతి ఉండినంత వరకు కూడా ఈ మంచి చెడ్డలను మనం పాటించాలి.
1: However, we have body identification, we have to observe good and bad.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: వివేకహీనుడు కావటం చేతనే,
1: as he lost discrimination,
0: వైరాగ్యము భారమైపోతున్నారు.
1: The renunciation is lost.
0: కేవలము ఆత్మజ్ఞానము లేకపోవటం చేతనే,
1: because of the absence of the knowledge, శరీరము
0: భారమవుతుంది.
1: The body becomes a burden.
0: ప్రేమ తత్వము లేకపోవడం చేతనే,
1: because of the absence of love,
0: మనస్సు భారమవుతుంది.
1: The mind has become a burden.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వము లేకపోవటమే.
1: The mind has become a burden because of the absence of love.
0: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
1: The body has become a burden because of the absence of self inquiry.
0: వివేక విజ్ఞానములు లేకపోవటము లేక వైరాగ్యం లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: ప్రతి మానవుడు కూడాను విచారణ.
1: So every person think of inquiry.
0: Discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం.
1: This discrimination is needed for every human being.
0: ఏది సత్యం, ఏది ఆధారము, ఏది ఆధేయం?
1: What is the truth? What is the basis? What is the one support?
0: ఇక్కడ మనము కొన్ని విధములైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: Here we have to take certain idea.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని రెండు.
1: One is నిమిత్త, the other one is ఉపాధార.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
0: ఇది మూలాధారం.
1: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
0: ఈ రెండింటినీ ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: ద వాటర్ విల్ టేక్ దిస్ ఎస్ బేసిక్ బౌట్.
0: కుండలు చెట్టలు మూపట్లు చేస్తున్నాడు.
1: అండ్ దెన్ హీ ప్రిపేర్ ద పాట్ అండ్ ద క్లే.
0: ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రమే.
1: The potter is just an instrument.
0: మట్టి నీరే లేకపోతే కుండలు ఏ రీతిగా చేయగలరు?
1: Without mud and water, how do you expect the pot?
0: కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమైనటువంటి మూలాధారమే.
1: Therefore, the entire
0: creation, ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: Basing on the primal basis,
0: ప్రకృతిని పుట్టించాడు.
1: God has given the thought.
0: ఈ ప్రకృతిని మానవుడు పుట్టించలేదు.
1: God has not given birth to cotton.
0: ఈ ప్రకృతి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: He has not created cotton.
0: ఈ ప్రకృతి నుండి నూలు తీసి
1: taking yarn out of cotton.
0: నూలు నుండి ఒక వస్త్రం వేసి
1: out of the yarn
0: వస్త్రం నుంచి తాను వివిధమైన యొక్క దుస్తులుగా ధరిస్తూ వచ్చినాడు.
1: Cloth is made into different forms of dress.
0: ఆధారం ఎవరు సృష్టించారు?
1: Who created the base?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: That is God's creation.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా,
1: all scientists today,
0: ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాస్, బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో వాటర్ లైక్ బాంబే అండ్ మెడ్రాస్,
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యం నీరుగా మార్చుకుంటామని సైంటిస్టు ప్రచారం బోధన చేస్తున్నారు. వాటర్ ఖర్చు పెట్టున్నారు.
1: సైంటిస్ట్ స్పెండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ విత్ అసంప్షన్ దట్ దే కెన్ కన్వర్ట్ సాల్టీ పోర్షన్ వాటర్.
0: యాంత్రికమైన శక్తి వల్లను,
1: బికాస్ ఆఫ్ దేర్ పవర్,
0: విజ్ఞాన శక్తి వలన,
1: సైంటిఫిక్ పవర్,
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంత వరకు?
1: How much should you exert?
0: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యం నీరుగా ఏ రీతిగా మార్చగలరు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యం నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert it into water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
1: if you want to make a tumbler full of water,
0: ఒక టంబ్లర్ 40 నయా పైసాలు విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 నయా పైసాలు ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్,
0: కేవలం బయట ఉప్పు నీరును మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: Merely to convert the salt water into drinking water is impossible.
0: మనం మార్చుకోవాల్సింది మీకు ఇది కాదు.
1: Not that we need to change.
0: బయట తెల్లని దుస్తులు,
1: white dress outside,
0: లోపల నల్లటి హృదయం,
1: inside a dark heart.
0: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
1: What we should do here is convert into white heart.
0: ఇంత కొంతమంది సైంటిస్ట్ అంటే కూడాను హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అవుతుంది అంటున్నారు.
1: Some other scientists say hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen rendu kalipte water avutundi.
1: True, hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen ekkadi nunchi sampayinchaaru meeru?
1: Where did you get this hydrogen oxygen?
0: Adi ye bhagavat srishti.
1: That is God's creation.
0: Adi aadharam ane kudadani teeskoni konni aadhiyani meeru marchukuntunnaru.
1: Basing on the support you have other support.
0: Ee manavudu bhagavantuni yokka divya tattvamu divya shaktulaina aadharanni vismaristunnadu kritajnudu.
1: Man has become ungrateful, wretched, because he has forgotten the basic.
0: Inni parikaramalu prapanchani andinchade bhagavantuni emaina kinchithena manu kritajna cheptunnamo?
1: Are we showing least of gratitude for all the equipment given by God?
0: Kevalamu kritajnata buddhito
1: undi. We are all ungrateful.
0: Oka kachi inda padipothe,
1: when kachi is gone,
0: evaraina ettiste thanks sir anta.
1: If anyone give you back, you say thanks sir.
0: Na kerchief naaku andinchinandiki neevu thanks ante.
1: When you return back my kerchief, if you say thanks,
0: bhagavantudu tana shaktinantha kuda nu jeevuniki andistunnappudu idi enta kritajnata chupinchadu.
1: When God has given all his powers, how much of gratitude should you show?
0: Kanaka samasta srushti endundinatundi samasta shaktulu kuda nu,
1: all the powers of the entire universe,
0: aadharamaina shaktulu kanakane idi shashvatamu.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్
0: పదార్థము శాశ్వతము,
1: గాడ్ ఇస్ పర్మనెంట్,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: మూడింటి యందు ఉండేటువంటి ముమ్మూర్తుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: అంటే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
1: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద ఇండివిజువల్ గాడ్ అండ్ ద నేచర్, జీవేశ్వర ప్రకృతి.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
1: టీచింగ్ ద డివైన్ బేసిస్,
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకీవంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్.
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రము లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్స్
1: many scientists know this.
0: Delhi lo radio waves anta vastunnayi.
1: You get radio waves from Delhi.
0: Madras nunchi radio waves akashavani vaaru shabdam vastunnayi.
1: You also listen to the radio from Madras. From all countries you get sound waves. How do you find the sound waves in the world? One wave doesn't join another. All waves remain apart. But it appears as though the waves are together. There's no difference. There's no
0: confusion.
1: They don't confuse. Who gave that capacity? Who can do that? Not possible to anyone. God's creation or
0: mysterious.
1: Purandardas said,
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: భగవంతుడు చిలుకను సృష్టించాడు.
1: గాడ్ హస్ క్రియేటెడ్ ప్యారట్.
0: పచ్చని రంగు ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు.
1: ఇట్ ఈస్ గ్రీన్ బాడీ అండ్ రెడ్ బీక్ నౌ.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దట్?
0: కుంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: ఇఫ్ యు టేక్ ఎ బ్రష్ అండ్ పెయింట్ ఇట్, ఇట్ నాట్ బ్యూటిఫుల్.
0: అది కేవలం ఆర్ట్ గానే కనిపిస్తుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ట్ బట్ నాట్ ద హార్ట్.
0: ఇదే వెలిగే చిత్రబృందవను వరిదవయ్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful colors that he painted to peacock.
0: ఎవరైనా ఈ విధంగా పెయింట్ వేయగలరా?
1: Can anyone paint so?
0: పెయింట్ వేస్తారే కానీ అది పెయింట్ గానే కనిపిస్తుంది.
1: They paint but it appears as a paint.
0: కానీ ఇంత సహజమైన స్వరూపాన్ని భగవంతుడు ఎట్లా?
1: What natural form that God has given.
0: ఇది ఏ యొక్క సైంటిస్ట్ యొక్క శక్తి సామర్థ్యం?
1: Whose capacity the scientist is this?
0: ఇది కాదు కాదు.
1: Certainly not.
0: అణువుతో అన్ని సృష్టిస్తూనే ఉన్నారు.
1: We create everything.
0: కానీ ఆ అణువుతోనే వాడు అంతమైపోతున్నారు.
1: He's only out of the atom. He puts the end himself.
0: ఈ సృష్టించినటువంటి దివ్య శక్తికి ఏమాత్రం కూడా హాని లేదు.
1: This original natural power has no harm.
0: ఏ యొక్క యంత్రంలో సైంటిస్ట్ సృష్టించాడో
1: the machine's creation
0: యొక్క దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు.
1: He's very much afraid of the machinery.
0: అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిల్ కుడు ఒకనాడు చెప్పాడు.
1: చర్చిల్ ద స్టోన్ హార్టెడ్ వన్ ఆల్సో సేడ్ ఎట్ వన్ టైం,
0: మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
0: కానీ తనని తాను తెలుసుకోవటం
1: లేదు. ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: దీనిని ప్రహ్లాదు గురించి చెప్పాడు.
1: ఆల్సో సెడ్ బై ప్రహ్లాద్.

0: పడవు.
1: Father, you have conquered all the world in a moment of time.
0: Indriya lokamu chittamun eluvaneravu.
1: You could not conquer the world of senses in the heart.
0: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు చేయించుకోలేకపోతున్నావు.
1: యు కుడ్ నాట్ కాంక్వర్ యువర్ ఓన్ సెన్స్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీవు ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
1: యు ఎంజాయ్ డిలైట్ విత్ ఇట్.
0: నావి నావి అని ఓనర్‌షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
1: యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ఓనర్‌షిప్.
0: నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు.
1: బట్ యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
1: యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: నీకు ఏమి అధికారం?
1: వాట్ అథారిటీ యు హావ్?
0: నీవు అధికారివే.
1: You are no authority.
0: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాలనే నీవు జయించలేనటువంటి వాడు.
1: The one who cannot conquer the physical world.
0: అంతర్ ఇంద్రియములను నీవు ఏ రీతిగా సాధించావు?
1: How can you accomplish other things?
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్టు పట్టగలం.
1: The one who submits himself to the inner enemies, how do you expect him to catch out? He is caught by the inner enemies, how do you expect him to conquer outer enemies?
0: అసాధ్యము.
1: Impossible.
0: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో ప్రవేశించు.
1: Therefore, to the extent possible, have a control on the physical worldly things.
0: నిజమైనటువంటి అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు విచారములకు కష్టములకు గురవుతున్నాడు.
1: Man suffers, grieves because he is not able to have a control.
0: ఈ కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
1: How does he face all this?
0: ఈ దుఃఖములు దేని వల్ల సభిస్తున్నాయి?
1: How does he suffer?
0: విచారమే చేసుకోవట్లేదు.
1: He doesn't inquire.
0: ఏదో నా కర్మ నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
1: He just thinks it is an act of destiny.
0: ఇది కానే కాదు.
1: Certainly not.
0: మానవ ప్రయత్నం చేత సాధించలేనిది లేనే లేదు.
1: There's nothing that you cannot achieve with a human effort.
0: గాలినైనా కట్టగట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
1: You can bundle the air and catch hold in palm.
0: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసి పారవేయవచ్చు.
1: The entire sky can be broken into pieces and thrown out.
0: సముద్రాన్ని ఒక్కతూరి గ్లాసు నీళ్ళు వలె త్రాగవచ్చు.
1: The entire ocean can be drunk in a tumbler glass.
0: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
1: The fire also can be caught on palm.
0: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
1: But he is not able to win over the mind.
0: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
1: The one who has got a control over the mind is manishi man.
0: మనసును సాధించగనేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషి కానీ అసలైన మనిషి కాదు.
1: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
0: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
1: So many say,
0: manishi
1: manishi.
0: ఇది తిప్పితే సినిమ.
1: If you read in the reverse order,
0: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
1: He has become a manishi, human being.
0: మనిషిగా తయారు కావటం.
1: He is not a true man.
0: కనుకనే
1: సో
0: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
1: వి షుడ్ బి ట్రూ హ్యూమన్.
0: నిజమైన మనిషి మనస్సుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకునే వాడు కావాలి.
1: ట్రూ హ్యూమన్ బీయింగ్ ద వన్ విత్ మైండ్ విత్ కంట్రోల్.
0: కనుక వైశేషికమైనటువంటిది,
1: వైశేషిక
0: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతకును చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
1: The secrets, mysteries of nature are explained clearly in detail.
0: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
1: The entire world is full of
0: atoms. అఖండమంతా అణువులోనే ఉంటుంది.
1: The entire infinity is present in atoms.
0: విత్తనంలోనే ఉంటుంది పెద్ద వృక్షం.
1: The big tree is in a small seed.
0: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
1: But you don't see this tree.
0: విత్తనంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
1: as a part in a seed,
0: ఏ కొమ్మలు ఏ రొమ్మలు ఏ ఆకులు ఏ పువ్వులు ఏ కాయలు ఏ ఫలములంతా ఉన్నాయో అవన్నీ విత్తనంలోనే ఉంటాయి.
1: The branches, flowers and the fruits all come out of the seed.
0: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎక్క వస్తాయి.
1: When they are not present in the seed, how do you get them in it?
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం.
1: So God said, I am the
0: seed. నుంచి ఈ విశ్వం అనే వృక్షం ఆవిర్భవించింది.
1: Out of the seed, the entire universe tree has come.
0: కనుకనే అణువులందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
1: Therefore, the divine power is present
0: in that.
1: In this macrocosm is present the power of the microcosm. And in the entire tree is present, small seed again.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన అనిత్యమైనటువంటి శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షట్దర్శన.
1: షట్దర్శన taught this sacred, eternal, permanent truth.
0: న్యాయము మానవునికి ప్రాణం.
1: న్యాయ ద మెయిన్ బేసిస్ ఇస్ లైఫ్. లైఫ్
0: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది.
1: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఇస్ లైఫ్.
0: ప్రాణమున్నటువంటి మానవుడు,
1: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్,
0: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
1: వైశేషిక టాట్ దట్ హీ షుడ్ రికగ్నైజ్
0: ప్రాణాన్ని
1: ద లైఫ్
0: తర్వాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
1: లైఫ్ ఇన్ ద వరల్డ్ ఆర్ థాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Karnada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1990.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This word ప్రపంచ is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamlo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamlone kaaku pancha pranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి, ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five sensual sheaths, and the five life principles.
0: Panchapranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashvatamaina kadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatvanti yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaru valle deenni bhavinchi chinna chinna bhavamuto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhavaswarupamu.
1: This universe is the very form of God.
0: Kari indulo kudanu andapinda brahmandamulanu kudanu kudi unnavi.
1: Here also we find the three essential components andapinda brahmanda.
0: Andamanaga kevalamu padarthamuto pranato kudinatvanti yokka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gabhamanandu janminchi ta janmamu satakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నవి.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: Pranatattvamu.
1: The life principle.
0: ఈ ప్రాణము దేని కోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్టెడ్?
0: కేవలము ప్రాణం మనిషి రూపము.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: అండ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: అండ్ ద హ్యూమన్ రిప్రజెంట్స్ ద డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ ద డిజైర్ ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీబడి.
0: భార్య పిల్లలు బంధువులు శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: భార్యను భార్యగా, పుత్రులను పుత్రులుగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యు ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు
1: ఫ్రెండ్స్
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ అండ్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందుకు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాళిపాదం తర్వత శిరోముఖం తర్వత స్థుతిమధోకి తరుమా వృత్తిస్థిత.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినడానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ.
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: ఆ శబ్దమే తన మిన్నికిడి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
0: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
0: ఆ కాంతియే ప్రకాశము.
1: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద డివైన్.
0: ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ దట్ రేడియన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్, అది ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డూ నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu, kodu Krishnudu, kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kaani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశువులు అన్నది వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: పెద్దలారా భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నరేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form
0: roopam lekunda bhagavantu ledu
1: in fact you cannot visualize god with a form
0: naamam lekunda roopam ledu
1: without name there cannot be a form
0: naama roopam cheyinade bhagavatattu
1: therefore god represents the name and form
0: ee prapancham anetundi kevalamu oka peru
1: prapancha world is merely a name
0: ee prapanchamlo unnatundi oka parikaramu anni kudanu prema swarupamme
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపమైన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantuni inta cheap ga chusukuntavalle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantuni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamunu andistuntadu.
1: God also confers the total law.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కున్నటువంటి వాడు కాదు
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు ఏదీ లేదు
1: is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటేనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటేనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము,
1: grief,
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము,
1: happiness,
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్వి ప్రభావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా, వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన దే కన్సిడర్ యాజ్ ఎనిమీస్ అండ్ దేర్ఫోర్ దే వెంట్ ఆన్ కాజింగ్ గ్రీఫ్ టు ద్రౌపది.
0: కానీ ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు,
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్,
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్,
0: వీడిని భరించే
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: Just with one shot I can kill them all.
0: Kanuka meerandaru kuda ee vidhamainatundi balahinatato dvaitamto meeru kaalam gadutunnaru.
1: You have succumbed to duality because of this weakness.
0: Meenin champaleda,
1: you could not kill them.
0: Itvanti reetro unnatundi vaarini champivaru.
1: The one who misbehaves like that must be killed.
0: Kaani bhagavantudu champinada? Champaledu.
1: But God has not killed.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ విల్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ మేనిఫెస్టేషన్.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: దే ఆర్ ఆల్ ఫర్ మై అల్టిమేట్ గుడ్ ఓన్లీ.
0: కనుక ఈ విధంగా అన్నింటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: Chetta adi manchi ani bedham ko choti vakudu.
1: We should not observe differences that some are good, some are bad.
0: Kaani adi bharinchukotam konchi kashtame.
1: It is difficult to bear.
0: Aa kashtamanu bharinchukune nimittamai mana poojalu vratamulu vratamulu chestunnam.
1: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
0: Ee naadu dukham ga untadi, repati dinamu ee dukham maaripothundi.
1: You may be miserable today, but tomorrow you will be different.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all through.
0: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say. Whatever you do, God goes on blessing every one of your effort.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: When once you understand the nature of God, you'll never be grief stricken.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ మనకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties. And are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాశ్వతం చేసుకోవాలి.
1: You may see any firm, any form, any person, consider him as divine.
0: నీ ద్వేషం చూసినప్పటికీ నీ నావాడే, నావాడే, నావాడే అనుకోవాలి.
1: Consider your enemies as your own people, so near to you.
0: Kanuka prati manavudu kudanu dukkhamunaku kashtamunaku badalaku bharinchukovali.
1: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: Ivanni kudanu naa manchi kosame.
1: All these things will do ultimately good to me.
0: Bhagavantudu yedi srishtinchakudanu adi anniyu manchi.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడా మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: ఆల్ హిస్ క్రియేషన్ డూ యూ థింక్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్?
0: భగవంతుడి సృష్టి అంత కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: The feeling that he is in a human form is also a delusion.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే. మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: మానవ అని అన్నాను.
1: The three letters మానవ.
0: నా అనగా
1: నా means
0: కాదు.
1: Denial no.
0: మా అనగా మాయా.
1: మా means మాయా, delusion.
0: మాన మానవ అనగా మాయను కాదు అని తెలుసుకోవాలి.
1: మానవ మీన్స్ దట్ యు ఆర్ నాట్ మాయా, యు ఆర్ నాట్ ఇల్యూజన్.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు, మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: యు ఫైండ్ ఎ పర్సన్ యాక్టింగ్ ఇన్ ఎ సినిమా.
0: అక్కడ రౌద్రం చూపుతుంటాడు.
1: దేర్ యు ఫైండ్ హిస్ ఫెరోషియస్
0: ప్రేమను చూపుతుంటాడు.
1: అండ్ యు ఫైండ్ ఆల్ హిస్ హీరోయిక్
0: ఆనందము చూపుతుంటాడు.
1: అండ్ యు ఆల్సో యు ఫైండ్ హిమ్
0: ఆహ్లాదము చూపుతుంటాడు.
1: యు ఫైండ్ హిస్ లాఫ్టర్.
0: కట్టుకడపటికి వాడు మానవుడి.
1: వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఇస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ
0: భ్రమించుకున్నటువంటి భ్రమలే.
1: All the rest is merely illusion.
0: ఊహించుకున్నటువంటి ఊహలే.
1: All your imaginations.
0: కనుక ఏ విధమైనటువంటి దీనికి భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: So nothing will help you to know God in totality.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు?
1: How did Kunti pray to God?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడిని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్, వీ థింక్ దట్ యు ఆర్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ అమిడ్స్ట్ అస్.
0: త్యాగరాజు కూడాను అదే విధంగా భావిస్తూ వచ్చాడు.
1: త్యాగరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ ఫీలింగ్.
0: నీ మహిమను పొగడనే వరేకితరము, వాసుడైనా నీ వ్యాసుడైనా పునీంద్రుడైనా ఎవరు కూడా దీన్ని గుర్తించలేరు.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ దిస్ వే. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta pandavul cheta rakshinchabadam.
1: Because of your own will, the Pandavas could be protected.
0: Kurupiyena కుబ్జావజ్య వక్రములను పోగొట్టినావు.
1: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
0: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తన్ని రచించావు.
1: అండ్ ద్రౌపది షౌటెడ్ క్రైడ్, కృష్ణ రెస్పాండెడ్.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore, the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సర్చ్ చేసుకో.
1: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడు గుణములు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వం అవమానమైనటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand,
0: he's only attracted. మోహించేటువంటి భగవంతుడే.
1: And in fact, the one that attracts everyone is God himself.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: You can love all.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very son is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
1: In fact, all forms are his.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి గుణములను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరూ ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరూ ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కాని భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిల్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా నువ్వు పంచభూతములే కానీ మరొక ఆరవ భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్, ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా నువ్వు ప్రాణంతో తెలియదు.
1: ది సో కాల్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము.
1: Represents the divine form.
0: ఇది ఏ బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్
0: ఆత్మ స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్స్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకనే నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా నువ్వు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా నువ్వు తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్. that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క అంశతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. నిజమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై అన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ బై ఎఫర్ట్ యూ కెన్ గెట్ అండ్ అక్వైర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్.
0: ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడా పోతుంది పక్షి.
1: ది బర్డ్ ఇఫ్ ఇట్ మేక్స్ అన్ అటెంప్ట్ టు ఫ్లై ఇట్ కెన్ గో ఎనీ డిస్టెన్స్.
0: ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు డూ ఇట్ ఇట్ కెనాట్ మూవ్ ఈవెన్ అన్ ఇంచ్.
0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనం సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ అన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee sanatana dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This sanatana dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi sanatana matamu.
1: The sanatana religion is something which is acceptable to all
0: humans. Manavatvanni vikasimpajeseetundi sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్ప నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ది రీజన్ ఫర్ దట్ ఈస్ ఇట్ ఈస్ ది హ్యూమన్ ఫార్మ్ అండ్ హ్యూమన్ నేచర్ దట్.
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్.
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యూ కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యూ కెన్
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథమును చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హ్యావ్ రెడ్ ఇన్ ది.
0: కంట శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హూ గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్ బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: Yenadu manasika parinamam jaragunu aanade aadhyatmika parinamam kudanu labhistundi.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: Kanuka manamu ilanti satyanni kontha varaku gurtinchukoni ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాలు నిర్ణయించే యొక్క విషయాలను చూచా రచుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్, యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhalu avasarama ani kontha mandi ohinchu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: Deeniki chinna udaharana,
2: kevalam neeru posi poshinchinata matramla mokka abhrutiki raadu.
1: The plant would not grow just by watering it.
0: Daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కరలేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోనున్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థలు యందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్య సాయి ఆర్గనైజేషన్స్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్, నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: So whether one is in America or Germany or Japan or Russia, he is your brother.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హు ఆర్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి సంతతి అనేటువంటి ఈ బ్రదర్స్ అందరి కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: This entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తులు కావు.
1: Some westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kaani videshiyulu kaani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalam hi mana krishna pramadi balavadrudamani mahaveerudainatvanti surudainatvanti arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్ హార్డ్.
0: అంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the Mahila Vibhaga.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the సేవా.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachchaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasemin lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyani kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reethiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: misconceptions. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali. Idi kramakramina oka politics anta chudandi. Akkada konni konni rakamaina election ga tayaravutundi.
1: If these methods are adopted, there it will become something like an election.

0: between brothers of Sai family, we should not enter election.
1: Selection sentence test ద్వారా పోవాలి.
0: We should accept selection and not election.
1: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
0: They should not make an attempt to divide and discuss things in their own way.
1: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్
1: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
0: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
1: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చు.
0: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
1: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా దెబ్బ తగలదు.
0: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ as such is not going to.
1: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
0: ట్రూలీ ది సాక్రిఫైస్ బీయింగ్ మేడ్ బై ది సత్య సాయి ఆర్గనైజేషన్స్ ఇస్ బియాండ్.
1: ఈ అన్నింటికి కూడా మీ ప్రేమనే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ యువర్ లవ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుంది అది. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ the Vedas have been talking about patience and forbearance. That was only talking, but today the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
1: ee sahanamu prema dwaraane labhistundi kaani inka anya margamlo labhinchedi kamtidi kaadu.
0: This kind of forbearance and patience can come only through love, not through any other.
1: Chinna udaharane chudandi,
0: look at a small example.
1: Enta mandi srimanturu vachi cheraru.
0: There are so many wealthy people who have come.
1: ఎంత మంది సుఖపురుషులో సుఖస్త్రీలో వచ్చి చేరారు.
0: There are so many people who have enjoyed comfort.
1: ఒక క్షణమైన నడుముంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
0: Many who have never done even an iota of work by bending have come here.
1: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
0: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
1: అలాంటి సుఖపురుషులు, అలాంటి శ్రీమంతులు, అలాంటి ధనవంతులు, అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
0: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and
1: ఏ అనుకూలములు కూడా ఆశించటం లేదు.
0: దే ఆర్ నాట్ వాంటింగ్ టు హ్యావ్ ఎనీ కైండ్
1: ఏ సుఖాన్ని కూడా వారు వాంఛించటం లేదు.
0: దే ఆర్ నాట్ వాంటింగ్ టు హ్యావ్ ఎనీ.
1: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడా భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
0: దే ఆర్ విల్లింగ్ టు పుట్ అప్ విత్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యావింగ్ స్వామీస్ లవ్.
1: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకని ఏ యొక్క సమావేశములు ఎందుకని లభించేది.
0: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
1: Ante kaadu inka aneka samasthalu endu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktulu varaku kuda enni rakamainatundi sevalu chestunnaru.
0: Not only this, in several of our organizations, starting from young boys until old people,
1: swartharaitamainatundi seva okka satya sai samasthalu endu maatrame untundani.
0: Selfless service can be seen only in the Satya Sai organizations.
1: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
0: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
1: కృష్ణా జిల్లాలో కూడాను కృష్ణా పుష్కరాలు కూడాను ఉన్నమని జరిగినాయి.
0: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
1: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూసినటువంటి కన్నులకే అర్థం అవుతుంది, కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
1: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
0: ది డర్ట్ అండ్ ది డస్ట్ విచ్ దే క్లీన్డ్ అప్ అండ్ ది సెల్ఫ్ లెస్ సర్వీస్ విచ్ దే గేవ్ కుడ్ బి అండర్

0: stood and witness was only God. Others cannot understand
1: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
0: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling
1: manava seve madhava seva ani rajakeeyallo kaavalu kevalam uchcharistuntare kaani satya sai samasthale indi idi pratyaksha swaroopanni dharistundadi.
0: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
1: Prema God. Swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
0: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ Without sinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service.
1: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatramna prayojanam ledhu.
0: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
1: Karma swaroopanni dharinchali.
0: They should be given a form of practice.
1: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
1: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
0: సమ్ పీపుల్ ఆన్ సమ్ ఒకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్
1: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
1: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
1: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
0: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
1: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
0: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
1: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హయ్యర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
1: దివ్యాత్మ స్వరూపులారా ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపస్ ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
1: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
1: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
1: కనుక ఈ అసూయ అనేటువంటి యొక్క రాక్షసుని మనలో ప్రవేశింప చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
1: ఇంకా ఆడంబరము.
0: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
1: వారేదో చక్కరగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
0: Wealth is the form of Lakshmi.
1: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టుంటే వారు మాత్రం.
0: ఇఫ్ వీ మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్
1: గోల్. అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవు ఎంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
0: When there is a need, you can spend any amount.
1: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
1: కనుక ఒక చిన్న మరొక విషయము.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
1: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి,
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: మస్ కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
1: ప్రపంచ సమ్మేళనం జరుగుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
1: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
1: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
1: డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
1: డబ్బుతో పని లేకుండా జరుగుతుండదు కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
1: అనేక విభాగములు అయిపోతుంటాయి.
0: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
1: Kanukani, ee vidhamgane my life is my message. Swami prashanti nilayamlo ee vidhanga karyakramalu jarupuntado ade vidhanni meeru anusarinchali.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in prashanti nilayam, so you must conduct your program.
1: Mee tindi meeru tintunnaru. మీ వసతుల్లో మీరు ఉంటున్నారు. ఎన్ని కష్టములకో ఎన్ని నష్టములకో ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: యు ఆర్ టేకింగ్ యువర్ ఫుడ్, యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ రెసిడెన్సెస్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ టు సో మచ్ ట్రబుల్ అండ్ ఎంజాయింగ్.
1: మీకు పనే లేదే.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: కనుక ఇలాంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలి.
0: వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్ ఈస్ దీస్ థింగ్స్ దట్ వీ షుడ్ రికగ్నైజ్.
1: కొన్ని రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను కొంత డబ్బులు వసూలు చేసుకునేటువంటి యొక్క తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: ఇన్ సమ్ స్టేట్స్ ది రాంగ్ పాత్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఈవెన్ ఫర్ స్మాల్ ట్రివియల్ ప్రోగ్రామ్స్ ఈస్ బీయింగ్ అడాప్టెడ్.
1: ప్రేమ స్వరూపులారా, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రము అంగీకరించకండి.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగింగ్.
1: ఇంకా కట్ట కడపటి విషయం ఏమిటనగా ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
0: The last item which we should be explained to you is that in these conferences we should adopt
1: దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: From the time of the conference, each family to protect one poor man should be attempted.
1: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
1: ప్రతి కుటుంబం కూడాను, ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
0: Each family every day it should try and give relief to one person by giving him food.
1: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying for food...
1: నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుణ్ణి అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
1: నిజమైన సాధన ఏమిటనగ అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
0: Which God is there higher than the parents.
1: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ ఇట్ ఫర్
1: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
0: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్.
1: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
0: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
1: వారిని నీవు పూజించు.
0: వర్షిప్ యువర్ ఫాదర్
1: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
0: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
0: Where is the God which is higher than the father and mother?
1: Daya kante ekkuva dharmam edi?
0: Where is the dharma which is on a higher pedestal than
1: sujana sangati kanna chuda labham edi? Sujana sangati kanna chuda labham edi?
0: More than good company, what is there which is better and more profitable?
1: Krodambu kanna shatrutvam edi? Krodambu kanna shatrutvam edi?
0: Where is the greater enemy than anger?
1: Runamu kantenu narnaku rogam edi?
0: What is the disease which is worse than being indebted?
1: ధరణి అపకీర్తి కంటేను మరణమేది?
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్?
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkoka vishayanni gamaninchali swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good, this will result in harm.
1: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second
1: person. Ilante aadambaramulu lekukunda mana samasthi yendu sodaratvanni pavitramainatundi yokka daivatvanni kudanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashisthunnanu.
0: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బోర్న్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్, బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇది బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్, ఇట్ విల్ డిస్ట్రాయ్, ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా, ఆటోమేటిక్ లైటుకు అవధులుండా, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఇస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Pancha bhutamula yokka vikasame ee prapancham.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki vishvamu ani kudanu maroka peru.
1: This is also called vishvamu, universe.
0: V plus sha plus hu, idi vishvamu.
1: V plus sha plus N is విశ్వము.
0: అనగా అనేక రూపములతో, అనేక అంగములతో, అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యం.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మనందు సూక్ష్మస్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is very subtle. Smallest of the small.
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైన యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తర్వాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: So also fire, the fire god.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: There in the space you find శబ్ద బ్రహ్మన్ sound.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: Therefore all the five elements are the divine forms.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనము కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name, these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకని ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called ప్రభవ.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ద రైచస్ అండ్ అన్రైచస్.
0: ఇది తప్పినది కాదు.
1: వన్ కెనాట్ ఎస్కేప్.
0: ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు. ఒకటి ధర్మము, రెండవది అధర్మము. ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: కౌరవస్ అండ్ పాండవస్ they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world annaru.
1: Next position is given to the world.
0: Last God annaru.
1: And they kept God in the last.
0: Idi kauravula yokka sampradayam.
1: This is the order of priority given by Kauravas.
0: Pandavulu adi kadu.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world. Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava.
0: Shukla Rajotpatti. ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తుంటూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: Itanu etti daniki ni sambandhinchinatundi vaadu kaadu.
1: He is not related to any specifically.
0: Kanukane ataniki maroka peru kudanu okati kaliginchi pilustu vacharu rishudu.
1: And he has another name now.
0: Aprameya annaru paapam.
1: He is called Aprameya.
0: Aprameya anaga emti?
1: What do you mean by that?
0: Pratyakshanga parochanga anumanani ee pramanamulaku ye maatram kuda chikkanatundi vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatundiga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence.
0: Anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Intiye kaadu,
1: not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్ పర్సెప్షన్.
0: ఎట్టి ప్రమాణములకు కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీ ఇస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బులు యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపులు యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all.
0: అన్ని నగలు యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu vereddi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుబాధ బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ అప్ డిఫరెంట్
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వమైనటువంటిది సర్వుల యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ద స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: సో యూనివర్స్ ఆర్ వరల్డ్ వాట్ యు కాల్ ఇస్ ప్రెజెంట్ విత్ ఇన్
0: ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: దిస్ వాట్ ఇస్ విత్ ఇన్ యూ యు ఆర్ ఏబుల్ టు సీ అవుట్ సైడ్.
0: బయట ఏమాత్రం కూడాను లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ ప్రెజెంట్ అవుట్
0: సైడ్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్
0: ఒక్కటే
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Yemiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi?
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yendu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Yemiti?
1: What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore, cotton, thread and cloth are one and the same.
0: Viniyogamu. దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: ఇట్స్ యూటిలిటీ అండ్ ద నేమ్ ఆఫ్ ఫార్మ్ డిఫర్.
0: ప్రత్యేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది భావము.
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుక ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్.
0: రెండులాగా మా భావించడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet, as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టకమునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
1: పులిహోర.
0: భోజనం పెట్టావు.
1: భోజనం.
0: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టకమునుపు ఇది పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitamu.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitamu.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో
1: హియర్
0: ఆ దేహములు అన్నింటి యందు కూడాను
1: అండ్ హౌస్ బాడీస్
0: ఉన్నది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ డిజైర్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ.
0: ఎందుకు కోరాలి?
1: దెన్ వై షుడ్ యూ ఆస్క్ ఫర్ ఇట్?
0: నీ యందు ఉన్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి యందు కూడా ఉంటున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీవు ఎందుకు ఆశించాలి?
1: దెన్ వై డు యూ ఎక్స్పెక్ట్ అదర్స్?
0: అది ఏ ద్వైతము?
1: దట్ ఇస్ డ్యూయలిజం.
0: అరే నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒక బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవత్తత్వం అనేటువంటిది పంచభూతములు సర్వులు ఎందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థాద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకతను పొందుతాడు.
1: When man understands and becomes an expert,
0: మనసు
1: he will redeem his life.
0: ద్వైతమును ఉంచుకొని
1: keeping dualistic mind
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: and leads life in non-dualism
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: And his life will be one of restlessness.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There is a rich man.
0: ఆ శ్రీమంతునికి ఏమీ పని లేదు ఇంకా.
1: He has no other work to do.
0: Loading, unloading, loading, unloading, loading, unloading. తినటం కూర్చోవటం తినటం కూర్చోవటం.
1: He has no other work to do other than loading and unloading.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: Because of excessive eating, he was suffering from indigestion.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: A special doctor was brought.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: He just asked what medicine is to be taken.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
0: దాని వల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore it led to
0: indigestion. చిన్న శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంతా అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కప్పుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాడు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription. And that rich man suffering of indigestion was chewing this salt. After some time he got complete relief. At that time he was celebrating his
0: birthday.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. So he visited every shop, sweet shop.
0: Ayya, nee mithai ye ruchiga untundado chudala.
1: I want to test which sweet. And he picked little and tasted. And it is fully salted. He went on searching for a good sweet in all of the five sweet shops.
0: Thus
1: the sixth shopkeeper could understand his position. And he went to the sixth shop and said, let me taste. The shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు క్లీన్ గా వచ్చాడు
1: అండ్ లైక్ వైస్ హి వెంట్ దేర్ క్లీన్ హిస్ మౌత్
0: రుచి చూచాడు తీయగా ఉంది ఆ ఈ లడ్డు బాగుంది అన్నాడు
1: దెన్ హి టేస్టెడ్ లడ్డు సో స్వీట్ దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్
0: అప్పుడు ఆ లడ్డంగిడి వాడు చెప్తున్నాడు
1: దెన్ ది షాప్ కీపర్ టెల్
0: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకొని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది ఆ ఉప్పుగానే ఉంటుంది
1: ది షాప్ కీపర్ సెడ్ హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటారు
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ And they don't really say any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందు ఉంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి ఉప్పగానే ఉంటాయి
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought. Does the mistake lie in the matter? No.
0: మనలో ఉన్నటువంటి రోగ దోషము
1: ద మిస్టేక్ లైస్ విత్ us
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్
1: ఎ డయాబెటిక్ పేషెంట్ అటెండెడ్ ఎ మ్యారేజ్
0: అంత మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు
1: ఆల్ సాట్ దేర్ ఫర్
0: అంత లడ్డు లడ్డు జిలేబీ జిలేబీ జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబీ స్వీట్స్
0: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు
1: 5 to 6 పీపుల్ సెడ్ వి డోంట్ వాంట్ స్వీట్స్
0: కానీ వారికి తినాలనే ఆశనే
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వారిలో
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపు వద్దని చెప్పడం కాదు
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు
1: థీస్
0: నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు
1: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు
1: సో థీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరెవరైనా కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్
0: మంచి మధురంగానే ఉంటాయి
1: ఎవ్రీథింగ్ సో
0: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్లిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్
0: ఏమిటి
1: వాట్ ఇస్ ద
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు
1: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్
0: ఇంకా వారి ఆ రోగమునకు ఏమాత్రము నివారణ లేదు
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't take
0: a bhavam takkuna
1: or feeling?
0: Ravanasudu 24 vidyalu chadivadu, shrimantudu, balavantudu, gunavantudu, anni untunnayi.
1: Yes, everything else.
0: Kani
1: but
0: kamakrodhamulu rendu lopala praveshinchadam chetane annintikini tan dasudai poyadu.
1: Because of desire and anger he became a slave to everybody.
0: Aashaku dasudaina jagamantatikintanu dasude kada.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: Anasyam bunu dasumu lokulella.
1: The whole world will serve him. Everybody will become his slave.
0: Aasake dasudaithe లోకానికే దాసుడైపోతాడు.
1: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్.
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: బీ ఎ స్లేవ్ టు గాడ్ దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యు.
0: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: త్రీ థింగ్స్ ఆర్ పాయింటెడ్
0: వేదాంతం నందు. చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: దేర్ ఆర్ ప్రెషస్ words which are gems, valuable gems.
0: Jagattunu nammavaddu.
1: Never believe this word.
0: Daivamunu maruvavaddu.
1: Never forget God.
0: Maranamunu maruvavaddu.
1: And never forget death.
0: Ee moodu kudanu untuntayi.
1: These three are essential.
0: Daivanni maruvavaddu.
1: Never forget God.
0: Lokanni nammavaddu.
1: Never believe this word.
0: Marananiki bhayapadavaddu.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
0: దైవాన్ని విడువవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణములకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశమునందో ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
1: If we just limit divinity to a particular place and situation,
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi sthaname ledu.
1: There is no place without him.
0: Adi kaani roopame ledu.
1: There is no form without
0: adi
1: him.
0: Adi kaani padartham ledu.
1: There is no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: He is present in mobile and immobile.
0: Lokamulo scientist anta prati okati anu.
1: Scientist is unmindful of the relationship.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం

0: ప్రెసెంట్ ఇన్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్
1: లోకములో సైంటిస్ట్ అంతా ప్రతి ఒక్కటి అణువు.
0: Scientists call it everything is of, made up of atoms.
1: Atoms antaru.
0: Atoms they say.
1: Kaani lokamanta kudunu anuvulu yokka prabhavame.
0: That the whole world is full of these atoms.
1: Ee chakka undante idu entha anu prabhavame.
0: The wood is also full of atoms.
1: Ee speaker undadante adantha anu prabhavame.
0: So also the speaker.
1: Anta anu yokka shaktulu cherikane.
0: Everything is atomic power combination.
1: Kabatti vallanta dinni anuvu annaru.
0: So they all call it an atom.
1: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాస్ పవర్.
1: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
0: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
1: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
0: దే కాల్ ఇట్ ఎనర్జీ.
1: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
1: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
1: రూపం లేని అణువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
1: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
0: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: దైవములకు అనేక రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
1: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
0: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీ ఫార్మ్స్.
1: మన దేహం ఉంది.
0: వి హావ్ ఎ బాడీ.
1: కాళ్ళు ఉన్నాయి.
0: లెగ్స్.
1: చేతులు ఉన్నాయి.
0: హ్యాండ్స్.
1: రేళ్లు ఉన్నాయి.
0: ఫింగర్స్. నోస్.
1: కన్నులు ఉన్నాయి.
0: ఐస్.
1: చెవులు ఉన్నాయి.
0: ఇయర్స్.
1: నోరు ఉన్నాయి.
0: మౌత్.
1: కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
0: ఆల్ టుగెదర్ మేక్ ఎ బాడీ.
1: ఇందులో ఒక్కోటి వేరువేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
0: వి కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
1: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
0: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
1: కొండలంతా ఒక రాయమయము.
0: ద హోల్ మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
1: భూమి అంతా మృణ్మయము.
0: ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్.
1: వృక్షములంతా కాష్టమయము.
0: ట్రీ ఇస్ మేడ్ అప్ ఆఫ్
1: వుడ్. దేహమంతా మాంసమయము.
0: బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్.
1: అంతా కూడాను ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: శిలామయము పర్వతము.
0: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
1: కాష్టమయము అడవులు.
0: అండ్ ద ఫారెస్ట్.
1: శిలామయము సముద్రము.
0: అండ్ ఓషన్ ఇస్ వాటర్.
1: భూమి.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ మడ్.
1: దేహము.
0: హ్యూమన్ బాడీ ఇస్
1: అంతా పంచభూతముల యొక్క ప్రభువమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
1: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
1: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
0: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
1: అయితే ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
0: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
1: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
0: Incarnation doesn't come separate.
1: ఎందుకోసము?
0: Why?
1: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
1: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
0: అనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్, యాంట్స్ అండ్ మస్కిటోస్, దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: అయితే ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ హస్ ఫర్గాటన్ హిస్ రెస్పాన్సిబిలిటీ.
1: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
0: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
1: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
1: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
1: కనుకనే దైవం మానుష రూపేణ అన్న.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
0: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ ద మిస్టేక్ అట్ యు, యు విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ అవే.
1: అయ్యా నీకు బుద్ధుందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాని రెండు కూర కట్టెతో కొట్టి పంపిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ ఎ హీ బఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యు యువర్ మిస్టేక్, యు విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
1: కనుకనే ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
0: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
1: జ్ఞానదేవుడు.
0: వన్ ఇస్ జ్ఞానదేవ.
1: ఇంకొకడు భక్తిదేవుడు.
0: అనదర్ ఇస్ భక్తిదేవ.
1: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
1: జ్ఞానదేవుడు, భక్తిదేవుడు.
0: జ్ఞానదేవ అండ్ భక్తిదేవ.
1: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహ వేసింది.
0: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
1: భక్తిదేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
0: భక్తిదేవ జ్ఞానదేవ,
1: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
0: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.

0: జ్ఞానదేవుడు చెప్పాడు,
1: జ్ఞానదేవా సార్
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
1: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ వెల్స్ ఇఫ్ దేర్ అవైలబుల్ ఎనీవేర్ హియర్. దూరం
0: పోయేటప్పటికి పాత బావి ఒకటి కనిపించింది.
1: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఇన్
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవత
0: కైవల్యం ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
1: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
0: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam jnanam.
1: The non-dualism is real wisdom.
0: Kada akkada ye matram kuda idi ledu.
1: So there is no difference
0: whatsoever. Ee roopanaina dharinchavachu.
1: He can assume any form.
0: Kaani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in position of that.
0: Baavi gattuna kuchunnadu.
1: He sat along this.
0: Daivanni premistu smarinchadu.
1: He just chanted the name of God with intense
0: love. కొంతసేపు స్మరించేటప్పటికి నీరంత తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
1: After some time he could notice water collecting under his feet.
0: కళ్ళగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగున ఉన్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
1: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettustundi.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhakti ki minchinatvantidi marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devunaku oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Emanu rasadu?
1: What did he write?
0: Emi rasadu?
1: What he wrote?
0: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, ఎడిటెడ్, పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ టు జ్ఞానదేవుడు.
0: జ్ఞానదేవుడు చూచాడు.
1: జ్ఞానదేవ రెడ్ ఇట్.
0: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
1: ఇఫ్ దర్ లెటర్,
0: ఓ ప్రియమైన సోదరా, ఇట్ని నమస్కారంతో తమ్ముడు అని మొదటు ఎండ చూడొచ్చును.
1: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
0: అక్షరాలే లేవు దాంట్లో.
1: దేర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: సో జ్ఞానదేవ వెంట్ ఆన్ రైటింగ్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్.
0: లైఫ్ అంతా పరిశోధనతోనే పోయింది.
1: ద లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్.
0: పరిశీలన ఎప్పుడు జరిగేది?
1: వెర్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఇదే గతే పడుతున్నారు.
1: దిస్ ఈజ్ ద సిచ్యువేషన్.
0: ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్, నో ఎక్స్పీరియన్స్.
1: The scientists spend all the time in experimentation process, no
0: experience.
1: What is it that you get out of this?
0: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
1: Yesterday's look new today.
0: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of
0: this. జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను, ఆ ప్రేమావేశం చేతను, ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
0: మీ యందు ఉన్నటువంటి ప్రేమను
1: తడ
0: మార్గం పట్టించుకోకుండా,
1: see that it won't go in the wrong way.
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ మేక్ ఇట్ చీప్.
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
1: సీ దట్ యూ ఓంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
0: సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో హస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
1: మీరా వాస్ సింగింగ్ సేయింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: she is acting against his interest. At all places, every time, she has been chanting Krishna's name. Out of fury or anger, she caught hold of her hair and she has driven out of the temple. Immediately she was shocked.
0: Ayyo Krishna, ninnu vadali povutama?
1: She felt so sad, saying, Krishna, can I leave you? I can't go.
0: Bhagavantudu sarvatra unde tunte vadu.
1: God is everywhere.
0: Krishna, amara dil tumara mandir.
1: My heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు,
1: నాట్ దిస్ టెంపుల్.
0: ఈ టెంపుల్ మహారాణ కట్టాడు.
1: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణ.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: వేర్ హస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
0: పర్మనెంట్
1: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: యు కెనాట్ గివ్ అప్ మై,
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాణకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ పెట్టి రిజర్వేషన్ చేసుకోవద్దు. టికెట్
0: డోంట్ పర్చేస్ యూ టికెట్ అండ్ రిజర్వ్ యూర్ టికెట్ టు ప్రయాగ.
1: గంగా యమునా
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ గంగా
1: నిశ్వాస నిశ్వాసములు రెండు, ఒక ముక్కుతో తీసుకోవటం, ఒక ముక్కుతో వదలటము, ఇది ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడా పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడా పింగళ,
1: మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: గంగా భక్తి,
0: గంగా ఇస్ డివోషన్.
1: యమున నానం ఒక కర్మ,
0: యమున ఇస్ యాక్షన్.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు,
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమున తీర్ చెల్లో రేమన్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమున నిర్మల పానీ, ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి, నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్, వెరీ
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: Akkadiki velli nee
0: go there.
1: Maraka chotu neeku vellavaddu,
0: don't go anywhere.
1: Adi kuda ekkada undi,
0: where is it?
1: Neelone undi,
0: it is within you.
1: Baita prapancham kaadu,
0: it's not the
1: baita pradesham kaadu,
0: outer place.
1: Daivam anta kudanu nee hrudayamunde nindi untunnadi.
0: God is in your heart.
1: Aithe
0: however
1: adanni ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబాం జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్,
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుతో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకని
1: గోపికలు అన్నాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలు పొంగుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee.
1: Neevu antavarku gee ani tirugutu nenu chaala rodana chestu tappaku neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundipothanu.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Ruchambuvai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchamaiti nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో నా ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి మీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ యాజ్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ స్కై, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ.
1: వియోగం జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సారూప్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య, ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య, ఐ షుడ్ బి నియర్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య, ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నేను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య, ఐ షుడ్ మర్జ్ ఇన్ యు.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము,
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ, అర్థ, కామ,
1: పరమ భక్తి అన్నారు.
0: ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: ఈ పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యు స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president, if you forget God, hero becomes
1: zero.
0: They change now and then.
1: Kani neevu aa yokka parama tattvanni matram vadalakoddu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyali.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: రేర్. తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం తేనా మానవత్వం?
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ పశువులు కాదు చేయటం లేదా?
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ఎవర్ డస్ ద డిఫరెన్స్ లై?
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
0: స్పెషాలిటీ
1: విశిష్టత ఉంటుండాలి?
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
0: What is the sanctity behind it?
1: Anta okate.
0: Everything is
1: what is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying
0: and dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుంటాయి, పాములకు వస్తుంటాయి, అన్నిటికీ దోమలకు వస్తుంటాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్.
1: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: And you should enjoy God's love.
1: భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
0: You should also enjoy.
1: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond bliss.
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద,
0: and we sow the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the feeling of love,
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము చేయగదే కృష్ణ, గానము చేయగదే మురళి, గానము చేయగదే.
0: With the
1: ప్రేమ రహిత మరుభూములలో,
0: the barren land without love,
1: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాట కూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వీ షుడ్ నాట్ సో any plantations of bushy plants or anything.
1: Prema sudha varshamu varshimpaga.
0: As there is rainfall of love.
1: Rainfall love drops ravali.
0: There should be love drops in this rainfall.
1: Prema nadulu pravahimpaga murali ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, Krishna
1: says. Ganam yavarto chestunnavu etla chestunnavu.
0: How are you playing on your flute?
1: Ee ganam chesedi murali.
0: It is the flute on which you play.
1: Aa murali anetundi emiti?
0: What is that murali?
1: తొమ్మిది తొర్రలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హెస్ 9 హోల్స్.
1: మన దేహమునకు 9 తొర్రలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హెస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహమునే నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desires.
1: కానుకనే స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: desires. అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణుడు హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of
1: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: ఒకటి పావుకోళ్ళు పాదరక్షలు.
0: One slippers.
1: రెండవది మురళి.
0: Second flute.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: What is that I want?
1: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువు అంతా మోసుకోవచ్చు.
0: The whole body rests on slippers.
1: కింద ఉన్నటువంటి ఒక్క రాళ్లకు ముండకు చెత్తకు పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
0: Only slippers should bear your weight.
1: ఇది మహా కష్టం.
0: It's very difficult.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: What's the way?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: To become a flute is so simple.
1: ఈ టవల్ ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: To hold the towel in the grip is so tough.
1: కాబట్టి టవల్ గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: To hold it in the grip is not a great thing.
1: చాలా సులభం.
0: Drop it is so simple and easy.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్ టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్ నథింగ్
1: వదలటమే చాలా సులభమైనటువంటిది.
0: డ్రాప్ ఇట్ డౌన్ ఇట్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా.
0: వి గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
1: ఈ పదంలోనే కనిపిస్తుండదు అది నీది కాదని.
0: ఇన్ ద వెరీ వర్డ్ వి సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్ సన్, నో మై నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతుంది.
0: సో ఇఫ్ యు నో ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వి షుడ్ నో
1: నాదిగా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయ్డ్.
1: కనుకనే మొట్టమొదటి నాది నాది నాది నాది దీనిని వేదాంతం నేతి నేతి నేతి నేతి నేతి నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్
1: వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ నేతి
1: కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్. హ్యావ్ దట్ ఫెయిత్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: One might be foolish to any extent, is bound to be respected in his own residence.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులను ప్రేమించక తప్పదు.
1: Any fool for that matter will have to love his own parents.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొని లేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనైనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్ దో ది సన్ ఇస్ ఫూల్ యట్ దే లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభుః. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: ద హెడ్ ఆఫ్ ది విలేజ్ మే బి ఎ ఫూల్ విదౌట్ ఎనీ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, యట్ విలేజర్స్ రెస్పెక్ట్ హిమ్.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: ద రీజన్ ఇస్ హీస్ ఇన్ అథారిటీ.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: ద రెస్పెక్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ద పొజిషన్ హీ హోల్డ్స్.
0: గ్రామమునకు అధికారి,
1: ఈజ్ ది హెడ్ ఆఫ్ ద విలేజ్,
0: స్థానమునకు గౌరవం ఇస్తుంటారు.
1: హీ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ పొజిషన్.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: The knowledge of the spirit is much more respected.
0: అది ఏ వేదకాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మ జ్ఞాన తత్వము.
1: This knowledge of the spirit has been there since Vedic times, Brahma Jnana.
0: Adiye Grift aneetvanti oka German nayakudu ee Veda tattvanni gurinchi anekanga prabodhistu vachadu.
1: The same thing is taught by the German leader Grift to everybody.
0: Veda is the first word spoken by man annadu.
1: He said
0: Veda is the first word.
1: Grift said Veda is the first word spoken by man.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఇస్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హీ స్పెంట్ ఇన్ లోన్లీనెస్ అండ్ గాన్ త్రూ ద వేదాస్ ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్.
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లోపల ICS చదవడానికి ప్రవేశించారు.
1: దోస్ డేస్ భారతీయర్స్ entered into, got admission at Oxford University so to secure ICS.
0: వారందర్నీ పురస్కరించుకొని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ICS కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు.
1: హీ హాస్ రిటన్ ఎ బుక్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఇండియా వుడ్ గివ్ దెమ్.
0: టీచ్ అస్
1: వాట్ ఇట్ వుడ్ టీచ్.
0: ఏమి చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: వాట్ ఈస్ దట్ ఇట్ టీచెస్ అస్?
0: సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకు అన్నాడు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ భారతీయ కల్చర్ దర్ ఆర్ ఫోర్ పిల్లర్స్. వన్, స్పీక్ ట్రూత్. సెకండ్, ఫాలో రైచియస్నెస్. మదర్ ఇస్ గాడ్. ఫోర్త్ వన్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగమే.
1: ఆల్ ధర్మస్, there are all the different limbs, components of Veda.
0: ee sanskruti yokka prabhavamunu puraskarinchukoni Wilson ane 20 German man chaala dinni varnistu vachadu.
1: Basing on all these qualities, Wilson German narrated it in different ways.
0: Parasara Maharshi likinchinatvanti yokka puranam yokka tattvanni taanu English lo tarjuma chestu vachadu.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మపురాణం యొక్క ప్రభావమును కూడా చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 ఇంచులు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this. That there in a village by name Parthi, The one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: Yavat prapanchamane akarshimpajesetvanti oka biggest magnet annadu.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: Kanuka ee vidhamainatundi nadi grandhamulanta kudanu Parasara Maharshi aneka vidhamulainatundi oka Bharatiya yokka bhavishyattunu gurinchi vrastu vachadu.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bontenani aina Manu Chakravarti rasinatundi oka dharma shastramunu goppaga tarjuma chestu Manu's Law anetundi book rastu vachadu.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మన శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందు లేవు అని నిర్ణయించి వచ్చాడు.
1: It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: The culture of Bharat could encompass the entire world because of its strength.
0: Kanukane Vyasudu enna bharate tanna bharata annadu anaga bharatamuno lenetuvanti ee deshamulo kuda levu annadu.
1: That's what was Vyasa said. What is not there in Bharat is not present anywhere.
0: Sarvamu bharatamunde untunnavi.
1: Everything is present in Bharat.
0: Kanukane itti bharat desham yokka sanskruti tattvanni ee naadu bharatiyule vismaristu vachunnaru.
1: Such mighty culture of Bharat is forgotten by Bharatiyas.
0: Kanuka Bharatiyulokka samprapti gani duradrishtamu gani adrishtamu gani vari vari sankalpam pai aadharapadi untundadi.
1: Therefore their deservedness, fortune or bad luck depend on their thoughts.
0: Adrishtam annanu ninna.
1: Yesterday we thought of adrishta.
0: Adrishtam anaga drushtiki kanipinchinatvanti adrishtamu ani.
1: Adrishta, which is not seen with the eye.
0: Ee adrishtam anetvanti ekka manaku praaptistundali.
1: How do you deserve this adrishta?
0: Sankalpamulaneetvanti beejamulu naati karmalaneetvanti phalamunu pondutunnam.
1: You sow the seeds of thought and reap the fruits of action.
0: Karma anetvanti beejamulu naati మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాము.
1: We sow the seeds of action and reap the fruits of attachment.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాము.
1: We sow the seeds of attachment and reap the fruits.
0: శీలం అనే బీజములు నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము.
1: We sow the seeds of character and reap the fruits.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలం పైన ఆధారపడి ఉన్నది.
1: So adrushta depends on character.
0: Seelamu abhyasam paina aadharapadi unnadi.
1: The character depends on
0: abhyasam karma paina aadharapadi unnadi.
1: Habit depends on
0: karma sankalpam paina aadharapadi untundi.
1: Action in turn depends
0: kanukane adrushtamunaku mana sat sankalpamule mooladharamu.
1: So for adrushta the good thoughts are responsible.
0: Ikka duradrushtamunaku edi karanam?
1: What is the response for bad
0: luck? Dusankalpamulaneetunte beejamulu naati దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: We sow the seeds of bad thoughts and then we get the bad actions thereafter.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: We sow the seeds of bad actions and cultivate bad character.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of bad character and reap the fruits of bad luck.
0: కనుక అదృష్ట దురదృష్టంలో రెండు కూడాను సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore good luck and bad luck depend on thoughts.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: Therefore thoughts should be noble.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఇస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: But they have not taken them to practice.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: They know clearly what is truth.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: But yet they always spoke
0: lies. తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటిది కూడా మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్సో ఫూలిష్నెస్ వేర్ నోయింగ్ ఫుల్లీ ది డివినిటీ వన్ ఫర్గెట్స్ అండ్ ఫాలోస్ ది వరల్డ్ వే.
0: మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: దిస్ ఫూలిష్నెస్ ఈస్ ఆన్ ద రైజ్ మోర్ అండ్ మోర్ టుడే.
0: కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ Divine thought should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వుల యందు ప్రవేశించినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వుల యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ హిస్ డివైన్ లవ్ ఇన్ ఎవ్రీబడి, సో ఆల్సో ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది లవ్ ఇస్ సేక్రెడ్, మోస్ట్ సేక్రెడ్.
0: అనంతో వై ప్రేమ, అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ ఇన్ఫినిట్,
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకి పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని అప్పు తీసుకున్నది కాని కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉన్నటువంటిది.
1: Love is present in full measure everywhere.
0: ఈనాడు ఇట్టి ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు.
1: That love is made into business today.
0: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమ పూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: Therefore you have to receive love through love.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the main aim, goal of human.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms.
0: అనేక శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడీ, వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ ద
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form is it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమ తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, basing on the container, it takes the form, and then we think of love that way.
0: కానీ ఈనాటి మానవుడు
1: Man today,
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: Watches only the container but not the contained.
0: అనగా ప్రవృత్తి మార్గాన్ని ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: He goes by the outward tendency but not the inward form.
0: భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపం చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: We think that meditation, the chanting are the forms of devotion.
0: ఈ భక్తిని కూడా నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: There are 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 paths of devotion, what is the penultimate?
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్.
0: స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మ నివేదన జరుగుతుంది.
1: When once there is friendship, it would lead to surrender.
0: అంతవరకు మాత్రం అర్పితము కాదు.
1: Till then you cannot surrender.
0: ఈనాడు అర్పితమనగా ఏమిటి?
1: Today, what is meant by surrender?
0: కాదు, తనది తాను ఇచ్చుకోవటమే.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏమిటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: Two bodies in one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి?
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనసు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: spirit. అర్పితం అనేటువంటిది.
1: That is surrender.
0: అప్పుడే ఈ యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you receive attained divinity.
0: నేను, నేనే, నీవు, నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ద డివైన్ స్పార్క్.
0: మమై వాంసు, సర్వభూత, సర్వభూతములు ఎందుకు మమై వాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి, వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యంగా ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: When you don't follow, how do you call it devotion?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: Everything you have to follow as per God's command.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
1: That is the true path.
0: ఎందుకనగా?
1: Why?
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: పురందర్ దాస్ said,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయమునకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదలరి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఎంక్వైర్.

0: కొండలో రాతి పైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్ హూ వాటర్డ్ ఇట్ టు గ్రో.
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు? ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్.
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్.
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్ యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళ దాల తెగే కెంపిట్టెరియారో. పచ్చని చిరుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ద ప్యారెట్ హస్ గాట్ ద నోస్ ద బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు ఇది.
1: నో,
0: ఇది కేవలం నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వమును కూడా జరుగుతుంటారు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్.

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశిని అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: Oh God, so long you are there, how can I ever be poor? No.
0: అంతా నీవే చేస్తున్నావు.
1: You do everything.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యూ కరెక్ట్ మీ, యూ పనిష్ మీ, యూ ప్రొటెక్ట్ మీ.
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి, కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ మీ, హౌ కెన్ ఐ బి పూర్?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: వెన్ ఐఎమ్ యువర్స్, యూ హావ్ గాట్ ఆల్ ద రైట్.
0: నేను నీవాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: సిన్స్ ఐఎమ్ యువర్స్, యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ మీ.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు తెలియనప్పటికీ, ఎన్ని పదవులు ఏలినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until you are in position.
0: పదవులు పోయిన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధి నిలిచినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange car,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: పట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము, కానీ దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: He is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధి నిలిచినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest.

0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore, we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ICS చదివేకపోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ వెరీ గుడ్ టీచింగ్ టు దోస్ స్టూడెంట్స్ హూ హావ్ గాన్ దేర్ ఫర్ ఐఏఎస్ ఐసిఎస్.
0: టీచ్ అయిన తర్వాత
1: ఒక
0: ఐఏఎస్ ఆఫీసర్ మ్యాక్స్ ముల్లర్ ను చూడటానికని వెళ్ళాడు.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదముల కొడును తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: Max Muller translated all four Vedas.
0: భారతదేశంలో కూడా లేరు అంత చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: He is an expert in Sanskrit. None can ever equal him. ఈ
0: సంస్కృతంలోని అనేక శ్లోకములు కూడా రాస్తూ వచ్చాడు.
1: He also composed many verses in Sanskrit.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: If ever I am to be born, he wanted to be born here in Bharat.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తన తపన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: He thought it's a fortune to have dust of Bharat on his head.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్ళాడు.
1: One IC officer went there to visit Max Muller.
0: Visiting card pampichadu lopalaki.
1: He sent the visiting card first.
0: Ee visiting card pampiche samayam lopala
1: at that time
0: Max Muller oka vedamu lopala oka vidhamainatunti oka sooktiki artham teliyakunda yochana chestu unnadu.
1: At that time Max Muller was involved in deep thought as he was translating one important verse.
0: Bhagavad Gita yandu undinatvanti yokka kavim puranam anusastam tano raniyans man smarajya sarvasya dataram chitta roopam aditya varnam tamasa parasthat annadu. Goppaga esadu please deeniki artham emiti ani yochana chestu unnadu.
1: He was thinking of the meaning of an important verse in Bhagavad Gita.
0: Chuchadi card.
1: He saw this visiting card.
0: Aa card emtundadi?
1: What is there?
0: Evaru ee yokka vyakti peru em peru?
1: What's the name of the person?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను ఉన్న సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ద సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు, ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి, నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు, ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద, ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐ ఆమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ అండ్ ఆఫర్డ్ టీ.
0: నేను వచ్చానంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: హి ఆస్క్డ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్. హి సెడ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐ యామ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హి జస్ట్ ఆస్క్డ్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అదే వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హి సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హి వాస్ స్టన్డ్.
0: ఏమిటి భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి, హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హు డ్రింక్ ద వాటర్, హు బ్రీత్ ది సేమ్ ఎయిర్, హు టేక్ ది సేమ్ ఫుడ్ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదు అన్నాడు.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్.
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి సశాంతి మధ్యగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేర్.
0: అదే చెప్పడము, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు హావ్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ వారితో చేరితే చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చెంత మంచి పవిత్రమైన వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.

0: మీరు అనుకుంటారు. స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: You think Swami is presenting us, gifting the rings and the locks and watches?
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: Don't think so.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: For your future, it is a ladder that will take you.
0: ఈ పవిత్రమైనటువంటి వస్తువును నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: So long you have these sacred objects, you will have sacred thoughts.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: నీవు తపస్సు వేషమును ధరించావు.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు.
1: You move about in the forest.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు నీవు త్యజించావు.
1: You have given up the kingdom of all conveniences.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కరలేదని త్యాగం చేశావు.
1: Though you have right, you have not exercised.
0: అమృతత్వ మానసహు త్యాగే నీకి అమృతత్వం. ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: You have come here to lead a sacred life.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
0: ఈ యొక్క అస్త్రములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్త్రములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో, యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వైలెంట్.
0: ఏమి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వైలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహంలో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్ వే.
0: తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్, ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్ దెమ్? అది
0: ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put you through?
0: కనుక నీవెందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon the thought.
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతుల పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on the hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోరు జీవుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోత జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుక ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు. మంచి మన దగ్గర పెట్టుకోవాలి. కంఠంలో మంచిది ధరించాలి. కంఠస్య భూషణం సత్యం.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రూత్ దట్స్ ది రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ షుడ్ ఆల్సో వేర్ ది రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్టెడ్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుక అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ది హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై ఫైర్,
0: నీ భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ ఈట్.
0: ఈ సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్.
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్.
0: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ది రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 rupees.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its
0: value. కాబట్టి సంస్కరింప చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
1: Because polishing, refinement, value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధం అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ బ్యాడ్ అండ్
0: డెవలప్మెంట్. వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వి ఈట్ షుడ్ బి
0: అనగా వడ్డను వేరు చేసి పొట్టును వేరు తీసి దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, కుక్ ఇట్ అండ్ దెన్ ఈట్ లేటర్.
0: వే ఆఫ్ లైఫ్.
1: దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: అట్లా లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: అదర్వైజ్ ద ఫ్యాట్ ఈస్ ఆఫ్ నో వాల్యూ.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: సో మెనీ
0: తట్ట.
1: This is
0: ఇది ఒక వెండి తట్ట.
1: దిస్ ఇస్ సిల్వర్ ప్లేట్.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగపెట్టుకోలేము.
1: బట్ ఇఫ్ ఇట్ రిమైన్స్ సిల్వర్ యూ కాంట్ యూజ్.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: ఇట్ షుడ్ బి బర్న్డ్, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్.
0: సుత్తితో కొట్టి
1: హ్యామర్
0: హ్యామర్ తో అన్ని విధాలు దాన్ని హింసించి
1: యూ షుడ్ హ్యామర్ ఇట్
0: అగ్నిలో వేసి
1: పుట్ ఇట్ ఇన్
0: ఫైర్. అన్ని సంస్కరింపచేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్ గా మనకు తయారైంది.
1: ఇఫ్ యూ రిఫైన్ ఇట్ ప్రాసెస్ ఇట్ దెన్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇది ఒక బట్ట.
1: దిస్ ఇస్ క్లాత్.
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
1: హౌ డస్ ఇట్ టేక్
0: మొట్టమొదటి పత్తిగా వచ్చింది.
1: ఫస్ట్ ఇట్ వాస్
0: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము.
1: అండ్ యూ డ్రా థ్రెడ్.
0: ఈ దారమును నేసినాము.
1: అండ్ ఇట్ వే
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: దెన్ క్లాత్.
0: అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్. దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది.
1: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: కనుకని పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్
0: అలాంటి సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: దాట్ ఈస్ భారత.
0: దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం.
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం.
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్.
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: యాజ్ యూ మూవ్ అబౌట్ అవుట్వర్డ్ యూ హావ్ టు వాష్ యువర్ ఫీట్ బికాజ్ ఆఫ్ సో మెనీ పాయిజనస్ ఇన్సెక్ట్స్ దేర్.
0: కనుకనే పరిశుద్ధం చేసుకోవాలి.
1: సో యూ హావ్ టు ప్యూరిఫై క్లీన్.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాన్ని అవపానమని చేస్తారు.
1: మెనీ బ్రాహ్మిన్స్ దే హావ్ గాట్ ఎ ప్రాక్టీస్.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: దే విల్ హావ్ వాటర్ ఆన్
0: హ్యాండ్. చుట్టూ చుట్టేస్తారు.
1: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేస్.
0: పానాయన మహ అపానాయన మహ గానాయన మహ ఉదానాయన మహ సమానాయన మహ అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తుంటారు.
1: దే అటర్ ద నేమ్ ఆఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము.
1: దిస్ ఇస్ ఆల్సో కల్చర్.
0: వండిన వంట లోపల
1: వడ్డించినటువంటి
0: తట్ట లోపల ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: ద ఫుడ్ సర్వ్ దేర్ ఆన్ ద ప్లేట్ వెల్ యూ మే ఫైండ్ యాంట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్లేట్.
0: చుట్టూ నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ వాటర్ అరౌండ్ ద ప్లేట్ అండ్ కెన్ అప్రోచ్.
0: చిన్న చిన్న విషయాలు కూడా భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: ఇన్ దీస్ సటిల్ మ్యాటర్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ గాట్ మెనీ ఎక్స్ప్లెనేషన్స్.
0: మీనింగ్లెస్ వర్డ్స్ సంస్కృతిలో లేనే లేదు.
1: ఇన్ సాంస్క్రిట్ దేర్ ఆర్ నో మీనింగ్లెస్ వర్డ్.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు.
1: బట్ ద పీపుల్ హూ డోంట్ నో ది మీనింగ్ దే యూజ్ ఇట్ ఇన్
0: మీనింగ్లెస్ వర్డ్. తెలియనట్టుగా ఉండడు.
1: A person, ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము.
1: To talk,
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు.
1: When you don't know, make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవి ఉంటున్నాయి.
1: ఇన్ డివినిటీ దేర్ సో మెనీ సటిల్ పాయింట్స్.
0: ఏదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి.
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్.
0: వాక్ అనే ఒక శబ్దం.
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నే వాక్.
0: వాక్
1: వాక్.
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
1: దిస్ ఇస్ వన్ వర్డ్.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
0: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: ఈ పదార్థములో ఏముంటుండాలి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ దేర్?
0: పదములకు అర్థమే పదార్థము.
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
1: ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ రోజ్ ఫ్లవర్, దిస్ ఫ్లవర్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: కర్చీఫ్ అనేటువంటి పదమునకు ఇదే అర్థము.
1: ఫర్ ది వర్డ్ కర్చీఫ్ దిస్ ఈస్ ది మీనింగ్.
0: ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ షోస్ ద మీనింగ్ ఇట్స్ కాల్డ్ పదార్థ.
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థం అన్నారు.
1: దట్ విచ్ ప్రూవ్స్ ద మీనింగ్ అర్థ టు ద పద ద వర్డ్ ఇస్ పదార్థ.
0: కనుక ఈ సంస్కృతి భావం నందు
1: సో ఇన్ కల్చర్
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి.
1: దర్ మెనీ పెక్యూలియర్ థింగ్స్.
0: ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: In spiritual parlance, there is a very good word.
0: Aksharam annadu.
1: We say akshara.
0: ఈ అక్షరం అంటే ఏమిటి?
1: What do you mean by that?
0: ఇది ఒక కేవలం ఒక వ్రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది.
1: Is it that you write? That which is written, akshara, the letter.
0: Letter.
1: The letter.
0: అక్షరం అనగా లెటర్ అది.
1: అక్షరం ఇస్ లెటర్.
0: అయితే
1: however,
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం.
1: But in Vedantic parlance, అక్షరం
0: స్వరూపుడు.
1: Permanent. God is permanent.
0: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా నువ్వు టెంపరీ కూడా చేరి ఉంటుంది అది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ. దీంట్లో కూడా నువ్వు పర్మనెంట్ కూడా చేరి ఉంటుంది.
1: ఈవెన్ ఇన్ ది ఎఫీమరల్ దేర్ ఇస్ పర్మనెంట్.
0: శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుంది అది.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ.
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుంది.
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి.
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం.
1: అక్షరం.
0: ఆక్షరం.
1: ఆక్షరం.
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్.
0: ఆ అనగా నిరంతరం ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఆ శాశ్వతము.
1: ఆ ఇస్ పర్మనెంట్.
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది ఆత్మ. నశించినటువంటిది పరమాత్మ.
1: Therefore, that which is not perishable is divinity.
0: ఆత్మ పరమాత్మ యొక్క చేరిక అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్ అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకు కూడాను ఎంతో అంతరాత్మ కూడి ఉంటుంది.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యు హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగునకు భారతీయ సంస్కృతి అడ్డం వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడా భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్.
0: చూపు చూపుకు కూడా మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకానొక సమయం లోపల గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: అట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్,
0: మొర పెట్టుకున్నాడు. రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఓ గాడ్, కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు,
1: many poets,
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు,
1: how long distant is present God from the devotee.
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి,
1: తెలివితక్కువ
0: మేధావులు,
1: they are foolish intellectuals.
0: వాడన్నాడు, ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం.
1: What sort of ignorance is it?
0: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
1: God doesn't come from anywhere.

0: పాదం. ఎవరు భగవంతుని ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి.
1: If you pray that God should be with you, you listen to the sound
0: of his footsteps. నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: And what you feel like this, oh God, don't you see my misery? Don't you see my suffering? He will be finding the eyes of God.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా?
1: Don't you listen to my
0: నా ప్రార్థన నీకు వినటం లేదా?
1: Don't you listen to my suffering?
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే
1: The one who prays so, he will find the ear.
0: సర్వతోచి తిరోముఖం. అన్నింటియందు కూడాను తన యొక్క ముఖముతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: He will find the face of God.
0: ఒరే వాడా శిరిడిలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా.
1: I am always with you.
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట.
1: I follow you, standing behind you.
0: అన్నాడట.
1: He said so.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: The devotee turned behind and watched.
0: వెనక లేడు.
1: He is not there.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా what a lie, he said.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: He said I am behind.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: I don't find him.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: So he returned.
0: బాబా
1: బాబా
0: మీరు ఇంత పెద్దవారు కదా.
1: You're such a big man.
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా.
1: Why should be a liar?
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: You said you're behind me.
0: నా వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: You said you're behind.
0: నేను చూస్తే నీవు లేవే.
1: When I turned back, I haven't seen you.
0: ఒరే సైతాన్.
1: He said, oh, సైతాన్ మ్యాడ్ క్యాప్.
0: ఇదేరా నీ బుద్ధి.
1: Is it your intelligence?
0: కాదు కాదు.
1: No.
0: నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: When you turn, your back also turned.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: When your back turned, I too turned.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: When he turned, his back also turned.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: The divine words are so subtle. It is highly meaningful.
0: అర్థం చేసుకోలేరు.
1: Ordinary cannot understand.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: So don't
0: చెప్పినది విని నడుచుకో.
1: Don't try to understand. Follow what he said.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: That's your duty.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికీ సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటుంది.
1: They appear to be ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటుంది.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: చెడును వ్యక్తి సత్య సంకల్పమున చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamuna cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: This is the word of Sai, which is full of truth.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: embodiments of love, boys and girls,
0: అనంతమైన ఈ జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమున కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: Kani Brahma Vishnu Maheshwarulaku tallidandrulu evaru?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: Ee satyanni evaru gurtinchukoledu?
1: No one can know the truth behind this.
0: Ye shastra upanishadulu kudano deenni vallinchaledu.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథము దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane manava dehamunu aashrayinchi ee dehamunde సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: These three are in the body in the form of attributes manifest and express out by way of their conduct and perform actions thereby.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand the divinity in him.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: He is not able to understand his human quality to begin with. How do you expect him to know the divinity?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: In the first instance, we have to know the Trinity, Brahma, Vishnu, Maheshwara, represent the qualities, attributes.
0: Isha vasyam midam jagattu.
1: The entire universe is full of divinity.
0: Bhagavantudu sarvabhuta nideyudu.
1: God dwells in all of the beings.
0: Sarvabhuta antaratma.
1: He is the indweller of all of the creatures.
0: Aite ee atmaku శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: Shrutis, the texts have given a name to this indwelling spirit in every body.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: In fact, every body has got the heart.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: The heart present in every body, the Veda calls it as Atma, the spirit.
0: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
1: Mind is born to this spirit.
0: కనుక ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
1: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
0: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
1: The mind spreads, it expands, so expansive.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: What is the origin for this mind?
0: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: It is born out of ఆత్మ.
0: ఆత్మకే ఈశ్వర అని పేరు.
1: ఆత్మ, the spirit, is called ఈశ్వర.
0: కనుక అట్టి ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి యందుకూడను ఉంటున్నది.
1: This ఈశ్వరహుడ్ is present in everyone.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఆత్మ dwells in all of the creatures.
0: సర్వభూతముల యందు ఉండేటువంటిది ఈశ్వరత్వమే.
1: It is the principle of Ishvara present in all of the beings.
0: ఈ ఈశ్వరత్వం అనేటువంటి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి మైండ్ అనే విష్ణువు.
1: Therefore, it is of that Ishvarahood, the Atma, the mind, Vishnu is born.
0: విష్ణువు యొక్క నాభి నుండి కమలము నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ comes out of the navel and the lotus of Vishnu.
0: Vishnu yokka nabhi kamalam nundi udbhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the navel and the lotus of Vishnu.
0: Ee Brahmane vak swaroopudu.
1: Brahma is the presiding deity of the faculty of speech.
0: Kanukone itanni varnistu vacharu.
1: That's how the narration goes.
0: Shabda brahmamayi.
1: The sound.
0: చరాచరమయీ.
1: The motility.
0: జ్యోతిర్మయీ.
1: Light.
0: వాంగ్మయీ.
1: The speech.
0: నిత్యానందమయీ.
1: Eternal bliss.
0: పరాత్పరమయీ.
1: The supreme.
0: మాయామయీ.
1: Of illusion. The one of wealth.
0: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
1: These relate to Brahman.
0: శబ్ద బ్రహ్మమయీ.
1: To begin with, Shabda Brahmai, the sound.
0: Anaga vak swaroopude Brahma.
1: Brahma represents the very speech or the thought.
0: Mano swaroopude Vishnu.
1: Vishnu represents the mind.
0: Atma swaroopude Shivudu.
1: Shiva is Atma or the spirit.
0: Atma, manasu, vaku. Ee moodinti yokka avinabhava sambandhame divyatvamainatundi atmatattvam.
1: The divinity has got the combination of these three principles. One, the spirit, the Atma. The second, the mind. And the third, the faculty of speech making. They are interdependent and intimately related.
0: కాబట్టి గుణస్వరూపుడే ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
1: Likewise, the Trinity, Brahma, Vishnu, Maheshwara, express manifest by way of attributes.
0: మానవ ఆకారమే వారి ఆకారములు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
1: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఆత్మకి ఎట్టి ఆకారము?
1: What are the form of the spirit?
0: ఇది ఏ చైతన్య స్వరూపము?
1: This is one of the awareness.
0: Consciousness.
1: That is one of consciousness.
0: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
1: This consciousness representing Ishwara has no specific form.
0: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
1: Ishwara represents this consciousness.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
1: Out of this consciousness, conscience emanated and stays in the heart. That is the mind.
0: ఆ మైండ్ నుంచి వాక్స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్స్వరూపుడైనాడు.
1: Out of this mind is born this talk or the speech faculty.
0: అనేక పర్యాయాలు నేను కూడా చెప్తుంటాను. The one you think you are.
1: Bhagavan tells us repeatedly, the one you think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: The one you really are.
1: The one you really are.
0: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
1: These three stand for the three, Brahma, Vishnu, Maheshwara.
0: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
0: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
1: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
0: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
0: విష్ణు సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
0: మనసు కూడాను అంతే.
1: సో ఆల్సో ద మైండ్.
0: మనోమూలం విధం జగత్.
1: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఏ క్షణమైందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలం నందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడా లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫామ్.
0: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: యు కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫామ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కనుక ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫామ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్
1: దెన్ ద స్పీచ్.
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
0: దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హాజ్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండరీస్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యెట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తరమైనటువంటి యొక్క ఈ శక్తులు అణుశక్తి అయినటువంటి దేహమునందు లీనమై ఉన్నవి.
1: బీయింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైన్యూటెస్ట్ ఫామ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కానీ ఈ అణువైనటువంటి యొక్క దివ్య శక్తులు బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటున్నాయి.
1: ద డివైన్ పవర్ సో మైన్యూట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యూ కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూస్తున్నకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్. యూ కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలకు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ థాట్స్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
1: That divinity, Godhead, is misused by man.
0: హృదయం అనేటువంటిది ఉండి కూడాను హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: He has the heart, but his behavior is heartless.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మభావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పమును లేనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్ కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: ద వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ.
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: హూ ఇల్యూజివ్.
0: సీమయంతో చేరినటువంటి వాక్కు.
1: వన్ ఫుల్ ఆఫ్.
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
1: వెన్ వి కన్సిడర్ వర్డ్స్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ బ్రహ్మన్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ యు అటాచ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: బ్రహ్మ. ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింప చేయాలి.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ takes the control of the mind and the word, we should also have total control and value highly the
0: thought flow and the word.
1: We should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
1: So sweet and soft.
0: అతి చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
1: So cool and sweet.
0: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
1: That's what's called the walk of the
0: Brahma. బ్రహ్మ ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: This is the result when we feel God Brahman in our heart.
0: ఇంకా విష్ణు.
1: Then comes Vishnu.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
1: What form has he?
0: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
1: Vishnu has the form of the mind.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: In what way? In what sanctity should we hold our mind?
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: Mind is so useful, you know.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
0: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: యూ విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణువును సందర్శించాలని.
1: And Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్లారు.
1: And four sages have gone to see Vishnu.
0: విష్ణు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: It is our tradition that one should approach Vishnu in a respectful way.
0: విజయ సనక సనందన
1: therefore
0: ఈ నలుగురు కూడాను వెళ్లారు.
1: The four Jaya, Vijaya, Sanaka, Sanandana went there.
0: వీరందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: They went in the form of babies.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్ళినారు విష్ణు సందర్శనముకు.
1: They went to see the Lord Vishnu.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు.
1: No defect.
0: ఎట్టి మానాభిమానములు లేవు.
1: No attachment.
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: They are changeless under any circumstances.
0: నలుగురు కూడాను విష్ణు సందర్శన కోసం వెళ్లారు.
1: All four kids have gone to see Vishnu.
0: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్లారు.
1: హియర్ వి షుడ్ నో దే హావ్ గాట్ ది సెకండ్ మైండ్.
0: మంచి మనసు కలవాడే మహావిష్ణువు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణువు.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మానవ, హ్యూమన్ బీయింగ్.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: హూ హాస్ సచ్ ఎ గుడ్ మైండ్?
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: Since Vishnu has got that soft and cool and sweet mind,
0: ఇక్కడ ఉన్నట్టుగా వాలంటీర్స్ మాదిరి అక్కడ కూడా ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు.
1: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
0: ఆ వాలంటీర్స్ అడ్డు చేశారు.
1: The volunteers objected.
0: భగవంతుని దగ్గరికి వెళ్లే సమయంలో మీరు ఈ విధంగా వెళ్ళడానికి వీలు కాదు.
1: When we want to see God, well, you can't object us like that.
0: అని వారితో వాదనలు ప్రారంభించారు.
1: They argued with the volunteers.
0: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: గాడ్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అట్రిబ్యూట్లెస్. యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్ హిస్ దర్శన్.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా శపించుకోని.
1: యూ కర్సింగ్ ది
0: వే. సందర్శనం మాకు కావాలి.
1: మీ
0: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ అస్.
0: వెళ్ళి విష్ణువుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: దే హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ గుడ్ మైండ్.
0: అప్పుడు ఓ మనసా అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: And they address Vishnu this way, O mind. What will happen to us? We should see you anyway. We don't have any. We don't have any desire. But we should see you. That's our very basic
0: point.
1: Conversation is swasa, the breath. We should certainly earn the gift of your darshan and conversation. The sages who came there in the form of kids were blessed. And then he called
0: Dwarapalakulara
1: and told them,
0: Meeru, ee vidhanga shapinchadaniki margam ledu.
1: Volunteers, you have cursed me.
0: Vaaru kuda mimmalni shapincharu.
1: And they too cursed you.
0: Meeru kuda rakshasuni janminchali.
1: You also going to be born as demons.
0: Aithe meeru prarthana cheta naa yokka anugraham cheta meeru tarulopala meeru tirigi naa sannidhiki vacheyatuvanti margam unnadi.
1: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me. The curse given cannot be changed. And in fact, Vishnu dwells in our mind. And Vishnu symbolizes the very mind. There the mind moves all over, that is Vishnu aspect. Oh, you move in the minds of sages. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it. Then he said,
0: Nayana, Varichin Prakaram Sapamto, Tommy Samatsam will be Rachasilga Bretchkali.
1: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
0: Vokaveda. నాకు దూరమైపోయి మీరు పర్తపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: If you cannot bear the pangs of separation from me by meditating, praying to me for 3 years, in absolute rivalry you will come to me.
0: దైవం యొక్క ఆరాధనలే.
1: And every form of word is worship.
0: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
0: నన్ను దూషించడం మూడు యొక్క జన్మం లోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years' time.
0: భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame, we want proximity.
0: భూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if it were to be blame, but we blame you constantly and come to you. సర్వకాలేషు
0: సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
0: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటం.
1: Any matter, doesn't matter how silly it is, we blame God.
0: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: By blaming God constantly, they faced the consequences of the curses given by those sages.
0: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
0: ఏమి మార్పు లేదు.
1: No change.
0: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
0: Chitta chora yesoda ke baal, navanita chora gopal. Chitta chorudu antar.
1: You say, oh God, you have stolen my mind.
0: Adi dushana kada?
1: Is it not a blame?
0: Adi matamto chepte, hey gadidonga antar.
1: And if you are to say in a harsh way, you are a big thief.
0: Gadidonga ante, Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani.
1: But if you say so, you are a big thief, the devotees of Vishnu will fight with you.
0: Kani ade sangeet sahityam to kudinatvanti reetiga chitta chora yesoda keva navanita chora gopal ante meer kuda taalam vestaru.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh the son of Yashoda, you are a big thief, you also join in Gaur, then everything will go now.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
0: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
0: కనుకనే ఈ జైవిజయులు కూడాను 3 జన్మముల లోపల కడతేర్చుకున్నారు.
1: సో జైవిజయ టుక్ 3 బర్త్స్ అండ్
0: ఇది కూడాను మనసు యొక్క
1: ప్రభావమే. దిస్ ఇస్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ద మైండ్.
0: విష్ణు అనగా మనోస్వరూపుడే.
1: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: శంఖ చక్ర గదాధారి కాదు.
1: Not the one having the wheel and the
0: picture.
1: That is all the imagination of the painter. Vishnu represents the mind.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు అంటుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ టైమ్ అండ్ అగైన్,
0: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డైమండ్ అంటుంటాను.
1: దెన్ భగవాన్ gives the beautiful gift of diamond,
0: he says diamond.
1: It means let the mind be annihilated, withdrawn.
0: ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి,
1: you should have
0: మనసు నీకు ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
0: ప్రతి మానవుని ఎందుకు ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
1: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
0: కనుక మన యొక్క వర్డ్స్ అంటప్పుడు దురుపయోగం చేయకూడదు.
1: వి షుడ్ నెవర్ మిస్ యూజ్ అవర్ వర్డ్స్.
0: దీనికి ప్రాచీన ఋషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: By talking too much excessive talk, you may be tempted to speak lies.
0: Adika bhashana cheta parlo noppinchina varamavutamo emo.
1: Too much of talk sometimes may hurt others.
0: Adika matala cheta udregam aavirbhavinchi aa udregam cheta tappu padamlu prarambhamavutayo emo.
1: By talking too much it might lead to agitations and misdeeds.
0: Kanuka mounam vahistam annaru.
1: Therefore they observed deep silence.
0: Mounam anaga emi vaagbandana mounam kaadu. ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
0: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేరంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ ఇంటర్లీ ఓవెన్ కాన్స్టిట్యూట్ ద క్లాత్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద క్లాత్ యూ షుడ్ రిమూవ్ ద థ్రెడ్స్ వన్ బై వన్.
0: కనుక మన ఎందుంటున్నటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore the thoughts within us has come out manifest by their words, we should cut short our
0: speech. కనుకనే less luggage more comfort make travel pleasure అన్నారు.
1: And hence Bhagavan says less luggage more comfort make travel a pleasure.
0: మనము తక్కువ మాట్లాడాలి.
1: We should talk less.
0: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: Then you can enjoy the principle of Brahman.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బ్రహ్మ అనగా వాక్కే,
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
0: విష్ణు అనగా మనస్సే,
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఈశ్వరుడు అనగా హృదయమే,
1: ఈశ్వర ఇస్ హార్ట్.
0: హృదయము ఉన్నది మనకు,
1: వి హావ్ ద హార్ట్.
0: మనసు ఉన్నది,
1: వి హావ్ ద మైండ్.
0: వాక్కు ఉన్నది,
1: అండ్ వి హావ్
0: నీవే విష్ణు బ్రహ్మస్వరూపాన్ని.
1: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
0: ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ మ్యాన్,
0: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్స్
0: కనుకనే త్రిగుణములు అతని ఎందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రిగుణం,
0: త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఐడ్ గాడ్ అండ్ విచ్ హెస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర్ హ్యాస్ త్రీ ఐస్.
0: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ త్రీ ఐస్.
0: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ద థర్డ్ ఐ ఆర్ నాట్. ఇస్ నాట్ సో.
0: పాస్ట్ జరిగిపోయిన దాన్ని నీవు చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
0: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
0: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
0: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
0: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్.
1: ఇస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్, ఫ్యూచర్
0: గడిచిపోయిన దాన్ని నిరంతరం చింతిస్తుంటాడు.
1: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: వాట్ అబౌట్ మై ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు.
1: హి ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెసెంట్ ను మర్చిపోతున్నాడు.
1: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెసెంట్.
0: కానీ ప్రెసెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
1: ద ప్రెసెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్.
0: ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
1: ద ప్రెసెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్.
0: కాబట్టి ఫ్యూచర్, పాస్ట్ రెండు కూడా ప్రెసెంట్ లోనే ఉంటున్నాయి.
1: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఈ సత్యాన్ని మానవులు ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం చేయండి.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఫ్యూచర్
0: ఎంత వస్తుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నువ్వు ప్రజెంట్ ను సరైన రీతిలో వినియోగ
1: ఇస్ బాదర్డ్ ఆర్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్
0: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: వాట్ అబౌట్ మై ఫ్యూచర్? ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు.
1: హి ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్.

0: వస్తుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నువ్వు ప్రజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్.
0: ఆ ప్రజెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: ఇఫ్ యు ఎంజాయ్ ద ప్రజెంట్ జాయ్ఫుల్లీ, యు విల్ హావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రజెంట్.
1: ద ప్రజెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్.
0: ఈ ప్రజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: ప్రజెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇంటూ ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ, పాస్ట్ అనేటువంటి ట్రీ, ప్రజెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
1: సో ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్, ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్.
0: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: వెల్, హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
0: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
1: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
0: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: ద సీడ్ జెర్మినేట్స్,
0: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
1: ఇట్ గోస్ ఇన్ ద జైగాంటిక్ ట్రీ.
0: ఫ్యూచర్ అంతా కూడా ప్రెసెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెసెంట్.
0: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
0: ప్రజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
1: ఇన్ ద ప్రెసెంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
0: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచి మనసును కలిగి ఉంటుండు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్.
0: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ వేర్ డస్ హి కమ్?
0: వాక్ శబ్ద స్వరూపుడు.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
0: ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
0: విష్ణు నుంచినే వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
0: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు.
1: ఇట్ బార్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యూ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు, యూ విల్ హ్యావ్ ప్యూర్ టాక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
0: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
0: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్
0: స్వరూపులే.
1: అండ్ యు ఆర్ ప్రజెంట్ దట్.
0: నేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్ సింబలైజ్
0: స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ద త్రీ అట్రిబ్యూట్స్
0: సిద్ధలాకారం.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
0: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ. పార్వతి
0: ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వరా, దినదినం ఊరూరు తిరుపమెత్తుట గాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ, యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యు డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ.
0: దినదినము ఊరు తిరుగుచుండుట గాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
0: ఊరులో తిరుగవలే కాని తలదాచుకుని దోసెడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
0: ఇట్టి నీకాపురము నేను ఎట్టు చేతు అని.
1: How can I live with you with such a life?
0: ఒక ఇల్లు లేదు.
1: I don't have residence.
0: ఒక షీట్ అయినా లేదు.
1: I don't have anything.
0: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక షీట్ లేదు.
1: Well, we cannot protect ourselves against rain.
0: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
1: And many sages come to see you.
0: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే, లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నారు.
1: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీన్.
0: గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి, ది హౌస్ వైఫ్, నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
0: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
0: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
0: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సార్,
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
0: ఎలుకల రావిడికి ఏదని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
0: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
0: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need
0: a... ఎందుకు ఇవంత మనకు?
1: We need a servant maid.
0: పిల్లే మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
0: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
0: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
0: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంటాయి.
1: This is true in every family. Husband says yes, wife says no.
0: కట్టగడబడికి ఈశ్వర వాక్యం సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
0: కట్టగడబడికి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి, however, in a cool way question.
0: ఈశ్వర, మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: Why are you so determined? Why do you speak like that?
0: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలుకుంటుందని.
1: After all, the house is not for me, for the sages and saints that come to see you.
0: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
1: In fact, it gives a sort of a shelter to everybody.
0: అప్పుడు ఆయన చెప్పాడు.
1: Then he says,
0: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious moment is not there right now.
0: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: You may construct a very big mansion, but the fire god will burn.

0: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
0: నీకేమి తెలియదు.
1: You do not know.
0: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: Then she says,
0: ఈశ్వర సర్వశక్తులు మీలో ఉంటున్నవి.
1: You have got all capacity.
0: సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: All deities are in you.
0: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
1: Fire is also under your control.
0: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
1: All five elements are under your control.
0: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
1: If you will instruct, order fire,
0: when it cannot act.
1: Fire God obeys your command, will not disobey
0: you.
1: Pass some order to the fire God.
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్
0: సరే ఇంకేం చేసేది ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే. హి ప్రామిస్డ్
0: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను అంతవరకు ఉండు అన్నాడు.
1: అండ్ హి సెడ్ జస్ట్ రిమైన్ ఫర్ సమ్ టైమ్ ఐ విల్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద ఫైర్ గాడ్.
0: వాడు సత్యమే కనుక ఆమె ఇల్లుని ప్రారంభం చేసింది.
1: అండ్ వాట్ ఎవర్ ఈశ్వర సేస్ విల్ హ్యాపెన్. దెన్ షీ స్టార్టెడ్
0: ఈ సమయం మాత్రం ఒకటి చెప్పింది ఈమె.
1: హౌఎవర్ షీ సెడ్ వన్ థింగ్.
0: ఈశ్వర నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చిందంటే నాకు చాలా అవమానం అవుతుంది.
1: ది హౌస్ ఐ బిల్ కెన్ నాట్ బి బర్న్ బై ఫైర్ గాడ్. ఐ కాంట్ బేర్ ఇట్.
0: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
1: ఇఫ్ ఫైర్ గాడ్ ఈస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్ ఐ వాంట్ యూ టు ప్లే ఆన్ డబరక.
0: నేను కట్టినట్టు నేనే కాల్చి వేసేస్తాను.
1: వై ఫైర్ గాడ్ ఐ విల్ బర్న్ ద హౌస్ దట్ ఐ.
0: వానికి ఈ అవకాశం ఇవ్వను.
1: ఐ డోంట్ గివ్ దట్ ఎనీ స్కోప్ ఫర్ ఫైర్ గాడ్.
0: చెప్పాడు ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
1: అండ్ దట్ వాస్ ద ప్రామిస్ కాంట్రాక్ట్ బిట్వీన్ దెం.
0: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
1: ఈశ్వర వెంట అగ్ని.
0: అగ్ని నమస్కరించి ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి.
1: ద ఫైర్ గాడ్ ఆస్క్డ్ ఓ లార్డ్ వై హావ్ కమ్.
0: అగ్ని ఏమిటి.
1: వాట్ ఇస్ యువర్ కమాండ్
0: అని అడిగింది.
1: అండ్ ఆస్క్డ్
0: నాకేమి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
0: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ అబ్జెక్ట్.
0: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యూ డోంట్ గో స్టాండింగ్ ఇన్ హర్ వే. మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
0: అగ్ని మాట ఇచ్చింది.
1: ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
0: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రామిస్డ్ టు ఈశ్వర.
0: నేను ఎన్ని దినముల నుంచి కూడాను మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్ స్వామి ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
0: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచినో నేను ఆశించున్నాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
0: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ లార్డ్ శివ
0: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
0: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
0: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పేనే.
1: It was the time of Lord Shiva. He was just enjoying
0: himself. Tandava keni salpe kundalendra kankanudu chaluga damarakam chepatti janam janam jana janatakayantu. Tandava keni salpe ne.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
0: Sikamulo munneti kanya శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సుగసుగ స్ఫటికచ్చమాలలు నిఘా నిఘా నిఘ నిఘ మెరియా తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
0: కట్ట కడపటికి
1: అల్టిమేట్లీ
0: కాల్చి వేసింది ఇల్లు.
1: Yes, she had set her house on
0: fire. Ishwara vachi chuchadu.
1: Ishwara came and saw.
0: Mantalu mandutunnayi.
1: And he saw the bonfire.
0: Parvati, emiti idi vichitramu?
1: What is this mess today?
0: Vaadu nenu kaalchinandi maata ichchadu kada.
1: Well, I gave the promise earlier.
0: Mari enduku meeru damaraka vaayincharu anindi.
1: Then she asked, why did you play that instrument, Amaruka?
0: Nenu sankalpinchukunnanu illu undakoodani.
1: Well, I
0: kaani akkada tana yokka aasini pariharam cheyakunda oka tutti parchalani nenu jeevitaandavu maadanu.
1: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
0: Damaraku marchipoyi vaayinchanu.
1: And therefore I just played on that instrument having forgotten the promise made.
0: Ishwara sankalpam anetundi enni vidhamulainatundi addulu ochina gaani adi neraverakunda podu.
1: The will of God will prevail whatever obstacles on the way.
0: Kanaka hrudaya sthayamlo undinatundi oka tattvamu eppudikudunu phalistundi.
1: The principle present in the heart will certainly fructify. Hrudayam
0: manchidainappudu pavitramainappudu phalitam kudunu manchide avutundi.
1: In the heart is sacred, the results are bound to be sacred.
0: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: హార్ట్ షుడ్ బి సేక్రెడ్ ఆల్ త్రూ.
0: అది ఏ శివతత్వము?
1: దట్ ద నేచర్ ఆఫ్
0: శివ మహస్సు,
1: దట్ మిస్టరీ ఆఫ్ శివ.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హార్ట్ షుడ్ బి సో ఆస్పిషియస్, ఇట్ హస్ గాట్ టు బి సేక్రెడ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: వాట్ ఈస్ టు బి సెట్ టు డే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
0: దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్, అక్యూజ్, యూజ్ హార్ష్ వర్డ్స్.
0: శివస్వరూపము,
1: దట్ ప్యూర్ హార్ట్,
0: ఆ శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: అండ్ దట్స్ ద మైండ్.
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It is not the monkey mind, it's mankind.
0: Mankind.
1: Mankind.
0: Kabatti adi Vishnu swaroopame.
1: Mankind, the mind represents
0: mind to koodinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaina karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: ఆనందంతో నింపాలి.
1: ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లెస్.
0: ప్రేమతో నింపాలి.
1: ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: సత్యంతో నింపాలి.
1: ఇట్స్ వండర్ఫుల్.
0: ఈ విధంగా మనం చేసినప్పుడే ఈ మైండ్ విష్ణు స్వరూపాన్ని పొందుతుంది.
1: వెరీ ప్యూర్, ఇట్స్ ఫుల్లీ ప్యూర్ లవ్ అండ్ బ్లెస్. ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: బ్రహ్మ స్వరూపమును,
1: ఇట్స్ వన్ ఆఫ్ బ్రహ్మ.
0: సత్యవాక్కుతో.
1: బ్రహ్మ స్టాండ్స్ ఫర్ ట్రూత్ఫుల్ టాక్.
0: సత్యం కంటే మించింది మనకు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: సత్యమునందుండి సర్వము సృష్టించి,
1: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ట్రూత్ హి క్రియేటెడ్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నా,
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ హియర్ దట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ ట్రూత్?
0: సత్యమే చూడరయ్యా.
1: ఇట్స్ ఎ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: సత్యమే బ్రహ్మ స్వరూపము.
1: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
0: అది ఏ వాక్కే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్
0: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్, దే రిప్రజెంట్ ద వాల్యూస్, దే అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
0: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యూ దేర్ ఇస్
0: జేలందు కూడా ఉంటుండాలి. రుద్రము భద్రము ఎండిటి అందు కూడా ఉంటుండాలి.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండేయునకు, నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మార్కండేయునికి తెలియదు, తల్లిదండ్రులకు తెలుసును.
1: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ హిస్ పేరెంట్స్.
0: 15 సంవత్సరాలు అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దే హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ దేర్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరాలు ప్రారంభమవుతుంది.
1: 16th year ఇస్ అబౌట్.
0: అమ్మ ఒకటి ఏడుస్తుండాలి, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th year.
0: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని,
1: పేరెంట్స్ కాల్ హిమ్ సో,
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యూఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
0: రహస్యం అంతా గుర్తించుకున్నాడు. ఈ క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాలు అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరు దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
0: ఈశ్వరు గ్రీన సన్నరేశ పరేశ బిరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
0: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
1: At the right point, the dot of time, god of death yama came and he said,
0: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
1: Yama also will not act.
0: Itariki etta vesedi ippudu?
1: Well, how am I to rope?
0: Ishwarudu ee Markandeyudu ittiru kudunu sirasulu cheripoyinayi.
1: Ishwara and Markandeya are together now.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఇస్ పాసింగ్
0: బై. ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెంతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
0: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: And the noose has tied up the neck of Shiva.
0: Tatchane pratyachamayyadu Ishwarudu.
1: There manifested Ishwara.
0: Oh Yama, naakkudunu paasam vesetunte neeniki vachava nevu.
1: Oh Yama, you have come to that level as to take me also. And he cursed him.
0: చిరంజీవిగా ఉండమని చెప్పని మార్కండేయునికి వరం ఇచ్చాడు.
1: And then he blessed Markandeya that he would live for long.
0: ఏమనగా మార్కండేయుడు పట్టుపట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తంలో తాను లీనమైపోవటం చేతనే భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు కుక్
0: ఎలాంటి
1: తిండో
0: అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God blesses you.
0: Yelanchi kadapadi samayamlo kani.
1: At any point of time,
0: is no doubt to.
1: There's no doubt about it.
0: Kaga ee satyanni meer gurtinchi hrudayanni pavitramaina margamlo pravesha pettandi.
1: Know this truth fundamentally and make your heart.
0: Ee ishwarudu.
1: My heart is Ishwara.
0: Na mind is Vishnu.
1: My mind is Vishnu.
0: Na vakye Brahma.
1: My walk is Brahma.
0: Ani ee mooditini poorthiga nammi.
1: Have full faith in the three.
0: Aa mooditini sadhiniyoga parichukuntu randi.
1: Make proper use of these three.
0: Meeku sadgati tappaka kalugutundi.
1: You will have good results positively.
0: Anni vidala daivamtone meer reenam avutaru.
1: And you will ultimately merge in God.
0: Kanuka
1: so
0: prati okati manavudu chesetundi manchi cheddala karmalu chetane ఫలితం కూడా మంచి చెడ్డని అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి వచ్చింది.
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి ఒక రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ సబ్టిలిటీస్
0: దైవతత్వం లోపల కర్చినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
1: యూ డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యూ వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహా
1: గాడ్ ఇస్
0: కాలకాలాయన మహా కాలదప్పదమనాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు మంచి మనస్సు మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: వీ షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ by making use of proper words, sacred words, the sacred mind and good heart, and love should be the primordial principle.

చక్కెర కంటే తీపి, దతిసారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే ఎనిపించును కాన. నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము

0: sweeter than the sugar, tastier than the butter, tastier than the nectar. It is the very nectar.
1: Santosh.
0: Chant the name, the glorious name of Krishna, which is all the sweetness. Embodiments of love.
1: ప్రాచీన కాలం నుండి కృష్ణతత్వం అనేటువంటిది ఆబాల వృద్ధుల వరకు కూడాను అతి మధురమైనటువంటి పేరు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యంగ్ అండ్ ఓల్డ్ లైక్ రిలిస్ట్ ద నేమ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ నెక్టరైన్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను ఆనందము చేతను ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్నులు గావిస్తూ వచ్చింది.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ది బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.
1: గోపపాలులతో చేరి బలరామకృష్ణుడు ఇరువురు కూడాను యమునా తీరమునందు గోవులను తీసుకుని ఆటలాడుతూ వచ్చారు.
0: అలాంగ్ విత్ కౌహర్డ్ బాయ్స్ బలరామకృష్ణ వర్ గేజింగ్ ది కౌస్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్ యమున.
1: గోపబాలురు కృష్ణుని యొక్క ఆటపాటల్లో ఆనందములో మునిగి గోవులు యొక్క తత్వమనే మర్చిపోయారు.
0: ద కౌహర్డ్స్ దేర్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ కృష్ణ హ్యావ్ ఫర్గాటన్ దెమ్సెల్వ్స్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కౌస్ అరౌండ్.
1: కొంతసేపటికి చలిది భుజించి కొంత విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు.
0: దే వర్ రెస్టింగ్ ఆఫ్టర్ పార్టేకింగ్ దేర్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ లోపల తీవ్రమైనటువంటి వేడి నలుదిశలో కూడా వ్యాపిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ద హాట్ ఎయిర్ స్టార్టెడ్ బ్లోయింగ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్.
1: ఎక్కడ చూసినా కూడా మంటలు.
0: దేర్ ఫ్లేమ్స్ అబ్లేజ్ ఆల్ అరౌండ్.
1: చూచుటకే సాధ్యం కానటువంటి యొక్క జ్వాలలు.
0: ద ఫ్లేమ్స్ కాంట్ బి ఈవెన్ వాచ్డ్.
1: గోపబాలులు చూచారు.
0: Cowherds notice this.
1: Krishna, ee mantalanu neevu tappa anyulu challachaleru.
0: Cowherds said, Krishna, you only can extinguish the flame, the fire. None can ever do it.
1: Ee teevramaina vedi valla pasuvulu kodanu bharinchukolaleka nalutisalu kodanu parigettu vachayi.
0: Cows started running hither and there, being not able to bear the severe heat.
1: ఎవరూ తన యొక్క గోవులను పట్టడానికి వీలు కాలేకపోయింది.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కౌస్.
1: ఈ వేడి క్షణ క్షణములకు కూడాను అధికమవుతూ వచ్చింది.
0: ద హీట్ వెంట్ ఆన్ రైజింగ్ మోర్ అండ్ మోర్.
1: ఇంకా గోపాలకు వేరొక మార్గం కనిపించలేదు.
0: కౌహర్డ్స్ డిడ్ ఫైండ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్.
1: అందరూ పరిగెత్తి వచ్చి కృష్ణ కృష్ణ కృష్ణ నీవే వీటిని కాపాడాలి, రక్షించాలి, మమ్మల్ని క్షమించము అని కోరారు.
0: ఆల్ కౌహర్డ్స్ అప్రోచ్ కృష్ణ అండ్ దే సాట్ హిస్ పార్డన్ అండ్ సెడ్ దట్ హీ వాస్ ద ఓన్లీ రిఫ్యూజ్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు పక్కన నవ్వి, గోపబాలురారా, ఇంతకాలం నాతో తిరిగి ఆడి పాడి ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఇంత మాత్రం మీకు ఒక విధమైనటువంటి అనుభవం లేకపోయిందా?
0: Krishna smilingly said to those cowherd boys, you have been moving with me, smiling, playing, singing, but could you not experience this much of fraction?
1: Kamsanu pampetuvanti dutala valla aneka paryayamulu varini hatamarchi meeku aanandam andistu vacharu.
0: I gave you all the delight by killing the messengers of Kamsa.
1: Ippudu ee govuru yokka avasthanu chuchi మీరు భరించలేకపోతున్నారు.
0: I am not able to bear the present plight of the cows now.
1: ఎక్కడ వెళ్ళినవో ఈ గోవులు, ఏ విధంగా ఉన్నవో ఏమి గోవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to notice where they have gone, where they have ran about all around in the vicinity.
1: అందర్ని దగ్గర పిలిచి
0: he called them
1: close. గోపబారురా, విచారించకండి.
0: He said, "Oh boys, do not worry."
1: కోరిన ఫలమిచ్చి కల్పవృక్షం ఉండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: When there is a wish fulfilling tree there in the backyard, why are you after other weeds?
1: అడిగిన పారిచ్చు కామధేనువే ఉండా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: When there is wish fulfilling cow there, why do you buy another cow?
1: మిండెడి కాంతితో మేలు పర్వతం ఉండా వెండి బంగారుకై వెతుకునేలా.
0: When there is Meru mountain full of gold, why do you want to buy silver and gold?
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడు మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండగా ఈ చిన్న ఆపత్తునకై మీరు ఎందుకు ఇంత భ్రమిస్తున్నారు?
0: When Krishna is always with you, in you, above you, below you, around you, why are you worried about all these problems?
1: ఒక్కతూరి కనులు మూసుకొని నన్ను స్మరించండి.
0: You close your eyes and think of me at once.
1: కృష్ణుని ఆజ్ఞను నడుచుకునేటువంటి వారు గోపబాలు.
0: దోస్ బాయ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ కృష్ణ ఇన్ టోటో.
1: తక్షణమే అందరూ కన్నులు మూసుకున్నారు.
0: దే క్లోజ్ దేర్ ఐస్ ఇమ్మీడియట్లీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వచ్చారు.
0: దే వర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ రిపీటెడ్లీ.
1: ఒక క్షణమైన తర్వాత
0: విత్ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్
1: గోపబాలు రారా మీ నేత్రములు తెరచండి.
0: హీ వాంటెడ్ ద కహుడ్ బాయ్స్ టు కీప్ దేర్ ఐస్ ఓపెన్.
1: చూడండి మీ గోవులు ఎక్కడ ఉన్నావో.
0: ఫైండ్ అవుట్ వేర్ యువర్ కౌస్ ఆర్.
1: తెరిచి చూచేటప్పటికీ అగ్ని చల్లారింది.
0: ద ఫైర్ వాజ్ ఎక్స్టింగ్విష్డ్.
1: తమ తమ గోవులు తమ చెంతకు వచ్చినాయి.
0: దే కుడ్ సీ దేర్ ఓన్ కౌస్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఈ గోపులు గోపుపాలు ఆనందంతో మునిగి దీనిని భరించుకునలేక అతి త్వరగా తమ తమ గృహములకు వెళ్లి తమ తల్లిదండ్రులకు ఈ విచిత్రమైనటువంటి చిత్రమును నిరూపించాలని వెళ్లారు.
0: ద కౌహర్డ్ బాయ్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, very much excited to find their own cows over there. By the grace of Krishna, they immediately ran to their residences and started narrating what all that happened to their parents.
1: ఇత్యాది విచిత్రమైన చిక్తులు ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపిస్తూనే వచ్చాయి.
0: Such mysteries are noticed everywhere.
1: కేవలం భారతదేశంలోంది మాత్రమే కాదు.
0: Not merely in Bharat alone.
1: రష్యా యందు కూడాను
0: country Russia
1: akkada kodanu itti vishishtamainatvanti shaktulu pradarshistu vachayi.
0: Many miracles and mysteries were noticed.
1: Wolf messenger aneetvanti atanu
0: wolf messenger
1: veenni 899 lopala
0: in the year 1899
1: september 10th teedi
0: september 10th
1: russia lo janminchadu.
0: He was born there in Russia.
1: జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
0: Right from the time of his birth, his face was just shining with all the brilliance.
1: చిన్న పిల్లవాడు తనకు తెలియకనే చేతులు త్రిప్పటం.
0: And that boy started just moving his hands.
1: Navukotamu.
0: Started smiling within himself.
1: Edo maatadukotamu.
0: Talking within himself.
1: Ee vidhamaina chitra vichitramainatvanti yokka cheshtalanni chestu vachadu.
0: He was acting in a mysterious way, an understandable way.
1: Tallidandru chaala aashcharyapadi ee chitranni gurtinchukolalekapothunnaru.
0: The parents were mystified because they could not know the significance.
1: Ee vidhanga okka samacharam gadichindi.
0: One year passed like this.
1: రెండవ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు.
0: Second year he started speaking.
1: తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు.
0: He was talking within himself.
1: తల గోక్కుంటున్నాడు.
0: Scratching his head.
1: నవ్వుకుంటున్నాడు.
0: He was smiling with him.
1: ఇక్కడ పరిగెత్తడం అక్కడ పరిగెత్తడం ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: He started running about all around and he was pretending as if he was talking to
1: someone. తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు.
0: Parents could not understand this mystery.
1: ఈ పిచ్చి పిల్లవాడా ఏమిటి?
0: They were thinking that the boy might be mad.
1: ఎందుకోసం ఈ విధంగా చేస్తున్నాడు?
0: Why is he acting so?
1: ఎవరితో మాట్లాడుతున్నాడు?
0: With whom he is?
1: ఎవరిని చూసి నవ్వుతున్నాడు?
0: With whom has he been laughing?
1: ఈ విధంగా తమలో తాము ఎంతో ఆశ్చర్యపడుకుంటూ ఆనందాన్ని పొందుతూ తిరిగి కొంత భయాన్ని కూడా పొందుతూ వచ్చారు.
0: They were very much surprised, they were much delighted, at the same time they were fear stricken.
1: ఈ విధంగానే జరుగుతూ ఉండగా,
0: as things went on like this,
1: 1806 దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకుని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు.
0: A hefty personality, he just stood in front of the residence.
1: ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి.
0: He called that boy to come close.
1: Messing, messing, messing, come on, come on, అన్నాడు.
0: This gigantic person called him, Messing, come close to me, come on.
1: దగ్గరికి పిలుచుకొని,
0: he called him to come close to him.
1: నాయన,
0: boy,
1: నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని,
0: your parents are thinking that you are mad.
1: ఎక్కడో ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుల యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు.
0: Your parents are prepared to admit you in the mental hospital. They want to admit you to school.
1: నీవు ఎక్కడా నీవు వెళ్ళవద్దు.
0: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: నీ పిచ్చి తెలిసిన వారికే తెలుస్తుంది, కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది?
0: నాలెడ్జ్ పీపుల్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్, నాట్ టు ది ఇగ్నోరెంట్.
1: ఆధ్యాత్మిక పిచ్చి.
0: This is spiritual madness.
1: ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది.
0: If all are spiritually mad, the whole country would progress.
1: కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు.
0: Don't get yourself admitted to ordinary schools.
1: లౌకికమైనా భౌతికమైనా ఈ విద్యాలు నీకు ఏమాత్రమో అంటదు.
0: The formal secular knowledge will never impress you.
1: ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో.
0: It is only spiritual education which you have got to learn.
1: చెప్పే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here only to teach you.
1: అప్పుడు ఆ పిల్లవాడు మిస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
0: When Missing said, oh grandfather, where do you come from?
1: నేను చెప్తాను తర్వాత.
0: He said, I'll tell you later.
1: నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ నుంచి నేను వచ్చాను.
0: I have come from that place actually, which is not known to you.
1: ఈ మాటలు మాత్రం నీవు మరవద్దు.
0: Never forget this.
1: ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు.
0: Learn only the spiritual knowledge.
1: ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు.
0: Don't get into this worldly, ephemeral, secular, momentary knowledge.
1: నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది.
0: Now you are a boy.
1: ఇది పరిపక్వమయ్యేంత వరకు కూడా నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు.
0: Until you mature, grown up, don't have any kind of association with anybody.
1: ఇదిగో నేను ఇంక వెళ్ళొస్తున్నాను అన్నాడు. అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు.
0: Then he said, I'll go back. And there he vanished.
1: చూచాడు ఈ మెషిన్.
0: This machine started watching.
1: ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు?
0: Actual place where from he has come, where he has gone back to.
1: నేను అంతేనా వచ్చాను, తిరిగి నేను అక్కడికి వెళ్తానా? తనలో తానంత విచారం చేస్తూ వచ్చాడు.
0: He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the same place.
1: ఎక్కడికి వెళ్ళాడు? ఇటు అటు పరిగెత్తాడు, లోపలికి వెళ్ళాడు, బయట వచ్చాడు, ఎగిరాడు, దుమికాడు, ఏమేమో చేస్తూ వచ్చాడు.
0: He ran in different directions. He was jumping in search of him.
1: ఇది నా చేత కానిటువంటి పని.
0: And he could not find him ultimately.
1: ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపరుడు నేను చేయలేడు.
0: It was possible to that noble soul to do it, and not for an ignorant person like me.
1: ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు.
0: And he was growing day by day.
1: తల్లిదండ్రులు ఎక్కడి కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు.
0: Parents didn't send him out anywhere.
1: కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు.
0: And they kept him at home.
1: 1909 ఫిబ్రవరి 9 చూచాడు.
0: He saw.
1: నేను ఎక్కడికైనా వెళ్ళాలి.
0: I should go somewhere.
1: ఈ ఇంట్లో ఉండకూడదు.
0: I should not stay here.
1: ఈ లౌకికమైనవన్నీ విద్యను నేర్పుతున్నది.
0: And this teaches me the material knowledge.
1: ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమాత్మికమైనటువంటి విద్య నేర్చమన్నాడు.
0: But the noble soul wanted me to acquire spiritual education.
1: లోపలికి వెళ్ళాడు.
0: He has gone in.
1: ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు.
0: And he didn't find any money there.
1: ఒక అర పైన 8 అణాలు ఉండినాయి.
0: At a particular rack, he could find 8 NS.
1: ఆ 8 అణాలు తీసుకున్నాడు.
0: And he took those 8 NS.
1: బయలుదేరాడు.
0: And he started moving.
1: ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు.
0: He does not know where he is going, where he should exactly go.
1: క్రమక్రమేణా ఈ 8 అణాల తోపల్నే ప్రపంచమంతా చుట్టాడు.
0: With his 8 NS, he could go around the world.
1: ఎవరూ అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు.
0: నో వన్ క్వశ్చన్డ్ హిమ్.
1: ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వాళ్ళు లేరు.
0: నో వన్ ఆస్క్ ఫర్ ద టికెట్.
1: ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వాళ్ళు లేరు.
0: నో వన్ ఆస్క్ ఫర్ మనీ.
1: ఎవరు అతని చెంతకే రాలేదు.
0: నో వన్ కేమ్ క్లోజ్ టు హిమ్.
1: ఈ విధంగా తిరిగి
0: హి వాండర్డ్ మూవ్డ్
1: కట్టగలపటికి 10 సంవత్సరాలు తిరిగాడు.
0: హి వెంట్ రాంగ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్.
1: అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది.
0: అండ్ హి వాస్ ఏజ్ 19.
1: 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు.
0: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇన్ టు దిస్ కంట్రీ ఇండియా.
1: ఇండియాలో ప్రవేశించి
0: హావింగ్ కమ్ ఇన్ టు ఇండియా
1: కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్ లో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్ టు రీచ్ అనంతపురం ఫ్రమ్ కడప. హి సాట్ దేర్ ఇన్ ద ట్రైన్.
1: ఇది వస్తూ కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్.
0: ద ట్రైన్ స్టాప్ దేర్ నియర్ కమలాపురం స్టేషన్.
1: అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను.
0: భగవాన్ వాజ్ స్టడీయింగ్ దేర్ అట్ దట్ టైమ్ ఇన్ కమలాపురం.
1: ఏమి చదువు?
0: వాట్ స్టడీస్?
1: పిచ్చి చదువు.
0: జస్ట్
1: 3-4 క్లాసులు చదువుతున్నాం అంతే.
0: వాజ్ జస్ట్ స్టడీయింగ్ 3rd class.
1: దాంట్లో రమేష్, రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు.
0: అండ్ ద 2 ఫ్రెండ్స్ సిట్టింగ్ వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ హిస్ డెస్క్.
1: ఈ రమేష్ చాలా రిచ్ బాయ్.
0: రమేష్ ఇస్ ఎ రిచ్ బాయ్.
1: అతని తండ్రి సిరిస్ దార్.
0: హిస్ ఫాదర్ ఇస్ సిరిస్ దార్.
1: సిరిస్ దార్ అంటే అప్పుడు పేరు సిరిస్ దార్ అంటే
0: రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్ దార్.
1: అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని సాయంకాల సమయం లోపల స్టేషన్ వైపును వెళ్లేటువంటి వారం.
0: అండ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ దే యూస్డ్ టు గో క్లోజ్ టు ద స్టేషన్.
1: ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారం.
0: అండ్ దే టాక్ అబౌట్ ది స్పిరిచువల్ మ్యాటర్స్.
1: అప్పుడు ఏదో ఒక దినానికి 2 ట్రైన్లు, 1 ట్రైను ప్రయాణం చేసేటువంటివి.
0: ఎవ్రీ డే అలాంగ్ ద రూట్ 1 or 2 టచ్ ది స్టేషన్.
1: ఎక్కువ లేదు.
0: నాట్ మెనీ ట్రైన్స్ వెన్ బై.
1: మేము ముగ్గురు నడిచాము.
0: ఆల్ ది 3
1: స్టేషన్ కు ప్రక్కలోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము.
0: ఆల్ ది 3 సాట్ దేర్ ఆన్ ఎ బోల్డర్.
1: వారంతా ఏదో ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము.
0: అండ్ ది 2 other boys వర్ పుట్టింగ్ క్వశ్చన్స్ టు భగవాన్. అండ్ భగవాన్ వాస్ క్లారిఫైయింగ్ దేర్ డౌట్స్.
1: ఈ కడప నుంచి అనంతపోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెషిన్.
0: దిస్ మెషిన్ నోటీస్ త్రూ ద విండో యాజ్ యూ ట్రావెలింగ్ ఫ్రమ్ కడప టువర్డ్స్ అనంతపూర్.
1: ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు.
0: The moment the train started to open the door,
1: dumkadu,
0: he jumped out of the train,
1: paddadu,
0: and he fell down.
1: Ayyo paapam kaalu verigindeyemo ani na venta unnatundi ee Rameshwaram vallu chaala baadha paddaru.
0: The 2 other boys felt so sad because he might have sustained a fracture as he jumped out of the train.
1: Kaaledu evari kosam vastunnaru, నా కోసం వస్తున్నాడు.
0: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్.
1: ప్రమాదము జరగదు, నిరుగుకుండండి అన్నాడు.
0: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. ఫర్ హూమ్ ఈజ్ హి కమింగ్? హి ఇస్ కమింగ్ టు సీ మీ. నథింగ్ విల్ హ్యాపెన్.
1: నడిచాడు, ఒక బ్యాగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు.
0: అండ్ హి వాస్ అకంపనింగ్ దీస్ 3, ఫాలోయింగ్ దీస్ 3 బాయ్స్.
1: అయితే మాకు దగ్గర రాలేదు.
0: But he didn't come very near to them.
1: 10 అడుగులు దూరంలో కూర్చున్నాడు.
0: He sat 10 feet away from them.
1: కంటిదారా కారుస్తూ,
0: shedding tears,
1: నన్ను చూస్తూ ఉన్నాడు.
0: He was watching Bharat.
1: రెప్ప కూడాను వేయలేదు.
0: Well, he didn't just a wing.
1: ఈ దృశ్యాన్ని రమేష్, రాము చూచారు.
0: And the 2 other boys, Ramesh, noticed this scene.
1: అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు.
0: And the boys were afraid of foreigners.
1: ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ బాయ్స్ వర్ అఫ్రైడ్ టు సీ వైట్ పీపుల్ బికాజ్ దే వర్ అండర్ ద ఫాల్స్ ఒపీనియన్ దట్ దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఆర్మీ.
1: ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు.
0: దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాజ్ దే వుడ్ బి హావ్ టు జాయిన్ ది మిలిటరీ.
1: కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర దగ్గర వస్తూ వచ్చాడు.
0: బట్ దిస్ మిస్సింగ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్.
1: రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి.
0: రమేష్ ran immediately.
1: తండ్రి దగ్గరికి వెళ్లి
0: his mother.
1: నాన్న నువ్వు జీపు తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ ఫాదర్ యూ షుడ్ కమ్ హియర్ ఇమ్మీడియట్లీ.
1: నీ మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో.
0: సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు అస్.
1: ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికి అని వచ్చారు.
0: దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ అస్.
1: ఒక తెల్లటి దొర.
0: హీస్ ఎ వైట్ మ్యాన్.
1: అతను స్వామి వైపునే చూస్తున్నాడు.
0: అండ్ హీ హస్ బీన్ వాచింగ్ రాజు.
1: కనుక రాజును చూస్తూనే ఉన్నాడు.
0: అండ్ హీ హస్ బీన్ వాచింగ్ హిమ్ ఇంటెన్స్లీ
1: అని చెప్పి తండ్రితో చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే.
0: అండ్ సో సేయింగ్ హీ మేడ్ హిస్ ఫాదర్ టు కమ్ టు దట్ స్పాట్ ఇన్ హిస్ జీప్.
1: ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకున్నాడు.
0: అండ్ దెన్ ఫాదర్ మేడ్ రాజు భగవాన్ సిట్ దేర్ ఇన్ హిస్ కార్.
1: రాజు నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను.
0: అండ్ హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ టేక్ యు
1: మొట్టమొదట మా ఇంటికి రా.
0: అండ్ యూ ఫస్ట్ యూ కమ్ టు అవర్ రెసిడెన్స్.
1: వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు.
0: అండ్ హీ టుక్ భగవాన్ టు హిస్ హోమ్.
1: తీసుకుని పోతే ఆ జీపు పోయిన చోట అంతా తాను వచ్చాడు. మెస్సింగ్
0: ది మెస్సింగ్ ఫాలోడ్ ది జీప్ త్రూ అవుట్.
1: వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసాడు. డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు.
0: అండ్ హీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దే హౌస్ డే అండ్ నైట్.
1: తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము పిలిచటము చాలా ఆనందంగా తను నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది.
0: Whenever he had an occasion to see Bhagwan over there, he used to smile and talk within himself, jump in joy, in ecstasy.
1: కానీ ఇది సరైన కాదు. బ్రిటిష్ వాళ్ళకు మనం ఏం చెప్పడానికి వీల్లేదు కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు.
0: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టైం యాజ్ హీ హ్యాపెన్ టు బి ద ఫారెన్ రూల్ ఇట్ వాస్ బోల్టెడ్ ఫ్రమ్ హిస్
1: సైడ్. ఇంటికి పంపించారు, చెప్పి పంపించారు.
0: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ రెసిడెన్స్.
1: అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు.
0: అట్ దట్ టైం శేషం రాజు వాస్ ది టీచర్ దేర్.
1: చూడండి, ఒక దొరగారు వచ్చి అబ్బాయిని రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు. మేము మా ఇంటిలో దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు.
0: మెసేజ్ వాజ్ సెంట్ టు శేషంరాజు, సార్ హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్, బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్ బట్ రైట్ నౌ హీస్ విత్ అస్.
1: చూచాడు చూచాడు, మూడు దినములు అయిన తర్వాత తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు.
0: హీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ 3 days అండ్ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్.
1: ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్తో డోర్ పైన రాసేశాడు.
0: హీ స్క్రిబుల్ ఫ్యూ లైన్స్ ఆన్ ద డోర్.
1: ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతుడు.
0: ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆర్ వెరీ లక్కీ ఫార్చునేట్.
1: ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు.
0: దే హ్యావ్ దిస్ బాయ్ హియర్.
1: ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ దిస్ బాయ్.
1: నాకు ఇంతనే ప్రాప్తి.
0: I deserved only this much right.
1: Ani vaalaku thanks an cheppi.
0: And he said thanks to them.
1: Taanu velli poyadu.
0: And he returned.
1: Velli poyinatunti vaadu tirigi Russia cheraadu.
0: And he reached Russia.
1: Russia cherin tarvata,
0: having gone there,
1: mari oka 20 samvatsaram tarvata mari India ku vachesadu.
0: After 20 years he visited India again.
1: Krillin anetunti oka camera teesukoni vachesadu.
0: He brought a Canon, Krillin camera.
1: దాన్ని తీసుకుని వచ్చాడు.
0: హి బ్రాట్ దట్ కెమెరా స్పెషల్
1: కెమెరా. దాన్ని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ హీ నెవర్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ కెమెరా.
1: దాంట్లో ఔరా అనేటువంటిది, అనగా ఒక మనిషి చుట్టూ కూడాను ఒక తేజస్సు వస్తుంది.
0: ద కెరియన్ ఫోటోగ్రఫీ వుడ్ కవర్ ద ఔరా అరౌండ్ యువర్ హెడ్.
1: సాత్వికమైనటువంటి దీనికి మంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సు వెనుక వైపున వస్తుంటుంది.
0: If one is pious in his nature, the aura color would be bright around.
1: Tamogunamainatunti variki nallati aura vachestuntadi.
0: Man with inertia will have his aura black in color.
1: Tamogunamariki vachesindi inka rajogunamariki erratti aura vachindi.
0: The one with emotional temperament will have red aura.
1: Ee kamalaparame vachadu. ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏమిటని ఎన్క్వైరీ చేసుకున్నాడు.
0: హి కేమ్ బ్యాక్ టు కమలాపురం అండ్ ఎంక్వైరింగ్ వేర్ రాజు వాస్.
1: అప్పటికి నేను మారిపోయినాను, రాజు కాదు.
0: బై దట్ టైమ్ హీఈస్ నో మోర్ రాజు.
1: అతను ఇప్పుడు గురువు అయినాడు మా హిందువులకంతా.
0: నౌ హీఈస్ ప్రిసెప్టర్ ఎ గురు హిమ్సెల్ఫ్.
1: అతని పేరు సత్యము.
0: హిస్ నేమ్ ఈజ్ సత్యం.
1: కాబట్టి సత్యసాయి బాబా అని పేరు పెట్టినారు.
0: హిస్ ప్రెసెంట్ నేమ్ ఈజ్ సత్యసాయి బాబా.
1: ఇప్పుడు పుట్టపత్తు లేక బెంగళూరులోనే ఉంటాడు అని చెప్పారు.
0: రైట్ నౌ హీ మే బి దేర్ ఇన్ పుట్టపర్తి ఆర్ బెంగళూరు.
1: తాను అక్కడ నుంచి బయలుదేరాడు బెంగళూరుకి.
0: హీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ టువర్డ్స్ బెంగళూరు.
1: బెంగళూరు బయలుదేరి రైలు వచ్చేటప్పటికి అక్కడ క్రౌడ్ అంతా కాచుకొని ఉంటున్నారు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఎ బిగ్ క్రౌడ్ వాస్ వెయిటింగ్.
1: ఏమిటి ఈ గుంపు అంటే సత్యసాయిబాబాకి దర్శనం కోసం వచ్చామన్నారు.
0: ద క్రౌడ్ రెస్పాండెడ్ దే ఆర్ ఆల్ దేర్ టు హ్యావ్ దర్శన భగవాన్.
1: చెప్పేటప్పటికి ఇదేనేమో సత్యసాయిబాబా అని చెప్పిండని అక్కడనే నిలుచుకున్నాడు.
0: హీ స్టూడ్ దేర్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: నేను అప్పుడు వచ్చి జనం లోపల తిరుగుతూ ఉండినాను.
0: భగవాన్ వాస్ మూవింగ్ అమిడ్స్ ద క్రౌడ్.
1: చూచాడు బెర్లిన్.
0: అండ్ దిస్ మిస్సింగ్ సా హిమ్.
1: ఈ అబ్బాయే ఆనాడు చూచినది.
0: హీ కుడ్ ఐడెంటిఫై దట్ హీ సా ద సేమ్ పర్సన్ 20 ఇయర్స్
1: అగో. ఇంకనూ ప్రకాశిస్తూనే ఉన్నది.
0: అండ్ స్టిల్ యు ఫైండ్ ద బ్రిలియన్స్.
1: అని మెత్తగా మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళాడు.
0: ఫస్ట్ హీ వెంట్ టు ద కాలేజీ ప్రిన్సిపల్.
1: కాలేజీ ప్రిన్సిపల్ పేరు నరేంద్ర అని అతని. అప్పుడు
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ అట్ ద టైమ్ వాస్ నరేంద్ర.
1: అతను చాలా గొప్పవాడు.
0: వెరీ గ్రేట్ మ్యాన్.
1: సంస్కృతం కూడా చదివినటువంటి వాడు.
0: హీ నోస్ సంస్కృత్.
1: పిల్లలకు చాలా చక్కగా బోధించేటువంటి వాడు.
0: అండ్ వాస్ ఎ వెరీ గుడ్ టీచర్.
1: అతను డాక్టర్. తండ్రి పేరు దామోదర్.
0: అండ్ హీ హ్యాపెన్స్ టు బి సన్ ఆఫ్ దామోదర్.
1: అతను జడ్జి.
0: దామోదర్ వాస్ ద జడ్జ్.
1: వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు.
0: Both of them were there.
1: Cheppadu ee pillavaniki nannu okaturu chupinchandi annadu.
0: And he requested both of them, let me have darshan of this boy.
1: Tarvata camera open chesi,
0: and he opened the camera.
1: Itanu neeku sariyainatvanti deento meeku kanipinchatam ledhu.
0: You are not able to see the reality, he said.
1: Itanu sakshat bhagavantude.
0: He is God himself.
1: Meeru gurtinchukolekapothunnaru.
0: You are not able to know.
1: సామాన్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు.
0: యూ గో బై ది ఆర్డినరీ ఫామ్.
1: ఔరాలో చూడండి మీరు బాగా.
0: యూ వాచ్ ది ఆరా.
1: దాన్ని తీశాడు. నేను నగర సంకీర్తన పోతే అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాను పైన నుంచి.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది నగర సంకీర్తన ఇట్ వాస్ దట్ టైమ్ వెన్ భగవాన్ వాస్ గివింగ్ దర్శన్ టు ది క్రౌడ్.
1: కింద నుంచి కెమెరా ఒత్తాడు.
0: అండ్ హీ క్లిక్డ్ ది కెమెరా.
1: ఏమిటో అన్ని లైట్ లైట్ లైట్ లైట్ అవుతుంటూ అతని దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్ రౌండ్ ది ఆరా.
1: ఆ ఫోటో చూపించాడు.
0: అండ్ హీ షోన్ ద ఫోటో.
1: నా మొహం చుట్టూ కూడాను పెద్ద తేజస్సు.
0: అరౌండ్ ది ఫేస్ ఆఫ్ భగవాన్ దేర్ ఇస్ ఎ బ్రిలియన్స్ రేడియన్స్.
1: నా దేహం పూర్తి కూడాను ఒక పవిత్రమైనటువంటి వైట్ లైట్ వచ్చేసేసి.
0: ద హోల్ బాడీ ఇస్ హైలీ ఎఫల్జెంట్.
1: నా బాడీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
0: నథింగ్ ఎల్స్ వాజ్ నోటీస్డ్ అదర్ దాన్
1: ఈ బాడీలో ప్రతి ఫింగర్ ప్రతి నెయిల్ ప్రతి ఇది అన్ని కనిపిస్తూ వచ్చాయి.
0: Everything, every part of the body was cognizable.
1: Narendra ee photo teeskunnadu.
0: Narendra collected that photo.
1: Teeskoni ilanti photolu maa Bharat Desamlo chikkavu.
0: He said it's not possible to have such photos here in India.
1: Idi naaku kavali ani aashinchadu.
0: And he wanted that photograph.
1: Photograph isthanu gaani camera nenu ivanu annadu.
0: He said I'll give the photo but not the camera.
1: Deentho nenu inka ento anubhavinchavalsinatundi unnai.
0: I need some work to be done with this camera.
1: Motta motta aa baba tho nannu cherchandi chaal naaku.
0: And he said just carry this photo bhagwan, that is enough, he said.
1: Sayankalam oka meeting pettukunnadu, class meeting ani.
0: And it was a meeting of his class students there.
1: Appudu nenu kurchunnanu.
0: Bhagwan also was present at that time.
1: Athanu vachadu. Ee class teachers ee masters evvarni chuttam ledhu.
0: And he missing also came over there. He didn't watch anybody.
1: Nenu ikkadunnanu em chestunnanani atu itu chuttamu aa janal lopala chuttamu ee rakamga jarugutundadi.
0: He has concentrated his attention on Bhagwan only, where he was moving, what he was doing.
1: Kattagadapatiki nannu chucharu.
0: Finally he saw Bhagwan.
1: My dear, my dear, my dear ani daggariki nadchukuntu dokkuntu vachesesi.
0: He went on shouting my dear and started coming closer and closer to Bhagavan.
1: You are my everything.
0: And he said you are my everything.
1: I am your instrument.
0: I am your instrument.
1: You are my everything.
0: You are my everything.
1: You are my everything. You are my everything. You are my everything.
0: He went on repeating this, you are my everything, you are my everything, you are my everything.
1: ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ టెల్ దిస్ టు ఎనీబడీ టిల్ నౌ.
1: కనుకనే ఈ విధంగా చెప్పుకుంటూ తాను అక్కడే ఉంటుండి 10 దినములు అక్కడే ఉన్నాడు.
0: మిస్సింగ్ స్టేడ్ దేర్ ఫర్ 10 డేస్.
1: తనకు అన్ని చూపవలసినవన్నీ చూపినాను, చెప్పవలసినవన్నీ చెప్పినాను.
0: భగవాన్ టాట్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్ మెనీ టైమ్స్.
1: ఇది సామాన్యమైనటువంటి మానవత్వంతో గోచరిస్తుండాలి.
0: ఇట్ అపియర్స్ టు బి ఎ నార్మల్ హ్యూమన్ లైఫ్.
1: దైవం మానుష రూపేణ, దైవం దైవ రూపంలో ఎప్పుడు కూడా రాడు.
0: గాడ్ అపియర్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ అండ్
1: మానవాకారం తందే వస్తుంటాడు.
0: హీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
1: ఇది మా శాస్త్రమునందు కూడాను ఇది ఈ పద్ధతి ఉంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది డిక్టమ్ ఆఫ్ ది సేక్రెడ్ టెక్స్ట్
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: దానిపైన ఒక పెద్ద పుస్తకం రాశాడు.
0: అండ్ హీ హాస్ రిటన్ ఎ బుక్.
1: అది రాసి గోకాకు ఇచ్చాడు.
0: అండ్ హావింగ్ రిటన్ దట్ బుక్ హీ ప్రెజెంటెడ్ టు గోకాక్.
1: గోకాకు ఇంగ్లీష్ తెలుసు కానీ ఈ ఫ్రెంచ్ అంత బాగా తెలియదు.
0: గోకాక్ నోస్ ఇంగ్లీష్ థరలీ బట్ నాట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్.
1: దానిపైన ఈ రష్యన్ లాంగ్వేజ్ అసలే తెలియదు.
0: అండ్ రష్యన్ లాంగ్వేజ్ హాస్ నో నాలెడ్జ్ ఇట్ ఆల్.
1: ఏదో పెట్టుకున్నాడు దగ్గర కట్ట గడపడికి, అందరితోన వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తాను నేర్చుకుంటూ వచ్చాడు.
0: హౌఎవర్ హీ స్టార్టెడ్ పికింగ్ అప్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ఆల్ ద విజిటర్స్ విచ్ హ్యాపెన్ టు బి దేర్.
1: కొన్ని దినములైన తర్వాత తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళాడు.
0: పీపుల్ డిడ్ నాట్ నో వేర్ దిస్ మిస్సింగ్ హ్యాస్ గాన్ లేటర్.
1: రష్యా నుంచి నరేంద్రకు లెటర్ వచ్చింది.
0: ప్రిన్సిపల్ నరేంద్ర రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ రష్యా.
1: యు ఆర్ టీచర్ ఫర్ గాడ్.
0: అండ్ హి సెడ్ యు ఆర్ ది టీచర్ ఆఫ్ గాడ్.
1: నీవెంత అదృష్టవంతుడు.
0: యు ఆర్ వెరీ లక్కీ
1: అని చెప్పి అక్కడి నుంచి స్వామి విషయాలంతా నాకు తెలుపుతుండమని చెప్పి చెప్పాడు.
0: అండ్ హీ రిక్వెస్ట్ నరేంద్ర టు టెల్ హిమ్ వాట్ ఆల్ దట్ హీ నోస్ అబౌట్ భగవాన్.
1: ఒక దినము,
0: వన్ డే,
1: నేను నరేంద్ర ఇద్దరే కూర్చున్నాం.
0: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్, భగవాన్ అండ్ నరేంద్ర.
1: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళాడు.
0: పీపుల్ డిడ్ నాట్ నో వేర్ దిస్ మిస్సింగ్ హ్యాస్ గాన్ లేటర్.
1: రష్యా నుంచి నరేంద్రకు లెటర్.

0: మధ్యనే కూర్చున్నాం.
1: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్ భగవాన్ అండ్ నరేంద్ర.
0: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు నేను చెప్తూ వచ్చాను.
1: హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, భగవాన్ వాజ్ క్లారిఫైయింగ్ హిస్ డౌట్స్.
0: ఆ సమయంలో టక్కన అక్కడ వచ్చి దిగాడు.
1: అట్ దట్ మూమెంట్ మెస్సింగ్ అరైవ్డ్ దేర్.
0: ఎట్ట వచ్చాడు, ఏం వచ్చాడు అని చూస్తే టికెట్ లేదు, ఏమి లేదు.
1: హౌ హీ కేమ్ దేర్ ఇస్ ఎ మిస్టరీ, బికాజ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ టికెట్.
0: వచ్చాడు, నన్ను చూచాడు, తర్వాత మాయమైపోయాడు.
1: ఇమ్మీడియట్లీ అపియర్డ్ దేర్ సా భగవాన్ అండ్ డిసపియర్డ్.
0: ఇది అందరికి గోచరమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ బై ఎవరీ.
0: చెప్పితే అందరికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్.
0: దైవత్వం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది.
1: డివినిటీ ఇస్ హిడెన్ ట్రూత్
0: అని చెప్పి అప్పటి నుంచి ఈ కృష్ణుని యొక్క తత్వం అంతా నేర్పుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ వాజ్ టాట్.
0: తర్వాత
1: లేటర్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ గోప బాలునంతా చేరి కృష్ణుతో యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుతున్నారు.
1: ద కౌహర్డ్ బాయ్స్ అలాంగ్ విత్ కృష్ణ దే వర్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా. The branches of the tree. They go on jumping from one tree to another tree.
0: ఆ విధమైన ఆటలు ఆడుతుంటే
1: while they were playing so,
0: కొంతమంది చాలా అలసిపోయారు.
1: Some were very much tired.
0: ఆ సమయం లోపల
1: at that time,
0: వామనమూర్తి అనగా పేరు వామన.
1: His name is Vamana.
0: భరద్వాజ మహర్షి
1: ద సేజ్
0: వాళ్ళిద్దరూ ప్రయాణమై పోతున్నారు. అప్పుడు
1: దే వర్ పాసింగ్ బై
0: ఆ యమునా తీరంలోకి వచ్చి
1: దే కేమ్ టు దట్ షోర్ ఆఫ్
0: గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్ గా ఉండేటువంటి స్థానము, ఎక్కడ నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు.
1: దే వర్ ఆస్కింగ్ ద కవర్డ్ బాయ్స్ వాట్ ఈస్ ద సేఫ్ జోన్ టు హ్యావ్ దేర్ బాత్, విచ్ ప్లేస్ ఈస్ so deep, so shallow.
0: Chettu pai unnatundi krishnudu okkaturu dunkadu
1: and krishna was on the branch of a tree jumped at
0: one. Dunkina tachame balramudu kuda dunkadu.
1: Immediately balram followed him.
0: Kannulu musukunnaru,
1: they closed their eyes,
0: yochan chesaru
1: and they were thinking
0: viru sachat jeevatma paramatmalu.
1: They could identify that one is the individual soul, other is the cosmic spirit.
0: Divinity is the divine powers.
1: They could know the divinity, the divine power behind.
0: అని చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి
1: భరద్వాజుడు
0: కృష్ణుని అడుగుతున్నాడు, నాయన ఎక్కడ నోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు.
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ భరద్వాజ స్టార్టెడ్ ఆస్కింగ్ కృష్ణ విచ్ ఈస్ ఎ సేఫ్ జోన్ వేర్ ద షాలో వాటర్.
0: నేను చూస్తాను రామచంద్రుని చెప్పి తానే దుమికాడు అక్కడే నీటిలో.
1: And Krishna himself jumped into water.
0: కృష్ణునికి ఇంతవరకు నీరు వచ్చినాయి.
1: And he was just
0: ఇది సేఫ్టీ ప్లేస్ అన్నాడు. ఇది క్షేమమైనటువంటి,
1: దిస్ ఇస్ ది సేఫ్ జోన్ సెడ్ కృష్ణ.
0: మీరు తక్షణమే స్నానం చేయండి.
1: You have your bath right now.
0: వెన్నతో చేసినటువంటి భోజనం మీకు తయారు చేస్తాము.
1: And we'll make the food made up of the butter.
0: మీకు ఆహారం అంతా కూడా సిద్ధం చేస్తాము.
1: We'll make the food ready.
0: మీరిద్దరు స్నానం చేసి రండి.
1: Both of you finish your bath and come.
0: అన్నారు.
1: They said so.
0: అనేటప్పటికీ కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు.
1: కృష్ణ డిడ్ంట్ బ్రింగ్ ఎనీథింగ్.
0: ఆనాడు టిఫిన్ క్యారీలు వినకాలి ఇలాంటివంతా లేవు.
1: దేర్ వర్ నో టిఫిన్ క్యారియర్స్ ఇన్ దోస్ డేస్.
0: రండి ఇక్కడ అన్నాడు.
1: And he wanted them to come.
0: ఒక మూట విప్పాడు.
1: He opened the bun back.
0: అంటే ఒక గమ గమ గమ వాసన వస్తుండాలి.
1: And it's full of very good smell.
0: మంచి వాసన.
1: Good smell.
0: పాలతో వండినటువంటి అన్నము.
1: It's one food made out of this milk.
0: దానిపైన ఒక చిన్న తట్ట.
1: And there's a plate above.
0: ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నాడు.
1: And food is served to both and he wanted both of them to eat.
0: ఇన్నా చూడండి కోతి పిల్లలు. వీళ్ళు వారి వైపున వీడి వైపున చూచి చాలా తమాషం చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
1: The other boys like monkeys started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food?
0: Maharishulu, vaari daggara em maatladedi?
1: They are sages. They can't dare to open their lips.
0: Kanuka ooriko unnaru.
1: They remained silent.
0: Vaaru teesukunnaru, sandhyavandanam chesukunnaru, bhujincharu.
1: After saying some prayers, they started eating their food.
0: Nayana Krishna.
1: Krishna.
0: Ee vanta evaru vandaru?
1: Who cooked?
0: ఎవరు? మా అమ్మ యశోద.
1: హి సెడ్ మై మదర్ యశోద.
0: ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడూ భుజించలేదు అన్నారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ సెడ్ ద ఫుడ్ ఇస్ వెరీ డెలీషియస్, ద టైప్ ఆఫ్ విచ్ వీ హావ్ నాట్ టేస్టెడ్ సో ఫార్.
0: తిరిగి భోజనం చేశారు, ఆ యమునా నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చిన తాగుపోతున్నారు.
1: ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ దే హ్యాడ్ దట్ వాటర్ ఫ్రమ్ యమునా క్వెన్ దే థర్స్ట్ అండ్

0: started moving from there.
1: ఈ యొక్క చిత్రం చిత్రించడంతా కూడాను బ్రహ్మ కనిపెడుతున్నాడు.
0: Brahma was watching what all that has been happening.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: Where from these things coming?
1: ఆ యొక్క కెమెరామ్యాన్ ఎక్కడి నుంచి వచ్చాడు?
0: Where from this cameraman came?
1: ఈ భోజనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from this food came?
1: కనుక ఇతని పట్టాలి.
0: This person should be caught now.
1: రెండవ దినము గోపబాలు అందరూ కూడాను తమ ఇంటిలో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు.
0: On the following day, all the cowherd boys took all the cows to the nearby forest.
1: ఇక్కడ బలరామకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యములు బయట పెట్టాలని అతను చుట్టూ తిరిగారు.
0: And it's only time to know the power of Balaram Krishna. So he went round them.
1: వీళ్ళంతా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు.
0: The boys were playing.
1: వాళ్ళకు గోవుల పైన చింత లేదు.
0: They were not thinking of the cows.
1: కృష్ణుడిపైనే వారి చింత అంతా.
0: They were thinking of Krishna only.
1: కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఎగురుతూ దుమ్ముకుతూ దీంట్లో మునిగిపోయారు.
0: They were conversing with Krishna, playing with him, singing with him, and spending the time like that.
1: బ్రహ్మ ఆవులను దూడలను బిగులను ఆ గోప బాలను అందరినీ దాచిపెట్టేశాడు.
0: In the meantime, what Brahma did was, he has taken away all these cows and the calves and also cows.
1: ఎక్కడ గాని ఒక గోవు కనిపించలేదు.
0: There is not even single cow.
1: ఎక్కడ గాని ఒక గోప బాలను కనిపించలేదు.
0: Not even one cowherd boy around.
1: ఇదంతా కనిపెట్టాడు కృష్ణుడు.
0: All this was noticed by Krishna.
1: బ్రహ్మ చేసినటువంటి పని.
0: This is the act of Brahma.
1: అని చెప్పి.
0: So saying.
1: ఒక గోపవారుణ్ణి పిలిచి,
0: హి కాల్డ్ వన్ బాయ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: చూడు, నీవు కూడాను కనిపించకుండా పో.
0: సీ, యు ఆల్సో రన్ అవే సో దట్ నోబడీ వుడ్ నో యు.
1: నేనన్న సర్వల్ని సృష్టిస్తానని అంతమంది గోపబాలును, అంతమంది గోవులను, అంత గోప దూడలను అన్నింటినీ సృష్టించాడు కృష్ణుడు.
0: కృష్ణ క్రియేటెడ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ నంబర్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ ద కౌస్.
1: ఎవరెవరి గోవు, ఎవరెవరి దూడలు, ఎవరెవరి అన్ని వాళ్ళకి సృష్టించిచ్చాడు.
0: అండ్ ఈచ్ వన్ హ్యాడ్ హిస్ ఓన్ కౌ దట్ బిలాంగ్స్ టు.
1: ఒక దినము రెండు దినములు కాదు.
0: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ.
1: వన్ ఇయర్.
0: It time
1: సంవత్సరము.
0: It went on for one full year.
1: One year anta kudanu intiki povatamu govulu aa bucket lo chutukamu pettinavanta tinatamu tirigi raavatamu taam kudadu telavar lestane boncheyatamu pillalu kuda raavatu ee vidhanga jarugutu vachindi.
0: This happened for one full year. Right in the morning the cows would be taken to the forest, followed by boys, they would be returning in the evening. The routine went on.
1: కానీ ఆ తల్లిదండ్రులు కూడా తమ పుత్రులే అనుకుంటున్నారు, కానీ ఈ మాయా పుత్రులు అని చెప్పి తెలుసు.
0: Parents also did not know what had happened. They were thinking that they are their own children.
1: ఇదంతా జరిగిన తర్వాత,
0: after all this had happened,
1: బ్రహ్మకు సిగ్గు వచ్చింది.
0: Brahma felt ashamed of it.
1: ఎన్ని దినములు చేసినా కానీ నా చేత కాదు ఇంకా.
0: It's not possible for me any longer.
1: దైవ లీలలు ఎంత విచిత్రమైనటువంటివి.
0: The will and the mystery of God is so peculiar.
1: భాగవతం లోపల చిత్రంబులు,
0: they're peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: sacred to all three worlds.
1: మునిజనాల విత్తంబులు,
0: they are very dear.
1: సన్మిత్రంబులు,
0: they're so close.
1: మునిజన వన పౌత్రంబులు,
0: that will be appreciated by saints.
1: చరిత్రంబులు అన్నాడు.
0: That is the leela and the will, the story of Vishnu.
1: అని చెప్పి రెండవ దినం బ్రహ్మనే వచ్చి,
0: next day Brahma came.
1: కృష్ణ, నేను ఓడిపోయాను.
0: Krishna, I lost in this.
1: ఇదిగో మీ పిల్లలు, మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చి తెచ్చాడు.
0: Here are your boys. Here are the cows and the calves. I am returning them to you.
1: ఆ గోవులు వచ్చినప్పటికి ఈ గోవులంతా అర్థధారం అయిపోయాయి.
0: By the time they came, the existing ones disappeared.
1: ఈ విధంగా కృష్ణ లీలలు బాల్యం నుండి కూడా శక్తివంతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క దృశ్యమును చూపుతూ వచ్చినటువంటి వాడు.
0: Right from the childhood, the mystery of Krishna, the leelas of Krishna were mysterious, incomprehensible, ununderstandable.
1: Inkoka chinna vichitram ee shariramtho jarigindetundi cheptunnanu. Nenu eppudu evarku nenu cheppaledu.
0: Bhagwan never tells anybody, but we are lucky to hear from him right now an experience.
1: Nenu prashantanam ayin tarvata,
0: after this prashantanam was there,
1: itu vaipun room lo vachi nenu bhujinchalanu.
0: Bhagwan used to move towards this wing and partake food.
1: నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహం అమ్మ అక్కడికి వచ్చేటువంటిది.
0: It was at that time as Bhagwan takes his food, the mother also used to be there.
1: కూర్చునేది.
0: She used to sit.
1: స్వామి ఇంకా కొంచెం తినండి, తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది.
0: Mother always used to force him, you are so lean and thin, why don't you eat more?
1: నేను ఎవరితోనైనా యుద్ధం చేయాలనా, నేను ఫ్యాట్ కావాలా, చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది.
0: అండ్ భగవాన్ యూస్ టు టెల్ మదర్, వై షుడ్ ఐ ఈట్ మోర్, ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్.
1: ఒక దినము,
0: వన్ డే,
1: ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు.
0: భగవాన్ వాస్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్.
1: ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషయం పెట్టి చంపాలా అని.
0: Why have they invited him to poison Bhagavan?
1: దినదినానికి పెరిగిపోతుండది మహత్తరము.
0: The name has been spreading far and wide.
1: ఈ ప్రశాంత నిలయం లోపల, ఈ ఒక చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు?
0: In a small hamlet like this, how do you expect big mansions and mandirs?
1: ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు.
0: And they were thinking in the worldly plane.
1: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టము.
0: భగవాన్ రిలీజ్ టు వడస్ ఇన్ దోస్ డేస్.
1: అల్చంద వడలు చాలా ఇష్టము.
0: వడాస్ మేడ్ అప్ ఆఫ్ స్పెషల్ గ్రెయిన్ బై నేమ్ అలచంద.
1: అల్చంద వడలు చేసి
0: అండ్ వడాస్ వర్ మేడ్.
1: ఆ వడ లోపల పాయిజన్ కలిపి
0: అండ్ దే మిక్స్డ్ పాయిజన్ ఇన్ దోస్ వడాస్
1: నాకు పెట్టారు.
0: అండ్ దోస్ వర్
1: సర్వ్డ్ టు హిమ్. నేను చెప్పాను,
0: భగవాన్ సెడ్ ఆన్ ది వే ఇట్సెల్ఫ్.
1: గృహమ్మాయితో చెప్పాను, ఈశ్వరమ్మతో చెప్పాను.
0: హి టోల్డ్ మదర్ ఈశ్వరమ్మ.
1: చెప్పి నువ్వేం భయపడవద్దు,
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: నేను సుబ్బమ్మ కూడా చెప్పాను,
0: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో
1: చూసుకుంటారు.
0: జస్ట్ వెయిట్,
1: నువ్వేమి భయపడవద్దు అన్నా,
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ థింగ్.
1: సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది.
0: ఆఫ్టర్ దట్ ద హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ద ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, సలైవా స్టార్ట్ కమింగ్ అవుట్.
1: నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను.
0: అండ్ భగవాన్ టోల్డ్ ఈశ్వరమ్మ జస్ట్ టర్న్ ది హ్యాండ్.
1: ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు, ఇటు తిప్పింది ఆయమ.
0: అండ్ షీ వెంట్ ఆన్ మూవింగ్ హర్ ఓన్ హ్యాండ్.
1: తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది ఆమె.
0: దేర్ అపియర్డ్ విభూతి ఇన్ హర్ హ్యాండ్.
1: చాలా భయపడిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ మోమెంట్.
1: ఏమిటి ఇది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి?
0: స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము.
0: భగవాన్ కన్ఫర్డ్ దట్ పవర్ అట్ దట్ మూమెంట్.
1: దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
0: అండ్ దట్ విభూతి వాజ్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాజ్ గివెన్
1: అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రెక్టిఫైడ్.
1: మేము పూర్వము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం.
0: ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి.
1: చిత్రావతి పోతుంటున్నప్పుడు చిత్రావతి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు.
0: ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్.
1: అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు.
0: దేర్ వర్ నో స్టూడెంట్స్.
1: గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు.
0: అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్ దేర్.
1: మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి.
0: దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్.
1: ఒక కుప్ప మాదిరి చేసుకోండి.
0: అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్.
1: ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది.
0: వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యూల్ గెట్ ఇట్ దేర్.
1: ఒకరు పెన్సిల్ కావాలనేది,
0: వన్ వాంటెడ్
1: ఒకరు పెన్ను కావాలనేవాడు, ఇంకోటి లడ్డు కావాలనేవాడు.
0: ఈ విధంగా
1: అన్ని వారి బాల్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి.
0: దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్.
1: ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వారి వెనుక్కు రావాలి పాత మందిరానికి.
0: అండ్ దే హావ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్, పాత మందిర్.
1: స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్నిదా శరణం నాస్తే బుక్ కూడా రాసింది ఆమె.
0: There were two at that time, Kumaramma, who wrote that book, Anyadasaranam Nasti, and
1: Susheelamma.
0: And they ran to the Pathamandir.
1: ఏమిటి స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా?
0: బికాస్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైం.
1: అక్కడ ఎవరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము.
0: హోల్ మందిర్ వాజ్ లాక్డ్
1: అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు.
0: దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్.
1: పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగ చేశాను,
0: భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ.
1: వాళ్ళని వెలుకు నెట్టేసేయి,
0: బ్రష్ దెమ్, పుట్ దెమ్ అసైడ్,
1: నీవు ముందు పో సుబ్బమ్మ,
0: యు ప్రొసీడ్
1: చెప్పింది ఆమె. మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను.
0: షీ సెడ్ యు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గో.
1: వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి భావాలు.
0: దే హావ్ గాట్ దట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: మేమిద్దరూ ముత్తైదులము, మేం పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే ఈమె ఎట్లా హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు.
0: ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్, బోత్ ఆఫ్ అస్ ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ వీ షుడ్ గివ్ హారతి బట్ నాట్ ఎ విడో.
1: సుబ్బమ్మ అక్కడ పోయింది,
0: సుబ్బమ్మ వెళ్ళింది,
1: హారతి అంతా కలిపింది.
0: అండ్ షీ మేడ్
1: కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది.
0: And there was a big serpent near the doorstep.
1: నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను.
0: దట్ ఫర్ దట్ రీజన్ స్వామి సెంట్ సుబ్బమ్మ దేర్.
1: సుబ్బమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
0: సుబ్బమ్మ ఈజ్ హైలీ కేర్ఫుల్.
1: అక్కడ వెళ్ళింది, చూచింది.
0: షీ సా దట్ సర్పెంట్.
1: చూచేసి ఆ సర్పాన్ని సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర అని పిలిచింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ కాలింగ్ సాయి నాగేశ్వర.
1: ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు.
0: ఇన్ ద మెయిన్ టైమ్ ది టూ కేమ్
1: రన్నింగ్. లోపల మేమందరం వచ్చేసేసినాం.
0: అండ్ ఆల్ అదర్స్ రీచ్డ్ ద స్పాట్.
1: అప్పుడు ఈమె ధైర్యం చేసి అన్నిట్లోనూ భగవంతుడున్నాడు. స్వామి చెప్తున్నాడు ప్రతి జీవిలో కూడాను భగవంతుడే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె.
0: She picked up the courage because Bhagavan says that there is God in every living being, in every living creature. Got hold of the serpent. We should not kill it. And she caught hold of the serpent and she wanted to drop somewhere. And the serpent coiled round her fist and in the meantime Bhagavan arrived. Bhagavan said, made fun of her. What, Subhama, you are playing with serpents?
1: నన్ను ముందుగా పంపించారు వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని, నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు.
0: And Subhama said, you have sent me first. You asked those two ladies wait there to protect them.
1: ఈ విధంగా సుబ్బమ్మతో ఎన్నో జరిపించుకుంటూ వచ్చాను.
0: And Bhagavan made Subhama do many acts.
1: కారణం సుబ్బమ్మ అంటే చాలా పుణ్యాత్మురాలు.
0: కరణం సుబ్బమ్మ ఇస్ అ వర్చ్యూస్ లేడీ.
1: మహా అదృష్టవంతురాలు.
0: ఇస్ హైలీ లక్కీ వన్.
1: మొదటి నుంచి సేవలు చేస్తూ వచ్చింది.
0: హస్ బీన్ సర్వింగ్ స్వామి.
1: నాకే కాదు, నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం.
0: షీ సర్వ్డ్ ఆల్ డివోటీస్, షీ కుక్డ్ ఫర్ దెమ్.
1: బంధువులందరూ ఆమెకు విరోధమైనారు.
0: ఇన్ఫాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ టర్న్డ్ అగైన్స్ట్ హర్.
1: చెప్పింది, నాకెవరు నాకు అక్కర్లేదు.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్
1: ఎనీ. నాకు ఒక సాయిబాబు ఉంటే నాకు చాలు.
0: If I Sai Baba won, that's enough for
1: Sai Baba ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను.
0: I'll follow his commands scrupulously, she said.
1: అంత దృఢమైనటువంటి విశ్వాసం.
0: She had that strong faith.
1: ఒక దినం కూర్చొని,
0: one day while sitting there,
1: సుబ్బమ్మ నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను.
0: Do you want to see your husband?
1: నేను అప్పుడప్పుడు ఇలాంటి జోకులు అంతా ఇచ్చేటువంటి వాడిని.
0: Swami, it's a joke like that now and then.
1: చీ, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
0: He said, I don't want to see him. No desire.
1: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
0: Having, he left.
1: వాళ్ళు ప్రాప్తి లేదు, వెళ్ళిపోయినారు.
0: And he left this world.
1: నాకు ప్రాప్తి ఉంది, నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను.
0: I am lucky one, therefore I am serving you now.
1: నేను ఒకటూ నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను.
0: Bhagavan said, if you want to see him, well, you will be able to see him now.
1: కొంచెం అట్లా బయటికి పో అన్నాను.
0: Just go out for a minute.
1: బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకొని ఉంది ఆమె పాపం.
0: And there they noticed a tree, drumstick.
1: ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణ రావు సిగరెట్ కాలుస్తున్నాడు.
0: When he went there, she found her husband Narayan Rao smoking.
1: చూచింది ఈ దృశ్యం.
0: She saw that scene.
1: ఆయన ప్రత్యక్షంగా చూచింది.
0: She saw directly.
1: చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడాను.
0: She was happy, at the same time accused him.
1: చచ్చి కూడాను ఈ ఈ యొక్క దురభ్యాసములు వదలలేదు.
0: Even after death you are not able to give up your vices.
1: ఇక్కడ కూడాను సిగరెట్ తాగుతున్నాడే.
0: You are still smoking.
1: చీ, నేను ఈ దృశ్యం చూడను.
0: I don't want to see this scene.
1: అని వచ్చేసేసింది.
0: And she returned.
1: అతనికి ఇద్దరు భార్యలు.
0: And he has two wives.
1: సుబ్బమ్మ, కరణం కమలమ్మ అని.
0: సుబ్బమ్మ అండ్ కరణం కమలమ్మ.
1: కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరంలోనే ఉంటుండాలి.
0: కమలమ్మ ఇస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్.
1: అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి.
0: భగవాన్ సార్, కమలమ్మ యు గో అండ్ సీ.
1: నేను ఆ రూపే నేను చూడను.
0: ఐ డోంట్ వాంట్ టు గో దేర్ ఎట్ ఆల్ అండ్ సీ.
1: స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను.
0: వీఆర్ హియర్ విత్
1: నాకు ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దీస్ ఫార్మ్స్.
1: ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను.
0: ఈ సెట్ జస్ట్ వన్స్ యు గో అండ్ సీ.
1: ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు.
0: బై టైమ్ దిస్ లేడీ వెంట్ సా షీ సా హర్ హస్బెండ్.
1: ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళకి కనిపించాయి.
0: దే కుడ్ సీ ఆల్ దట్ సీన్ ఆఫ్ ది రిలేటింగ్ టు దిస్ నారాయణ రావు, వాట్ హీ వాస్ డూయింగ్ వైల్ హీ వాస్ అలైవ్.
1: ఈ విధంగా కృష్ణావతారంలో కూడాను ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడాను తిరిగి చూపటం.
0: Lord Krishna also did same thing. Those things which had happened earlier were made to happen again.
1: Govardhan giri paratam ettinappudu Govardhan yokka utsavam jarupukunnaru.
0: When Govardhan mountain was lifted, it was a matter of celebration.
1: Aa utsavam jarupukunnappudu deeniki appudu kevalam gopikalandaru pendika anetunte vaadantha kudanu oka vidhamune varalakshmi vratam anu waste chesukune vaallu.
0: At that time of the festival, the unmarried
1: girls ippudu kudanu chaala mandi
0: varalakshmi vratam
1: చేసుకునేటువంటి
0: వాళ్ళు. వరలక్ష్మీ వ్రతం ఇస్ పర్ఫార్మ్.
1: ఈ వరలక్ష్మీ వ్రతం గోవర్ధన గిరి దగ్గరికి పోయి చేసుకునేటువంటి వాళ్ళు.
0: దే పర్ఫార్మ్ దిస్ వరలక్ష్మీ వ్రత వెరీ క్లోజ్ టు దిస్ గోవర్ధన మౌంటైన్.
1: అప్పుడు లోపల కూడాను రాధ చాలా గొప్ప భక్తురాలు.
0: రాధ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఆ భక్తురాలను హింసించుకుంటూ వచ్చారు చాలా మంది.
0: మెనీ పీపుల్ టెస్టెడ్ హర్ పుట్ టు సఫరింగ్.
1: ఎందుకంటే అప్పుడు కూడా నాస్తికులు లేకుండా పోలేదు.
0: Atheists were also there at that time.
1: నాస్తికులు, యాస్తికులు, ఆస్తిక నాస్తికులు, నాస్తికులు ఆనాడు నేడు ఏనాటికైనా ఉన్నారు.
0: Theists were there then and now.
1: అప్పుడు ఈ రాధను ఒక ఇంటిలో వేసి బీగం వేశారు.
0: Radha was locked in a room.
1: దానిని నేను ఒక డ్రామా కూడా రాసి పిల్లలకు నేర్పించాను.
0: భగవాన్ కంపోజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రామా అండ్ టాట్ టు అవర్ స్టూడెంట్స్.
1: కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వస్తే ఇంక చూస్తానే ఇంక కృష్ణుడు వెంట పరిగెత్తిపోతుంది ఈమె.
0: యాజ్ కృష్ణ కమ్స్ రాధ రన్స్ ఆఫ్టర్ హిమ్.
1: కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోతుంది.
0: ది న్యూస్ విల్ గో అరౌండ్ ద విలేజ్.
1: ఆ కృష్ణకు రాధ ఒక కుటుంబం యొక్క గౌరవమే పాడైపోతుంది.
0: అండ్ ద రెప్యూట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రాధ విల్ బి స్పాయిల్డ్
1: అనే ఉద్దేశంతో ఆమెను తలుపు వేసి పెట్టేశారు.
0: విత్ దట్ ఐడియా షీ వాస్ కెప్ట్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: లోపల నుంచి ఏడుస్తూ పాడుతూ ఉంటుండాలి.
0: అండ్ రాధ వాస్ క్రైయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్.
1: అప్పుడు వినిపించింది కృష్ణునికి.
0: కృష్ణ హర్డ్ దిస్.
1: వచ్చేసి తలుపు తెరిచేసి కొట్టి తీసేసేసాడు.
0: అండ్ హి జస్ట్ ఓపెన్ ద డోర్.
1: భక్తును చూచి ఇది మీరు చేయవలసినటువంటి పని.
0: ఇస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ
1: టువర్డ్స్ ఎనీ. భక్తి లేకపోయినప్పటికీ పర్వాలేదు, భక్తులను ఈ విధంగా పాడు చేయటం మీరు మహాపాపులు అని చెప్పిన తర్వాత,
0: ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డివోషన్ దట్స్ వన్ థింగ్, ఇస్ దిస్ నాట్ ద వే హౌ యూ షుడ్ మేక్ ఎ డివోటీ సఫర్ లైక్ దట్.
1: చాలా అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి
0: అండ్ హి గేవ్ ఎ బిగ్ టాక్.
1: రుక్మిణి సత్యభామతో పాటు తీసుకుని పోయాడు.
0: రాధ అలాంగ్ విత్ రుక్మిణి సత్యభామ.
1: ఇక్కడ పోయేటప్పటికి ఒక్క కోరిక కోరింది పాపం రాధ.
0: రాధ హ్యాడ్ వన్ డిజైర్.
1: నాకింకేమి వద్దు స్వామి,
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ స్వామి.
1: నీ మురళిని ఒక్కతూరి వాయించండి, నేను వింటాను చాలు.
0: ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఫ్లూట్ ద
1: మెలడీ. ఆనాటి నుంచి కృష్ణుడు మురళిని ఇంకా పట్టుకోవటం లేదు.
0: అండ్ హీ హాస్ నాట్ పిక్డ్ అప్ ద ఫ్లూట్ దేర్ ఆఫ్టర్.
1: ఆమె అక్కడ పోతానే పాదాలపైన పడి
0: షీ ఫెల్ దేర్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.

0: Sing for us, O Krishna, such that our parched hearts are completely lifted in joy. Speak to us all your nectarine words.
1: Gopalu antatisi.
0: Drawing the milk out of the udder.
1: Nadamandu tirugabosi.
0: And it's just put there in the flute there.
1: Anaga nadam.
0: It's just put there in that flute.
1: ఈ విధంగా పాట పాడమని కోరింది పాపం.
0: అండ్ షీ వాంటెడ్ కృష్ణ టు సింగ్ దట్ వే.
1: కృష్ణుడు ఒక పాట పాడాడు.
0: కృష్ణ సాంగ్ ఎ సాంగ్.
1: పాట పాడేటప్పటికి వినింది.
0: షీ హర్డ్.
1: ప్రాణం విడిచింది.
0: షీ బ్రీద్ హర్ లాస్ట్.
1: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
0: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
1: అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్కరి త్యాగం చేసుకుంటూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ అనదర్ ఫర్ ద బీయింగ్స్ దెన్.
1: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
0: హి సాక్రిఫైస్ దిస్ ఫ్లూట్ ఫర్ హర్.
1: ఆ గానంను త్యాగం చేశాడు.
0: అండ్ దెన్ ద మెలడీ టు
1: నాదమందు తిరిగిపోసి గాన రూపములను మార్చి పాట పాడు మా కృష్ణ పరుకుతే నెలకొన్నట్టు.
0: యు ఫిల్ ఇట్ అప్ ది హోల్ ఫ్లూట్ అండ్ సింగ్ ద గ్లోరీ అండ్ ద మెలడీ సో దట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్.
1: ఇంకా అంతటితో కృష్ణుడు పాట పాడటం మానివేశాడు.
0: అండ్ దెన్ కృష్ణ డిడ్ సింగ్ అగైన్.
1: రామలో సినిమాలు ఇంకా కావాల్సిన పాటలంతా వేస్తుంటారు.
0: And today we find so many other songs.
1: కానీ కట్ట కడపటి పాట కృష్ణుడు ఇదొక్కటే చెప్పింది.
0: In fact, this was the last song of Krishna.
1: కృష్ణుడు అనేక రకమైనటువంటి ఒక లీలలు చూపుతూ వచ్చాడు.
0: There are many leelas associated.
1: లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు.
0: And his very personification of leela.
1: ఇలాంటి లీలా మానుషుడైనటువంటి కృష్ణ తత్వాన్ని ఎవరు ఎంతవరకు వర్ణించినా వర్ణించడానికి వీలు కాదు.
0: It's not possible for anybody to extol or narrate.
1: ఇది అనంతమైనటువంటిది, అగాధమైనటువంటిది.
0: It is a fathomless depth, unimaginable.
1: అప్రమాణమైనటువంటిది ఇది.
0: It is beyond all measure.
1: దీనికి ఒక ప్రమాణమే లేదు.
0: You cannot estimate.
1: అలాంటి దైవం యొక్క తత్వములు ఎన్నో కృష్ణ లీలలో మీరు చూస్తూ వచ్చారు.
0: యూ మస్ట్ హావ్ నోటీస్ నంబర్ ఆఫ్ ది లీలాస్ మిరకిల్స్ ఆఫ్
1: కొన్ని కల్పితమైనటువంటివంతా కూడా చేస్తూ వచ్చారు డ్రామాల్లో.
0: ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ జస్ట్.
1: కానీ కొన్ని సత్యమైనటువంటి కూడా చూపుతూ వచ్చారు.
0: సమ్ ఆర్ జెన్యూన్, సమ్ ఆర్ నాట్.
1: కానీ కృష్ణతత్వము పూర్తి ప్రేమతత్వమే తప్ప అన్య తత్వాలు అక్కడ కనిపించవు.
0: బట్ ద నేచర్ ఆఫ్ కృష్ణ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి కృష్ణ లీలలు ఆనాడు కృష్ణుడు తయారు చేసి అన్ని విధాల జగత్తును కంతా కూడాను చూపించుకుంటూ పోయాడు.
0: దిస్ ఈస్ ద లీలా, ద విల్ ఆఫ్ కృష్ణ విచ్ హస్ బిన్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ద్వాపర యుగమునందు మాత్రమే దైవత్వాన్ని ఎక్కువ విశ్వసిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ద్వాపర యుగమునందే స్త్రీల వల్ల దైవత్వం పబ్లిక్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ హస్ బిన్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్ మోర్.
1: స్త్రీల యొక్క తత్వము భావం యొక్క తత్వమే.
0: అండ్ ద నేచురల్ ఉమెన్ గోస్ బై ద ఫీలింగ్.
1: దైవం యొక్క చరిత్రను బయట పెట్టినటువంటి వాడు స్త్రీడే.
0: ఓన్లీ ఉమెన్ హూ హాస్ బ్రాట్ అవుట్ ద డివినిటీ టు ద వరల్డ్.
1: అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి యజ్ఞం,
0: దే వర్ డూయింగ్ గాయత్రి యజ్ఞ.
1: యజ్ఞం చేస్తూ ఉండగానే
0: యాజ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్
1: కృష్ణుడు పిలిచాడు గోపవారును.
0: కృష్ణ కాల్ బాయ్స్.
1: అక్కడికి వెళ్లి యజ్ఞం చేస్తున్నారు, మాకు ఆకలి అవుతా ఉంది, భోజనం తీసుకుని రండి అన్నారు.
0: గాయత్రి యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ వెల్ వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, గో టు దట్ ఆల్టర్ అండ్ బ్రింగ్ ఫుడ్.
1: మొట్టమొదట ఋత్విక్కులను అడగమన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఆస్ దోస్ ప్రీస్ ఋత్విక్.
1: ఋత్విక్కుల దగ్గరికి పోయి, అమ్మా అయ్యా గోపాలుడు బలరాముడు ఇద్దరు వచ్చారు, నడుచుకొని వచ్చారు, ఆకలిగా ఉందట, మీరు కొంచెం అన్నం పెడతారా అన్నాడు.
0: అండ్ ది బాయ్స్ వెంట్ టు ఋత్విక్స్ ప్రీస్ అండ్ సెడ్ బలరామ కృష్ణ
1: ఇదేం చత్రమా చావిడనుకున్నారా, మా యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత దైవార్పితమైన తర్వాత మేము భుజించిన తర్వాత మిగిలినప్పుడు వాళ్ళకి ఇస్తాం అన్నారు.
0: దిస్ రిచువల్ విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ద రిమైనింగ్ ఫుడ్ విల్ బి గివెన్ టు యూ.
1: తిరిగి పోయి అమ్మల్ని అడగండి అన్నాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ ఆస్క్ విమెన్ దేర్.
1: వెనక వైపున పోయి
0: దే వెంట్ త్రూ బ్యాక్ డోర్. అమ్మలంతా
1: వంటలు వండుతున్నారు.
0: అండ్ విమెన్ వర్ కుకింగ్.
1: బొబ్బట్టు చేస్తున్నారు.
0: దే ఆర్ ప్రిపేరింగ్ బొబ్బట్టు స్వీట్.
1: అమ్మా కృష్ణుడు చాలా ఆకలి అంటున్నాడు, కృష్ణ బలరాములు కాచుకొని ఉన్నారు, మాకు ఇంత భోజనం పెడతారా అన్నారు.
0: దే సెడ్ హియర్ లుక్ హియర్
1: ఓ ఇంతటి భాగ్యమా అని అన్ని విడి ప్యాకులు చేశారు, మూటలు కట్టేశారు, తన దగ్గర తామే తీసుకుని వెళ్ళినారు. అక్కడ
0: విమెన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు నోటీస్ ఇట్. దే బ్రాట్ ఆల్ ది స్వీట్స్ దేర్ అండ్ మేడ్ ఎ ప్యాక్ అండ్ దే స్టార్టెడ్ క్యారీ.
1: ఒక్కొక్క గోపికలంతా కూడా చెప్పారు, మరి ఇక్కడ వచ్చిన తర్వాత భర్తలు చేరుస్తారో చేరో,
0: whether it will be passed on to the family members or not.
1: వారికి ఇంకా నైవేద్యం కాకమని కృష్ణుడికి పెట్టడము ఇది తప్పు కదా.
0: బిఫోర్ ది కుక్డ్ ఫుడ్ is offered to God, is a brahmin or Krishna. And here are the Ritviks who are Brahmins, and is a coward boy, Krishna. How can you offer
1: this?
0: There were some women who objected. The other people didn't
1: bother. Devudu.
0: Krishna is God Himself.
1: Gopaludu Devudu.
0: Gopala is God.
1: Anta tisukoni vachesaru.
0: And they brought
1: the food. Vachesaru. Valakanta vaddicharu Balaram Krishnulaku. Baga bhojincharu.
0: They served food to Balaram Krishna. They ate well.
1: తిరిగి వీళ్ళంతా కాలం అతీతమైన తర్వాత ఇంటికి పోయి చేరారు.
0: అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే రిటర్న్ హోమ్.
1: అప్పుడు భర్తలు ఎక్కడ పోయింటి మీరు ఇంతవరకు.
0: దెన్ హస్బెండ్ స్టార్టెడ్ ఆస్కింగ్ వేర్ హావ్ యూ గాన్.
1: మాకు లేకుండా భోజనము గొల్లపిల్ల వాడికి పెట్టాలనిపోయారా.
0: ఆబ్వియస్లీ యూ హావ్ నాట్ సర్వ్డ్ ఫుడ్ టు అస్ అండ్ యూ హావ్ గాన్ దేర్ టు సర్వ్ ఫుడ్ టు కృష్ణ
1: అని చాలా చీవాట్లు పెట్టారు.
0: అండ్ దే జస్ట్ స్కోల్డెడ్ దెమ్.
1: మరి కొంతసేపు అయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: జ్ఞానంలో కూర్చున్నారు.
0: They sat in meditation.
1: Chi, meem chesindi tappu.
0: We have committed a mistake. What you have done is right.
1: Ani cheppi tirigi snanam chesi.
0: And they had their bath.
1: Aa migilinatvanti prasadalu maaku pettamani cheppina adigaru.
0: And they wanted the remaining food to be served to them as prasadam.
1: Ee avataram nandu kani దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ ఎనీ ఇన్కార్నేషన్ డివినిటీ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్.
1: దైవం దగ్గర కూడా లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ది ఉమెన్ హూ డ్రాస్ ద మ్యాన్ టువర్డ్స్ గాడ్.
1: స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడా అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద డివోషన్ ఆఫ్ ద ఉమెన్ ద మ్యాన్ ఆల్సో కుడ్ హ్యావ్ డివోషన్.
1: కనుకని స్త్రీలే లేకపోతే మగవారికి భక్తే రాదు అక్కడ.
0: When there's no woman, the man cannot be devoted.
1: ఆడవారు లేనిది అడవి అన్నారు.
0: A house without a woman is
1: మగవారు లేనిది మఠము అన్నారు.
0: The place without a man is matha.
1: కనుకనే మీరు స్త్రీలే భక్తికి చాలా మూలకారకులు.
0: So women are very important centers of devotion.
1: కనుకని దైవము నిలిచాలని ప్రపంచంలో దైవత్వం ప్రాప్తి కావాలంటే కూడా స్త్రీలే మొట్టమొదటి మార్గము.
0: ఫర్ ది డివోషన్ టు స్ప్రెడ్ అండ్ ఫర్ ది డివోషన్ టు బి సెంటర్డ్ విమెన్ ఆర్ మెయిన్ పీపుల్.
1: కనుక స్త్రీని భక్తి అన్నారు.
0: Woman symbolizes devotion.
1: పురుషుణ్ణి జ్ఞానము అన్నారు.
0: మ్యాన్ స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
1: జ్ఞానము అనేటువంటిది కేవలము వాక్య సద్దే.
0: అండ్ విజ్డమ్ ఇస్ వెర్బల్.
1: కానీ భక్తి అనేటువంటిది ప్రవర్తన యొక్క పవిత్రమే.
0: డివోషన్ స్పీక్స్ ఆఫ్ సీక్రెట్నెస్ ఆఫ్ కాండక్ట్.
1: ఈ స్త్రీలు అనేటువంటి వారు అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు.
0: విమెన్ కెన్ గెట్ ఇన్ టు ది ప్యాలెస్ ఇన్ టు ది ఇంటీరియర్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్.
1: మగవారికి దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశం, కానీ తర్వాత వాళ్ళని వెడితే వదలరు.
0: మెన్ కెన్ ఎంటర్ టు దర్బార్ హాల్ ద సెంట్రల్ హాల్ ఆఫ్ ది ప్యాలెస్.
1: కనుకనే జ్ఞానంకి అంతే ఉండేది.
0: Jnana can reach to that extent.
1: Jnana daivasthananiki matrame cherustundi.
0: Jnana will take you to the place of God.
1: Bhakti daivam yokka hrudayamlo kuda cherchipothundi.
0: Whereas devotion will take you to the heart of God.
1: Kanukane bhakti ki anta goppa viluvanicharu.
0: Devotion is highly valuable.
1: Itti bhakti ni aanaati nunchi gopikalu జగత్తునికి వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
1: దైవ ప్రార్థనలకంతా కూడా వాళ్లే మూల కారణము.
0: దే ఆర్ ది మెయిన్ పీపుల్ హూ ప్రే టు గాడ్.
1: ఎక్కడికి పోయినా హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ కతిరంజిదా అని భావించారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నథింగ్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అదర్ దెన్ ది నేమ్ ఆఫ్ గాడ్ హరినామ.
1: హరినామే స్మరించండి.
0: థింక్ ఆఫ్ హరినామ
1: చాని ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ గోపికాస్.
1: ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట
0: ఇన్ దిస్ పుట్టపర్తి విలేజ్ ఇన్ ద బిగినింగ్
1: కరణం సుబ్బమ్మ ఆమె ఇల్లు లేనంత వరకు ఎవరు కానీ భగవత్ యొక్క చింతనే చేయలేదు.
0: నో వన్ థాట్ ఆఫ్ గాడ్ ఎక్సెప్టింగ్ హర్.
1: ఒక్కొక్క తూరి
0: సమ్ టైమ్స్
1: నేను దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూచేటువంటిది గృహమమ్మాయి.
0: ద మదర్ నోటీస్డ్ మెనీ బిగ్ ఆఫీసర్స్ కమింగ్ టు విజిట్ భగవాన్.
1: పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తే చాలు భయపడేది.
0: ఇఫ్ ఎనీవన్ పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్ ద మదర్ ఈస్టర్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ పర్సన్.
1: మెత్తగా సుబ్బమ్మ ఇంటికి వచ్చేసేది.
0: అండ్ షీ యూస్ టు కమ్ టు సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏమైనా స్వామితో మాట్లాడతారు ఏమో, మీరు అక్కడ పోనీకోకుండా చూడండి అని చెప్పేది పాప.
0: షీ ఈజ్ టు ప్రే టు సుబ్బమ్మ. సమ్ పోలీస్ ఆఫీసర్ హాస్ కమ్ హియర్ సీ దట్ హీ విల్ నాట్ హావ్ ఛాన్స్ టు స్పీక్ టు భగవాన్.
1: చెప్పేది అమ్మా వారు కూడా భక్తులే కదా.
0: And Subbamma used to respond,
1: For
0: Swami, all will come
1: here. Don't
0: have any kind of differences like
1: Swami. None
0: can touch Swami.
1: None
0: can interfere.
1: అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మని కూడా కోప్పడేటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వరమ్మ స్కోల్డెడ్ ఈవెన్
1: సుబ్బమ్మ. ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంటాను.
0: బికాస్ స్వామి ఈజ్ స్టేయింగ్ అట్ యువర్ రెసిడెన్స్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్.
1: కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి చేర్చొద్దండి.
0: సీ దట్ నో పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్.
1: ఒకానొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: మెడ్రాస్ నుంచి
0: ఫ్రమ్ మెడ్రాస్
1: ఐజీపీ రంగనాయకు అని ఒకరు వచ్చాడు.
0: IGP Ranganayakam came here.
1: Madras తీసుకుని పోవాలని వచ్చారు.
0: And he wanted to take Swami to Madras.
1: అమ్మమ్మా ఇంకా ఒకే ఏడుపు ఒకే ఏడుపు.
0: Mother started crying because she didn't want him.
1: అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము.
0: It was his first visit to Madras.
1: అది ఏదో పెద్ద గ్రామం అట.
0: It's a very big place.
1: అది ఏదో పెద్ద దూరం అట ఆ దేశము.
0: It is far off place.
1: మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట.
0: And Bhagavan is taken to this country.
1: నేను అంటాను నేను పోనివను.
0: Said, I don't allow him to go.
1: Swami, మీరు పోకూడదు పోకూడదు అని ఊరికి ఏడ్చింది.
0: She went on crying, Swami, better you don't go, don't go.
1: ఎక్కడికి నేను పోకూడదు అన్నావు.
0: He said, what is the place that you don't want to go?
1: పట్టణం అట ఎక్కడో ఉందట.
0: It is Madras.
1: అది ఏ దేశమో ఏమో. అప్పుడు పుట్టపర్తికి మెడ్రాస్ అంటే ఏదో ఏదే దేశం.
0: At that time to Puttaparthi, Madras is a foreign country.
1: ఆ విధంగా భావించేటువంటి వాడు.
0: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్
1: దెన్. అప్పటి నుంచి చాలా బాధపడుతూ వచ్చేటువంటి.
0: He was feeling very sad.
1: కానీ ఇదంతా ఏది కారణము?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్?
1: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా.
0: హర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ ది మెయిన్ కాజ్.
1: స్వామి ఎక్కడ తీసిపోతారు ఏమో.
0: స్వామి మే బి టేకెన్ ఎనీవేర్.
1: తర్వాత మొట్టమొదటి ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం.
0: ఇన్ఫాక్ట్ షీ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మందిర్.
1: సాటమ్మ వచ్చి, స్వామి ఈ పల్లె లోపల మేమందరం రాలేము పోలేము, కార్లు రావు ఏమీ రావు, చిన్న ఎద్దుబండి కూడా రావు.
0: Sakama came and said, it's not possible for everybody to reach this village. Cars cannot reach here. We have to drop our all our vehicles there and walk all the
1: Swami,
0: distance.
1: Meer Bengaluru randi, mem antha goppa bhavanam kattistamu.
0: Swami, you come to Bangalore, we'll construct a very big building for you.
1: Mem palace ichchesestamu.
0: We'll give you the palace.
1: ఏం చెప్పాను, నాకు ఆ ప్యాలెస్ లెక్కర్లేదు.
0: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్
1: భవనాలు, నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ బిల్డింగ్స్.
1: నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు.
0: వన్ స్మాల్ రూమ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ
1: అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు.
0: దే డిడ్ంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: కట్ట గడపడికి ఆ ఏడుపు వల్లనే నేను పుట్టపర్తి వదలకోకుండా నేను వదలను వదలను వదలనని ఆమెకు మాట ఇచ్చాను.
0: భగవాన్ మేడ్ ఎ ప్రామిస్ టు ద మదర్ దట్ హీ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ పుట్టపర్తి.
1: ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది.
0: She gave a small example.
1: Swami, mokka ekkada purutundo akkade daniki paadi gatti eru vesi neelu postunte goppa vrusham avutundi.
0: She gave a small example where the seed germinates, sprouts up, it has to be watered, it has to be manured on the spot only.
1: Inko chotu inko chotu perigi inko chotu ee vidhanga perigi perigi pettuntunte adi vruddham abhivruddhi raadu.
0: If you go on shifting this little plant sapling from one place to another, it won't grow.
1: Kaluka meeru puttina gramamlone undandi goppaga abhivruddhi vastundi annaru.
0: You stay here in your birthplace, it will progress.
1: నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను, నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హర్ ఎ ప్రామిస్, ఐ విల్ సెటిల్ హియర్, ఇన్ బిట్వీన్ ఐ గో అండ్ కమ్ బ్యాక్.
1: భక్తి ప్రపత్తులకంతా కూడాను ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు.
0: ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్, ఉమెన్ కమ్స్ ఫస్ట్.
1: కనుక స్త్రీ లోపల గొప్ప వివేకం ఉంటుండాలి.
0: అండ్ విమెన్ ఆర్ ఇంటెలిజెంట్.
1: విజ్ఞానం ఉంటుండాలి.
0: దే గాట్ విజ్డమ్.
1: ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: స్పిరిచువల్
1: జ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే గాట్ గుడ్ నాలెడ్జ్.
1: సర్వజ్ఞానం కూడా వారి యందే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్.
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి.
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్.
1: కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి.
0: దే టూ హావ్ weaknesses.
1: ఆ బలహీనతలు వాళ్లే వాళ్ళు సర్చ్ చేసుకోగలరు.
0: దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్.
1: కానీ ఎవరిని మనము చులకన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఎనీ వన్.
1: ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు.
0: వీ షుడ్ నెగ్లెక్ట్ ఎనీబడి ఆర్ వ్యూ దెమ్ లో.
1: ఈనాడు వారికి వచ్చింది, రేపటిదిన మనకేమి వస్తుందో.
0: టుడే దే మే బి ఇన్ దిస్ సిచ్యువేషన్, టుమారో వాట్
1: క్షేమంగా ఉండాలని లోకక్షేమం మహామిహం అన్నారు.
0: వీ షుడ్ ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకని మొట్టమొదటి అందరూ కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: ఈ అందరి క్షేమం నిమిత్తమే భగవద్గీతలో కూడాను ఈ విధమైన బోధన చేస్తూ వచ్చింది.
0: ఇట్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఎయిమింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సర్వుల యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి.
0: వీ షుడ్ ప్రే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కడే సర్వుల యందు ఉంటున్నాడు.
0: ఓన్లీ వన్ గాడ్ హూ హాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: కనుకనే భగవంతుడు సర్వస్వరూపుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: కనుక కృష్ణుని యొక్క తత్వము ఎన్ని రకములైనటువంటి యొక్క ద్వాపరయుగంలో ప్రజలకంతా కూడాను మహాతత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ ఏజ్ ద్వాపర.
1: ద్వారకకు ఒక చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ విల్లింగ్ టు టెల్ సంథింగ్ దట్ హ్యాపెండ్ దేర్ ఇన్ ద్వారక.
1: కృష్ణుడు మధురలో ఉన్నాడు. మధురలో ఉన్నాడు.
0: కృష్ణ వాస్ స్టేయింగ్ దేర్ మధుర.
1: ఈ కంసుని యొక్క భార్య ఎక్కడ పోయినా తప్పింది గెలింది.
0: And Kamsa's attempts didn't stop.
1: దూతలను పంపటము, వీరిని హింసించడం, వారిని హింసించడం, ఈ విధంగా చాలా బాధలు పెడుతూ వచ్చాడు.
0: Kamsa went on putting people to suffering.
1: ఒకనాడు కృష్ణుడు కంసుని చంపిన తర్వాత,
0: after Krishna killed Kamsa,
1: కంసుని భార్యలు ఇద్దరు ఉంటున్నారు.
0: Kamsa had two wives.
1: వీరిద్దరు కూడాను ఒక మహారాజు కుమార్తెలు.
0: They are the daughters of a king.
1: కానీ అక్కడ ఆయన కృష్ణుడి పైన దండెత్తి వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కేమ్ ఓవర్ దట్ టు విన్ టు కాంకర్ కృష్ణ.
1: ఈ విధంగా దండెత్తి వచ్చేటప్పటికీ ఏం చెయ్యాలి? వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. గోపికలు
0: ది గోపికస్ వర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
1: గోపల్లె అంతా కూడా వేపల్లె అంతా కూడా బాధపడుతున్నారు.
0: ఆల్ ఇన్సైడ్
1: ఎన్ని దినాలు మేము ఈ అవస్థను పడాలి?
0: హౌ లాంగ్ షుడ్ వి సఫర్
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: నా యొక్క శక్తి సామర్థ్యం ఒక్కతూరి మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ఎట్ వన్స్ మై మిస్టరే మై కెపాసిటీ.
1: రాత్రికి మీరు అందరూ కూడా వేపల్లెలో పండుకోండి.
0: టు నైట్ యూ స్లీప్ దేర్ ఇన్ వేపల్లె.
1: రేపు తెల్లవారికి ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్.
1: వేపల్లెలో చక్కగా తన్మయత్తులైపోయి నిద్రపోయినారు.
0: వేపల్లె దే వర్ ఆల్ ఫాస్ట్ స్లీప్.
1: తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ విన్ దే గాట్ అప్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్ దేర్ ఇన్ ద్వారక.
1: వేపల్లె ఎక్కడ ఉంటుండేది?
0: వేర్ ఇస్ ద్వారకా, వేర్ ఇస్ వేపల్లె?
1: 1000 మైల్ దూరం ఉంటుండాలి.
0: 1000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్.
1: ఇక్కడ రాత్రి పడుకున్న వాడు తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ హియర్, నెక్స్ట్ మార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్స్ దేర్.
1: ఆ విధంగా గ్రామాలు గ్రామాలనే మారుస్తూ వచ్చాడు.
0: లైక్ దిస్ హీ వెంట్ ఆన్ షిఫ్టింగ్ విలేజ్ టు విలేజ్.
1: ఇంతటి దైవత్వం మరొక దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే దైవత్వాన్ని మీరు చులకనగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ ద డివినిటీ.
1: ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ గో ఎనీవేర్.
1: ఏమైనా మార్చగలడు.
0: హీ కెన్ చేంజ్ ఎనీథింగ్.
1: కాబట్టి దీనికి ఏమాత్రము సందేహమే పడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ద డివినిటీ.
1: ఈ డౌట్స్ ఏ మనల్ని ముంచి వేస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ డౌట్ దట్ విల్ స్పాయిల్ us.
1: కనుకనే దేనికి మీరు డౌట్స్ పడకుండా
0: నెవర్ డౌట్.
1: అన్ని గాఢమైన విశ్వాసంతో
0: డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దాన్ని విశ్వసించి దాన్ని మీరు ఫాలో చేస్తూ రండి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ ఫాలో ది డివైన్.
1: దైవత్వాన్ని అనుసరించడం వల్ల మనకు ఎప్పుడు కూడా నిజమైనటువంటి ధర్మమే ఏర్పడుతుంది. కానీ మరొకటి మనకు వరకురాదు.
0: బై ఫాలోయింగ్ గాడ్ ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రాపర్.
1: లోకస్థమస్తా సుఖినో భవంతు.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ ద హోల్ హ్యుమానిటీ బి ప్రాస్పరస్.
1: కనుక దైవత్వాన్ని మాత్రం మీరు పూర్ణంగా విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భజన బినా సుఖ.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది కర్మమునే చను కర్మమే నరునకు దైవము కర్మమే నిజ భక్తులకును కారణమిలలు కర్మమే నరునకు దైవము కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలు.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and chose the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yoka jagatunandu manavude anintiki nee moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma durlabham manava janmamu atyanta durlabham ainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanu jagatnu marchavalanu jagatlo abhivruddhi gaadinchavalanu ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ ది అడ్వాన్స్మెంట్ ద ప్రోగ్రెస్ ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu anetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudanaga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education,
1: కేవలం జన్మించి విద్యలు గడిపి గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో

0: కనిపించదు.
1: ఇన్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ యు డు నాట్ ఫైండ్ ఎనీ హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ దేర్.
0: కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ బర్డ్స్, బీస్ట్స్ అండ్ అనిమల్స్ కెన్ ఆల్సో బి టాట్, టేమ్డ్ అండ్ దే కెన్ బి మేడ్ టు లర్న్ ద వే యూ వాంట్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తాను తెలియకుండా ఉంటున్నది.
1: బట్ ఎనీవే, man is not able to know his uniqueness, his innate nature.
0: Manavatvam jagatunandu pratyekinchi yerpadinatundi ee manavatvam.
1: Human being is a special creation in this vast universe.
0: Manavudu కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది, ఇది మానవత్వమునకు సరి అయినటువంటి గత.
1: వి కెనాట్ కాల్ రియలీ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్. ఈ వన్ లిమిట్స్ హిమ్సెల్ఫ్ టు వోకల్ ఎక్సర్సైజెస్ or verbal expression, or extolling or praising people.
0: Mukhyanga manavatvam annitikini aadarshavantamainatvanti okka janmam.
1: In fact, human birth is gifted to be an ideal in this world.
0: Manavatvam parulaku aadarshanga nirupinchetvantidi.
1: One has to demonstrate and prove what idealism is.
0: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
1: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
0: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
1: Without practicing, no one has any authority to preach.
0: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
1: Therefore, it is absolutely essential to put it into practice what all that has been said.
0: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ హిడెన్ మిస్టీరియస్ మైటీ పవర్.
0: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మియర్లీ ద బాడీ హూ హాస్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ద ఫిజికల్
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గంలో ప్రచురించాలి.
1: దో మ్యాన్ ఈజ్ ఎండోర్డ్ విత్ విజ్ఞాన ద సెన్స్ ఆఫ్ అవేర్నెస్, ప్రజ్ఞాన ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద స్పిరిచువల్ కంటెంట్, హీ డజన్ సీమ్ టు యూటిలైజ్ దీస్ ఫ్యాకల్టీస్ ఇన్ ద ప్రాపర్ వే.
0: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో వాట్ జ్ఞాన ఈజ్.
0: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
1: మెనీ పీపుల్ థింక్ దట్ జ్ఞాన ఈజ్ ద బుకిష్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్. సర్టన్లీ నాట్.
0: కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద మెయిన్ హ్యూమన్ క్వాలిటీ లైజ్ ఇన్ ప్రాక్టీసింగ్ దట్ వాట్ ఈజ్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ సచ్ దట్ హీ వుడ్ బి ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ వుడ్ బి డిజర్వింగ్ టు టీచ్ అదర్స్ లేటర్.
0: హ్యూమన్ క్వాలిటీ అనగా మీకు అందరికీ చక్కగా తెలుసును. హ్యూమన్ అనగా

0: మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
1: యు నో వాట్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్. ద వన్ విత్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ బి కాల్డ్ ఏ హ్యూమన్. వీ షుడ్ నో దిస్ హ్యూమన్ వాల్యూ, ద క్వాలిటీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు బిగిన్ విత్.
0: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుబడేటువంటిది కానీ, కృష్ణ గ్రంథంతో చదివి కానీ, పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
1: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ. విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్, ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్, ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్, నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్, నాట్ దట్ ఈస్ హర్డ్ నార్ సెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానముల యొక్క అర్థమును గుర్తించాలని వచ్చారు.
1: యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ప్లేస్ కేరళ టు అక్వైర్ దిస్ నాలెడ్జ్, ద విజ్డమ్, ద స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ ది డిస్క్రిమినేటింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ అనేటువంటిది కేవలము యాక్షన్తో వచ్చినటువంటిది కాదు.
1: నాలెడ్జ్ is not to be simply pretended or acted.
0: Knowledge energy gaano maarutundi, energy gaano maarutundi.
1: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
0: Kaani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetunte vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga ఆచరించి పలకాలి.
1: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
1: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
0: కానీ ఇది అంతా ఇక్కడను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: దీస్ ఆర్ ఆల్ డ్యూ టు త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: రీసౌండ్ ఈ సౌండ్ అనేటువంటిది మనము లోపల నుంచి పుట్టించుకుని వచ్చేటువంటి యొక్క సౌండ్.
1: ద సౌండ్ ఇన్ రియాలిటీ ఈజ్ విద్ ఇన్ where it arises, originates.
0: Reflection manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavincheetvanti visham reflection.
1: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
0: Kaani reaction antundi chaala pradhanamainatundi.
1: Reaction is the most important one.
0: Action reaction kavali.
1: As is the action, so is the reaction.
0: Reflection deeni yokka pratibimbanga untundali.
1: Reflection is the one out of this reaction.
0: Resound anetundi deeni yokka pradhanamaina kartavyam.
1: The resound stands for the main obligation or responsibility.
0: Resound, reflection, reaction, ee moodu kudanu manavuni yandu pradhanamainatundi oka sthanamlo cherinatundi.
1: Therefore, these three, reaction, reflection, resound, occupy exalted positions in human life.
0: Ee naati prapanchamlo prati manavudu kudanu nerchukuneatundi oka sarva vidyalu kudanu resound kinda vacheatundi.
1: All the knowledge that we acquire and learn is the product of resound.
0: Kaani ee resound anetundi reaction nundi chernatundi.
1: This resound is associated with the reaction.
0: Ee reaction unta kudanu reflection ga maarutundi.
1: At the same time, reaction gets transformed into reflection.
0: Ee moodintu oka ekatvamu మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
1: ద హార్మనీ అండ్ ది యూనిఫికేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆర్ ఇస్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
1: A human being is not merely meant to express, vocalize and waste time.
0: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
1: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
0: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథపరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథపరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
1: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
0: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
1: They are not to be obtained from books.
0: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
1: It is not out of పుస్తక the book. It has to find its origin in మస్తక or the head.
0: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, we have to purify our మస్తక, the head.
0: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
1: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
0: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Oh man, why do you pride yourself that you have gone through all books, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
0: Ni hasta yugammu mochi paramatmani bhaktitu kolvaleni ee krista pustakamulo padinchi prayojanam emiti?
1: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ యు షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
0: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే, యాజ్ యూ నోటీస్, దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
0: కానీ అవి అన్ని కూడా ప్రధానం కాదు.
1: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
1: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
0: Satyamunu patinchitini satyamu chuchiti sarvashastramulu nistulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyalakindane chestayi kaani nijamainatvanti vidyalu kaadu.
1: Why do you pride yourself that you have known so much of truth as explained, as contained in number, infinite number of books? No, no, no. Why do you pride yourself? All the textual information, bookish knowledge is avidya.
0: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
1: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
0: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
1: We can never be great by acquiring this avidya.
0: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది కానీ విద్యలు అభివృద్ధి కాదు.
1: By acquiring this avidya, you'll be more growing in this field of avidya.
0: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to know the difference between vidya and avidya.
0: Vidya.
1: Vidya.
0: Anaga kevalamu manamu. Alochinchi, yochinchi, ninnayinchi, nijamainatuvanti tattvanni terchukovatam vidya.
1: Vidya meant that which is well thought of, that which is decided upon, that which is well experienced.
0: Avidya anaga kevalamu notiki vachinatanta vaakkovatamu, notiki vachinatanta cheppukovatamu. Idiye avidyaga bhartundi.
1: Avidya is a vain talk, the useless talk, a just verbal vocalization, expression by word without experience.
0: Kanuka manamu experience kuda kavali.
1: Therefore, Bhagavan says that experience is necessary.
0: Ee experience anta kudanu explain lo cheyali.
1: This experience requires explanation.
0: Ee explanation anta kudanu experience dwara energy ga maarali.
1: Explanation born out of experience will be converted into energy.
0: Ee energy aneetvanti kevalamu ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
1: యు కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
0: కాదు కాదు కాదు కాదు.
1: నో.
0: మానవుని ఎందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈస్ దిస్ ఎనర్జీ.
0: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
1: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
0: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
1: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
0: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు షాక్ కొడుతుంది.
1: You will experience, you will notice the flow of the current by just touching it.
0: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
1: Therefore the innate energy can be received by thinking deep enough.
0: Manavuni yokka swaroopam anta ikkudunu energy gaane untundadi.
1: The whole human form is full of energy.
0: Taanu cheyinadi, తాను చెప్పున్నది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తను రాయున్నది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
1: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
0: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
1: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆ ఎనర్జీ మానవుని నకసిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
1: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కాలి బొటన వేల నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడా ప్రసరించేది ఎనర్జీనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
0: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
1: Energy is never localized.
0: Puramu oka vyakti emiyu telinatvanti yokka ajnaniga undinatvanti vaadu.
1: Earlier there was a totally ignorant person.
0: Kani kramakramena aa energy ni develop cheskoni atane goppa leader ga tayarayadu.
1: Later he has developed this innate energy and ultimately became great.
0: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
1: Therefore for advancement and progress energy is important.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
1: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
0: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
1: You are mistaken if you think that as students you also serve.
0: Kani meeru sevakulu kaadu, meere nayakulu.
1: Never consider yourself as sevaka, servant, but you are nayaka, the leader.
0: Cheseetavanni kudanu idu meeru chestunnamani bhavistunnaru. Kaadu kaadu, meekosame meeru cheskuntunnaru.
1: You think that you are serving others? No, you are serving yourself.
0: కనుక ప్రతి దాని అందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
1: Therefore everything has developed out of self-reliance or self-dependence.
0: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి అందు కూడాను రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
1: Therefore the self-confidence, the self-satisfaction, the self-sacrifice will ultimately end up in self-realization.
0: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
1: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
0: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
1: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
0: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
1: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
0: మీ సెల్ఫ్ యొక్క శక్తి మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
0: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
1: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
0: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
1: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
0: కనుక సేవా సభ్యులారా,
1: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
0: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
1: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
0: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
1: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్. బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
1: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీ అదర్స్.
0: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
1: Therefore everything is done for one's own sake.
0: Self-confidence,
1: self-confidence,
0: self-realization,
1: self-realization,
0: self-experience,
1: the experience of the self,
0: anta kudanu self kindane untundadi,
1: are all related to your being the self.
0: కనుక మీరు క్రమక్రమేణ ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
0: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
1: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
0: Kanuka meer inkanu munduku telusukovalsinattu enniyo unnayi.
1: There are lots of things you are supposed to know in future.
0: Sevadalam anaga kevalamu dalamu,
1: sevadalam dala the petrol.
0: Ee dalamullo opala aneka rakamulaitundi okka kalarunta unnayi.
1: Dala the petrol has got so many faces, facets.
0: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
0: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
1: వెన్ ఎ సీడ్ ఈస్ సోన్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అల్టిమేట్లీ రిజల్టింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ఎ ఫ్లవర్.
0: కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
1: ఇనిషియలీ ద సీడ్ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనము మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
1: దో ద సీడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఇనిషియలీ, యాజ్ ఇట్ grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
0: flower. Lopala aneka dalamulanta unnai.
1: The flower has so many petals, dalas.
0: Ee dalamulu unnanta varike idi flower ga kanipistundi.
1: The flower remains so long there are dalas.
0: Ee dalamulu raani poyena flower e kaadu.
1: When dalas or petals drop down, the flower cannot exist.
0: Kanuka mottamota dinni mottamota flower ga roopandinchandi.
1: Therefore, we have to mold and shape ourselves into flowers.
0: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
1: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
0: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా నువ్వు ముకున్న చెప్పగలడు.
1: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
0: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరించుకుంటాను.
1: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
2: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th of April 2005.

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: నిలువగలడ?
1: Being a scholar, it is quite possible to win over the assembly of scholars. As a warrior, with all the courage, one can be victorious. Being a king, one can rule the kingdom nicely. One can indulge in acts of charity of golden cows. One can even count the number of the living beings. But yet, to control the senses, the body, and to turn inward, and to maintain the state of equanimity is not possible.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade manaku chakkadanamu vratamulannitiyandu vanne ganchina yatti ganasatyasilame కఠిన తపము మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వేశ

0: in this sacred land of Bharat. It is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, having been carried away. The foreign culture, we have adopted the kind of life. Just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు తన పరిపూర్ణత్వాన్ని గుర్తించే నిమిత్తమై అనేక విధములైన ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ టోటాలిటీ.
1: అట్టి పరిపూర్ణత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు ఆచరించేటువంటి ఆచరణకి సంపూర్ణము అని చెప్పారు, అనగా పూర్ణమైనటువంటిది అని. దీనిని సంస్కృతి అని కూడా చెప్పారు.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: Kanuka manavudu tana samskrutini tana pavitratanu tana seela sampattini kaapadukune nimittamai aneka pavitramaina karyamullo palgonavalsi vastundi.
0: Man has to undertake sacred tasks to uphold the culture and also his character.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవితము ప్రేమనే.
0: The life centers round love.
1: ఆ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవర్తనలకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ ది సేక్రెడ్ లవ్, హావింగ్ బీన్ టోటల్లీ ఇండల్జ్డ్ ఇన్ హేట్రిడ్ అండ్ ఆల్సో పాంప్ అండ్ షో అండ్ జెలసీ. హీ హ్యాస్ డెవలప్డ్ ఆఫ్ లేట్ ద డెమోనిక్ టెంపరమెంట్ అండ్ రూయిన్ హిజ్ ఓన్ లైఫ్.

0: వీరసతుడు.
1: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కాండక్ట్ మొరాలిటీ. ద నేషన్ విల్ లూజ్ ఇట్స్ గ్లోరీ, యూనిక్నెస్, ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ. ఇట్ ఈస్ దట్ నేషన్ దట్ హోల్డ్స్ ఆన్ టు ఇట్స్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యందు నీతి అన్నటువంటిది ఏమాత్రం కూడా మనకు గోచరించటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ మొరాలిటీ.
0: ఆ నీతియే లేకుండా ఇతను మానవ జాతియే కాడు.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్న నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: కనుక ఈనాటి మానవత్వానికి ప్రధానమైనటువంటి యొక్క ఆరోగ్యము నీతియే.
1: The main health of man depends on the character, the morality.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క భౌతిక జగత్తునకు ఈ దేహమే ప్రధానమని లక్ష్యాన్ని పూనుకోకూడదు.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: దీనికి మనసు, ఆత్మ అనేటువంటిది రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: కానీ లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
1: We should not go by this body alone.
0: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
1: We have to go by the standards of character.
0: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
0: ప్రపంచమంతా ఇకుడును వెతికి చూసినప్పటికీ మనసు, పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: కనుకనే మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటిని చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: సో వీ నీడ్ టు మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాటర్ అండ్ ద మైండ్.
0: ఏమిటి ఈ మనస్సు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ రికగ్నైజ్, ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: వాట్ ఈజ్ మైండ్ అనగా ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: ఇఫ్ వి పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈజ్ మైండ్, ది ఆన్సర్ ఈస్ ఇట్ డస్ నాట్ మ్యాటర్.
0: వాట్ ఈజ్ మ్యాటర్ అంటే డోంట్ మైండ్ అంటాడు.
1: ఇఫ్ యు సే వాట్ ఈజ్ మ్యాటర్, దే సే డోంట్ మైండ్.
0: ఇది ఆ మానవుడు తెలుసుకోవటము.
1: Is that what you know?
0: Matter ante emito telusukokunda unnappudu thana manavatvanni ee reethiga poorthiga cheyagaludu.
1: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
0: Kanuka manavatvanni mottamotta gurtinchadaniki prayatninchali.
1: So man should know the manhood or the humanness.
0: Panchabhootamulku kaliginatvanti okka dehame ee manavatvaniki pradhanamaina bhavinchaladu.
1: We should not consider this body as the main one, composed of the five elements.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ ఇంగ్రీడియంట్స్, కన్స్టిట్యూయెంట్స్.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడా ఆత్మ యొక్క అంశములే.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆర్ ది స్పార్క్స్ ఆఫ్ ఆత్మ.
0: దీనినే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: This in Bhagavad Gita it is said, the entire humanity is just the spark of the divine.
0: Manas anetundi aatma yokka amsame.
1: Mind is the part of the spirit.
0: Kevalam bundle of desires ani manam bhavincharadu.
1: We should not consider mind as the bundle of desires.
0: Idi chaala parapaatu.
1: It is a mistaken view.
0: Bhautikamaina jagattunaku, bhautikamaina jeevathunaku idi bundle of desires ani cheppavachchu.
1: From the worldly parlance we can say mind is the bundle of desire.
0: Kaani bundle of divinity.
1: But it truly speaking is the bundle of divinity.
0: Ee divinity ni manam pondalanante em kavali?
1: To attain divinity what do you require?
0: Motta manavathamulo oka aikamathyam atyavasaranga sadinchali.
1: In the first instance to begin with we should achieve unity among us.
0: Aikamathyame manava samskruti.
1: In unity lies our culture.
0: Deeni yokka kriya roopame manavuni yokka pradhanamaina karma aadarshamu.
1: The unity must be expressed in our activity.
0: Kanuka aikamathyam anetundi undinappude manavudu entaina goppa sanan sadinchagaladu.
1: With the unity existing he can achieve any lot.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కాని ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఇస్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికూడను భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వి ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హ్యాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు, నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హ్యాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: నపుణ్యం నపాపం నసౌఖ్యం నదుఃఖం నమీధాన యజ్ఞం సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి ఒక పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
0: నిజమే, ఆరోగ్యం మూలం ఉత్తమం, అది ఉత్తమమైనటువంటిది.
1: Yes, health is truly essential.
0: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
1: When once if you are blissful you can be healthy.
0: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటిది దైవం నుంచినే మనం పొందాలి.
1: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: ఏదో ధనం నుంచి పదవి నుంచి అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
0: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: You can be blissful by observing unity in diversity.
0: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ ఎన్ని సౌకర్యములు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
1: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ పారాడాక్ మెడిసిన్ కానీ ఇంకా నర్సెస్ కానీ పిల్లలు కానీ ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, టెక్నీషియన్స్ దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఇస్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అండ్ టెక్నీషియన్స్ they feel that they belong to
0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: దాట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: కానీ మా హాస్పిటల్లు ధనాశతో కానీ మరో వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దానివల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వి డెవలప్ ఇంట్రెస్ట్.
0: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యు విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: ప్రపంచంలో ఏ హాస్పిటల్ చూసినప్పటికీ బిజినెస్ సెంటర్ గా రూపొందుతుంటాయి.
1: All over the world, all hospitals are business
0: centers. అదే ఈనాడు భారతదేశంలో అభివృద్ధి అయినటువంటి పాపము.
1: And that is the worst of the sins that we find day by day.
0: ఇంతకంటే మరొక పాపం మరొకటి లేదు.
1: There cannot be greater sin than this.
0: రేపటి దినం నీకు మాత్రం ఆరోగ్యం చెడిపోవచ్చు కదా.
1: You may lose your health tomorrow.
0: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు?
1: Well, how can you have a cure?
0: ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఆనందంగా ఔషధాన్ని అందించాలి.
1: Therefore, the one who aspires health should be blissful and share.
0: వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనమును ఆశించకూడదు.
1: You should not expect money in return.
0: ధనమును నీవు ఆశిస్తేవా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: If you expect money in return, all your sacrifice is a waste.
0: కనుక ఈ యొక్క మని నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
1: Therefore, it's a big mistake to start a hospital for money.
0: వీరు ఎంత జలసి పొందినప్పటికి నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
1: What is that jealousy would affect?
0: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధి కలుగుతుంది.
1: The jealousy will encourage him further and further.
0: వారి జలసి వారిని నాశనం చేయిస్తుంది.
1: And your jealousy will ruin you.
0: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి.
1: You have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అది శాంతి యగును అది భద్రత యగును.
1: Therefore, if you develop the spirit of unity and love, that ensures the safety and security.
0: కనుకు మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ జలసి పెట్టుకోకూడదు.
1: Therefore, we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy, envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: Anasuya, the one without jealousy, has three sons.
0: Vare Brahma, Vishnu, Maheshwarlu.
1: The three sons of that lady who is not jealous.
0: అసూయకు ముగ్గురు కొడుకులు.
1: The mother of jealousy has three sons.
0: అది ఏ కామము క్రోధము ద్వేషము.
1: The three sons are kama, the desire.
0: ఈ అసూయ అనసూయ ఇద్దరు కూడాను sisters.
1: Therefore, the jealousy,
0: అసూయ
1: and hatred are sisters.
0: కనుకని మనము అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి.
1: Therefore, you should now be jealous at any point.
0: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు.
1: Then you can experience the divinity in Trinity.
0: అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే
1: if you take jealousy,
0: ద్వేషము అసూయ దుర్మార్గం అనేటువంటి గుణంలో అభివృద్ధి అవుతాయి.
1: Naturally, the bad qualities like hatred and envy.
0: ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: You should participate in all sacred activities.
0: మంచిదానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For all good activity, you should extend all cooperation.
0: కనుకని నేను ఇట్టి కార్యంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయను.
1: Bhagavan will never go backward at any time.
0: చాలా మంది బీదలు దిక్కులేని వారు దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యం చెడిగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: You find many poor people, the forlorn, the totally neglected people. Who are suffering because of
0: one hospital main gate varaku kuda raani varu.
1: They cannot have even approached the main
0: gate. Intakante paapam marakutunda.
1: Do you think that is a problem at all?
0: Kanukane itti variki taginatvanti oka free prati manavudi kudanu aushadham andetatti nen cheyalani aasa.
1: Bhagavan decided to extend the cure to all these people forlorn, the neglected, poorer section.
0: Intiye kaadu aarogyam anetundi maroka vipana.
1: And health maintenance.
0: Kani aanandamulaku kudanu oka vidhamainatvanti jalam chaala avasaramu.
1: And for this bliss also it is essential.
0: Na plan endukante chaala peddadiga pothundadi.
1: Bhagavan's plan is so high and vast.
0: Enta peddadiga poyinappudiki idi alpamainatvanti kaadu.
1: It is not so no low at any time.
0: Idi vijayanni podinipa chestundi.
1: And it's bound to be victorious and successful.
0: Mana Bharatadeshamlo manchi karyaniki ponukunte edi manaku takku ledu.
1: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
0: మంచి కార్యం చేసే వ్యక్తులు మనకు కంటి కనిపించడం లేదు.
1: We don't have individuals who do.
0: మంచి కార్యానికి నీవు పూనుకో తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
1: Start doing anything good task, the rest will follow.
0: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
1: Rama was in search of Sita. He went to Lanka.
0: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
1: And Sita is the very embodiment.
0: ఈ ప్రజ్ఞానమును సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
1: రామ ద వన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత ద స్పిరిచువల్ అవేర్నెస్.
0: కోతులు సహాయం చేశాయి, ఉడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
1: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
0: కనుక నీ మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
1: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
0: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ గోస్ ఆన్ పోస్ట్‌పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
0: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
1: The today's action will give you refinement tomorrow.
0: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
1: And this culture that you have today will lead you to
0: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
1: And the sacredness will earn all the needed.
0: అది ఏ మహాభాగ్యము.
1: And that is the.
0: కనుక మంచి కార్యము చేయడానికి మనం పూనుకోవాలి.
1: So we should decide to do good activity.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయమునందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సీక్రెట్ మోమెంట్ ఆఫ్
0: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
1: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
0: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
1: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్
0: ఏ రీతిగా తన ప్రాణాన్ని నిలుపుకోగలరు?
1: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్.
0: కనుక నీ వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీరు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
0: కనుక ఎంత నష్టమైనా సరియే, ఎంత కష్టమైనా సరియే, మెడ్రాస్ కంతా కూడా మంచి నీరు అందించాలని నేను
1: Let it be very difficult. Let it be a stupendous, magnificent task. Bhagavan has decided to supply drinking water.
0: ఈ కృష్ణా నీరు, కృష్ణా నీరు, గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
1: In fact, so much of Krishna water, Godavari water, that has been wasted as get into ocean.
0: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది.
1: You find the water is a problem in Rayalaseema.
0: ఈ రాయలసీమను బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు.
1: People say that Rayalaseema is the backward part.
0: Back అనగా B-A-C-K, back.
1: B-A-C-K, back.
0: B, Ballari.
1: B, Ballari.
0: A, Anantapuramu.
1: A, Anantapuramu.
0: C, Kadapa.
1: C, Kadapa.
0: K, Karnool.
1: K, Karnool, backward.
0: ఈ నాలుగు జిల్లాలకు కూడాను పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నాను.
1: Bhagavan decided to supply water to all these four districts.
0: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: దీనికి సందేహమే లేదు.
1: డోంట్ డౌట్ ఇట్.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డిఫెండ్.
0: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: తనపైనే తనకే నమ్మకం లేదు.
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
0: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని యందు.
1: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్, హౌ కెన్ యు కంటిన్యూ టు లివ్ హియర్?
0: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్.
0: కనుక దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ with everybody and encourage sacred tasks.
0: Jantunam narajanma durlabham.
1: The human life is rarest of all.
0: Aa durlabham anetundi dento neevu sadhinchagalavu?
1: How do you know it's rare?
0: Paropakara sambandhamainatundi margamlo palgonu.
1: By participating in the service activities.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: Annam bhujinchutaka.
1: Only to partake food?
0: Kaadu kaadu.
1: No.
0: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి.
1: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్.
0: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అన్నయ్య మింగుటగా మింగుటగా
1: ఇస్ ఓన్లీ సింప్లీ టు స్వెల్.
0: కాదు కాదు,
1: నో,
0: దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ను మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనకిచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
1: ఆల్ ద సెన్సెస్, ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
1: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకెన్ బై బుద్ధ.
0: ఎంతో చదివాడు, ఎంత చదువులో చదివాడు, ఎంతమందినో పెద్దలను దర్శించాడు, వారి బోధనలంతా విన్నాడు, కట్టగడపడికి మనసు విసుగెత్తింది. భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రముగా మించుకోకుండా ఎన్ని చదువు చదివితే ఏం ప్రయోజనము?
1: ఫైనల్లీ థాట్ దిస్ వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్, వాట్ ఫార్ ఇస్ దిస్ లెర్నింగ్ అండ్ స్కాలర్షిప్?
0: కనుకనే కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
1: సో విత్ ఆల్ ది ఐస్ హావ్ గుడ్ విజన్.
0: చేతులతో మంచి పనులు చేయాలి.
1: విత్ ఆల్ దిస్ హ్యాండ్స్ డు.
0: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
1: లిసన్ టు టు గుడ్ థింగ్స్,
0: నోటితో మంచి పలుకులు పలకాలి.
1: అండ్ టాక్ వెల్ స్వీట్లీ అండ్
0: సాఫ్ట్లీ. అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ డూ దట్ వాట్ ఫర్ ఆల్ ద సెన్సెస్ గివెన్
0: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్
1: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is
0: think
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what
0: this
1: is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకని ఈ పంచయంత్రములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: In order to sanctify the senses, we should definitely take part in the social service.
0: Yes, bhavam tad bhavati ani.
1: As is the feeling, so is the consequence.
0: Manam eppudu chuchina bad look, bad hear, bad talk, bad thoughts potunte become bad. Neevu kodunu pedda avutavu.
1: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
0: Neevu yedi dayam cheyadaniki shakti lekapoyinappudiki manchi palukunu paluku.
1: If you cannot do any charity, at least talk well, please.
0: You cannot always oblige. You can speak always obligingly.
1: You cannot always oblige. You can speak always obligingly.
0: Ah, palukulu kudanu ee naadu manchivu kaakunda untundadi.
1: Such words are proper.
0: Kattinamainatundi palukulu.
1: The words are so hard.
0: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు,
1: అండ్ వర్డ్స్ దట్ వి యూజ్,
0: మనిషిని హింసించే పలుకులు,
1: అండ్ వి హర్ట్ దెం, హార్మ్ దెం.
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
1: అండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హెల్తీ బై హావింగ్
0: సమ్. కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందంగా ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టోటల్ కంప్లీట్ హెల్తీ హెల్త్, యు షుడ్ హావ్ ది ఫైవ్ సెన్సెస్.
0: కోటీశ్వరుడు కానీ కోటి పేద కానీ,
1: మిలియనేర్ ఆర్ ఎ పాపర్,
0: ధనం ఉండొచ్చు ధనం లేకపోవచ్చును,
1: మే హావ్ మనీ ఆర్ నాట్,
0: కానీ మాట ఉంది,
1: బట్ యూ కెన్
0: పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది, దీంతో నీవు మంచి పనులు చేయి,
1: అండ్ డూ ఆల్ గుడ్ యాక్షన్స్.
0: దీనివల్లనే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ వర్క్ ఫర్ ద లిబరేషన్.
0: ప్రేమ స్వరూపం, కఠినమైనటువంటి పలుకులు,
1: ద వర్డ్స్ ఆర్ సో
0: హార్డ్, హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు,
1: అండ్ వర్డ్స్ దట్ వి యూజ్,
0: మనిషిని హింసించే పలుకులు,
1: అండ్ వి హర్ట్ దెం, హార్మ్ దెం.
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
1: అండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్

0: Do all good actions.
1: దీని వల్లనే నీ యొక్క జీవితం సార్థకమవుతుంది.
0: Then only you can work for the liberation.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ.
0: His compassion is present in him.
1: దానికోసమని వారి హృదయాన్ని దయా అని పెట్టారు.
0: For that reason it's called హృదయ
1: హృదయ
0: హృత్ దయ, the one of compassion.
1: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
0: The hridaya, the heart is full of compassion.
1: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటూ.
0: But our heart is full of harsh feelings, harsh sentiments.
1: కాదు కాదు.
0: No.
1: కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We must have the heart which is full of kindness.
1: ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
0: The kindness, compassionate heart will transform the mind.
1: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, దుశ్చర్యల్లో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
0: అండ్ మ్యాన్ హ్యాస్ గాట్ ఆంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద
1: కనుకునే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది దుర్లభం.
1: ఇక్కడ
0: వాట్ ఈస్ రేరిటీ హియర్?
1: మానవుడు నిరంతరం కూడా అన్యాయము అక్రమము అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
0: What for his life if he spends life in sojourn full of injustice?
1: నీవు చదివిన చదువు సాత్వికం గావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
0: Therefore you should make use of your studies.
1: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
0: And the money that learned should be used for the benefit of others.
1: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If it's not beneficial to the community, what for is your money?
1: కనుకని ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
0: డోంట్ థింక్ ఆఫ్ మనీ అలోన్.
1: మనీ కూడా కావాల్సిందే. ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
0: మెనీ బిల్డ్ హాస్పిటల్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
0: You should never expect profits more than the investment.
1: నువ్వు చేసినావు, చేసిన దాన్ని కొంచెం సద్వినియోగపరచుకో.
0: In fact, you did something. Make proper use of it.
1: ఈ కాలంలో అర్ధ భాగము నీవు సద్వినియోగానికి దాన ధర్మానికి అంకితం చేయి.
0: 50% you should make use of it for the benefit of the
1: community. ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
0: You are not giving free medicine even to one patient.
1: ఈనాడు మెడిసిన్స్ కూడా నువ్వు ఎంత వెల ఎక్కువైపోయినాయి.
0: The medicines are very costly today.
1: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
0: believe it or not,
1: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి
0: పుట్టపర్తి
1: 10 సంవత్సరాలైంది.
0: 10 years past.
1: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
0: 70,000 పేషెంట్స్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
1: ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది.
0: 1 year is completed here in Bangalore.
1: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
0: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
1: ఈ విధంగా దీని ఖర్చు కింద తీసుకుంటే
0: if you go by the expenditure,
1: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
0: 100 crores are required per month.
1: ఎవరికి దీని విషయం తెలియదు.
0: No one knows exactly what's happening.
1: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
0: Because you receive free treatment.
1: దాని వెల వారికి తెలియటం లేదు.
0: They don't know the cost of medicine.
1: కానీ దానికి సరైనటువంటి విలువని వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
0: Its value amount to hundreds of crores.
1: Hundreds of crores కాదు, thousands of crores అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
0: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
1: కనుక త్వరలోపలే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది పేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
1: ఆ త్యాగే నైకి అమృతత్వ మానసు, ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
0: And it is the sacrifice that will make your life immortal.
1: ఇదే విధమైనటువంటి హాస్పిటల్,
0: the same hospital,
1: బొంబాయిలో కట్టాలని,
0: దానికి
1: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
0: ఇదిగో
1: మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
0: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద టైమ్.
1: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుంది.
0: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
1: ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్.
0: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్ ఆల్ ఓవర్ ద సిటీ.
1: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుండాలి.
0: దట్స్ ది రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
1: Health is wealth.
0: Health is wealth.
1: Health బాగుండినప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
0: If you are healthy, you can achieve anything.
1: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to do his own job, work.
1: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
0: Human life is not to amass money, wealth.
1: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
0: What is that you take behind?
1: ఎవరు తీసుకుని పోడు.
0: You can't take anything.
1: మనం పోయేటప్పుడు ఒక నయా పైసానన్న చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
0: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
1: పిటికడు మట్టి కూడా తీసుకుని పోవటం లేదు.
0: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
1: నిజంగా మట్టి కూడా మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి కూడా రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్.

0: you at the time of leaving this world, there will be no sand at all in this world.
1: కనుక మనం ఏది తీసుకుని పోము.
0: You can't take anything with you.
1: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
0: What you carry with you is the merit and the sin.
1: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
0: What you do good will follow you.
1: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెడతావు.
0: Sin will follow you.
1: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
0: Never be sinful, be meritorious.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: The merit lies in helping others. The sin is
1: help ever hurt never.
0: Help ever hurt never.
1: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
0: To the extent possible help others.
1: కనుకని ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినట్టుంటాడు కూడా సహాయపడాలి.
0: Every human being should proceed in this.
1: మన శక్తి కొరది మనం దానం చేయాలి.
0: To the extent possible help others.
1: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
0: This will certainly will follow you. It will never diminish.
1: ఈ దానమే లేదు.
0: There is no charity today.
1: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
0: He is stone hearted.
1: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
0: Your heart should be full of love.
1: ఆ ప్రేమను నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
0: When your heart is full of love, the whole life will be one of love.
1: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
0: Therefore our heart should be filled by love.
1: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి లేక పేషెంట్ల గురించి దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
0: సో డు నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడం మా కర్తవ్యము.
0: Is our duty to admit all patients.
1: This is our duty.
0: Is our duty.
1: Duty is God, work is worship.
0: Duty is God, work is worship.
1: Kaga na duty tho nen chestunnanu.
0: Bhagwan takes
1: it. Idi okare prodbalam kani or force kani e maatramu ledhu.
0: Is not done because of force from outside.
1: Idi na source.
0: It is Bhagwan's source, not force.
1: Kaga nenu premapurvakanga chestunnanu.
0: Bhagwan does it wholeheartedly with love.
1: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు. నా పేపర్ నా హృదయమే నా పేపర్. నా హృదయం నుంచి అంత ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: అండ్ ద పేపర్ భగవాన్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
0: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
1: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
0: హిస్ రెడీ టు షేర్.
1: అందరూ నా వారే.
0: ఆల్ బిలాంగ్ టు
1: నేను అందరి వాడను.
0: హి బిలాంగ్స్ టు
1: నాకు. ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే. నాకు అందరిపైన ప్రేమనే. కానీ ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సంధి సంబంధం.
0: లవ్ ఈజ్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
1: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
0: అండ్ దేర్ షుడ్ బి సమ్ లిమిట్ ఫర్ దిస్ జెలసీ.
1: అమెరికా ప్రెసిడెంట్
0: ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా
1: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
0: అండ్ హి సెడ్ దట్ టెర్రరిస్ట్ షుడ్ బి కిల్డ్.
1: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
0: హూ ఇస్ ద టెర్రరిస్ట్? నో, ఫస్ట్ ఆఫ్ ఆల్
1: జెలసీ క్రోధము ఈ రెండు కూడాను జెలసీ.
0: జెలసీ అండ్ యాంగర్ ఆర్ ద టెర్రరిస్టిక్ టెండెన్సీస్.
1: కనుకని ప్రతి మానవుడి ఎందుకు యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
0: Therefore every man has this anger and jealousy.
1: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
0: Therefore every man must kill the terroristic tendency.
1: అప్పుడే దేశం బాగుపడుతుంది.
0: Then the country
1: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
0: You don't kill these traits but you kill people.
1: మనుషులను చంపకూడదు.
0: You should not kill.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
0: We have to kill the bad qualities within us.
1: పవిత్రమైన దానిని పోషించాలి.
0: And we have to foster good quality.
1: కనుకనే మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
0: So terrorist is in you.
1: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ను నీవే చంపాలి.
0: And you have to kill your own terrorist within.
1: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
0: If you don't do that you are a part of terrorism.
1: ఈ జెలసీ క్రోధము రెండింటి కూడా చంపండి.
0: Jealousy and anger should be killed.
1: ఇదే నా యొక్క కోరిక.
0: That's what Bhagavan wants.
1: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటుంది. ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశం రూపొందాలి.
0: భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
1: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
0: షుడ్ బి ఇండివిజువల్స్ విల్ డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్ విదిన్ అస్.
1: ప్రతి మానవుని ఎందుకు ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దీస్ టూ.
1: ఆ రెండింటిని మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
0: We have to kill these bad qualities and develop kindness and compassion.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: యువర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవరీ.
1: అంత విశాలమైన, అంత పవిత్రమైన, అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
0: విత్ ద వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ, వై డు యూ బిహేవ్ లైక్ దిస్?
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
0: యు బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు మేక్ అవర్ కంట్రీ ఐడియల్ సో దట్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ విల్ ఫాలో అస్. So saying, Bhagwan blessing everyone brings his divine discourse to a close.

మంచి వారి పొందు మహిళ దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను,

తోడు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దర్ ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshanas was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో దారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిదనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasulu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasulu kaaka brahma jignasulu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Uleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: అటులని కర్మలేక భక్తి కలుగున జగతిలో.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: భక్తి లేక జ్ఞాన పదము కలుగున.
1: Without devotion, do you get the fulfillment of
0: జ్ఞాన? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసుల వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness,
0: Deenki,
1: and the Brahman.
0: Jaimini Maharshi, Tanayokka Swanubhavuto, Parishodhanlo Salipi, Parishinan Dwara, Tanayokka Manasuno Santrupti Parichukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma Jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కాలరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanalu andistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte deeniki konni padarthamulu manam progu chesukovali.
1: If you want to prepare chutney, you should have some material.
0: Oka kobberikaya pachadi cheyali.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యూనిట్ చిలీస్, టామరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ ఇప్పుడు నువ్వు ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్,
0: మూడింటిని కలిపి
1: మిక్సింగ్ దెమ్,
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: వెన్ యూ గ్రైండ్ ఇట్ యుల్ గెట్ చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములను కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: Is not possible to eat chilies.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరి అయిన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్, దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైర్ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రంలో చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస, దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచిలో ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము.
1: While tasting, you know the
0: దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపం ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము.
1: వి ఆర్ బోర్న్.
0: పంచభూతముల చేత కూడినాము.
1: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచకోశముల చేత చేరినాము.
1: వి ఆర్ ఇన్ ది కంపెనీ.
0: పంచాత్మను అనుభవిస్తున్నాం.
1: We are experiencing the five.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there is no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వము?
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man these three steps are there: action, karma jignasa, righteousness, dharma jignasa, and brahma jignasa.
0: కర్మ యొక్క కాండమును సక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ టాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై
1: ఫర్ ద హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
1: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతని మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: Yavaraina oka vyaktini meer evarayya ani prashninchandi chuddam.
1: You put a question to anybody, who are you?
0: Nenu palani ramayya palani krishnayya palani rangayya ani cheptuntaru.
1: He will say, I am so and so, ramayya krishnayya rangayya.
0: Ee ramayya krishnayya rangayya evaridi? దేహాన్ని పురస్కరించుకుని తనం తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: హీ సేస్ రామయ్య కృష్ణయ్య రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హీ హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హీ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: యు వన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యు సర్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతును అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్ లాయర్ బిజినెస్ మెన్ ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తుల గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హి ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యు.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: Then if you ask him again who are you, he will say, I'm Indian, American, Canadian, African, basing on the country to which he belongs.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కానీ తనం తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ద ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ ఈస్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ ప్రాపర్లీ.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీ వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: Today you may be a businessman.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: Later you may undertake different job.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతము కాదు.
1: Professions are not permanent.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: The country is not permanent.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: If you can't live in one country, you go to another country.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, true self.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము కాలము వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం అది ఏ సత్యం.
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: స్వస్వరూపాన్ని దూరము గావించుకొని,
1: away from the true form,
0: భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క వీటిని ఆధారం చేసుకుని,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus,
0: ప్రతి మానవునకు,
1: for every individual,
0: నేను నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, జెండాలను మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు?
1: ఆల్ అటర్ దీస్ టూ, ఐ అండ్ మైన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్ మ్యాన్, అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్.
0: నేను,
1: ఐ,
0: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము.
1: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్.
0: నాది, ఈ దేహమునకు సంబంధించినటువంటి అర్థము.
1: Mind relates to the body.
0: కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైన ఆత్మకు సంబంధించినటువంటిది.
1: సో ఐ రిలేట్స్ టు ఆల్ దట్ ఇటర్నల్.
0: అది దేహీ,
1: దట్ ఈస్ దేహీ ఇన్
0: డ్వెలింగ్. నాది అనేటువంటిది దేహము,
1: మైండ్ ఇస్ బాడీ.
0: దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథము లోపల దేహీ అనేటువంటి వాడు కూర్చున్నాడు.
1: ఇన్ దిస్ బాడీ దట్ ఇస్ ద chariot, there is this charioteer, dehi.
0: Dehi anetunti yokka goodulo undinappudu dehi deham anetunti ga goodulu tayar avutundi.
1: When the indweller is there, the body will be the house.
0: Intilo nee undinanta maatramana illu nenu cheppukuntava?
1: Just because you are in the house, can you claim ownership?
0: Idi illu antave kaani nene illu ani evaru cheppaleru.
1: You say this is my house, you don't say I am the house.
0: కనుక ఈనాడు దేహం అనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ, బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్. వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: వైల్ ట్రావెలింగ్ ఇన్ కార్, కెన్ యు సే దట్ యు ఆర్ ద కార్?
0: నా కారు,
1: దిస్ మై కార్.
0: అదే రీతిగా దేహం అనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
1: Similarly, the body that is the chariot, you are the charioteer.
0: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: There is no relationship whatsoever between you.
0: ఒకవైపు వదలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
1: You can leave the chariot and take another.
0: ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
1: You can leave your house and go to a foreign country.
0: కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానం.
1: To consider yourself that I am the house is ignorance.
0: మన దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: In our body there are so many limbs.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: The present, the eyes, the ear, the nose, the mouth and legs.
0: ఇవన్నీ చేరినదే దేహం కాని,
1: the body is the combination of all.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot separate out eye.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరదు.
1: We cannot identify the body with the ear.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: The combination of all the limbs is the body.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: The ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ది ఇంటెలెక్ట్, ది ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైన్స్.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: ఇన్ ద మైండ్ ఇస్ ప్రెసెంట్.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ ఇన్
0: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల,
1: ఇన్ ఎ కార్,
0: స్టీరింగ్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ స్టీరింగ్,
0: క్లచ్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ క్లచ్,
0: బ్రేక్ ఉంటుండాలి,
1: బ్రేక్,
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి,
1: దేర్ డిఫరెంట్ పార్ట్స్,
0: ఈ హారన్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ హారన్ టు.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: Do they work apart from each other?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హార్న్ దాని పాటికి అది వాయిస్తుందా?
1: If you go in a car, do you expect the horn?
0: స్టీరింగ్ దాని పాటికి అది తిరుగుతుందా?
1: Does the steering work itself?
0: డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
1: There is a driver there.
0: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నిటిని కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
1: It is the driver that drives and operates.
0: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
1: The driver is ఆత్మ.
0: ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: The indweller, the two self, is present in the body, it will make your eye see, it will make your ear listen, and it will make your mouth speak.
0: Chinna udaharana meeru chudandi.
1: Take a small example.
0: Ee driver ee dehamlo undinappude ee yokka dehamlo undinattundi sarvangamlu kodanu tama tama kartavyanni nirvastittu unnai.
1: So long the driver is in the body, all limbs do their action.
0: Ee deham nundi ee driver vadali poyinappudu
1: the moment driver get away from the body,
0: ade kannulu untunnayi ikkada,
1: the very same eyes are there,
0: chudagalugutunnaya,
1: are they able to see,
0: ade chevulu untunnayi vinagalugutunnaya,
1: very same ears are there, do they listen,
0: ade nooru nanaka untundadi,
1: the same mouth
0: untundada,
1: the same mouth and tongue are there, do they speak,
0: ade chetulu untunnayi panulu cheyagalugutunnaya,
1: same hands are there, do they active,
0: ee maatramu cheyatam ledu,
1: nothing more,
0: sarvangamulu kudanu sthambinchi poyinayi,
1: all limbs come to stand still,
0: jadamai poyinayi.
1: They become inert.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము వినిపించటము పలికించటము చేయించటము ఏది చేస్తూ ఉండినది.
1: So what is it that does? This seeing, listening, talking.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: It's only the master, the owner, the atma that does all this activity.
0: అతను ఈ దేహములో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: Ah, Sivam ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
1: The moment Sivam gets out of this body, it is Sivam the dead body.
0: Kanuka evaru unte Sivamu evaru lekapothe Sivam.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvangamulu chetanu pani chestunnanta varaku idi Sivame.
1: So long there is atma that making the limbs work, it is Sivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When you enquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamulu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamulu cheyatamu,
1: recapitulate again,
0: karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam,
1: the recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thoughts.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: It is also instrument of
0: ఆత్మ. నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: It discriminates that which is temporary and permanent.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: It decides what is true and false.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: Then what do you mean by refinement?
0: పునర్జన్మమునకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైన కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవి తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth. కనుక
0: జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంతకాలంలో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later. కరుణ
0: జీవిత కాలంలో మనము మంచి కార్యములు చేయాలి.
1: Therefore in lifetime we should do good.
0: జీవిత కాలంలో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path.
0: భగవత్ చింతనము చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే,
1: because of all this,
0: అంతిమలో కూడాను అవి మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యం లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime, you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: It has become a practice.
0: కానీ నీకు అన్కాన్షియస్ వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also, you start moving your fingers.
0: నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also, you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నే ముక్కు దగ్గరికి పోతుంటారు.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: యోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద నాస్ట్రిల్.
0: అభ్యాసములు ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, ద గుడ్ హ్యాబిట్స్ టూ విల్ బి విత్ us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టాట్ మెనీ సీక్రెట్ పాత్స్ బేసింగ్ ఆన్ ది
0: కర్మకాండ. జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
1: పీపుల్
0: కర్మము అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా చెవులు కుట్టడము ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన ఈ యొక్క కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: Dehame ashashvitam.
1: Body is temporary.
0: Kani ashashvitamainatundi deham aacharinchinatundi oka karmalanni nu shashvitam kagalava?
1: But do the actions performed by the temporary body, can they ever be permanent?
0: Kaadu kaadu.
1: No.
0: Kani
1: but
0: ee karma kayamainatundi edo karmalu aacharistune povali.
1: But the body has to indulge in some activity.
0: Ee shashvitamulu kaakapoyinappudikini
1: though they are not permanent,
0: manas samskaram nimittamai
1: because of the refinement of the mind.
0: కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మను మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: Why do you have bath?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: For purity of the body.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: The purity of the body is not important.
0: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
1: The mind also should be pure.
0: కనుకనే అంతర్బహిర్ శుద్ధి అన్నారు దీనికి.
1: This is called purity or outer and inner.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునేటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: సోంబేరి సన్యాసి ఉంటున్నాడు.
1: Here is a celibate. A lazy ascetic.
0: అతనికి ఆకలైంది.
1: He is hungry.
0: అతను ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లారుడు భవతి భిక్షాందేహి అమ్మా నాకు ఆకలిగా ఉంటుండాలి కొంచెం అన్నం పెట్టండి అన్నాడు.
1: He approached at the doorstep and said, Oh mother, I am hungry, give me food.
0: ఆ స్త్రీ మహావేదాంతి.
1: That woman is a great philosopher.
0: భారతీయ సంస్కృతి అంతకూడను చక్కగా గుర్తించినటువంటి స్త్రీ.
1: She has recognized the culture of Bharat clearly.
0: నాయన అతిథిని అభ్యాగతులను ఆదరించటము మా గృహస్థుల ధర్మము.
1: He said, It is proper for all householders to receive the guests.
0: మీరు కాలం కాని కాలంలో మా ఇంటికి వచ్చారు.
1: You have come at an odd time.
0: తక్షణమే నేను దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady
0: is తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు ఈ సంస్కారము కర్మ సిద్ధాంతానికి గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: షీ కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఇస్ నాట్ హీ దట్ ఇస్ ఎ ఫాల్స్ రినన్షియంట్.
0: వీడికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్లి రాండి అని.
1: షీ ఆల్సో సెడ్ చాంటింగ్ లాస్ట్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యు గో.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: ఇఫ్ చాంటింగ్ లాస్ట్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్?
0: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: దే ఆర్ వెరీ లేజీ.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: దే టేక్ ఇట్ ఎస్ ట్రూత్.
0: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఇటర్నల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి
1: దిస్ నేచర్
0: ఈశ్వర సృష్టి కాదు.
1: Is not God's creation.
0: సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: Some say it's not God's creation. It's natural. Some argue that way.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: Without the cause, there cannot be effect.
0: పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగున.
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: Should there not be one that would make a garland?
0: ఏమిటిది? జడముంది, చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది.
1: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు?
0: ప్రణతి, నూనె ఒత్తుగలదు, దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యు గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
0: స్వర్ణము, ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
1: The gold, gems and diamonds are there. Do you get jewelry?
0: చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: దే షుడ్ బి మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కదలు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు.
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది వ్రాసవచ్చును, కానీ విద్యార్థిని అడిగి ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్. ఇఫ్ యు హావ్ టు
0: స్టడీ. అక్షరం ఉంది.
1: There is a letter.
0: అక్షరములో అర్థం ఉంది.
1: There is meaning in the letter.
0: అక్షరములో శబ్దం ఉంది.
1: There is sound.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
1: There should there not be a teacher to tell the sound and the meaning of the letter.
0: ఇది A.
1: This is letter A.
0: ఇది B.
1: This is B.
0: ఇది C.
1: This is C.
0: అని యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి.
1: Absolutely a teacher is needed to show the name.
0: A B C D అక్షరాలు ఉంటున్నాయి. చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
1: దేర్ నాట్ బి వన్ హూ టెల్, హూ షుడ్ టెల్ అస్ వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: హీ ఈస్ ట్రూ గురు, ప్రిసెప్టర్.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: హౌ హీ షుడ్ బి?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
1: హీ షుడ్ నో హిమ్సెల్ఫ్.
0: సద్గుణంబులు, సద్బుద్ధి, సత్య నిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దట్ ఎడ్యుకేషన్.
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
0: ఈ నిర్మలత్వముకు ఇవన్నీ కూడాను ఆధారం అన్నాడు.
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
0: ఇవన్నీ కూడాను లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
0: పైన సూర్యుడున్నాడు.
1: దేర్ ఇస్ సన్ అబౌవ్.
0: నీవు కింద ఉన్నావు.
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
0: సూర్యుడి నుండినే పుట్టాయి.
1: Clouds are born out of sun.
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: Clouds that came out of sun will cover the very same sun.
0: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు కాదు.
1: However, these clouds, are they permanent? No.
0: అశాశ్వతమైనవి.
1: Not temporary.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
0: ఓపిక పట్టు.
1: యూ షుడ్ బి పేషెంట్.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: The knowledge of the self is covered by ignorance.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: Never give scope for discouragement.
0: ఓపిక పట్టుకో.
1: Wait patiently.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే కాని స్థిరమైనవి కాదు.
1: They are just passing clouds, they come and go, not permanent.
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వ మీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: This darshana purva mimamsa teaches this patience.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఇస్ టాట్ బై దిస్.
0: దుఃఖం కలిగింది.
1: యూ ఫీల్ మిజరబుల్.
0: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
0: సుఖాన్ని స్మరించు.
1: థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖం దూరం అవుతుంది.
1: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
0: అజ్ఞానం వచ్చింది.
1: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
0: అజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
1: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకటిపైన కోపం వచ్చింది.
1: యు ఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
1: ఇమిడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సో.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యు ఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: వెన్ యు ఎంక్వైర్ లైక్ దట్ ది స్పీడ్ ఆఫ్ ది యాంగర్ వుడ్ బి లెస్.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే
1: ద మూమెంట్ హి హ్యాస్
0: యాంగర్
1: యు గెట్ ఇన్.
0: ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు.
1: డ్రింక్ టంబ్లర్ ఆఫ్ కూల్ వాటర్.
0: కూర్చో నెమ్మదిగా.
1: సిట్ డౌన్ సైలెంట్లీ.
0: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
1: అండ్ ద యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: దిస్ యాంగర్ ఇస్ పర్వర్షన్, ఇస్ నాట్ ద ట్రూ
0: ఫార్మ్. ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ యాంగ్రీ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యు డోంట్ లైక్ యువర్ ఫార్మ్.
0: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
1: దెన్ యాంగర్ విల్ బి పాసిఫైడ్.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: దిస్ యాంగర్ మేడ్ మీ లుక్ అగ్లీ.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపం చల్లార్చుకుంటాడు.
1: దెన్ యూ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
0: ఇంకే విధమైనటువంటి మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా? విచారం కలిగిందా? ఒంటరిగా ఒక చోట పో. నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: వెన్ దర్ ఆర్ అజిటేషన్స్ అండ్ వరీస్ ఇన్ ద మైండ్ గో ఫోర్త్ ఆల్ అలోన్ అండ్ వాక్.
0: స్పీడ్ గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
1: As you walk very fast, because the blood circulation, all these feelings would be pacified.
0: ఏమైనా నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: bathroom లో వెళ్ళు.
1: Go to bathroom.
0: Bucket లోకి నీళ్ళను విడుచు.
1: Fill the bucket with water.
0: ఆ నీళ్ళు ఒక స్వరంగా వస్తుంటాయి.
1: The water will come in a particular tune.
0: ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు.
1: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
0: ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
1: And then make your song and the tune of the water same.
0: అటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
1: You also try to discriminate the difference in the tune, your tune.
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: There are so many secrets. There are so many devices to pacify our anger.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు.
1: And today there are no one to teach such secrets.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
0: అది ఈనాడంతా అడుగున పడిపోయినాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ నౌ.
0: ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఎనీవేర్.
0: ఒకటి దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: వీ సీ ది మాంస, ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ దేహ, బట్ నాట్ పూర్వ మీమాంస.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ మీమాంస.
0: ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
0: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
1: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
0: ఇవి రెండింటికి నీ ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
1: ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
0: ఈ ఉత్తర దక్షిణం ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
1: Is it possible for the east and west to become one?
0: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి, భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
0: పూర్వమీమాంసే ఉత్తరమీమాంస ఉత్తరమీమాంసే.
1: Till then these two, Purvamimamsa, Uttaramimamsa, lie apart.
0: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
1: This Arjuna also said.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: అర్జున టోల్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ మిషన్.
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: కృష్ణ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
0: కురచ బుద్ధులా కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
1: Those wicked people, Kauravas, would they have any kind of compromise? Will ever the east and west meet? Why don't you say we are ready for the battle? Why do you waste time? He argued to that extent. Do you find anybody throwing
0: jasmine? హితోక్తులు మేళ ఓ గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: వై డు యూ స్పీక్ అఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్, వై దీస్ వర్డ్స్ అట్ ఆల్.
0: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన
1: ఎనఫ్, విల్ ఎవర్ ఈస్ట్ అండ్
0: యుద్ధములకు కాలహరణ మీకు ఏలా.
1: వై డు వేస్ట్ టైం.
0: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్, అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపు కూడు భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్, వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్.
0: మానవుని యొక్క మనస్థితి ఒకతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, it discriminates good and bad.
0: Kalaku himsaku ahimsaku manase karanamu.
1: So for violence and non violence mind is the cause.
0: Anandamunaku dukkamunaku manase karanamu.
1: For bliss and misery mind is responsible.
0: Adayamunaku nashtamunaku manase karanamu.
1: For profit and loss mind is responsible.
0: Bhushanaku manase karanamu.
1: For praise and blame mind is responsible.
0: Kanuka manasu karaname mariyendu unnanu. Ilanti satya suktulanu chakkaga prabodhistu vachadu Jaimini Maharshi.
1: Saint Jaimini taught all these truths.
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్ను.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్, ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు కంటిన్యూ.
0: దేహం విధులను పోషించి రక్షించినన్ను.
1: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్, ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
1: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: యు షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ టర్న్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the human body.
0: ఈ మానవ ధర్మం. జైమిని మహర్షి.
1: Saint Jaimini taught all these truths.
0: రాకన్ మానవ హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
1: Even if you are in the thick forest, the good

0: మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the human
0: ఈ మానవ ధర్మము.
1: What is the human ధర్మం?
0: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Humans shall follow.
0: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own ధర్మం.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: Then we should live with godly feeling.
0: ఇది ఏ జీవితం యొక్క పరమావధి.
1: This is the main chief aim of life.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని దొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation.
0: దేనినైనా చూడు.
1: You see anything?
0: దైవ భావంతో చూ.
1: See with that divine feeling.
0: దేనినైనా విను. దైవ భావంతో విను.
1: You listen to anything with listen with divine feeling. దేనినైనా
0: చేయి. దైవ భావంతో చేయి.
1: Whatever you do with
0: the సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: You should have that steady feeling that all actions are offered to please Lord.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: when you do so
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: Then you attain bliss.
0: కాన
1: so
0: విద్యార్థి విద్యార్థినియులారా
1: students men and women
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: Listening to all these things so long enjoying it, you should not forget.
0: విన్న విషయములను
1: all those things heard
0: కన్న దృశ్యమును
1: the scenes you are seeing
0: హృదయమునందు చేర్చుకొని
1: keeping them in heart
0: samayaspurtiga deenini mananam chestu
1: recapitulating them
0: ye okati rendaina kuda meer aacharanalo pettite mee janma saarthakam avutundi.
1: If you practice one or two then your life will be sacred.
0: Appude meer ee summer class lo praveshinchinanduku taginaatvanti phalitam cheekurtundi.
1: Then only you will earn the true result by participation in summer classes.
0: Idi goppa adrushtam cheekurinaatvanti yokka praapti.
1: This you deserved out of great good fortune.
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
1: Never spoil this deservedness.

0: పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: But with all this, is it possible for a man to control his senses, the mind, turn inward and remain in steadiness and equanimity? Is that possible?
1: Prema Swarupulara.
0: Embodiments of law.
1: Prema Rupamu Brahmambu Prema Mayamu Prema Prema to Sandhimpa Niva Magunu Kanam Prema Nugatiga Patukonam Nischala Samana Chitturai Niluvagaladu.
0: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Vidyarangamanandu Aneka Vidhamulaina 20 Yokka Sampratimpulu Jarugutune Untunnayi.
0: In the field of education, much of research, discussion and deliberations have been going on.
1: Asalu education ante emto ani motta motta gurtinchalani prayatninchali.
0: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
1: Kevalamu prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavachchu. దాని అర్థములను వివరించవచ్చును. కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
0: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ది డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హింసెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
0: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ హావ్ అక్వైర్డ్ హైయర్ నాలెడ్జ్.
1: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: Kani vidyavalla kani marpu galigetvanti ee naatiki nee kalugadu.
0: But this
1: antarmukhamu gaavinchukunnappude దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
0: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: వీ హావ్ గాట్ ఆల్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
1: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
0: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
1: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
0: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
1: ఏ ఆత్మతత్వాన్ని విచారించటము.
0: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA in this world, people think it is only that which relates to the mind.
1: అది కాదు ముఖ్యం.
0: It's not that important.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: It's quite easy to know the ways of the mind.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: But to know the self, the Atma, is much more difficult.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: No one knows what this Atma, the self, is.
1: దానికి ఒక రూపం లేదు.
0: It has no specific form.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ basically, fundamentally, is awareness.
1: No. Consciousness.
0: Consciousness.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియస్ వరకు చేరుతున్నారు.
0: Some have gone to the state of conscience.
1: Anaga ee naati manavaru aatma tattvamu anaga nijamaina chaitanyamunaku evvaru cheratanki prayatninchaledu.
0: Today no one made any attempt to reach that height of consciousness.
1: Ee naadu manamu gurtinchavalsinatundi consciousness ni gurtinchinappude conscience artham avutundi.
0: Today when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
1: కాన్షియస్ అనగా సెన్సెన్స్,
0: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
0: కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్.
1: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీన్ని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
0: యు మే కన్సిడర్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
1: Idi fundamental anetundi dan kinda cherutundi.
0: This is the fundamental knowledge, the spiritual knowledge.
1: Ee fundamental knowledge ni manam telusukunnappude laukikamaina bhautikamaina ee yokka vastu yokka vyanadani manam telusukovadaniki prayatninchavachu.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆధ్యాత్మికం అనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
0: నెవర్ ఫీల్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్.
1: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద వన్ విత్ ఆల్ ఇన్నర్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుకుంటారు.
0: Awareness, we think, is only recognizing a fact.
1: Idi emiti ante oka kerchief, idi awareness.
0: What is this? This is a kerchief, awareness.
1: Idi emiti ante flower antunnam, idi oka awareness.
0: What is this? This is a flower, awareness.
1: Ivanni kudunu bhautikamainatvanti oka vastu yokka pradarshanamai.
0: These are all related to physical objects.
1: Ee kerchief anni cheppukuntunna batta,
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము.
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without దారం
1: పత్తి లేకుండా కాలేదు.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: Man has been doing research in several fields.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: What has to be known today in the modern world is this nature of the self, atma tattva.
1: Atma tattvanu gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
0: Then once you know yourself, you'll be knowing everything the rest.
1: Kanuka atma tattvam anaga emiti?
0: What is this self?
1: Ippudu shariram unnadi.
0: Here is the body.
1: Ee shariramunaku anni rakamainatundi angamulu untunnavi.
0: This body has so many senses.
1: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
0: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
1: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
0: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
1: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
1: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
0: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
1: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
0: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
0: Well, I smell this flower.
1: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుందది?
0: How do you smell it?
1: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: It is my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand. My finger. My leg. My head. Kani, who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: Neevu anetvanti artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
0: If only you know who you are, you can say this is mine.
1: Ee tala evardi?
0: Whose head is this?
1: Ee kaalu evardi?
0: Whose legs are
1: they? Ee vaasana evardi?
0: Whose hands are they?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
1: ప్రతి దానికి కూడా అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాన్ని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాన్ని క్వశ్చన్ వేసుకోవడం లేదు.
0: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
1: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
0: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
0: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ లవ్?
1: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
0: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
0: కెన్ మ్యాన్ లివ్ విదౌట్ లవ్?
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో ఇట్ ఇస్ సెడ్, లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో లవ్ ఫస్ట్.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: ప్రేమనే లేకపోతే వస్తువు లేదు.
0: Without love there are no objects either.
1: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see any sense of pleasure.
1: అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
0: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
0: Truth is changeless in all the three periods of time.
1: కానీ ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
0: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
0: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where does it come from?
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
0: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ love is god but we cannot deny its experience of the form.
1: Annitkini god god god ani upayoginchukuntunnam.
0: We use this word god apply.
1: God anetundi dani yokka antaratham emiti?
0: What is the inner meaning of this god?
1: Evaraina nastikudu kudanu edaina tappu chesinappudu oh my god antaru.
0: Even atheist when he commits a mistake he says oh my god.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: దో హీ హాస్ నో ఐడియా యట్ హీ సేస్ ఓ మై గాడ్.
1: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
0: నోబడీ కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
0: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
1: ఇప్పుడు చూడండి 1+1 2 అయింది.
0: Here is an illustration. 1 plus 1
1: 2
0: is equal
1: to 2. 2 plus 2, 4 ayindi.
0: 2 plus 2 is equal to 4.
1: 2 minus 1, 1 ayindi.
0: 2 minus 1 is equal to 1.
1: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki moola adharam ayindi edi?
0: You speak of these additions and deletions, but what is the basis for these?
1: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kudanu manam cheppagalugutunnamu.
0: We are able to see and say all this material world.
1: Kaani deeni oka satya swaroopamnu gurtinchadaniki prayatninchaledu.
0: But we have not made an attempt to know the fundamental truth.
1: ప్రపంచమంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకం.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind there is something beyond.
1: అది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
0: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
0: We may know many.
1: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
0: You can know everything, count and say crores.
1: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
0: Beyond this, what do you say?
1: ఇవన్నిటికీ చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
0: Finally, you would not end anywhere.
1: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it implies that love is everywhere. This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth.
0: I am the truth.
1: I am truth.
0: I am truth.
1: I am truth. చెప్పగలుగుతున్నావు అని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏంటి?
0: You say I am truth, then who are you?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: When we want to understand, finally you come
1: to a conclusion. స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడ తేలేది అది ఒక్కటే.
0: As we gradually research, investigate, explore, you will know the result.
1: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
0: We are not investigating anyway.
1: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
0: దేర్ ఆర్ సర్టన్ పర్వర్షన్స్ డీవియేషన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్.
1: కాదు కాదు కాదు,
0: ఇట్ షుడ్ బి సో.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ బై ఇన్నర్ ఎంక్వైరీ యూ నో ద ట్రూత్.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ఎంక్వైరీ,
0: ఎంక్వైరీ,
1: ఇన్క్వైరీ,
0: ఇంక్వైరీ.
1: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
0: దిస్ క్వైరీ, ఇంక్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము,
0: వీ యూజ్ వర్డ్స్,
1: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ దట్ వీ యూజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అర్థం కానిటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైమ్.
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ థింకింగ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యూ డు నాట్ అండర్స్టాండ్.
1: గాడ్ ఈజ్ దేర్,
0: గాడ్ ఈజ్ దేర్,
1: యు ఆర్ గాడ్,
0: యు ఆర్ గాడ్.
1: దాన్ని నీవు నమ్ము.
0: Have full faith in that.
1: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
0: It is only the faith that will help you to know. Without this faith you cannot.
1: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
0: First have full faith in you.
1: I అనేటువంటిది నమ్మినప్పుడే,
0: when you have faith in yourself, I,
1: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Then you can understand the second person, you.
1: అయ్యే అర్థం కానప్పుడు you అనేది అర్థమవుతుంది.
0: When you cannot understand the simple I, how do you expect to know you?
1: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Make every attempt to know this simple I.
1: అది యూ అనేటువంటిది, ఊయ్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యూ అండ్ దెన్ వీ.
1: ఒక చిన్న పదము,
0: స్మాల్
1: ఐ,
0: ఐ
1: ప్లస్ యూ,
0: ప్లస్ యూ,
1: ఐ ప్లస్ యూ రెండు చేరినప్పుడు వీ అయింది.
0: ఐ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు వీ.
1: వీ ప్లస్ హీ,
0: వీ ప్లస్ హీ
1: ఏమవుతుంది?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ దెన్?
1: ఓన్లీ హీ అవుతుంది.
0: వీ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
1: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
0: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
1: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: ఐ చేంజెస్.
1: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: యూ ఆల్సో చేంజ్.
1: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
1: కానీ ఐ ఆమ్ బాయ్,
0: ఐఎమ్ ఎ బాయ్,
1: ఐఎమ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎ మ్యాన్,
1: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
0: యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
1: హ్యాండ్లీ హీ హీ హీ
0: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఇస్ మోస్ట్
1: ఇంపార్టెంట్.
0: దట్ హీ ఈస్ గాడ్.
1: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
0: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: హీ గాడ్ ఇన్
1: యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: హీ ద గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కానీ ఐ అనేటువంటి ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై, ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్, నాట్ ఇట్ గుడ్ ఎనఫ్ టు సే ఇట్ ఈస్ ఇన్ మీ, విత్ మీ, అలోన్.
1: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
0: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేరుకుంటూ రావాలి.
0: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
0: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
0: యు సే ఫర్ ఇన్స్టెన్స్, ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
0: ఐ డోంట్ లవ్ ఎనీబడి ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
0: హౌ కెన్ దట్ బి ట్రూ?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
0: యు డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
0: హౌ డు యూ లవ్ యువర్ సెల్ఫ్?
1: దిస్ ఇస్ మై బాడీ,
0: దిస్ ఇస్ మై బాడీ.
1: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
0: డు యూ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ బాడీ?
1: నమ్మటం లేదు.
0: నో.
1: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ నమ్మకోగలుగుతున్నావు?
0: వెన్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ బాడీ, హౌ కెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై
1: బాడీ? అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: ద బాడీ గోస్ ఆన్ చేంజింగ్.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
0: ఆల్ ఆర్ చేంజబుల్.
1: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది ఈ అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
0: దట్ నాన్ డ్యూయల్ చేంజ్లెస్.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
0: దట్ ఈస్ ఆత్మ.
1: మనకు పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: దిస్ ఇస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటి ఎవరు పెట్టారు?
0: Who has given this name?
1: ఒకరు పెట్టి పట్టినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడి.
1: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: is everywhere.
1: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
0: What name can you give which is everywhere?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైంను వ్యర్థం చేసుకోవటమే.
0: Just to name them, giving it a word, is just a waste of time.
1: ఈ పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
0: Don't waste your time by your vocabulary.
1: నీవు దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
0: With all the full faith, share with everybody, publicize.
1: నీ ఫుల్ ఫెయిత్ నువ్వు పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
0: When once you have full faith, you will be successful.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
0: Here is a drop of water.
1: ఆ విధంగా డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది అది.
0: And in rain you get drops of water.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
0: And all these drops of water would fill in the container.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరిని ప్రేమిస్తున్నటువంటి డ్రాప్ వంటిది.
0: I love you. All this is just a drop.
1: కాని అన్ని కూడా నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు అది ఏమవుతుంది?
0: When once you say I love all, what is it then?
1: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
0: That love is ఆత్మ.
1: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
0: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
1: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకుని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
0: వీ హావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్, వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
1: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
0: You will be wasting your time.
1: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
0: without going this way.
1: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
0: Know the principle of the self.
1: Atma is everywhere.
0: Atma is everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: This Atma, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
1: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
0: వాట్ ఈస్ దట్ సరౌండ్?
1: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
1: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
1: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
1: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
0: First, what you need is faith.
1: అది నీ ఎందున్నటువంటి చైతన్యము.
0: That itself is awareness.
1: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
0: Without this faith, you don't exist.
1: ఇది చైతన్యం.
0: This is awareness, you do not exist.
1: కనుకనే నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
0: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
0: వాట్ ఈస్ దిస్ అవేర్నెస్?
1: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
0: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
1: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
0: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
1: ఇది ఏంటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇది గులాబీ పుష్పము.
0: దిస్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
0: యూ హ్యావ్ నోన్ ఇట్.
1: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
0: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
1: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
1: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
0: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
1: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
0: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
1: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ and then deliberate upon it.
1: కనుక మొట్టమొదట నీ దేహ తత్వాన్ని నీవు గుర్తించు.
0: ఫస్ట్ నో యువర్ ఫిజికల్ నేచర్ బాడీ.
1: ఇది ఫిజికల్ బాడీ.
0: దిస్ ద ఫిజికల్ బాడీ.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ లింబ్స్ అటాచ్డ్.
1: అన్ని అంగములు నేను కాదు.
0: I am not these limbs.
1: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
0: In fact, I am in every limb of my body.
1: This is my hand.
0: This is my hand.
1: This is my finger.
0: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
0: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
0: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: Then what is the finger?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
0: When you go on inquiring, you will understand the uniform, same principle.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: To understand the spirituality is very difficult.
1: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
0: బికాజ్ ఇట్ డిఫికల్ట్ డు నాట్
1: దానినే మనం సాధించవలసింది.
0: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
1: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను మనం సాధించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
0: that self which exists if it is
1: సర్వమును సాధించిన వారే అవుతాం.
0: యు విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కానీ ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ యు గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్.
1: నేనెవరు?
0: నేనెవరు?
1: నేనెవరు?
0: నేనెవరు?
1: నేనెవరు పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
0: యు విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
0: హూ ఆమ్ ఐ? వాట్ ఇస్ ఇట్ ఫార్మ్?
1: ఇది అరూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫార్మ్ లెస్.
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
1: అనేక మంది ఆత్మకు అనేక రూపంలో చెప్తున్నారు.
0: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
1: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
0: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
0: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
1: మానవుడి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
0: This chaitanya awareness consciousness is not there anywhere else.
1: This awareness consciousness,
0: it is the consciousness of the awareness.
1: This conscious kaadu.
0: It is not conscious.
1: Conscience kaadu.
0: It is not conscience either.
1: Consciousness.
0: It is consciousness.
1: This consciousness nu sarain reetiga manam artham chesukovali.
0: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
0: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
1: కాన్షియస్నెస్ అంటున్నాము.
0: దిస్ ఇస్ కాన్షియస్.
1: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
0: హాజ్ ఎనీబడీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
0: To understand, you should get into the field of inquiry.
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
0: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విద్యార్థులు అయినటువంటి మీకు,
0: యువర్ స్టూడెంట్స్,
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
0: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ.
1: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: బ్లైండ్ అంటే ఏంటి?
0: హూ ఇస్ బ్లైండ్?
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
0: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
1: చీకటి, చీకటి
0: అండ్ డార్క్నెస్.
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
0: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: కన్నులు మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐస్.
1: ఏం చూస్తున్నావు?
0: వాట్ యూ సీ?
1: చీకటి చూస్తున్నాను.
0: యూ ఓన్లీ సీ డార్క్.
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
0: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
1: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
0: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
1: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
0: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
0: To know the reality, faith is necessary.
1: నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
0: Travel with this faith.
1: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయను.
0: Without this faith, you cannot journey anywhere.
1: నువ్వు ఎక్కడో పోతున్నావు.
0: You are going somewhere.
1: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికి నువ్వు చేరగలవు?
0: If you don't know where you are going, how do you reach your destination?
1: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
0: You first decide, I am going to mandir.
1: అక్కడ మందిరం ఉందో లేదో.
0: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
1: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
0: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
1: కనుకనే నీవు మందిరానికి చేరగలవు.
0: యూ కెన్ రీచ్ దే.
1: ఎక్కడ పోతున్నానటువంటి నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
0: ఇఫ్ యూ డూ నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
1: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
0: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
1: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
0: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
0: In this eternal journey, we can know the nature of the self.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meeku prema antene teliyatam ledu.
0: You don't know what love is.
1: Edo nu dehanni chusi premistunnavu.
0: You love the body.
1: Ee dhananni chusi premistunnavu.
0: You love your money.
1: Ee roopanni chusi premistunnavu.
0: You love your form.
1: Ee pravartanni chusi premistunnavu.
0: Your behavior.
1: Ee pravartana ekkada nunchi vachindi.
0: Behavior, how you.
1: Ee roopam ekkada nunchi vachindi.
0: The form, how you.
1: Ee dhanam ekkada nunchi vachindi.
0: Money, how you.
1: Ee andam ekkada nunchi vachindi.
0: How do you get all this?
1: Ee andachandamantu urthi nu premistunnavu kaani andachandamulku aanandam emti ani.
0: In fact, you only see the external form and the beauty, but you do not understand the reality, the fundamental. You see this and say, I love it. How long does it last? This changes.
1: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: చేంజ్ చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
0: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వము.
0: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
0: ఇట్ హాస్ నో చేంజ్ వాట్ ఎవర్.
1: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
0: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం.
0: వీ సే
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
0: You say that I love him very much. What is that you love in him?
1: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
0: Is his form?
1: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
0: Behavior?
1: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
0: All his happiness?
1: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
0: What is that makes you love him?
1: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
0: In fact, none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
0: They are all temporary things.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
0: Love is there.
1: ఆ ప్రేమ అనే దైవము.
0: Love is God.
1: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
0: Love is God. God is the personification of love.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
0: It's only connection, love to love.
1: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
0: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
0: This mother has a son age 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
0: Later the son died.
1: తల్లి ఒకటే ఉంది.
0: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది నేను ఎట్లా బ్రతికేది.
0: And she went on feeling sad.
1: నాయనా నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
0: The mother said I could live
1: లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ.
0: Without you how can I live.
1: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ.
0: Then who am I?
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యము కాదు.
0: These are only of our own making. None of them are true.
1: కనుక ఇది ప్రేమతో వర్తించుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు ప్రేమకు ఒక రూపం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈస్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: దేవుని దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
0: The love should not be restricted to the physical frame.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
0: And so you are not able to love the all.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
0: So in fact, attach it to this love.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
0: And this love is life.
1: ఈ ప్రాణమే దైవము.
0: And this life
1: అది ఆత్మ.
0: That is ఆత్మ.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: So the fundamental truth is this self, ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
0: It's only through love you can be loved.
1: ప్రేమ రహిత మరి భూములలో
0: the barren land without love
1: ప్రేమాంకురములు పెంపొంది
0: for the saplings of
1: ప్రేమావేశముతో
0: with all the emotion of
1: ప్రేమ నదులు ప్రవహించక మురడి
0: as the rivers of love flow
1: గానం చేయగలే కృష్ణ గానం చేయగలే
0: oh krishna sing for us you the melody the music
1: ప్రేమ నదులు ప్రవహించాలి
0: the rivers of love should flow
1: ఈ లవ్ కంత బీజం ఉండాలి
0: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్
1: ఈ ప్రేమనే సర్వము
0: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు ప్రేమనే ఆధారం చేసుకో
0: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్ Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని నువ్వు పెట్టుకుని పూజించద్దు.
0: And do not have any material objects as the center of love.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
0: With the material objects as the centers of love, there will be void.
1: ఈ ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
0: If you have this love, it will remain eternally.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
0: So you should be love to love only.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
0: What is to be had is only love. Is not love for the body.
1: ఇవన్నీ రూపాలంతా కూడాను అనిత్యములు అశాశ్వతములు.
0: All the forms are temporary and ephemeral.
1: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
0: Never love that which is transient.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
0: And it's only physical love that
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
0: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
0: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
0: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
0: And love is not a material.
1: Truth is truth.
0: Truth is truth.
1: Love is love.
0: Love is love.
1: కనుక love is Lord. Love is God.
0: Love is Lord, love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
0: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: అనేక రకములైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
0: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
0: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ అనేటువంటిది చేసుకోవద్దు.
0: Don't have any appointment.
1: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: Then there is no scope for disappointment.
1: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
0: So for disappointment, appointment.
1: అపాయింట్మెంట్ అనేది రూపమే.
0: So this kind of appointment.
1: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
0: Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
0: Rama, Krishna, Govinda are the names given.
1: Ee pettina perluku shastram ledu.
0: These names given are not permanent.
1: Kaani edo oka naamaani manam nirnayam cheskovali.
0: However, you need one to proceed with.
1: Kanuka mee chaduvulanni kuda chadavatam satyame.
0: Yes, it's needed that you should
1: educate.
0: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
1: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
0: గో ఆన్ ఎన్హాన్సింగ్ దిస్ లవ్.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఇన్వెస్టిగేట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్.
1: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
0: దేర్ ఈజ్ గాడ్.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: వితౌట్ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
0: And we also find the God, the Creator.
1: పరమాత్మ నుంచి పరతత్వం ఏర్పడుతుంది.
0: And the Creator is necessary.
1: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
0: The Creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
0: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: ఈ తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమతత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమతత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కు అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామమే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమ్ ను ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటు ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ అచీవ్ గాడ్,
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఈజ్ ఎన,
1: అది ఏ ప్రేమ.
0: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
0: That is truth.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along this path of truth.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along the path of love.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to the love, you will understand.
1: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: ఇది చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకానొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: And one would say that, Swami, I have come for this purpose. Then Swami puts this question. Ramana Maharshi puts a question, know yourself first, then come back. First know who you are. Then I will tell the rest. Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality. So this I, the self, has no
1: difference.
0: The birth and death are utterly false. When there is birth, there is death. Birth and death relate to the body, not to the self. Therefore, love the self, which is birthless and deathless, and not the body. Bhagavan addresses each and every one of you as Bangaru. What is the meaning when Swami calls you Bangaru?
1: Bangaru chikutundi.
0: You have gold. And this gold is required
1: from
0: you can just change it and make any ornament jewel out of it. But you cannot change the gold its nature. So you may be changing, but you are essentially gold. But have this gold. It is changeless.
1: Desire
0: the changeless. Never desire which is fast changing. So Bhagavan addresses you by
1: Bangaru,
0: gold which is changing. And this Bangaru gold is not going to die. Nor would be born. Gold is gold. It remains once for all. That is
1: truth.
0: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
1: Punarapi janani jetare seyanam iha samsare bahudukkare krupaya pare pahi murare bhaja govindam bhaja govindanni bhajinchandi.
0: Therefore Adi Shankara declared, you are born again and again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly. So you desire which is birthless and deathless. Why should you be born again to die? So we should desire to be birthless. Embodiments of love. That love which is in you is not newly born. This love this love is always with you. With you, around you, above you, below you.
1: In you.
0: In you also. And desire that eternal love. If you hold on, cling on to that love, you will be eternal. Consider this truth. And have full faith in this love. Don't have faith in this worldly love. In fact, you have been cheated and deceived by this worldly
1: love.
0: All this worldly love is like temporary clouds. Clouds come and go. This love is always with you. With you, around you, above you, below you.
1: In you.
0: In you also. And desire that eternal love.

0: The love is like temporary clouds. Clouds come and go. Not even one cloud is permanent. So love that which is permanent. That is the self. Love the self.
1: Those
0: who want to get into spiritual path, if you want to know the spiritual path, come to Bhagavan. He will tell you and teach you.
1: I will explain.
0: Bhagavan will explain.
1: కానీ ఈ ప్రేమించేటువంటి కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: యు లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యు ఆర్ డిసప్పాయింటెడ్.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువు చదవండి.
0: యు స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ది ఎసెన్స్ హస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: దాన్ని అనుభవించండి.
0: అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్.
1: అంతేగాని
0: మేక్ యు బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికి ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఇస్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: Hold on to this permanent love. Don't get attached to any particular form. Many modern boys are ruining themselves because of this. Because of these disappointments, that will never help you to love
1: anything.
0: Then once you love, never give up. It goes on enhancing, improving. Embodiments of love. Bhagavan always addresses you as the embodiments of love.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
0: Develop only that love.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
0: When once the love is with you, it will safeguard you.
1: అది with you, in you, around you, below you.
0: That is with you, in you, around you, below you.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ.

हित मन से करो राम राम राम राम राम राम राम राम राम राम राम।

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంతం చెప్పేసమే లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోని నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి యొక్క ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone,
0: note తో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుక నీవు నోటు తో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of praise, nor diminish because of the blame either.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్తు యొక్క ప్రవృత్తులే.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: దివ్యత్వమునకు ఈ రెండును లేవు.
1: These two do not apply to the divinity.
0: పేరు పరిస్థితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: దోస్ హు ఆర్ ఫర్ నేమ్ అండ్ పబ్లిసిటీ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయాపసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatunte yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవయందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: forest. వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద
0: ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడాను హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumanta was serving as minister in the court of Dasharatha.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumanta acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the spot.
0: అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు సాధిస్తున్నారు?
1: Then who will take care of
0: Ayodhya? ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పన్నెండున్నంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా ఇక్కడను శత్రుఘ్నుడి చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములయందు అన్నదమ్ముల యొక్క ఐకమత్యమునందు నిమగ్నులవుతూ వచ్చారే కానీ ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎనీ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న టోటలీ సరెండర్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ భరత.
0: కనుక శత్రుఘ్నుడు మహా యుక్తిపరుడు శక్తిపరుడు తెలివితేటలు గలవాడు.
1: సో శత్రుఘ్న ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఏబుల్ విత్ ఆల్ స్కిల్స్.
0: ఇలాంటి శత్రుఘ్నుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది కెపాసిటీ అండ్ ద పొటెన్షియాలిటీస్.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక్క సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కాగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention and concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister.
0: Kaani nee kumarudu rajainappudu naa kumarudu Lakshmanudu sevakudiga untadu.
1: Sister Kausalya, your son may be the king and my son will serve him.
0: Kaika nee kumaru raju kavachunu.
1: Kaika, your son may be the king.
0: Taanu rajainappudu taanu sevakuduga Shatrughna neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your son.
0: Na iruvuru kumarulu kudanu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittamai nenu ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka Shatrughnudu Lakshmanudu entati gunavantulo వారి ఇరువులే లేకపోతే ఇటువైపున భరతుడు కాని అటువైపున రాములు కాని ఏ కార్యములు కూడా సాధించలేడు.
1: హౌ గ్రేట్ దే ఆర్, హౌ వర్చువస్ దే ఆర్ శత్రుఘ్న లక్ష్మణ Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support. They gave all the cooperation and support to their brothers.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా
1: at the time of the war when Lakshmana fainted,
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: Rama felt very sad.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: I can find a wife of the sort of Sita.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకున్నా కూడాను లక్ష్మణ్ వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ్ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి
1: దెన్ హనుమాన్ కేమ్
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడా ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహాసనమైనటువంటిది ఎక్కడదో.
1: He could not find.
0: తనకు ఏమాత్రము తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvathamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamulu yokkasaraku naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvathanni teeskoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudu Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskoni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: em jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on with Rama and Ravana.
0: Okati rendu dinamulu lopala poorthi idi samaptavutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham ni ettukoni potunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted, to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi, Sumitra said, baadhalu ledu.
1: Sumitra said, there is no suffering
0: emavutadu aneetundi baadha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramuniki ananukulam emaina jarugutado emo aneetundi baadha nenu nannu baadhistundadi.
1: I'm only worried that something come in the way of their service to Rama.
0: Naa kumarudiki emaina lakshmanudu emaina maraninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కుమారుడి విషయంలో నాకే మాత్రము బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాముకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference in
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to follow Rama.
0: చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave, the painting
0: ప్రారంభం చేసిందో,
1: the kind of paintings is started.
0: ఆ ఊర్మిళ అదే పెయింట్ లోపలనే మునిగి ఉంది.
1: She spent all the time in full concentration on the painting.
0: అప్పుడు చెప్పి భరతుడు, and then మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: And the news that fainting of Lakshmana was conveyed.
0: ఏమి గతి, నాకేమీ తోచటం లేదు.
1: Well, I don't know what to do now.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణుడి యొక్క భార్య విరమించలేదు.
1: And Urmila did not stop at that moment.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: She didn't feel sad.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణుడి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there, imprinted in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: any worry. ఈ బాధంతా అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణుడు ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తి దీనికి మూల కారణములు.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొక అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిది.
1: And in fact, she is not ordinary.
0: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact, they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunti varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunti varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunti varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunti yokka kodanlo chikkatam aa naati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవీ శృతికీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవీ శృతికీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: అతని కుశధ్వజుడు,
1: ఈ కుశధ్వజ
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునికు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: Shatrughna did not sleep for a moment.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: What complaint is kept in store?
0: నా పరిపాలనలో లోటేమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: There may be some complaint lodged against him.
0: భరతుని గెట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత should never get a bad name.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకని రామాజ్ఞ నేను శిరసావహించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: రామ. అని శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్లీ.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుడు చెప్పినవన్నీ కూడా సరీ సరీ అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏంటి? శత్రుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న ఇస్ ఎ శత్రుడు
0: ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగట్టేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarku ekanga undali.
1: All brothers should be sustained in
0: mind. Apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevitam sadhistu raavali.
1: In fact, they should end up their lives with good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెడ్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కరదూషణ వీరిద్దరికీ కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కరదూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముని నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: అండ్ షీఈస్ హైలీ వర్డ్.
0: ఆమె మృదుమధురంగా మాట్లాడేటువంటిది.
1: షీఈస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: Gives advice.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: హీ సెడ్ వై ఆర్ యూ ఫీలింగ్ సాడ్.
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: అండ్ భరత హాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్లి
1: షీ వెంట్.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రం కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: హీ సెడ్ డోంట్ వరీ అబౌట్ రామ.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కాని ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇన్ డీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రసిద్ధించకండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాములు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుకునికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది, కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్, బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత, బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని, తమ్ముళ్ళు కాని, అక్కలు కాని, చెల్లెళ్ళు కాని,
1: brothers and sisters, elders or
0: younger, అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ, స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీఈస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముని యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: హి హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సుచకీర్తి కూడాను చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సుచకీర్తి కూడాను చాలా గుణవంతురాలి.
1: సుచకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice. ఎవరికి ఏ
0: విధమైనటువంటి యొక్క సమయం నందు కూడాను కించిత్తేన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
1: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్, పెయిన్ఫుల్ వర్డ్స్.
0: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
1: శృతకీర్తి గుడ్ లిసనింగ్, హైలీ రెప్యూటెడ్.
0: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
1: షీ ఆల్వేస్ లిసన్ టు
0: మంచినే వినిపించేటువంటిది.
1: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
0: మంచినే బోధించేటువంటిది.
1: షీ టీచెస్ గుడ్ థింగ్స్,
0: మంచినే చేయించేటువంటిది.
1: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాజ్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో, రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరూ పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్. మిగతా
0: వారే లేకపోతే, లక్ష్మణుడే లేకపోతే, శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి, వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాముడు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాముడు కూడా విశ్రాంతి తీసుకునేటు.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికే ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్.
0: ఇది ఈ వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్
0: బీన్ శతమానం భవతిస్తాయి పురుషచైత్య న్యాయచి అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years.
0: Manam kalasi melisi melisudam.
1: Let's grow together.
0: Kalasi melisi tirugudam.
1: Let's move together.
0: Kalasi melisi telisukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence together.
0: కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే
1: వెన్ వీ హ్యావ్ ఫోర్ చిల్డ్రన్
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టారు.
1: యాక్చువల్లీ 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హీ హాస్ నో వెపన్స్.
0: ఏదీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్,
0: మీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ సెడ్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిన్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: Basin is enough.
0: అనకు గడ్డపార చాలు.
1: And crowbar is enough.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: If there is any work, my brother,
0: మాకు ముఖ్యంగా కావాల్సిన
1: help of crowbar, we'll dig and I'll carry with the basin.
0: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: We don't want any more implements.
0: ఆయన నార చీరలు కట్టుకుని
1: without ropes.
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణ్తో చెప్పాడు.
1: హి టోల్డ్ లక్ష్మణ,
0: లక్ష్మణ, నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్
0: మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: I know that you don't look at the face of sister La.
0: You take Sita
1: to a cave nearby. And I'll certainly face the situation and I'll be successful.
0: He
1: has no weapon whatsoever.
0: Kani.
1: But
0: అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
1: యాజ్ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హీ హ్యాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణము ఒక ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునింద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
0: Shabari.
1: And in fact you helped the Hanuman.
0: Ravi Sutipalinchi. చెండినికినికతో వాలిని దుంచి
1: అండ్ యూ కిల్డ్ వాలి
0: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
1: రామ యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెట్.
0: ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ కాలింగ్.
0: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
1: Though he has understood
0: విశ్వామిత్రుడు తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
1: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్.
0: ఈ ఆయుధాల వల్లనే
1: బికాస్ ఆఫ్ దీస్ వెపన్స్
0: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
1: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000.
0: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రములు నుంచి 1,000 అస్త్రములు, 1,000 అస్త్రముల నుంచి 10,000 అస్త్రములు, ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
1: వెన్ వన్ అస్త్ర ఆరో ఇస్ షాట్ ఎట్ దే ఇట్ గాట్ మల్టిప్లైడ్ ఇన్ జియోమెట్రికల్ ప్రపోర్షన్.
0: దేవతల పుష్పవర్షాన్ని కురిపించారు.
1: అండ్ దేర్ ఇస్ అ షవర్ ఆఫ్ ఫ్లవర్.
0: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
1: కరదూషణ ఆర్ వికెట్ పీపుల్.
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other
0: time. Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: Ee vartanu ayodhyaku pampinchadu.
1: This message was sent to Ayodhya.
0: Appude Ayodhya vasulu ainatunte okka
1: the inhabitants of
0: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu.
1: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughna, they are extremely happy.
0: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైన యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
0: ఈ అగస్త్య మహాముని వచ్చాడు.
1: దెన్ కేమ్
0: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
1: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
0: అతను కూడా రామునికి అప్పచెప్పి
1: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
0: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు,
1: రామచంద్ర
0: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
1: యు కెనాట్ స్టే హియర్ ఇన్ మై.
0: ఇదిగో పంచవటి అనేటువంటిది 5 నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: రామ బెటర్ యు ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద 5 రివర్స్
0: మీట్. పంచవటి తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: అది దండకారణ్యంలో ఒక భాగము.
1: And it is a part of దండకారణ్య.
0: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
1: after 10 years
0: అక్కడ క్రమక్రమేణ ఈ సుర్పులకు సహాయం ఒకటి వచ్చింది.
1: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
0: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్
0: తేజ దుర్జన సంసర్గం
1: రన్అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: బట్ సాధు సమాజం
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ
0: పుణ్య మహోరాత్రం
1: డూ గుడ్ డీడ్స్ డే నైట్
0: తేజ దుర్జన సంసర్గం
1: రన్అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యూ గెట్ అవే ఫ్రమ్
0: కానీ ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ సుర్పణక అపియర్డ్ దేర్
0: చాలా తమాషాలు చేశారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషాలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: నేను చాలా అందమైనటువంటి దానిని
1: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
0: రామా నీవు నన్ను వరించు అని రాములు దగ్గరికి పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యు లవ్ మీ.
0: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామ సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు.
1: సిన్స్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యు కాంట్.
0: నీవు నాకు సతివైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్, యు కెన్ గో ఓవర్.
0: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్,
0: ఓ సూర్పణక,
1: ఓ సూర్పణక,
0: నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నోబుల్.
0: గొప్ప సాహసవంతురాలవు. చాలా అందమైన,
1: యూర్ బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్యమైపోతే
1: యూ ఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
1: యు హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
1: అండ్ హి హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరు నన్ను దూరం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ ఎక్సెప్టింగ్.
0: ఈ సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్
0: ఆఫ్, వీరిద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామా గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
1: లక్ష్మణ
0: సీత ముక్కు చెవులు కోసి,
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్,
0: పంపించే ప్రాణం తీవకూడదు, లేడీసు సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ వుమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్
0: రక్తం కాచుకుంటూనే రావణాసు దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్.
0: చెల్లి
1: సిస్టర్,
0: నీకు ముక్కు ఒక దగ్గర చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటిని ఒకేతూరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్, వై డిడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ యు నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: Brother, I can't say.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
1: ద మూమెంట్ దే టచ్ మై బాడీ ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు,
1: దట్స్ సో హ్యాండ్స్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మేడ్
0: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందం వాళ్ళు, ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలన విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty is Shatrughna.
0: 10 సంవత్సరములు పూర్తి శత్రుఘ్నుడే పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కాని,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలన శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుఘ్నుకే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ ఇన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, నీవే ఇంక రాజు.
1: You are the future king.
0: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
1: And our father was an able administrator.
0: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
1: After his demise, you should take the responsibility.
0: జవాబు ఎవరికి చెప్పవద్దు.
1: Never give
0: reply. ఎవరిని కఠినమైన వాక్కులు పలకవద్దు.
1: Never use harsh words.
0: సుమధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
1: Talk always softly and sweetly.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్.
0: ఎంతో బోధన చేస్తూ వచ్చాడు.
1: హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చి.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హీ యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతున్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ నేపాల్
0: దాన్ని తీసి ఎడమ పక్కన మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్
0: సైడ్. సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: And all these four sleep there.
0: పైన ఉంటుంటాను.
1: భగవాన్ ఇస్ దేర్ ఇన్ అప్స్టేర్.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: And Bhagavan never wanted him to speak.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: And you just
0: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: You give proper treatment.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: He came recently.
0: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: And that will help thee.
0: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజెక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్.
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిస్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిస్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ మనీ, సెండ్ మెసేజర్.
0: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: బయట వారికి ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ దీస్ థింగ్స్.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: ఐ విల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: దే షుడ్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
0: ప్రేమ ముదిత మనసే.

0: this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గత్తిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: హూ కెన్ ఎస్టిమేట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ట్రూ యాక్షన్ ఇన్ లైఫ్ and the destiny that awaits. It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: ప్రపంచమును రెక్కలగల పక్షి ప్రతి ఒక్కటి కూడాను ఆకాశమునందు సంచరిస్తూ ఉంటుంది.
2: In this world, you find birds flying high across the sky.
1: కానీ రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
2: The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down.
1: ఇది చేరిన కర్మం కాదా?
2: ఇస్ ఇట్ నాట్ దిస్ ఫేట్ ఆఫ్ ద డెస్టినీ?
1: ఎవరైనా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
2: దో వి ఫైండ్ వెరీడ్ యాక్షన్స్ అండ్ డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్, ఈచ్ వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: ఇది లోక సహజము.
2: ఇట్ ఇస్ క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ వన్ మైట్ యాక్ట్ ఇన్ వన్స్ ఓన్ వే, బట్ దే కెనాట్ ఎస్కేప్ డెస్టినీ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి ఒక పని చాలా ప్రధానమైనటువంటిది.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్, వాట్ ఎవర్ దట్ డిక్లేర్డ్ అండ్ థాట్ ఓవర్, వన్ కెనాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటి లౌకికము, దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది.
2: బీ దట్ ఎ సెయింట్ ఆర్ అన్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ వన్, వరల్డ్లీ అదర్వైజ్ వన్ కెనాట్ ఎస్కేప్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: దేర్ఫోర్ వన్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ద థాట్ దట్ హీ కెన్ రన్ అవే ఫ్రమ్ ది రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీవెంత మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ ఫాలో యూ లైక్ యువర్ ఓన్ షాడో వేర్ ఎవర్ యూ గో.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు కీప్ ఇన్ యూ ఆల్వేస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆల్టర్ ఆఫ్ అవర్ మైండ్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ డీడ్స్ దట్ వీ హావ్ డన్.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
2: దిస్ హాస్ నాట్ డాన్డ్ విత్ ఎనీ ప్రయర్ అనౌన్స్మెంట్.
1: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ ఓన్ షాడో.
1: దీన్ని తప్పించుకోవటం ఎవరికి వ్యసం కాదు.
2: యూ కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే

0: కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
1: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
0: గాడ్స్
1: గ్రేస్
0: కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాయి.
1: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
0: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తూ ఉంటారు.
1: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
0: కాని దీనిని లక్ష్యం చేయకుండా మానవులు సంచరిస్తుంటారు.
1: Man is not mindful of this divine law, natural law, and he moves about.
0: కనుక ఈ గబ్బిలములు ఇన్ని రకములైనటువంటి జాతులు అయినప్పటికీ సంచరిస్తూ ఉంటాయి.
1: Bats move like that, though they have all the faculties.
0: దానికి ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేదు.
1: They don't have any permanent abode or place of dwelling.
0: ఈనాడు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో మొన్నాడు ఇక్కడ, ఈ విధంగా స్థానాలను మారుస్తూ ఉంటాయి.
1: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్ హిదర్ అండ్ థిదర్.
0: తిన్నది నోటి నుంచి.
1: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
0: కానీ అనుభవించినది నోటి నుంచి.
1: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ది సేమ్.
0: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
1: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
0: Kanuka manavuni yokka karmalu kudanu ittivi.
1: Human actions are also of same kind.
0: Itti gabbiramulo yokka jeevithamu evarichaaru.
1: Who gave this life of a bat?
0: Gabbiramulo taamu chesinatvanti yokka karmane talaki ee rakamga baatavane yerpadutu untadi.
1: The kind of life led by the bat is of its own making, the results of its own action.
0: Kanuka manamu etti pani chesamo ante manchidiki manchi cheddaku chedda literally results vastune untuntari.
1: Therefore, based on our actions, good and bad, give us the results equally proportionately.
0: Kanuka bhagavatuni yokka sambandhamu భగవంతుని యొక్క చర్యలు ఎవరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పటం వీలు కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
0: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
1: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ లాంగ్.
0: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
1: బట్ the actions will not cover you.
0: Good or bad. Good or bad.
1: Good or bad, whatever may be.
0: అది ఎప్పుడు కూడా ప్రింట్ వల్ల వెంటాడుతుంటుంది.
1: The good and bad will always necessarily follow you.
0: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుకున్నది.
1: These are the lessons that a bat teaches to everybody.
0: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
1: యాజ్ వి జస్ట్ అబ్జర్వ్ వి ఫైండ్ మ్యాన్ ఇస్ మైటీ.
0: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటాడు.
1: యాజ్ హి థాట్స్ ఇస్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
0: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
1: బట్ యాజ్ హి ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హి డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
0: అక్కడ వీని గుట్టును బట్టం పడి పెట్టుతుంది.
1: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
0: కనుక మనము గబ్బిడం వంటి వారం.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
0: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘనకార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పినది కాదు.
1: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తి తీసుకోవాలి.
1: వి హావ్ టు రిమైండ్ అవర్ సెల్స్ కాన్స్టెంట్లీ ఆఫ్ దిస్ బేసిక్ లా.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రములైనటువంటిది.
1: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
0: చిత్రంబులు,
1: peculiar.
0: లోక చరిత్రంబులు,
1: and that forms the history of the world.
0: ఇవన్నీ కూడా ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
1: Though these factors are non-apparent, but they are heard and motivate you to take to action.
0: చిత్రంబులు, త్రైలోక విచిత్రంబులు, భవరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: They are so peculiar, mysterious and understandable, sacred to all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
0: కనుక నీవు దీన్ని ఏ విధంగా కూడా మూసిపెట్టుకో వీలు కాదు.
1: Therefore, it is impossible to hide it forever and ever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీకు ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
0: బట్ దీన్ని అనుభవించే సమయంలో ఒకరు మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
1: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
0: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
1: Therefore, karma phala, the results of action, are inescapable.
0: Karmam tappipoyinappudini karma phalitam matramu tappadu.
1: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
0: Ee gabbidamulu ee rakamainatundi oka cheriyalu chesi kattagalapudana swasthanam cheruthuntayi.
1: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
0: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
1: We appear as though we have not committed any mistake.
0: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
1: Though it is negated, denied on the face value, the fact remains as it is.
0: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడం వీలు కాదు.
1: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
0: Aneka grandhamlo manam chalutuntam.
1: We go through many of textbooks.
0: Ee textbooks lo apra kavalsinatha matters anta untadi.
1: There's lot of material matter in our textbooks.
0: Kani annitini manam cheriyalo pettunnama?
1: Do we translate them all into action?
0: No. Konni avasaramaina matramu teeskuntamu. Anavasaramaina pettu vadala pettuntam.
1: We take those that are essential and drop out those which are non-essential.
0: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
1: Therefore, that which is dropped will certainly catch hold of you later.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
1: You may think that you can escape karma phala, the results of your action.
0: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
1: Sometimes it is escapable, no doubt.
0: ఎప్పుడు?
1: When?
0: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
1: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
0: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మ ఫలం లభిస్తుంది.
1: As is the action, so is the consequence, even much more.
0: కనుక మనము ఫలితమును తప్పించుకోవాలంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
1: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
0: Kanuka andaru pandithulandaru chepparu inadu.
1: So many scholars spoke to you.
0: Ee karma phalam tappindi kaadu, vente vastuntadi.
1: Many pandits, scholars said that your karma phala will follow you.
0: Kaani vente vastundi, kaani manaku baadha pettadu.
1: Though with God's grace it may follow you, but it won't hurt you.
0: Ketla anaga?
1: How?
0: Manchi powerful mission vachustundi.
1: Something like powerful mission.
0: Aa mission lo bottle lo vesi untaru mandu.